0: సాధన.
1: అయితే ఈ సాధనకు మార్గం ఏమిటి?
0: బట్ దెన్ వాట్ ఈస్ ద పాత్ ఫర్ దిస్ సాధన?
1: మానవునకు రెండు విధములైనటువంటి యొక్క భ్రాంతుల చేత తన జీవితమును చుట్టబడుకుని తద్వారా బంధితుడవుతున్నాడు.
0: మ్యాన్ గెట్స్ డిల్యూటెడ్ ఆన్ టూ కౌంట్స్ అండ్ దేర్బై బికమ్స్ ఎ స్లేవ్ టు హింసెల్ఫ్.
1: ఒకటి ఇష్టము, రెండవది అయిష్టము.
0: వన్ ఈస్ ద లైకింగ్, ద అదర్ డిస్లైక్.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈస్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్తూ వచ్చింది.
0: ఇన్ ద వేదస్ ద సేమ్ హ్యాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ద డ్యువాలిటీ.
1: సవికర్షణ, ఉత్ప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: యు హావ్ టూ అదర్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్.
1: సవికర్షణ, విప్రకర్షణ.
0: సవికర్షణ అండ్ విప్రకర్షణ.
1: సవికర్షణ అనగా ఒక్క పదార్థమును మరొక పదార్థము చెంతకు లాగటము.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ మీన్స్ ట్రైంగ్ టు అట్రాక్ట్ సంథింగ్ త్రూ వన్ ఎంటిటీ.
1: విప్రకర్షణ అనగా ఒక పదార్థము మరొక పదార్థము నుండి దూరము కావటం.
0: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ సంథింగ్ త్రూ వన్ ఆబ్జెక్ట్.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: And this love is that which tends to attract something towards itself.
1: ఈ ప్రేమ తత్వమును భక్తి అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: It is this prema or love which has been also called bhakti.
1: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
0: When this Savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who is much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: The same sentiment directed towards somebody who is on the same footing as you are, it tends to be known as friendship.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ వెన్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సంబడీ హూస్ బిలో యు, దెన్ యు టాక్ ఆఫ్ కంపాషన్ ఆర్ మర్సీ ఆర్ కైండ్నెస్.
1: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు, దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యము ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఇఫ్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్ సమ్వన్ హూస్ ఫార్ అబౌట్ యూ, దట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్, యూ టాక్ అబౌట్ ఇట్ యాజ్ భక్తి.
1: ఈ కవికర్షణ అనేటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: దిస్ కవికర్షణ భక్తి వన్స్ అగైన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ, ద అట్రిబ్యూట్స్ అండ్ ద అట్రిబ్యూట్ లెస్.
1: ఈ సగుణ భక్తి యందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: అండ్ ఇన్ దట్ భక్తి డినోటెడ్ బై ద అట్రిబ్యూట్స్ యు హావ్ త్రీ కేటగిరీస్.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: అండ్ దీ సగుణ భక్తి ద త్రీ టైప్స్ ఆర్ తామసిక, రాజసిక అండ్ సాత్విక్.
1: ఈ తామసికమనేటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మత్సరముతో కూడి ఉంటుంటారు.
0: దిస్ తామసిక్ భక్తి ఇస్ దట్ విచ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం, బై సెన్స్ ఆఫ్ ఇంజూరింగ్ అదర్.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటారు.
0: అండ్ దిస్ ఎగ్జిబిషనిజం హ్యాస్ ఎ ప్రామినెంట్ ప్లేస్.
1: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను కోరి ఉంటాయి.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మచ్చరముతో కూడి ఉంటుంటాయి.
0: Now this is something which is dotted.
1: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు యందు భాగ్యములు యందు కీర్తి యందు ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటాడు.
0: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటాడు.
0: For the ordinary man, this certainly looks to be an ordinary one.
1: కష్టములు తీరవరనని ఐశ్వర్యం కలుగవలనని కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరియైనటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is a rajasic bhakti.
1: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరనని తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలం శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
1: పాపములు పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
0: It again is an illusion for you to feel that you would like to put an end to your sins.
1: అనుగ్రహములకే పాత్రుడైన ఈ గ్రహములు మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: Kani, ఇది పరాభక్తి సంబంధం కాదు.
0: So, this attitude is not something which is tuned in to the other aspect.
1: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటుంది.
0: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: బలిచక్రవర్తి వామనకు సర్వస్వమును దారపోశాడు.
0: Emperor Bali gave his all to Vamana.
1: ఇది కేవలం అహంకార రూపం కాదు.
0: This is not a case of ego.
1: ఆడంబర ప్రదర్శనము కాదు.
0: Nor is it a case of exhibitionism.
1: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: In such a type of bhakti, there are 9 distinctive categories.
1: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో కరచరణాది అవయవములతో స్తోత్రములతో నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: But then those who have realized the efficacies of the mantras, who have seen the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది విన్నా ఏది తలచినా అన్ని కూడాను దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనప్పుడు దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు. తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ
0: ఉండేటువంటి వారు.
1: తన స్తోత్రములు నిరంతరము కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: They would constantly hear the attributes and the charms of the Lord.
1: కనుక ఏ తావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కానీ ఈనాటి భక్తి జపత్తుల యందు యథార్థమైనటువంటి యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: బట్ టుడే వి హావ్ గివెన్ ఎ న్యూ ఇంటర్ప్రిటేషన్ టు దిస్ వర్డ్ భక్తి. వి టెండ్ టు వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ఎగ్జిబిషనిజం, ఇన్ గోయింగ్ ఇన్ ఫర్ థింగ్స్ విచ్ రియల్లీ డు నాట్ క్యారీ అస్ ఫార్.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచుట శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
0: ఏ పర్సన్ మైట్ టేక్ పార్ట్ ఎనీ అమౌంట్ ఆఫ్ టైమ్, బట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ప్యూరిఫై హిస్ మైండ్, హి రిమైన్స్ డర్టీ అండ్ ఫిల్దీ టు ది ఎక్స్ట్రీమ్.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫుడ్ వెన్ ఇట్ ఇస్ టేకెన్ అండ్ వెన్ ఇట్ ఇస్ టేకెన్ రౌండ్ అండ్ రౌండ్ ద మౌత్ కెన్ నెవర్ బి పార్టేకెన్ బై ద బాడీ. ఇట్స్ ఓన్లీ వెన్ యూ హ్యాండ్ ఇట్ టు ద మౌత్ అస్ సచ్ దట్ యూ కెన్ పార్టేక్ ఆఫ్ ద ఫుడ్.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి బాహ్య కర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కొన్ని నిరర్థకం అవుతుంది, మన అదృష్టము నెరవేరకుండా పోతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్, వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ సిన్సియరిటీ, ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఫ్రిటర్డ్ అవే.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: బట్ దెన్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ఎ హైయర్ గోల్.
1: ప్రకృతి అంతా ఇప్పుడును దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ us ఇస్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: నౌ ఆల్సో ఇన్ రిలేషన్ టు దిస్ నేచర్ దేర్ ఆర్ త్రీ డిస్టింక్టివ్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అడ్వాన్స్.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: ద ఫస్ట్ ఈజ్ కాల్డ్ ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: ద సెకండ్ ఈజ్ కాల్డ్ పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: ద థర్డ్ ఈజ్ కాల్డ్ నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనం విచారించాలి.
0: వి షుడ్ ఫస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: వాట్ దే ఆర్గ్యూ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఏ కంగ్లామరేషన్ ఆఫ్ ఆటమ్స్ గివ్స్ యూ ఆల్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He made the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువే లేకుండినా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండి ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామాలను పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being. That God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని.
0: That his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని.
0: That you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరైన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: That the one manifest as the many is shown in this case.
1: ఇంకా వివక్షివాదం అనేటువంటిది ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయప్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క ప్రాంతులకు లోనవుతున్నారు.
0: God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: Daiva Chaitanyam anetvanti yokka deeni yandu daiva upadhi anetvanti maya tattvamuto ee prakruti swaroopam dharinchinadani.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the Maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
0: దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
0: అండ్ వాట్ యు సీ ద స్ట్రక్చర్ అబౌవ్ ఈస్ దిస్ జగత్.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: బట్ దెన్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టు.
1: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
0: బట్ వాట్ యు సీ అరౌండ్ యు టెన్స్ టు థ్రో యు ఇంటు ఎ సెన్స్ ఆఫ్ డెల్యూజన్.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: సమస్త జగత్తు అంతయికుడను చైతన్యమైనటువంటి యొక్క దైవత్వంతోనే ఇది జరుగుతూ ఉన్నది.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: సూదంతరాయి దగ్గర జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెదించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెదించుతున్నది.
0: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: ఏకావాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్షివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
0: సో ద థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ హూ ఆర్గ్యూ సే దట్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ క్రియేషన్.
1: కనుక జగత్తనగా వేరని దైవమనగా వేరని మనం భావించరాదు.
0: సో వీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ జగత్ ఆఫ్ క్రియేషన్ ఇస్ సంథింగ్ అండ్ గాడ్ ఇస్ సంథింగ్ ఎల్స్.
1: ఈ వాక్యం ఇదం సర్వం దైవమే సర్వత్రా ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుండదు.
0: That God exists in the form of this activity that you see around you.
1: I think ee upadana swarupulainatti manavatvamunaku ee divyatvam arthamayye nimittamai konni vidhamulainatti yokka nimitta karanamainatti daivatvame oka vidhamaina swarupane daristhu vastunnadi.
0: But for man who is very much part of this creation around you, in order to make him understand the truth proper, God takes up certain form, who is the basis of it all.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: This is what has been called as avatarana or avatara.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగిరావటము అని.
0: Avatarana means coming down.
1: దిగిరావటం అనగా ఎక్కడి నుంచి దిగిరావటం.
0: Where is he coming down from?
1: నిరాకార తత్వమైన స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగిరావటం.
0: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
1: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
0: బట్ దోస్ డివోటీస్ హు గోయింగ్ ఫర్ ది అట్రిబ్యూట్లెస్ ఫార్మ్ ఆఫ్ గాడ్ టెన్ టు ప్లే గ్రేట్ షో ఫర్ ద ఫస్ట్ కేటగిరీ, ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
1: సగుణ భక్తులు అనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో వారు ప్రవేశిస్తున్నారు.
0: బట్ దోస్ హూ థింక్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్ టేక్ ద ఫార్మ్ యాజ్ ద బేసిస్ అండ్ దెన్ ఫైనల్లీ గో ఆన్ టు ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్
1: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడాను మనవు సృష్టియే.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: When you can understand the nature of the mind, you can understand the creation around you.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meaning.
1: ఏకం సత్తి ప్రభావదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి రూపనామములను కలుసుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
0: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు. కేవలము భేదం ఉన్నదెల్ల మానవుని యొక్క దృష్టిలోని.
0: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: The son in the house addresses the master of the house as father.
1: Adhe aa yokka vyakti yokka bharyanu adiginappudu athanu naa bhartha antundi.
0: The same person is addressed by the wife as her husband.
1: Aa intilo undinatvanti kodalle manam prashninchinappudu aa vyakti naa mama antundi.
0: The daughter in law in the house would address him as a father in law.
1: Aa inti yende undinatvanti chinna bittanu manam prashninchinappudu aa vyakti naa tata antundi.
0: A tiny thought in the household would address the same person as grandfather.
1: అదే ఇంటి యందు ఉన్నటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: And if you were to ask a very old person in the house would regard this as
1: కనుక తల్లి యొక్క దృష్టి అతనిపైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
0: So the son regards him as a son.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తిపైన భర్త భావంతో చూస్తుంది.
0: The mother regards as a son. The wife as a husband.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: The son regards him as a father.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
0: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ డిఫరెంట్ నేమ్స్.
1: ఈ విధముగానే అనాది కాలం నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
1: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్.
1: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
0: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
1: కాలానుగుణ్యంగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
0: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఎ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ వీ టెండ్ టు ఫీల్ దట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ దేర్బై వీ హావ్ సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్.
1: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
0: దిస్ వరల్డ్ విచ్ అండర్గోస్ ఎ రాడికల్ చేంజ్ సెకండ్ టు సెకండ్ ఇఫ్ ది ధర్మ ఆల్సో డస్ నాట్ చేంజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్ ద వరల్డ్
1: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
0: ధర్మ ఆల్సో హస్ టు అండర్గో ఎ చేంజ్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్.
1: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
0: ఈచ్ పర్సన్ ఈస్ గవర్న్ by a certain set of regimentation, keeping in tune with the place and the time of his residence.
1: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము, పవిత్రమైనటువంటి స్థానము, ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
0: Therefore, the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
1: మతములన్నీయు వేరు, మార్గము ఒక్కటే.
0: The faiths or religions could be different, but the path is the same.
1: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని, క్షత్రియులని, శూద్రులని, వైశ్యులని, ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకొని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
0: Today we categorize the entire human population into Brahmins, Kshatriyas, Sudras, Vaishyas and so on without knowing that these are all superficial distinctions.
1: అయితే వీరి వీరి భావములు, వీరి వీరి ఆశయాలు, వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును, కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: It's quite likely though that each of these categories would have its own way of doing things, looking upon things, but their end goal is the same.
1: కనుకనే మతములన్నీయు వేరు, మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము, భక్తి మార్గము.
0: That's why it has been said that the religions could be different, but the path is the same, that the path of bhakti.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: You could have different types of cloth, but cloth as such is the same.
1: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనియన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది, కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
0: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: You could have different ornaments, but gold is the same.
1: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే, కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
0: The ornaments that we adorn ourselves with could be but as a suit of convenience, but the basic entity gold is a common factor.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: You could have different complexions of the cow, but the milk they give is the same.
1: నల్ల గోవు అని నల్ల పాలేమైనా ఇస్తున్నదా?
0: If you look at a dark black cow, do you expect to get black milk?
1: తెల్ల గోవు అని తెల్ల పాలను అందిస్తున్నదా?
0: Or a white cow, would it give you white milk?
1: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు అని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
0: Or where you have an intermixture of black and white in the cow's complexion?
1: కాదు, అన్నింటి పాల యొక్క రంగు ఒక్కటే.
0: No, the color of the milk is the same.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: The
1: జీవ జంతువు వేరు, జీవుండు ఒక్కడే.
0: The colors of the cows may be different, but the milk is the same.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
1: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడులై.
0: He doesn't know this and he leads himself astray and suffers in the process.
1: ఈ బ్రతుకు నిమిత్తమై ఈ విధమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే, కానీ నిజమైనటువంటి యొక్క ఆత్మానందమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
0: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
1: కనుక సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తింటుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
0: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity would we be seeking a sense of fulfillment in our life.
1: కనుకనే అనాది కాలమునుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
0: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
1: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
0: There is no path greater than bhakti.
1: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
0: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
0: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
1: జగత్తునకు చేసేటువంటి ఒక సేవని దైవ సేవ.
0: What the service that you undertake for the cause of others is the service to the Lord.
1: అనంతమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
0: You cannot possibly worship God who is infinite.
1: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: So we must make an endeavor to try and live in this world which is his creation.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
0: The service that we do to anyone is a service in the form of the Lord.
1: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభము.
0: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
1: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
0: There are absolutely no limits whatsoever to the love of God.
1: లేదు, దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
0: Nor does anybody have the right to decide upon God being this or that.
1: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
0: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
1: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
0: God has the freedom to grace a devotee of his in any manner chosen by him.
1: దీనిని సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
0: The same has been categorized into 4 ways. The first is salokya.
1: Salokyam anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappudikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
0: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is in the glory of the Lord.
1: Daniye salokya సహానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
0: ద వర్డ్ ఈజ్ సా లోక్య. దేర్ సా ఈజ్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: దైవం యొక్క చింతలు తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
0: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
1: దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
0: We have an illustration for this in the Bhagavad Gita.
1: ఇమావను స్మరయుచ్చ, నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైన చేయమన్నాడు.
0: Think of me constantly and jump into the battle field.
1: Kanuka neevu bhagavat bhavamunu nee hrudayamunandu cherchukoni nee hastamulato nee angamulato yetti karyamulu chesinappudikini avi bhagavantunike chendutayi.
0: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say will certainly be directed towards God and reach him.
1: Nee bhavam matramu bhagavantuni paina లక్ష్యం చేయాలి.
0: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: దీనిని సాలోక్యము అన్నారు.
0: దిస్ ఇస్ సాలోక్య.
1: ఇంకా సారూప్యము.
0: ద సెకండ్ ఇస్ సారూప్య.
1: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
0: దట్ ఈస్ వి షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్.
1: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
0: దోస్ థాట్స్ which emanate from fire have the characteristic of the fire.
1: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములకు కూడాను వేడి వెలుతురు ఉంటుంటాయి.
0: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the spark.
1: సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ సత్చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
0: So in the same manner, in this sarupya type of service, Satchit Ananda being the attributes of the Lord, the person also should experience this deep feeling.
1: Prati jeevi kudanu daivattam nunchi veluvadinatundi kanamude.
0: Every being is like a spark emanating from the Lord.
1: Kanuka deenini sarupyam ani kuda cheptalo oka vidhamainatundi antarartham unnadi.
0: So that is why there is an inner significance to classify this as sarupya.
1: Inka samipyam.
0: The third is called samipya.
1: Anaga అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురును మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యముల యొక్క తత్వాన్ని, దీనిని బైబిల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు, తదుపరి హోలీ గోస్ట్ అన్నాడు. ఇవి నాలుగు తత్వములు.
0: సో వి హావ్ సాలోక్య, సామీప్య, సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. The same has also been told to us by the Bible. I am the messenger of God, first. Then I am the son of God. Third, I and my father are one. And then we have the Holy Ghost.
1: Inka aadya samajam nandukani leka varatiya samskrutin nandukani konni vidhamulu ipatti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
0: We also have in the form of what we have in our culture, Advaita, Dvaita and Vishishta Advaita.
1: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
0: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose.
1: వీటిని కర్మ, ఉపాసన, భక్తి, జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ వీ హ్యావ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్మ, ఉపాసన, భక్తి అండ్ జ్ఞానం.
1: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
0: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
1: కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటిది.
0: ది కర్మ మార్గ ఈజ్ like the kacha road.
1: Konni shramalaku manam guri kavalsi vastundi.
0: We certainly have to undergo some hard
1: sharirikanga konni dukkamulaku kani aladadaku kani manam guri kavalsi vastundi.
0: We might come to some physical discomfort.
1: Shrama padavalsi vastundi.
0: We also have to undergo some trouble.
1: Bhakti margam anaga bandi paata ani.
0: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
1: Deeniki intaku reetiga manam vicharam chesthe కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
0: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే, కర్మ మార్గ ఇస్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
1: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
0: నౌ వెన్ వి ట్రావెల్ బై ట్రైన్ వి హావ్ టు అండర్గో సమ్ హార్డ్షిప్.
1: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
0: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
1: Aithe deeniki rendo margam eppundadante oka vidhamainatundi through carriage antaru.
0: Now the second type is the bhakti marga. You get into the through coach or through carriage.
1: Ee railu neriga pothapoyinappudiki ee railu lopala konni carriage lu maatrame pratyekanga untuntayi. Avi తాను దిగక అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
0: నౌ ద ట్రైన్ బై ఇట్సెల్ఫ్ మే నాట్ గో టు ద డెస్టినేషన్ విచ్ యు చూస్, బట్ ఇట్ త్రూ కోచ్ ఆర్ త్రూ క్యారేజ్ విల్ బి సచ్ దట్ ఇట్ విల్ బి అటాచ్డ్ టు ద ట్రైన్ గోయింగ్ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
1: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
0: సో దిస్ లుక్స్ టు బి ఎ లిటిల్ మోర్ కంఫర్టబుల్ దాన్ ది కర్మ మార్గం.
1: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది త్రూ ట్రైన్.
0: నౌ ద థర్డ్ వన్ ద జ్ఞాన మార్గ ఈజ్ ద త్రూ ట్రైన్ ఇట్సెల్ఫ్.
1: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే, మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము. కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ keep changing from one path.
1: Puramanta kudanu train lokala kudanu first class ticket to second class ticket to third class ticket ani undetundi.
0: In the not too distant past we had these three different classes in the train journey.
1: Adhe third class ticket e oka karma margamu,
0: first, second and third class.
1: Second class ticket e oka bhakti margamu.
0: The third class ticket is karma, second is the bhakti marga.
1: Ee gnana margam anetundi first class
0: and the gnana marga is the first class.
1: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముగ్గురు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
0: Now in the first class compartment, maybe there'll be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
1: Manamu prayanamu chese enta varaku konni sukadukkamulaku manu guri kavachune tappa gamyamu okkate.
0: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
1: Kanukane ee bhautikamaina dehamuto ee yokka jagattu nandu manam undinanta varaku kodanu కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాకులాడుతుంటాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్ వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్ వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
1: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
0: సో వి షుడ్ నాట్ గెట్ బాగ్డ్ డౌన్ బై హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్ ఇన్స్టెడ్ ట్రైయింగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
1: ఐహికమునందు కాని ఆకస్మికమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును కాని ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
0: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
1: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
0: హియర్ యూ హ్యావ్ ఫుడ్, యూ హ్యావ్ పాయిజన్.
1: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
0: వెన్ యూ లుక్ ఎట్ ద పాయిజన్ వి డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్.
1: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
0: వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ప్రాపర్ వి హ్యావ్ ఎ డిజైర్ టు పార్టేక్ ఆఫ్ ఇట్.
1: కనుక మనం ఐహికమునందు కానీ ఆముచుకునేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
0: సో either in this world or the world after in heaven as we call it
1: tini chine punye matya lokam visanti annaru.
0: We cannot seek happiness which is permanent, that which is basically
1: manamu chesinatundi punyamu enta varaku unduno anta varaku maatrame manaku sugamu untuntai.
0: We tend to experience comfort to the extent that we have performed some good deeds.
1: Ee punyamulu chirinchina tirigi matya lokamlo raavalsi vastundi.
0: The moment these good deeds have exhausted themselves or the efficacy, we come back to the first.
1: Kanuka ee kashtamulaku nashtamulaku dukkhamulaku vicharamulaku nindalaku nisthuramulaku manam ye maatram kudunu lekka cheyaka divyattamainatundi yokka daivattanni pondeetundi deentlo aatmaatmana buddhini manamu abhiruddhi parchukovali.
0: So we should not become victims of all these fleeting things that we experience in life, a sense of joy, a sense of distress, sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the Atma state.
1: Sharira manasika adhyatmika shaktulanni kudanu seva tattvamlo imitchi tadwara daiva sevaka bhavinchi mana jeevitamunu sarthakam chesukovali.
0: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
1: Manasu mata kriyalu manishiki okataina.
0: The thought, the word and the deed, if these were to be the same for man,
1: ఇది దివ్యమైన మానవత్వము.
0: This is the highest form of one's life.
1: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: It is through these three that we should plunge into service of society.
1: ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని అనేక మంది ఇప్పుడు ప్రొటెస్టెన్ ఇస్లాం ఉజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
0: Embodiments of love, saying that it is Swami's birthday, many people like Charles Spin, Hislop, Ojaki came close to Swami and said, happy birthday.
1: Ika aneka mandi dooram nunchi kodanu happy birthday idu oka vidhamainatundi yokka pranthiga varu bhavinchi oka preethiga varu vishesinchi ee vidhamainatundi yokka palukulu palukutuntaru.
0: And then many others at a distance were also saying happy birthday to give joy to their own sense of feeling.
1: Nenu cheptuntanu happy lenetundi variki happy cheppandi, nenu eppudu happy gaane untuntanu naaku cheppanakkaraledu.
0: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness be yours.
1: Birthday anaga kevalamu ఈ పాంచభౌతికమైనటువంటి దేహములకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
0: బట్ ఐఎమ్ హ్యాపీ ఎవ్రీ సెకండ్.
1: ఇది ఏనాటికైనప్పుడు శాశ్వతమైనటువంటి కావు.
0: వి టాక్ ఆఫ్ బర్త్డే, బట్ బర్త్డే ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు.
1: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
0: ద బాడీ హాజ్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ దట్ ఇస్ ఎండోర్డ్ ఇన్ టు ద బాడీ హాస్ టు బి యూజ్డ్ సో దట్ వి డూ సమ్ యాక్టివిటీ.
1: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ we should try and see that in this world before we die we do something which is sacred and ennobling.
1: ee bhaktide swami ki ivavalsinatvanti yokka kaanuka emiti anetvanti vicharinchali.
0: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
1: Proti manavaranu preminchi vaari paadalu yendu meeru bhagamanu vahinchi vaariki sariyaina sevalu aacharinchinappude swami ki oka vidhamainatvanti sariyaina kaanuka ichinattuga untundi.
0: Love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to Swami.
1: Swami pore ekunti kanuka adi okkate.
0: This is the gift. This is the only
1: nirmalamaina nishchalamaina nisvarthamainatvanti yokka premanu paramatmaniki present ga andinchali.
0: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: ఈ జగత్ అంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంప్ వంటిది.
0: This world is like a camp.
1: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
0: In this camp, in this world, you have activities towards the welfare.
1: ఇది ఒక కర్మ క్షేత్రము.
0: This is the field of activity.
1: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
0: And all the good things that are undertaken are the sacred ones.
1: ఈ కళ్యాణములు మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
0: In order to do this, we go to the Lord, who is our master, and seek from him these bodies of ours.
1: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమయ్యి శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
0: Even in our day-to-day world, we notice that some middle-class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
1: తెచ్చుకున్నటువంటి పాత్రలు మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
0: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
1: అట్టు కాకుండా మనము తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధము చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైనటువంటి రీతిగా మనం విశ్వసించదు.
0: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
1: అంటే దేహమనేటువంటి ఈ పాత్రలన్ని కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకొని వస్తున్నాం.
0: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
1: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు చూడవలసినటువంటి దృశ్యములు అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా నిశ్చలముగా నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం గావించుకున్నప్పుడు దైవం అనుగ్రహాన్ని కూడాను మనం పాత్రలం అవుతాం.
0: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ ఆల్ దట్ వి హావ్ టు సీ, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్ వి హావ్ టు డూ, వి మస్ట్ రిటర్న్ దీస్ వెసల్స్ ఆల్ బాడీస్ ఇన్ ఎ ప్యూర్ అన్సలీ స్టేట్ టు గాడ్.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ జనసేవని జనార్దన సేవని సామాజ సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
0: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
0: On this birthday, there is only one thing I would like to ask.
1: ఇది కూడా నా ఆశ మాత్రం కాదు. మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
0: దిస్ ఈజ్ నాట్ టు బి టేకెన్ టు బి మై సెన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్.
1: రాబోయేటువంటి యొక్క 68th బర్త్డే అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: ఐఎమ్ డూయింగ్ ఇట్ సో యాజ్ టు గివ్ యూ ఆనంద ఇన్ ద ప్రాసెస్. వీఆర్ మార్కింగ్ అవర్ ప్లాన్స్ ఫర్ ద 68th బర్త్డే.
1: ఈ 60 సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: బిఫోర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 60th బర్త్డే సెలబ్రేషన్ ఇట్ ఈస్ మై హోప్ దట్ యు మస్ట్ టేక్ అపాన్ యువర్ సెల్ఫ్ యు మస్ట్ అడాప్ట్ అట్లీస్ట్ 6,000 విలేజెస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ద విలేజెస్ ఇన్ ద ప్రాపర్ వే.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు పొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
1: help. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను మీరే మిత్రులుగాను మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వాడికి ఆధ్యాత్మికాన్ని చెవిలో పోసినా అది చేరడానికి వీలు కాదు.
0: One who is letting out cries of hunger, you go and preach him the spiritual truths, he can't get any of it.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
0: try and satiate his hunger and that food is
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: యు ఆర్ గివింగ్ హిమ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఫుడ్.
1: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: ట్రై అండ్ గివ్ గాడ్ టు హిమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ క్లాత్.
1: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: వన్ హూస్ ట్రబుల్ గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: వన్ హూస్ డిసీజ్ గివ్ హిమ్ మెడిసిన్ దట్ ఇస్ గాడ్ ఫర్ హిమ్.
1: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించినా దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
1: కనుక మనము ఈ 6,000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
0: So our organizations should endeavor to give to these 6,000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
1: కొన్ని త్రాగే నీరు కూడా చాలా లేక అవసర పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
0: కేవలం
1: ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
0: వీ కెనాట్ సే దట్ ద గవర్నమెంట్ అలోన్ ఇస్ గోయింగ్ టు డూ.
1: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్.
1: ప్రభుత్వం ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
0: గవర్నమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
0: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something for
1: them. మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటుంది.
0: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow beings. This is the true form of worship through act of surrender to God.
1: కనుక ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహమును పొందే నిమిత్తమై మీ సర్వాంగములు కూడాను సర్వేశుని యొక్క సేవ యందు అర్పితం గావించుకునేటువంటి స్వరూపులుగా మీరు తయారు కావాలి.
0: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow beings.
1: జపతపాది యజ్ఞయాగాది క్రతుల వల్ల వచ్చేటువంటి ఫలితమంతా కూడాను ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
0: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
0: యూ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దిస్.
1: కానీ ఆ ప్రేమతత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైన మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
0: యూ టెన్ టు బ్రింగ్ డౌన్ దిస్ డివైన్ లవ్ టు యువర్ స్టేటస్ అండ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫ్రమ్ దట్ లెవెల్.
1: చాలా పొరపాటు.
0: దిస్ ఇస్ ఎ మిస్టేక్.
1: ఇది కేవలము ప్రేమతత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈస్
1: నిర్మలమైనటువంటిది.
0: సెరీన్ అండ్ ప్యూర్.
1: నిస్వార్థమైనటువంటిది.
0: సెల్ఫ్లెస్.
1: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
0: వాట్ ఎవర్ సాయి వుడ్ టెల్ యూ, వాట్ ఎవర్ సాయి వుడ్ టెల్ యూ, వాట్ ఎవర్ హీ వుడ్ డూ, వాట్ ఎవర్ హీ వుడ్ సీ, వాట్ ఎవర్ హీ వుడ్ టెల్ యూ అబౌట్,
1: స్వార్థం అంతా మీ ఆనందమే.
0: తీసుకొస్తూ
1: కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
0: యూ టెన్ టు బ్రింగ్ డౌన్ దిస్ డివైన్ లవ్ టు యువర్ స్టేటస్ అండ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫ్రమ్ దట్ లెవెల్.
1: చాలా పొరపాటు.
0: దిస్ ఇస్ ఎ మిస్టేక్.
1: ఇది కేవలం

0: మీ ఆనందమే.
1: హీస్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. హిస్ సెల్ఫిష్నెస్ లైస్ ఇన్ యువర్ హ్యాపీనెస్.
0: కనుక మీ ఆనందమే నా ఆనందం, కానీ నాకు ప్రత్యేకమైన ఆనందం లేదు.
1: యువర్ హ్యాపీనెస్ ఇస్ మై హ్యాపీనెస్.
0: నేను ఆనందం కావాలని కూడా ఆశించలేదు.
1: ఐ హావ్ నో సెపరేట్.
0: నాకు ఆశలే లేవు.
1: ఐ హావ్ నో సెపరేట్.
0: మీరు అనుకోవచ్చును, స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడే, ఇది నా కోసం కాదు మీకోసమే.
1: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
0: గడిచిన పుట్టినదినం కూడా చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: I told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: Vastulu ichinave dharistunnanu.
1: Whatever the devotees give, I wear.
0: Ee naadu ee vastram vesinanante kingdom of satyasai papa vidyarthulu ainaatvanti ee naadu radha krishna idi tetti utamalo vesukunnanu.
1: This robe that I am wearing has been given by kingdom of satyasai, the old students రాధాకృష్ణ, హు హెడ్ గివెన్ దిస్.
0: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాటికి రాదు, రాలేదు, రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు, యువకుల యొక్క అభివృద్ధి కోసమని, మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని, ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: Kanuka, Sai Tattvani Chakkaga Guptinchi, Sai Ki Swarthamu Ledanitinti Yukka, Dinini Kuda Meeru Gamaninchi, Munmundu, Mana Karyakramamullo, Ati Utsahanni Kuda Nuvvu Penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ దట్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి కట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కసారి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి మీ స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunity.

0: coming your way. Plunge into constructive activities. Listen to Swami's word. Live in His love. Experience this bliss, which is very much your own. Don't fritter away this golden opportunity.
1: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా భాషించడానికి కొనుక్కుంటారు.
0: The world will very soon become a big Prashanthi limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
1: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
0: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now.
1: సుందరమైనటువంటి పుష్పములను అందించేటువంటి లతకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
0: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
1: ఇది జరుగుకొనది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
0: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
1: అదే విధముగానే సాయి సమస్తది ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారో, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
0: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of His organizations, are taking to means to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
1: ఈనాటి విమర్శలన్నీ కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
0: And all that being done now by them would aid and assist in the long run in the case of getting fame and name.
1: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
0: This is the nature of those who are given to jealousy feeling.
1: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
0: But for this element of jealousiness in the others, you cannot have this case of anasuya.
1: Kanuka itti vaadina manam lekka cheyaka mana aasayanni mana kartavyanni manam deekshaga pooni deenini sadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundagge veyali.
0: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty and plunge forward and move forward.
1: Ee vidhanga manam ikkada praveshinchinanduku ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరచుకుని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి.
0: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't wait even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
1: Sankalpamu karyamu rendu okke paryayam jaragali.
0: You must have your resolve, your thought and your action at the same time.
1: Kanuka nete nundi meeru cheyavalsinatundi okka dinlo konni vidhamaina master plan ga vesukoni ee naati madhyanamu kontha mandi oka committee ga cheri deeniki taginatundi okka karyakramanni meeru nirnayinchandi.
0: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
1: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధిపరచాలి.
0: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీ.
1: సాయి కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు.
0: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
1: ప్రపంచమే సాయి యొక్క గృహము.
0: ద ఎంటైర్ వరల్డ్
1: అందరూ సాయి వారే.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ద హోమ్ ఆఫ్ సాయి. ఆల్ ఆర్ సాయి పీపుల్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోందే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: యు మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్ ఇన్ దిస్ కలియుగ దిస్ ప్రిన్సిపల్.
1: ఇదే నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
0: దిస్ ఇస్ వాట్ మై హోప్ ఈస్ ఆన్ దిస్ డే.
1: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
0: fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagavan's birthday celebrations.

0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee jagattu nandu sarvamu మార్పు చెందినది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్.
0: సుఖము దుఃఖము,
1: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
0: అశాంతి అల్లకల్లోలం,
1: ఎజిటేషన్ అండ్ డిస్టర్బెన్సెస్,
0: ఆనందం అప్రియం,
1: బ్లెస్ అండ్ దట్ ఆల్సో విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్,
0: ఇవన్నీ కూడాను మార్పు చెందినవి.
1: ఆల్ ఆఫ్ దెమ్ చేంజ్.
0: కానీ మానవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించుకోలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్, హిస్ క్యారీడ్ అవే by that which is temporary, fleeting, identifying himself with the body with the mistaken idea that it is permanent.
0: Manavudu vesti jeevi kaani kaadu samasti jeevi.
1: Man is not a separate individual but he is community.
0: Manavudu eka jeevudai jeevinchadaniki prayatninchadu.
1: Man does not prefer to lead the life in loneliness.
0: Kanukane purusha suktam nandu sahasra sisha purushaha sahasraksha sahatrapat.
1: Therefore, in purusha sukta it is clearly stated that there is divinity with thousands of heads, thousands of hands and the feet.
0: Tanu సమష్టి స్వరూపుడనే సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను నేను దేహస్వరూపుడను, నేను వెష్టి స్వరూపుడను అని భ్రమిస్తూ దుఃఖమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ది కాస్మిక్ ఫామ్ విచ్ ఇస్ హిస్ రియాలిటీ, బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ అండ్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ as a mere individual and hence he is miserable.
0: Bharatiya sanskruti yandu anantamainatundi jagattunandu anekatvamloni ekatvanni gurtinchukotame bharatiyulaka vyavathi annaru.
1: The main trait of the culture of Bharat is to comprehend and experience unity in diversity.
0: Kani ee naati manavudu vesti loni ekatvanni bhavinchukuntu samatvanni vismaristu kevalamu oka vidhamainatundi ashantiki guri avutu vastunnadu.
1: Today man is highly restless because he goes by his own individual life, considers his own self, forgetting the rest of the society where he has to enjoy equality.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity.
0: Ittidi anadi kalam nundi Bharat desham nandu aacharistu anusaristu aalochistu ee vidhanga kalamnu vyartham chestu vacharu.
1: The time has been wasted since long because of these feelings of diversity.
0: అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
1: బట్ ద డిక్ట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: హౌఎవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ యందున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunanu goppa vidyavantudi.
1: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
0: Goppa scientistu kudanu.
1: They are very great scientists of eminence.
0: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
1: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
0: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
0: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
0: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
1: And narakasura belongs to that trend of people.
0: Itani goppa shakti samarthude.
1: Narakasura is one of the ability and capacity.
0: Goppa vidyavantude.
1: Is highly educated.
0: Endariko sahayam chestu vachadu.
1: And he helped many people.
0: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
1: He could bring back to life the sons of his preceptor.
0: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
1: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
0: Nirne Chagaraja kuda paadadu.
1: This was sung by Chagaraja.
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
1: Chagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
0: Kucheluni aarti teechinavu.
1: You have relieved Kuchela from suffering.
0: Kubira sakkamalanu pogottinavu.
1: And in fact you made him
0: melu melu pandavulanu kaachinavu.
1: And you protected Pandavas.
0: Intiye kaadu 16000 ramamulanu prochinavu.
1: And you gave refuge to 16000 women.
0: Rama vaachama gocharundavi.
1: Rama, you are beyond the comprehension.
0: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
1: Even the creator Brahman cannot describe
0: ani varninchadu.
1: That was his narration.
0: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
1: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మ నేను చదువుకుంటూ వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: అప్రోచ్ ఇస్ మదర్, ఐ వాంట్ టు స్టడీ, గ్రాంట్ మీ పర్మిషన్.
0: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులు ఉన్నవి.
1: She said, there is a lot of education available.
0: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనా అంతమయ్యేటువంటివే కానీ దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
1: The education will not take you to the end, serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణం లేదు.
1: ఇట్ ఇస్ డెత్ లెస్.
0: దానికి పరిమితం లేదు.
1: ఇట్ ఇస్ నో లిమిట్.
0: ఇది సర్వత్రా సర్వకాలం ఎందుకు జీవించేటువంటిది. ఇది
1: ఇట్ ఇస్ ఆఫ్ ద సేమ్ స్టాండర్డ్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దెన్ అండ్ నౌ.
0: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
1: హి వాంటెడ్ హిమ్ టు కల్టివేట్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అందువలన చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
0: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
1: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
0: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
1: ultimately gave a message to mankind in a simple way, in the worldly sense.
0: Anna danamu kanna adhika danam vedi.
1: Is there any other greater charity other than offering food?
0: Talli dandrulakanna daivam edi.
1: Is there any other god beyond one's own parents?
0: Jagadeetapam kanna satyaseelam vedi.
1: In this, what could be the greater penance than truth?
0: Dayakante ekku dharmam edi.
1: What is greater property than compassion?
0: Sujana sangati kanna chuda labham vedi.
1: And good company gives you the profit more than anything else.
0: Shatrutvam kanna veru daivam vedi.
1: And its enmity which is worse than all dangers.
0: Kanukane ee annintikante mooladharam entundi shatrutvamu dooram cheskoni mitratvanni abhirudhi parchukotam atyavasaram entundi vidya.
1: Therefore, education wants us to be away from this enmity and be closer to friendship.
0: Kevalamu andarni desham chesukoni ekanga jeevinchalanetundi brahma idi kevalamu rakshasa brahmane.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
0: Sahasra shisha purushahani ee purusha suktam enduku uchcharinchindi.
1: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kadu.
1: God
0: samasti swarupude.
1: God is the form of the universe. Cosmos.
0: Sarva jeevulu yandu sarva pranamulu yandu taru chalinchaka kadalaka sthiramga undetuvanti vaadi.
1: God is steady, present in all of the living beings and in all of creatures.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
0: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
1: God is present at the altar of every human heart, steady, installed.
0: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man and therefore he is not able to converse with God.
0: చైతన్యుడు వెళ్ళాడు. తమ నారాయణను దర్శించాలని వెళ్ళాడు.
1: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
0: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
1: He said, O God, you present in all over the world.
0: నీవు లోకనాథుడివే కాదు.
1: You are not only the master of the
0: సర్వ జీవనాథుడు.
1: You are also the
0: సర్వ ప్రాణనాథుడు.
1: You are the life of all of the living beings.
0: కానీ
1: But
0: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
1: I don't want all this.
0: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
1: I don't want that paradise.
0: నీ కైలాసము నాకు అవసరం లేదు.
1: I don't want that heaven.
0: నీ మోక్షము నాకు అవసరం లేదు.
1: I don't want liberation.
0: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
1: I want your love. That's enough.
0: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
1: Gift me that love has to be so near you.
0: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచినో శబ్దం.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: ఎన్ని విద్యలు ఉండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడాను మధ్యలో జారిపోయేటువంటివి.
1: All our knowledge, all our achievements drop in the middle.
0: They ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
1: In fact, love is
0: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
1: Love is changeless.
0: మార్పుకు కూర్పు లేదు.
1: It has no addition either.
0: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: All those things that are present in this world are fleeting.
0: అనిత్యం సర్వం.
1: Everything is changing temporarily.
0: కాని నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: O God, grant me that love which is eternal.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your address?
0: నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయం నుండి నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను.
1: That demon is supreme devotion.
0: ఒకానొక సమయంలో నరకాసురుడు.
1: At one time నరకాసురా.
0: సత్యభామన సమేతుడై.
1: Along with Satyabhama.
0: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went to the battlefield accompanied by Satyabhama.
0: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చకూడదు?
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: Where is the need for Satyabhama to accompany Krishna?
0: అనగా అక్కడ కూడా కొన్ని క్వాలిఫికేషన్లు అంతా ఉంటున్నాయి.
1: There also certain qualifications required.
0: ఇట్టి దుర్మార్గుణ్ణి నా చేత చంపడం న్యాయం కాదు.
1: And it's not justifiable for me to kill him.
0: అబలులైన ఆడవారితో ఇతన్ని చంపించాలి.
1: So this wicked demon must be killed by a weak woman.
0: నేను సర్వశక్తిమయుడను.
1: I'm all powerful.
0: వీడు సర్వహీనుడు.
1: And you are so mean.
0: దయా ప్రేమలు లేనటువంటి ఒక రాక్షసుడు.
1: You are the demon without love and compassion.
0: పరమను ప్రేమించినటువంటి ఒక పరదూషణుడు.
1: And you cannot love anybody. That has been your temperament.
0: అలాంటి వాని యొక్క జీన్ని నేను చంపకూడదు అనుకున్నాడు.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: కనుక అట్టి సత్యభామ సమేతుడై వెళ్ళినటువంటి కృష్ణుడు.
1: Krishna accompanied by Satyabhama the consort.
0: ఈ నరకాసుని హతమార్చి.
1: He killed Narakasura.
0: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
1: How many were there in the company of Narakasura?
0: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు.
1: Devotees and princess were there.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
1: They are the very personification of love who thought of God.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని.
1: దే వర్ హెల్డ్ యాజ్ క్యాప్టివ్స్.
0: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: దే వర్ పాసింగ్ త్రూ ద హెల్.
0: అది 16,000 రమామణంలో వచ్చినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: దట్ వాజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ త్యాగరాజ హూ సెడ్ దట్ యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ 16,000
0: నరకాసుని హతమార్చి.
1: యు హావ్ కిల్డ్ నరకాసురా.
0: ఈ గోపికలను విచ్చలు విడిగా ఇచ్చి పెట్టాడు.
1: అండ్ దే వర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ హిస్ బాండేజ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక బంధ విముక్తి.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజ్.
0: రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రేడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ద డివైన్ పాత్ కటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద డెమోనిక్ అన్రైచువస్ వే.
0: ఈ దుర్గుణము యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: ఇట్ లీడ్స్ టు సర్టన్ డేంజర్ ఇఫ్ యు ఆర్ విత్
0: పాలిటిక్స్. చెడ్డ జుద్దన సంసర్గం.
1: సో రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు.
1: వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ గుడ్ కంపెనీ ఆల్వేస్.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ఈ విధమైన ప్రమాణం సలిపి
1: హ్యావింగ్ ప్రామిస్డ్ సో
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హి స్టెప్ ఇన్ టు దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్ లెస్.
0: ఈ నరకాసుర వదానగా ఏమిటి, నరుని యందు రాక్షసుడైనటువంటి నరక అసురుడు అసురుడు ఉన్నాడు.
1: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ఆర్ ద డెమన్ నరకాసుర.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే.
1: ఇఫ్ యు గో బై ద ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రమూ మార్పు లేదు.
1: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈస్ హి?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్, ది అన్రైచియస్నెస్, ద ఇంజస్టిస్.
0: అట్టివారి అందే దుర్గుణములు, దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుని చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మని చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
1: Such people in the company of people full
0: ఇది
1: of vices.
0: ఎన్ని జన్మల యొక్క కర్మమో, ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటుంది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులమైపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
0: సత్సంగం అనేది లేకుండా, సత్ప్రమాణమే లేకుండా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: Without the good company, without good conduct, how could that be good company?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాముడు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
0: కానీ రాముడు ఎప్పుడు కూడాను సత్సంగం సత్సంగం సత్సంగం.
1: But Rama was always in good company.
0: Sadbhavamu.
1: Good feeling.
0: Satpravartana.
1: Good conduct.
0: Sadalochana.
1: Good thinking.
0: Satkarmalu.
1: And good deeds.
0: Kani inni chadavulu chadinatundi oka ravanuniki emiti chestundadu?
1: With all this, what is that?
0: Dujjana sambandham.
1: Ravana.
0: Duralochanalu. Durgunamulu. Nishpravartanalu. Ilantivanta cherthu vachayi.
1: Ravana was always in bad company. He was always doing misdeeds, wicked thoughts and bad feelings.
0: Entati goppa vidyavantudu ravanudu.
1: Ravana was highly educated.
0: Ravana kunnatvanti vidya ramuluku kuda untundadi.
1: Rama is as much educated as Ravana himself.
0: Kani ramulu chuste namaskaristaru.
1: But people offer their respects to Rama.
0: Ravanu chuste వీడు క్రోధులు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైనటువంటి దూషణ భూషణలు వస్తాయి.
1: people go on accusing Ravana because of his wicked thoughts and wicked behavior.
0: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: The good and bad name, what is the basis?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: It is the behavior of the person that is the basis.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
1: So the conduct of the person should be good and perfect.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేము ఏదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
1: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you can do being all alone? It is only bad thinking. And you will be in bad company.
0: ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్ప్రీతం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
1: యూ డోంట్ గో టు ఎ సీక్రెట్ ప్లేస్.
0: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for are the eyes?
0: పురందదాస్ చెప్పాడు.
1: So he said, so
0: కనులేరరా, ఈ కనులేరరా, రావణి చూడని ఈ కనులేరరా.
1: Why these eyes? What for is this vision?
0: కన్ను ముట్టిలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: పాని పంకజమందు పరమాత్మ యుండివు పాడు సంసారము కోరిరేరి.
1: Though God is in me, the immortal, I have drowned myself in this family.
0: నిజముగా సర్వ జీవులు ఎందుకును పరమాత్మనారనిటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి నడ.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
0: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt
0: నరకాసుడి
1: vision.
0: కన్నుండి ముట్టిలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.

0: One should recapitulate, recall the divinity constantly and also adopt it.
1: నరకాసురుడు భతించిన తర్వాత,
0: after killing నరకాసుర,
1: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
0: ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ కింగ్డమ్ ఇండీడ్.
1: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
0: బికాస్ హేట్రెడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
1: దుర్మార్గుడు ఏదైనా కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు.
0: So long there is a wicked man, you don't find any lamp
1: around. There is no
0: light there.
1: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
0: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
1: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
0: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
1: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
0: There may be unfortunate people who say yes, yes to that.
1: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
0: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
1: Kanaka dujjanulatodu matram oka chanam kudanu manam cheyakoddu.
0: So we should not be in the bad company even for a moment.
1: Kanukane alani kaalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
0: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
1: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి యొక్క ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
1: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
0: But Prahlada could realize divine
1: Narayan, in him. Narayan, Narayan, Narayan, namasmaranane munigipoyadu.
0: He has drowned his life singing his glory of Narayana.
1: Narayanaku priti ayyina puttuvadu Prahladudu.
0: Narayana is so dear to Prahlada.
1: Rakshasulaku priyamaina puttuvadu veedu Hiranyakashipudu.
0: Whereas Hiranyakashipu is full of demonic temperament.
1: Evi prayojanam?
0: What for is this?
1: Chakravarti taru.
0: Where is he? He is emperor.
1: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
0: వాట్ కైండ్ ఆఫ్ ఎంపర్?
1: దురాచారపు చక్రవర్తి.
0: An emperor?
1: దుర్గుణముల యొక్క చక్రవర్తి, దుశ్చింతముల యొక్క చక్రవర్తి.
0: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
1: కనుక మనము ఒక్కడైనా చాలి మనం చెక్కాలి, చక్కని వారు చిక్కితే చాలు.
0: Therefore it is enough even if we have one righteous man.
1: దినమునకు ఒక్క పర్యాయమైన కొడును పవిత్రమైనటువంటి కాలంను సార్థకం చేసుకోవాలి.
0: అట్లీస్ట్ వన్స్ వీ షుడ్ శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్.
1: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ ఫ్రక్టిఫై.
1: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యములే జరుగుతున్నాయి.
0: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్.
1: చెవులతో వినేక కాదు.
0: వీ కాంట్ ఈవెన్ బేర్.
1: కళ్ళతో చూచేకి కాదు.
0: You cannot witness those deeds.
1: కనుకని కండతో చూడలేనిటువంటివి, చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
0: You cannot bear the very sight of it, nor could tolerate hearing about them.
1: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
0: Let us install the divine in our hearts.
1: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
0: It is said God dwells in all creatures.
1: సర్వభూతముని యందు కూడాను ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: God is present in all living beings.
1: కానీ అట్టి భగవంతుని కూడాను భగవంతునిగా భావించటం లేదు.
0: But we don't think of God in the true sense.
1: అదక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు.
0: We go in the contradictory way.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: తమకు ఎట్టి భావంలో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల.
0: As is your feeling, so is the form
1: అట్టి స్వరూపంలో అతన్ని హతమార్చిపోతాయి.
0: And that form that you assume will ruin you.
1: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
0: Man may appear to be pious.
1: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
0: But there may be wickedness at heart.
1: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
0: We should not have any kind of understanding with them.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు నరకాసుర సంహారం.
0: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
1: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుని చంపటం.
0: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
1: నర ఆత్మ.
0: నర ఇస్ ఆత్మ.
1: అసురుడు రాక్షసుడు.
0: అసుర డెమన్
1: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
0: He is Nasura, demon is in everyone.
1: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించాం.

0: అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ది డెమన్ విత్ ఇన్
0: మన హృదయం నుండి నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నర విత్ ఇన్ అస్.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: You think of the self constantly.
0: అది ఏ ప్రేమ స్వరూపము?
1: That is love.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: That is eternal and immortal.
0: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చును.
1: With that intense love you can kill the demon.
0: ఈ రాక్షసుని చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణకలేదు.
1: You don't need any weapons to kill that demon.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: అంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు చేయలేదు లోకంలో లేవు.
1: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ దే డూ యాక్చువల్లీ?
0: ఏమీ చేయగలటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్ ఆత్మతత్వాన్ని అభివృద్ధి.
0: ఈ నరకుడు చచ్చిపోతాడు.
1: అండ్ వెన్ వన్స్ ద సెల్ఫ్ ఈస్ ఫర్గాటన్ మ్యాన్ ఈస్ రూయిన్డ్ టోటలీ.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి యొక్క భక్తి.
1: ద ట్రూ డివోషన్ ఎంఫసైజెస్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: pavitramainatu ee narakasu samharam dinamu,
1: this day which is so holy and sacred,
0: yedo manu oka pandugga maadri chesukoni padarthalu maatram maarchukuntu bhojanalu maatram tintu lakshanamga jeevisthunnamu,
1: we spend this holy festival full of delicious items prepared at home and we party.
0: ee pavitramaina parvadinam yokka antaratham emiti ani gurtinchukodaniki ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
0: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ వీ షుడ్ జాయిన్.
0: నీవు ఒంటరిగా జీవించవద్దు.
1: నెవర్ బి అలోన్.
0: అది దైవం యొక్క తత్వం కాదు.
1: దట్ ఇస్ నాట్.
0: అది వ్యష్టి జీవితము.
1: ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
0: వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
1: The vyasti jivita, the individual life is waste life.
0: Samasta jivitame nijamaitundi sarvesmi yokka sadamu.
1: The life in the community is the one that is the reality.
0: Samasta jivitamto manam jivitanni aanandanga gadapali.
1: We should lead the life of the universe community, samishti.
0: Kanukane samishtini bhagavantudu ani pilicharu.
1: This samishti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasra shisha purushaha sahasraksha sahasrapat.
1: The 1,000 feet, the 1,000 head and 1,000 hands.
0: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to lead this life of universal life.
0: మానవ జీవితం ఇచ్చిందేది ఎందుకోసం?
1: Why the human life is given?
0: కేవలము పశుపక్షులు కాదు వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
1: Is not enough. If we have the food, water and other rest of the facilities, in fact the food that you eat is equally shared by
0: you. అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడాను పశుపక్షులు కూడా అనిపిస్తున్నాయి.
1: All your experiences are there in the animal kingdom also.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: And we have to uphold the true human values, the truth and righteousness. And we should propagate in this world.
0: దాని ప్రచారం చేయాలి.
1: We should publicize.
0: ప్రవర్తనలో అనుభవించాలి.
1: And we have to experience in practical life.
0: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వ్యర్థమైపోతుంది.
1: Without true practical experience, mere propagation is useless.
0: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
0: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రం గావించుకుంటున్నాం.
1: దిస్ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సీక్రెట్.
0: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
1: The word manava means the one who is sacred.
0: ee pavitramainatvanti manavuni apavitram gaavinchukodaniki enduku inta prayatnam chestunnavu?
1: Why should we make this sacred life?
0: Adi ee janma janmantram yokka karma saramu.
1: It is only because of the destiny, the fate of the past life.
0: Cheppedevu manchi cheptunnaru manam pavitramaina jeevitham ani antunnadu.
1: We declare that this is a sacred life.
0: Kaani daani pravartanalo pettadaniki చాలా శ్రమ పడుతున్నాడు.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఇన్ రియాలిటీ.
0: పాపముల యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు సార్,
0: రామా
1: రామా,
0: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
1: రామా ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: దెన్ ఇట్ వాస్ సెడ్, దేర్ ఇస్ సమ్ జస్టిఫికేషన్.
0: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా?
1: దేర్ ఇస్ జస్టిఫికేషన్ ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎ గుడ్ మ్యాన్.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది, సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నారు.
1: యూ డూ నమస్కార్ టు నోబుల్ సోల్స్ బికాస్ యూ డోంట్ వాంట్ టు బి అవే ఫ్రమ్ దెమ్.
0: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
1: యూ డూ నమస్కార్ టు ది బ్యాడ్ కంపెనీ బికాస్ యూ డోంట్.
0: బ్యాడ్ కంపెనీకి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: యూ జస్ట్ డూ నమస్కార్ అండ్ డూ అవే విత్ దేర్ కంపెనీ వన్స్ ఫర్ ఆల్.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బీ ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకని మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకంగా గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
1: This demon represents the feelings, the behavior.
0: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
1: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
0: Aa dushta buddhulu raaka puravame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
1: ప్రయర్ టు దాట్ హీ వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
0: కంస, నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
1: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
0: కోపం వచ్చింది.
1: హీ వాస్ వెరీ యాంగ్రీ.
0: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
0: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు.
1: వసుదేవ ఆబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్, వాట్ హార్మ్.
0: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
0: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
1: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యూ.
0: అట్టి వారి మాటను నువ్వు నమ్మినావా?
1: డు యూ బిలీవ్ దోస్ వర్డ్స్?
0: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
1: If you really believe that, wait till then.
0: Inka pindi ayin tachame avanu champadaniki enduku prayatnam chestavu?
1: Why do you want to kill her immediately after wedding?
0: Ame ashtama garbham lopana ninnu champeyatunte vaadu puttadu ani cheptunnadu.
1: It's only the eighth born child who would kill you.
0: Kalukoni antakalam nivu kaachukoni untundu.
1: So wait till that time.
0: అన్యాయంగా ఈ రకమైనటువంటి యొక్క పాపానికి గురి కట్టుకోవద్దు.
1: Don't commit this sin which is unjustifiable.
0: అని చెప్పేటప్పటికి
1: when he said so,
0: వాడికి కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
1: దెన్ హీ కుడ్ హ్యావ్ గుడ్ థాట్స్ అట్ దట్ మోమెంట్.
0: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడా తమ యొక్క హృదయం నుంచి వస్తుంటాయి.
1: ద గుడ్ థాట్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విల్ ఫైండ్ దర్ ఆరిజిన్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
1: దో హీ వెయిటెడ్ దట్ లాంగ్ టిల్ ద బర్త్ ఆఫ్ ది ఎయిత్ చైల్డ్,
0: ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
1: హీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ వారీ వెన్ ది ఎయిత్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
0: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
0: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
0: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
1: He knows it's God's voice.
0: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
1: When he acts according to God's voice in one respect, why not in another point?
0: దేవకీదేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరికి గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
1: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
0: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
1: Why should he kill the children of other villages?
0: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
1: Do you think that he has faith in God's word? No.
0: ఇది రాక్షస విశ్వాసమే.
1: It is demonic feeling.
0: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది డెమోనిక్ టెంపర్మెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
0: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
1: We should follow God in total faith in whatever he says.
0: నీకు ఇష్టమైనటువంటి దానిపై నమ్మకము, ఇష్టం లేని దానిపై నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
1: You have faith if you like that and you have no faith if you dislike it is not proper.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒక 10 సంవత్సరముల పూర్వము,
1: 10 years before,
0: ఒక పెద్ద మనిషి,
1: an elderly person,
0: Sat Sai Baba is God అని చెప్పాడు.
1: Declared that Sat Sai Baba is God.
0: Sat Sai Baba నే కాదు, ప్రతి జీవి ఎందుకు గాడ్ ఉన్నాడు.
1: In fact God is present in every individual.
0: కానీ ఆ విధంగా చాటుతూ వచ్చారు.
1: He went on declaring like that.
0: తిరిగి తమ యొక్క అభిష్టం కొంతవరకు విరుద్ధంగా మారేటప్పటికి ఈజ్ నాట్ గాడ్ అని చెప్పారు.
1: ద మూమెంట్ వెన్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ హీ సెడ్ హీఈస్ నాట్ గాడ్.
0: ఎస్ నో రెండు చెప్పింది ఒకే నోరే.
1: ద సేమ్ మ్యాన్ డిక్లేర్డ్ ఎస్ అండ్ నో.
0: ఆనాడు ఎస్ అన్నాడు.
1: హీ సెడ్ ఎస్ దెన్
0: ఈనాడు నో అన్నాడు.
1: టుడే హీ సేస్ నో.
0: అది నిజమా ఇది నిజమా?
1: ఈజ్ ద ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ?
0: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
1: వన్ మస్ట్ బి ఫాల్స్ అవుట్ ఆఫ్ దీస్ టూ.
0: కానీ ఏది అబద్ధము?
1: వాట్ ఆర్ లైస్?
0: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
1: దాట్ విచ్ హెస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హెస్ బీన్.
0: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
1: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డెమన్.
0: ఎస్ అను వారికి ఎస్ అనురా.
1: God says yes to those that say
0: no.
1: Yes.
0: No anuvariki no anura.
1: If you say no, God says no.
0: No yes ru ni notiki gaani saayiki sarvam yes yes yes.
1: Yes no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes.
0: Not andaru manchi vare.
1: To Bhagwan all are good.
0: Evaru chedda vaaru leru.
1: There are no bad people.
0: Kaani
1: but
0: laukikamaina ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
1: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్ యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్.
0: కానీ కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందుకు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి?
1: బట్ ఇన్ వెన్ వీ ఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యు విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యూ మే హ్యావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్ ఎజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండుకు పెంచుకున్నప్పుడే
1: when there is love in your
0: sarvamo premamayame
1: everything will be full of love.
0: Aa premamunni dagira dvesham anede undadu.
1: Where there is love there is no hatred.
0: Dvesham lenappudu krodham anede raadu.
1: When there is no hatred there is no
0: krodham anede lenappudu ee himsale paanukuntaru.
1: When there is no anger there is no violence.
0: Kanukane where there is vishwasam anaka confidence untado akkadne truth vastundi.
1: Where there is confidence there is truth.
0: Where there is truth
1: where there is truth
0: there is peace.
1: There is peace
0: where there is peace.
1: Where there is peace
0: there is bliss.
1: There is bliss
0: where there is bliss.
1: Where there is bliss
0: there is God.
1: There is God.
0: కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసం లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
1: Without this faith what for is the human life?
0: అందరిని నమ్ము, తప్పులేదు.
1: There's nothing wrong if you believe
0: everybody. కానీ దైవ భావంతో నీవు విశ్వసించు.
1: But have faith with the divine prompting.
0: Ah daiva bhavanto vishwasinchinappudu sarvamu neeku daivattvam gane kalpistundi.
1: With the spiritual promptings everything would be divine.
0: Manasulo okati maatalo marokati.
1: Thought is one and that which is said is different.
0: Idi ka sarainatvanti kaadu.
1: Is not proper on your part.
0: Manasu endu okati maata endu okati kreyalo marokati.
1: The thought is one, that what is said is different, and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి, అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the attributes. Who is Vyakti?
0: Sarva vishayamulandu kudanu tani yandu natuvanti shakti tattvanni swikarinchatame Vyakti.
1: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
0: Aa energy ni swikarinchali.
1: And then you should acquire that energy.
0: Kani energy antunnavu, energy lo pothunnavu.
1: But you say energy, but you are along allergy.
0: దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ
0: హ్యావ్? ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo naa kailasamo naaku akkarledu,
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee ide naaku akkarledu,
1: I am not bothered of your vaikuntha.
0: Naa kavalsindi prema sajyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche,
1: give me a place in this kingdom of love.
0: Adi okati naaku chaalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: Premato sadhinchaleinatundi lokamlo okkati kuda ledhu.
1: There is nothing that you cannot achieve in this world without love.
0: Kanukane premato manam dennaina manam sadhinchavachchu.
1: So you can accomplish anything through love.
0: Ee narakasara udanaga emti, durmargulu, dushtulu, duracharam lenatundi varini samharinchadame narakasara samharam.
1: The killing of narakasura symbolizes annihilation of wickedness in man.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three
0: points. తేజ దుర్జన సంసర్గం.
1: Run away from bad company.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు, బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
0: అందుకోసం మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ టు స్పెండ్ టైమ్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: దిస్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఈక్వల్లీ
0: చాలా ఉత్తముడు.
1: Human is noble,
0: pavitrudu,
1: sacred,
0: sarthakamainatunti vaadu,
1: and he
0: satyangam kaliginatunti vaadu,
1: and he is one of truth,
0: sadbhavulu chalinche vaadu,
1: he has got good feelings.
0: Atuvanti manavuniki ilanti buddhulu raakoddu.
1: Such a man should not have such mean thoughts.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం సాధించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ వికెడ్ థాట్స్.
0: అప్పుడే అందరు కూడా దైవ స్వరూపుడిగా మారుతారు.
1: దెన్ ఎవ్రీవన్ వుడ్ బి డివైన్.
0: అందరి ఎందుకు దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని, దాన్ని ప్రకటించుకొని, దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ ప్రాసెస్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: మీలో ఏమాత్రం ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
0: కనుకనే సద్భావం పెంచుకోండి,
1: కల్టివేట్ గుడ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి,
1: డెవలప్ గుడ్.
0: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీట్ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దాట్ విచ్ ఈస్ రియలీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self confidence,
0: self satisfaction vastundi.
1: Then you will have self satisfaction.
0: Self satisfaction vachinappude,
1: when there is self satisfaction,
0: self realization chestavu.
1: Then you will be able to realize the self.
0: Self realization chestappude,
1: when you realize the self,
0: self satchat karam avutundi.
1: Then you will have the manifestation, visualization of the self.
0: కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటూ రండి.
1: టుడే వి హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికి కనిపించదు.
1: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఇస్ ఇన్ ద గ్రౌండ్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఇస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఈస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఈస్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూప్ లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది దీనికోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్.
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడీ.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడీ.
0: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
1: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కారం, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఏమో మొరటి మనిషి నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Evening, good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there is neither morning nor evening.
0: Morning chetane ee vidhamaina marpulu kalugutunnayi.
1: Morning and evening are the results
0: of the sunrise ledu, sunset ledu.
1: Are the revolve are due to the earth that revolves.
0: Ee lendani matram nishchayinchutunnaru.
1: But we have faith in this unreality.
0: Unnadanni matramu ఏ మాత్రము విచ్చరించటం లేదు.
1: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
0: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: యూ లవ్ దెమ్.
0: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
1: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రం ఉంటుంటుంది.
1: అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
1: And the blessing of the mother is
0: essential. తల్లుల మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
1: If your parents suffer, you are going to suffer in future.
0: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
1: Never make your parents suffer.
0: వాళ్ళని ఆనంద పెట్టి
1: you make them
0: happy. ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
1: When you make them happy and when you are happy in turn, your children will make you happy.
0: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
1: Therefore share this happiness with everybody and receive happiness.
0: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: Not simply giving, you should also
0: receive. It is not one way traffic, give and take, give and take.
1: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
0: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
1: And speak well so as to redeem your lives.
0: మంచి చూపులు చూడండి.
1: Have good looks.
0: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
1: Listen to sacred things.
0: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
1: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.

శాంతి నయ హరి భజన

0: Sairam, dear listeners, the face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: చాలా మంది స్త్రీలు ఆమె తెలుగు పదములు వినాలని ఆశిస్తూ
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఇన్స్పైరింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్స్ టాక్ స్పీచ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ భగవాన్స్ స్వీట్ మెలోడియస్ వాయిస్ మేకింగ్ యూజ్ ఆఫ్ Telugu language.
2: Vidyarthulu, Vinyu, Vidyaru Nerchi, Technical, Engineering, Ilanti Vishayalanta Cheptu Unnaru. Kani, Avi Maaku Evariki Artham Kavatam Ledu. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ యు హావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: తది సారము కంటెను నృత్యమౌలు పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి చక్కెర కంటె తీపి దది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా మరి రుచ్యము నోటను బల్క
1: స్వీటర్ దెన్ ద షుగర్ టేస్టియర్ దెన్ ద ఘీ స్వీటర్ దెన్ ద హనీ యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్ ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికమున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామమును.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముల టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without
0: Rama's temple. Vicharinchiga evaro okaru Rama ani peru perito vaadu velugutu unnaru.
1: And every village you find a person bearing the name Rama.
0: Kanuka Rama naamam anetundi prachina kaalam nundi kudanu ee vidhamuga maarpu chendaka velugutu ostundi.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: Nastikudu, yastikudu, aastikudu, nastikudu, aastika nastikudu kudanu Rama anetuvanti peru pilustunnaru.
1: Tis saritis, sarthis, tiketis, saritis, tis, whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: Kuchunnatuvanti vyakti leje samayamlo kudanu Rama andestunnadu.
1: The person who sat comfortably, when he gets up, he says Rama and then gets up.
0: Kabatti Bharatadeshamlo Rama naamamu goppa prasiddhi kekkindi.
1: Rama's name is highly reputed, very well known.
0: Kevalam ikkadane kaadu China deshamlo kudanu ee Rama naamamu chaala prasiddhi gaanchindi.
1: Not only here, Rama's name is highly popular.
0: Prapanchamante kudanu Rama naamamayamayindi.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Rama naamamulo mana gramamulo abhivruddhi gaanchali abhivruddhi gaavinchali ani atvanti aasha prati vaanulukulu dinadinamulo perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: దశరథునకు బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ because he could not have a son.
0: Kani nirantaramu tapasu avistu vachadu.
1: But however, he did penance for a long time.
0: Pagana oka samayam lopala daivam pratyakshamai,
1: at one time God manifested.
0: Anaati kaalam gaadu ee naati kaalam gaadu eppudaina kuda nu tapasu aneetundi palinche teeltundi.
1: That day or this day, be that what it may, the penance will certainly bear results, fructify.
0: Muguru bharalto cheri karadavulu yendu cheri dasarathudu tapasu gavistu vachadu.
1: And Dasaratha did penance along with three other wives in deep forest.
0: Ee vidhanga vastu undaga ukana oka samayam lopala pratyakshamai oka patra ichadu.
1: At one time God manifested అండ్ హ్యాండెడ్ ఓవర్ దెమ్ ఏ బిగ్ కంటైనర్.
0: నాయన దశరథ, ఇవి ఈ పాత్ర యందు పాయసం ఉన్నది, ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: దశరథ, దిస్ కంటైనర్ హ్యాస్ పాయస్ ఆర్ రైస్ పుడింగ్, ఐ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ యువర్ త్రీ వైఫ్స్.
0: సరే అని చెప్పి వశిష్ఠ వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ హీ కన్సల్టెడ్ వశిష్ఠ అండ్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సీయర్స్.
0: ఒకనొక సమయం లోపల తవ ఫలితం అనేటువంటి ఒక పండుగ గావించి తవ ఫలితము
1: అండ్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ తపస్ ఆర్ పెనన్స్
0: యజ్ఞం గావించాడు.
1: అండ్ దే పర్ఫార్మ్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: ఆన్ ద ఫైనల్ డే పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: ఆల్ ద త్రీ వైఫ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ sit there at the altar having had their head
0: bowed. Mukurki moodu kappulu ichadu
1: and they were given three cups, one each.
0: Mukurki samanangane panchadu
1: and his payasa was equally distributed among them.
0: Kani konni granthamulu samananga panchaledani udanto konni bhagamulu udanto ichu bhagamulu konni bhagamulu konni takku bhagamulu ee vidhanga panchadu ani cheptaru. Idi chaala parapaatu.
1: But some people interpret this way that they were not, the payasa was not distributed in equal proportion. That some container contained more and other contained less. It is a big mistake to interpret like that.
0: Andariki samananga vasishtha varu panchi aa kappulu andinchadu.
1: Vasishtha distributed this payasa rice pudding in equal proportion and handed over them.
0: Dinni tragi mee adishtham nerveyachunu gaaka ani చెప్పాడు.
1: అండ్ హి బ్లెస్డ్ దెం సేయింగ్ దట్ లెట్ యువర్ విష్ బి ఫుల్ఫిల్డ్.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకొని పోయి స్నానం చేసి భుజించారు.
1: దే ఆల్ హావ్ టేకెన్ ది త్రీ కంటైనర్స్, దే హాడ్ బాత్ అండ్ దెన్ దే హావ్ పార్టేకెన్ దిస్ ప్రసాద్.
0: కానీ ఒక సుమిత్ర మాత్రము
1: బట్ ఓన్ ఎక్సెప్ట్ సుమిత్ర
0: త్రాగలేదు.
1: షీ కుడ్ పార్టేక్.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దీనికి ఒక కొన్ని రీజన్ ఉంది.
1: There is a plan, a reason behind it.
0: దశరథ మహారాజు కేకేయ రాజ్యమునకు వెళ్లినప్పుడు కేకేయ రాజు తన కుమార్తె అయిన కైకను ఇచ్చి పెళ్లి చేసినప్పుడు నా కుమార్తెకు పుట్టినటువంటి కుమారునికి నీవు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: When Dasharatha visited the kingdom కేకేయ రాజ్య, Dasharatha made a promise to the king that he would offer the kingdom to the son if his daughter were to be married to him.
0: తప్పకట్ట చేస్తానని చెప్పాడు.
1: And he said he will certainly do follow.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకిచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: It's not possible to go back by the promise given to Kaika.
0: కైక తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కడుగుతాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: కైక వాజ్ డిజైన్ స్ట్రాంగ్లీ దట్ హర్ సన్ వుడ్ బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్.
0: కౌసల్య పెద్ద భార్య కనుక ప్రథమ భార్య, ఆమె ప్రథమ పుత్రుడు కని ఆమె కుమారులకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: Kausalya was equally happy because she being the queen, her son would be the future king.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: There is wide scope for these two to feel extremely happy.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రం లేదు.
1: But Sumitra had no hope at all.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: If I am to beget a son, the son has to serve either of the two.
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పును అక్కడ వేడపైన పెట్టి
1: షీ వాస్ డిప్రెస్డ్ అండ్ కెప్ట్ దట్ కంటైనర్ అసైడ్.
0: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ తిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్లు కానీ ఏమీ లేవు.
1: ఇన్ దోస్ డేస్ దెర్ వర్ నో ఫ్యాన్స్ ఆర్ హెయిర్ డ్రయర్స్.
0: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి.
1: కీపింగ్ ద కప్ ఆన్ వన్ సైడ్ అండ్ షీ వాస్ క్రైయింగ్.
0: ఈ కప్పు నాకెందుకు,
1: వై డూ ఐ నీడ్ దిస్
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: ద మీన్ టైమ్ యాజ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్, బట్ ద కైట్ కేమ్ ఓవర్ దేర్ అండ్ కలెక్టెడ్ దిస్ కంటైనర్.
0: కప్పును ఎత్తుకొని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: అండ్ దెన్ షీ వాస్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో, కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువు వారు ఏ విధంగా నిందిస్తారు ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: షీ వాస్ ఫీలింగ్ సో బ్యాడ్ బికాస్ వాట్ హర్ హస్బెండ్ వుడ్ సే ఫర్ లూజింగ్ దిస్ కంటైనర్. డజంట్ మ్యాటర్ ది కంటైనర్ ఇస్ లాస్ట్, బట్ షీ హాస్ టు అకౌంట్ ఫర్ ఇట్స్ లాస్ బికాస్ హస్బెండ్ మే అక్యూజ్ హర్ ఫర్ హర్ నెగ్లిజెన్స్.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: అండ్ షీ గాట్ డౌన్.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్.
0: ఏమక్క, ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఇట్, వై ఆర్ యూ హర్రీడ్, వై ఆర్ యూ వరీడ్. అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ థింగ్ దట్ వెంట్ ఆన్ టిల్ దెన్.
0: కానీ ఈనాటి సవతుల వలె ఒకరికొకరు పోటాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy, they could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared.
0: ముగ్గురు కూడాను సమానమైన పరిస్థితి లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు.
1: అండ్ ది క్యారీ ది త్రీ కంటైనర్స్ అండ్ అప్రోచ్ ది ప్రిసెప్టర్.
0: వశిష్ఠులు వారు చక్కగా ఆశీర్వదించి,
1: వశిష్ఠ బ్లెస్ దెమ్,
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యములైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ బ్లెస్ దెమ్, లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్, let you be good children who would rule this kingdom in a befitting way, let you all live long life.
0: Kali Kausalya kumaru puttadu.
1: Kausalya had a son.
0: Ayoka tejasu ayoka balamanu ayoka shaktini ayoka prakashamanu chuchi Vasishtha varu iriki raminchetuvanti vaadu ganaka Rama ani peru pettadu.
1: Watching the beauty, the radiance and the brilliance on the face of Rama, Vasishtha named the child as Rama.
0: Andarni raminchetuvanti vaadu,
1: ee the raminchuta, the one who attracts everybody,
0: Rama ani peru pettadu.
1: And so he was christened that way, Rama.
0: Rendava bhari ainatuvanti oka Sumitra iddaru bidalanu teesukoni poyindi.
1: And Sumitra carried two sons, twins.
0: Chaala aashcharyamesindi.
1: And they were very much surprised.
0: Emtidi ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆ ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: హీ వండర్డ్ టు బిగిన్ విత్ హౌ ఇస్ దట్ దిస్ హ్యాస్ టూ సన్స్ వైల్ కౌసల్య హ్యాడ్ ఓన్లీ వన్. బట్ హౌఎవర్
0: కొంత భాగం కైక ఇచ్చిందని కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు.
1: యూ కుడ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ద వన్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కౌసల్య, ది అదర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కైక.
0: కనుకని కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు.
1: Therefore, out of the half of the share of Kausalya, Lakshmana was born.
0: కైక ఇచ్చినటువంటి భాగం లోపల శత్రుఘ్నుడు పుట్టాడు.
1: And out of the half of the share of Kaika,
0: కైకకు భరతుడు, భరతుడిలో అర్ధ భాగము శత్రుఘ్నుడు.
1: Therefore, శత్రుఘ్న represents half of Bharata.
0: కనుక అప్పుడు చెప్పింది ఈమెకి మనసులో తాను అనుకున్నది ఎవరితో కూడా చెప్పలేదు.
1: హీ ఫెల్ దిస్ వే విదౌట్ టెలింగ్ ఎనీబడీ.
0: నాకు ఇరువురు పుత్రులు పుట్టడం రెండు కారణాలున్నాయి.
1: ఐ హావ్ టూ సన్స్ నౌ, దేర్ మస్ట్ హావ్ బీన్ ఏ రీజన్.
0: రాములు రాజు అయినా నా కుమారుడు పెద్ద కుమారుడు తనకి సర్వెంట్ గా ఉండాలి.
1: ఇఫ్ రామా వర్ టు బి ది కింగ్, వన్ సన్ షుడ్ సర్వ్ హిమ్.
0: భరతుడే గిన రాజు అయిపోతే నా రెండవ కుమారుడు సర్వెంట్ గా ఉండాల.
1: ఇఫ్ భరతా ఇస్ గోయింగ్ టు ది ఎంపరర్, మై సెకండ్ సన్ షుడ్ సర్వ్ హిమ్.
0: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: బోత్ ఆఫ్ మై సన్స్, వెల్ దే డోంట్ ఎక్స్పెక్ట్.
0: రాముని సేవ భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in a swing, the cradle, both of them started crying.
0: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
0: ఏమి కారణమని?
1: What's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి మంత్రాలు చెప్పించి విభూతులు పెట్టించి అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: యంత్రాలు కట్టించింది.
1: And they also made use of yantras.
0: మంత్రాలు చెప్పించింది.
1: All yantras and mantras.
0: కాని దేనికి వారి ఏర్పు మాట్లాడలేదు.
1: But they didn't stop crying.
0: ఆహారం పుచ్చుకోలేదు.
1: They didn't take any food.
0: Vasishtha varini pilipinchi.
1: And Vasishtha was asked to come there.
0: Guruji, నా కుమారుడు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: And they prayed, why is it that both of my sons are crying?
0: ఆ యోగి దృష్టితో చూచి,
1: he could have that vision.
0: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామతట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యక్ చెప్పాడు.
1: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
0: రెండవదిని కైకు చెప్పినాడు, అమ్మా నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: The other child being the spark of Bharata, we also be kept very close to him.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు కించిట్ అయ్యి కూడా లోటు రాలేదు.
1: There is no problem at all while eating or drinking water or anything.
0: అప్పటి నుంచి
1: since that time
0: రాములు వెంట లక్ష్మణుడు,
1: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ ది కేకేయ కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
0: ఆ కుమారుని చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్న నేచురలీ ఫాలోడ్ భరత.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో
1: Rama was sent to the exile.
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
1: without disobeying father's command,
0: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
1: without giving any reply to
0: తండ్రి ఆజ్ఞ తీసుకోకుండా,
1: and has taken permission to the mother.
0: రాములు వెళ్తుంటే రాముని జతలోపలనే లక్ష్మణుడు వెళ్లాడు.
1: Rama was proceeding ahead. Lakshmana followed him.
0: కనుకనే ఈ విధంగా రాములు లక్ష్మణుడితో శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్లారు.
1: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఇద్దరు కూడా ఈ విధంగా జత జతగా ఉంటుండేప్పుడు కడకు రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
1: వెన్ దే ఆర్ ఫాలోడ్ లైక్ దాట్ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ దట్ రామ లక్ష్మణ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ భరత శత్రుఘ్న.
0: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
1: ఇన్ ద మీన్ టైమ్ దే హాడ్ టు గో టు ద ఫారెస్ట్ అండ్ ఇట్ వాస్ ద టైమ్ దట్ దే హాడ్ టు అటెండ్ దట్.
0: వీరే పోతుంటే వీరికి కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞ పుచ్చుకోకుండా తాను కూడాను వెళ్ళాడు.
1: వితౌట్ ఫాదర్ పర్మిషన్ హీ ఆల్సో ఫాలోడ్ హిమ్.
0: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడా అడవిలో సంచరిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ, రామ, లక్ష్మణ, సీత, దే వెంట్ అరౌండ్ ద ఫారెస్ట్.
0: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
1: ఇన్ ద మీన్ టైమ్ దే హాడ్ టు గో టు ద ఫారెస్ట్ అండ్ ఇట్ వాస్ ద టైమ్ దట్ దే హాడ్ టు అటెండ్ దట్.
0: వీరు విడిపోతుంటే వీరికి కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై

0: forest.
1: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
0: They could notice a hermitage at a close distance.
1: చూచి ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
0: Then they wanted to know what ashrama, hermitage it is.
1: ఇది సిద్ధాశ్రమం అని చెప్పని చెప్పారు.
0: Then they could get information that it is Siddhashrama.
1: కదా అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతా కూడా ఎంతనో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞత రూపకంగా ఆనందాన్ని అనుభవించారు.
0: The inhabitants of Siddhashrama invited them wholeheartedly and they give them all reception and hospitality befitting their stature.
1: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును, వీరు ఏనాడైనా కూడాను సీతతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కారు.
0: But the sages know that they don't belong to ashram anyway, but they are householders, they are from royal family.
1: Kanuka Ramunto cheppadu.
0: And he told Rama,
1: Rama, meeri ashramalo untundi sukhapadaledu.
0: He said, Rama, if you want to continue to stay in
1: Siddhashram,
0: you cannot be happy.
1: Matanga ashram vastundadi.
0: Close by, there is another ashram, Matanga ashrama.
1: Aa Matanga ashramalo untunte సీతకు సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది, మీరు మతంగ ఆశ్రమానికి పోమన్నారు.
0: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగ ఆశ్రమ, సీతా విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
1: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
0: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
1: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
0: దే వెంట్ టు దట్ మతంగ ఆశ్రమ. వైల్ పార్టేకింగ్ దేర్ ఫ్రూట్స్ దే స్పెండ్ దేర్ టైమ్.
1: అట్టు ఉండగా కొంతకాలం నాకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
0: At the time of some time they had to face some incident.
1: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
0: Around that ashram in the vicinity there were many wild animals moving about.
1: ఆ సమయం లోపల ఒక బంగారు లేడి కూడా వచ్చింది.
0: At that time they could also notice a golden deer.
1: కాని సీతకు తెలుసును,
0: సీత knows,
1: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీలు లేదు.
0: There's no possibility in nature to have the golden deer.
1: నాకున్నటువంటి గోల్డ్ జ్యువెల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకోకుండా ఉన్నాను.
0: And in fact I have got all my jewelry left there.
1: అయోధ్యలోనే దాచిపెట్టాను.
0: I left all my jewelry there in Ayodhya.
1: కాబట్టి ఈ వచ్చినటువంటి ఒక గోల్డెన్ లేడీ ఏదో మాయగా ఉంటుండాలి అని భావించింది.
0: She could imagine, she could understand this golden deer is not a reality. It must have been a plan.
1: కాని విధి వరీయము.
0: The fate is inscrutable, so strong.
1: ఎంత బలంగా ఉండినప్పటికీ ఈ బంగారు లేడి లేదని తెలుసుకూడను, రావడానికి వీలు కాదని తెలుసుకూడను ఆ బంగారు లేడిని ఆశించింది.
0: Though she knows pretty well that golden deer cannot exist, but yet she wanted.
1: Ramalakshmana iddarini chusi, Rama, enta bagunnadi ee lady.
0: Watching Rama said, Sita said, see that golden deer, how beautiful it is.
1: Dani teesukoni poyi naa inti daggara dantho aadukuntu kaalam gadupukuntanu, dani pattitemmani cheppindi korindi.
0: I want to carry it home and I want to play it. Better you catch hold of this golden deer.
1: నాకు కొంచెం ఆనందమైన వందించి మీ పాటికి మీరు ఎక్కడన్నా తిరగండి అని చెప్పింది.
0: At least make me happy a little bit and you take care of yourself, move wherever you want to go.
1: నేను ఆనందంగా ఉంటాను.
0: I'll be happy at home.
1: సరే నీ ఆనందమే మా ఆనందమని అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
0: Understanding that Sita's happiness is his own, he went in search of that golden deer.
1: Kali Lakshmana cheppadu.
0: Lakshmana said,
1: Anna, idi maya lady.
0: This golden deer is not true, it's not real.
1: Idi nijamainatundi golden lady kadu.
0: It is not a golden deer, no.
1: Idi edo mayala pannatundi oka rakshasa roopamu.
0: This must have been the device or the knack or the plan of some demon.
1: Nenu porakkadu, nenu velthanu annadu.
0: He said, better you don't go, I will go and catch hold of it.
1: కాని సీత బుద్ధి ఆమె కూడా ఒకది, ఆపదలు వచ్చే సమయంలో అన్ని కూడా మర్చిపోతారట.
0: సీత నోస్, ఇట్ ఈస్ సెడ్ దట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్

0: విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్.
1: అప్పుడు ఆమె రాములనే పొమ్మని చెప్పింది.
0: సో పర్టికులర్ దట్ రామా షుడ్ గో.
1: నీ పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
0: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
1: ఇప్పుడు రాముదే వెళ్ళాడు.
0: దెన్ రామ హింసెల్ఫ్ వెంట్.
1: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికి అది ఆ సీత అనిపించింది.
0: దెన్ హీ షాట్ ఎన్ ఆరో, ద గోల్డెన్ డేర్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ షౌటింగ్ రిపీటింగ్ నేమ్ రామా రామ.
1: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
0: ద వాయిస్ సౌండెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ రామాస్ వాయిస్ టోన్.
1: లక్ష్మణ నీవు వెళ్ళు వెళ్ళు వెళ్ళు తక్షణమే వెళ్ళు.
0: అండ్ సీతా సే లక్ష్మణ గో ఇమీడియట్లీ.
1: రాముని ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నాడు, సీతా సీతా సీతా సీతా అని?
0: యూ హియర్ ద షౌట్స్ ద రామాస్ వాయిస్ సేయింగ్ సీతా సీతా సీతా.
1: ఇంకొకరు సీతా అని పిలిచడానికి వీలు లేదు.
0: నో వన్ కెన్ కాల్ లైక్ దట్.
1: కనుక రామునే పిలుస్తున్నాడు.
0: ఇట్స్ రామాస్ కాల్.
1: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పింది.
0: దేర్ఫోర్ యు గో ఇమీడియట్లీ.
1: కానీ లక్ష్మణుడు పోలేదు.
0: బట్ లక్ష్మణ డిడ్ంట్ గో.
1: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
0: బికాస్ లక్ష్మణ డిడ్ంట్ గో ఓబే హర్ ఇమీడియట్లీ, ఇనిషియలీ షీ వెంట్ ఆన్ బ్లేమింగ్ హిమ్.
1: రాముడు పోతే నీవే నన్ను నేరాలను చూస్తున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
0: She spoke in a very bad way, telling if Rama is to be lost, that you want to have me.
1: ఈ మాటలు వినలేకు తాను వెళ్ళిపోయాడు.
0: Lakshmana could not bear these words and he left that spot immediately.
1: గీత గీశాడు.
0: And then before leaving, he just made a line there.
1: తల్లి నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయట పోవద్దు అన్నాడు.
0: He said, mother, here is a line. I don't want you to step, cross this line.
1: ఈ రాక్షసుడు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ డెమన్స్ ఆర్ ఎనీ వర్డ్స్ ఆర్ బీస్ టు క్రాస్ దిస్ లైన్.
1: కనుకనే ఈనాటికి కూడాను చాలా మంది బజార్లు అమ్ముతుంటారు లక్ష్మణ గీత అని.
0: అండ్ దిస్ లక్ష్మణ గీత దట్ విచ్ కెనాట్ బి క్రాస్డ్.
1: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటి రాలేవు.
0: అండ్ వన్స్ లక్ష్మణ గీత ఇఫ్ యూ డ్రా ఇట్ దేర్ no insect or anything whatsoever can cross.
1: కానీ రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
0: So it was not possible for Ravana to come there.
1: కానీ బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
0: But Ravana went on shouting, I want arms, I want arms.
1: అప్పుడు ఆమె, అయ్యో పాపం పిచ్చిగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
0: She took pity upon him. That she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
1: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
0: The moment she crossed that border, she was kidnapped.
1: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
0: Later, Rama Lakshmana could know what all that had happened.
1: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
0: Lakshmana didn't pay heed to words of Sita.
1: అప్పుడు లంకలో వెళ్ళిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
0: And there in Lanka she went on.
1: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా, ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
0: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
1: నాము దుమరది ఓ లక్ష్మణ నిన్ను తామసలాడితే దుర్గుణ.
0: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
1: Noti matalu ento maati vachitinani tunitiva nannittu punishment chestiva.
0: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said that I had to face this punishment?
1: Lakshmaniki ni kashtamulu kaliginchatamu navalane ani tan chana baada.
0: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
1: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
0: She was feeling so sad and 10 months passed by.
1: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా గాని అని రావణుడి ముఖం చూడలేదు.
0: These 10 months she never faced Ravana any time.
1: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా, ఎన్ని రకమైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
0: She did not submit herself to all the plan, the devices of Ravana. He changed so many forms. డ్రెస్సెస్. షీ డిడ్ ఈల్డ్.
1: చీ, నీవెంత ఈ కాలు కోరెంత అని కాలు కోరిన గిల్లి బయట పడేసింది ఆమె.
0: షీ జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ స్పెక్ అండ్ షీ హస్ బ్రష్డ్ హిమ్ అవుట్.
1: ఇలాంటి హీనుడు నీవు,
0: యూఆర్ సో మీన్.
1: రామును నిందిస్తావా?
0: హౌ డేర్ యూ అక్యూజ్ రామ.
1: రామచంద్రుడు హీనుడు అని చెప్పి నీవు చెప్తున్నావు.
0: యు సే దట్ రామ ఇస్ సో మీన్.
1: కాదు కాదు.
0: ఓ నో నో,
1: అతను మహాధీరుడు.
0: ఈజ్ ఎ ధీర,
1: గంభీరుడు.
0: ఈజ్ ఎ ధీర అండ్ గంభీర, ద వన్ ఆఫ్ వేలర్ అండ్ కరేజ్.
1: అలాంటి రాముని ఇవంత నిందించడానికి నీకు అర్హత లేదు అన్నది.
0: యు హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ హిమ్ ఆర్ అక్యూజ్ హిమ్.
1: చెప్పి ఆ విధంగా దండించినప్పుడు వాడు చెప్పాడు, నీకు 10 దినములు మాత్రమే టైం ఇస్తున్నాను.
0: అల్టిమేట్లీ రావణ సెడ్, ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ 10 డేస్ టైం.
1: కానీ ఈమె చెప్పింది, నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాడికి మూర్ఖం సాక్షి అని.
0: అండ్ సీత సెడ్, అండర్స్టాండ్ దిస్, ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ విచ్ ఇస్ ది విట్నెస్ టు ఏ ఫూల్. ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ విచ్ ఇస్ విట్నెస్ టు ది ఎంటైర్ బిహేవియర్ అండ్ ది క్యారెక్టర్ దట్ ఇస్ ది విట్నెస్ టు ద బాడీ.
1: కనుక
0: స్వామి ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
1: ఎవరు చేయలేరు.
0: Nobody could do anything.
1: ఈ విధంగా తాను విచారించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుండి.
0: సో ఫీలింగ్ సో బ్యాడ్, షీ వాస్ క్రయింగ్ ఆల్ ద టైమ్.
1: కానీ శాకిని ఢాకిని అని ఇద్దరు ఉన్నారు.
0: బట్ దేర్ ఆర్ టూ, శాకిని అండ్ ఢాకిని.
1: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు.
0: దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ విభీషణ.
1: శాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆమె కావ్యాన్ని ఉంచారు.
0: శాకిని ఢాకిని, దే ఆర్ కెప్ట్ దేర్ యాజ్ వాచ్ గార్డ్స్.
1: శాకిని చెప్పి చెప్పింది, అమ్మా తల్లి, రాత్రి నాకు స్వప్నం వచ్చింది అంది.
0: శాకిని సెడ్, మదర్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ లాస్ట్ నైట్.
1: ఆ కల లోపల రాముడు రావటము, లంకను కాల్చటము, కేవలము రావణుడు వచ్చడము, నిన్ను తీసుకుని పోవటము నా కల వచ్చింది అని.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ ఐ డ్రీమ్డ్ దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ రామ కేమ్ హియర్ అండ్ దెన్ హీ టుక్ కేర్ ఆఫ్ యూ అండ్ బోత్ ఆఫ్ యూ రిటర్న్ బ్యాక్ టు అయోధ్యా. దట్ వాస్ మై డ్రీమ్.
1: ఢాకిని చెప్పింది,
0: ఢాకిని సెడ్,
1: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే స్వప్నమే వచ్చింది.
0: షీ సెడ్ ది సేమ్ డ్రీమ్ ఐ హ్యాడ్, ఇట్ ఇస్ ట్రూ.
1: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
0: సో డోంట్ ఫీల్ సాడ్ ఎనీమోర్.
1: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
0: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్.
1: ఎందుకంటే విభీషణుడు,
0: విభీషణ ఇస్ ఆన్ దేర్ సైడ్.
1: విభీషణ రామభక్తుడు.
0: విభీషణ ఇస్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ రామ.
1: కాబట్టి రామభక్తుడైనటువంటి విభీషణ బిడ్డలు ఆ భక్తిని నిరూపించారు.
0: Being the children of the devotee of Rama, they had to develop devotion in them.
1: ఈ విధంగా కొంచెం గడుస్తుండగానే 10 దినములైంది.
0: The time went on, passed on like that for 10 long months.
1: ఒక్క దినము ఎక్కడ చూసినా పెద్ద అల్లకల్లోలంగా ఉంటుండాలి.
0: One day there was lot of disturbance around.
1: ఏమిటని విచారిస్తే ఇంత రామ రావణ యుద్ధం అని.
0: ఇట్ వాజ్ ద వార్ రామ రావణ.
1: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు.
0: అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ రావణ వాజ్ కిల్
1: అని వార్త వచ్చింది.
0: దట్ మెసేజ్ వాజ్ బ్రాట్.
1: దానికి సంతోషించింది సీత.
0: అండ్ సీత వాజ్ హ్యాపీ అబౌట్ ది
1: రాముల విజయానికి ఆనందించింది.
0: అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ద విక్టరీ.
1: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
0: హౌఎవర్ దిస్ వన్ పాయింట్ హియర్, బట్ హౌ ఆమ్ ఐ టు రిటర్న్.
1: ఈ సమయం లోపలనే రాముడే వార్తలు పంపించాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ రామా సెండ్ ద మెసేజ్,
1: సీతను రమ్మని చెప్పని చెప్పి పిలిపించాడు.
0: అండ్ హీ వాంటెడ్ సీత టు గో ఓవర్ దేర్.
1: వానరులంతా వచ్చాడు, సీతను చూడాలా చూడాలి చూడాలి ఆశతో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు దుమికి దుమికి వచ్చేశారు.
0: ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ మంకీస్ వాంటెడ్ టు సీ సీత. దే స్టార్టెడ్ కమింగ్ క్లోజ్, జంపింగ్ వన్ ఓవర్ ద అదర్.
1: మంకీస్ చెప్పనక్కర్లేదు కదా,
0: మంకీస్ కొత్తది
1: సీత చూడాల చూడాలి చూడాలి. అది
0: ఈచ్ మంకీ వెరీ యాంగ్షియస్ టు సీ సీత.
1: అందరూ వచ్చారు,
0: ఆల్ అసెంబ్డ్ దేర్.
1: సీతను చూచారు,
0: సీత
1: హృదయ ఆనందాన్ని పొందారు.
0: దే ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: సీతను తీసుకుని వెళ్లారు.
0: అండ్ దే ఆర్ టేకింగ్ సీత అలాంగ్ విత్ దెమ్.
1: కానీ అప్పటికి రాముడు తల వంచుకుని ఉన్నాడు.
0: అట్ దట్ టైమ్ Rama was there with his head bent.
1: కానీ రాముడు చేరడానికి వీలు కాలేదు.
0: But it was not possible for her to come close by.
1: రాముడు ఒక ఆజ్ఞ వేశాడు.
0: But there is one command given by now.
1: కర్రలు తెచ్చి మీరు ఒక ఇది కట్టండి. కర్రలు తెచ్చి మంటపం కట్టండి.
0: Let Rama said, let all the firewood be brought over there. Let it be burned.
1: దానిపైన సీతను కూర్చోబెట్టి కాల్చండి.
0: Let Sita sit there over the pile of the firewood and let it be burned.
1: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Let the truth of Sita be known to the world.
1: సీత యొక్క గుణము రాములకు తెలుసును.
0: Rama knows fully well the chastity of Sita.
1: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
0: But however, he felt that the whole world should know.
1: 10 నెలలు రావణ దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
0: That any washerman may question tomorrow, how is it that Rama could accept his wife who stayed there for 10 long months?
1: కనుక మంటపం పెట్టి దానికి నిప్పు పెట్టాడు.
0: Therefore the entire firewood was kept to flames.
1: దీనికి 3 ప్రదక్షిణలు చేసి దాంట్లో దుమ్ముకోమని చెప్పాడు.
0: And Sita went round the fireplace thrice and she jumped into the fire.
1: ఆమె తన యొక్క సత్యాన్ని గుర్తించి తాను సత్యాన్ని తలుచుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క అగ్నిలో దుమ్కింది.
0: She could know the truth. She wanted to demonstrate the truth to the entire world. She circumambulated round the fire.
1: అప్పుడు అగ్నిదేవుడు, రామ ఈమె మహాపతివ్రత.
0: Then the fire god started telling Rama, she is a pious lady. She is one of honest and chastity. It's not proper on your part to do like this.
1: ఈమెను అంగీకరించమన్నాడు.
0: And he said, better you accept.
1: రావణ సోదరుడు అయినటువంటి వాడు,
0: బ్రదర్ ఆఫ్ రావణ,
1: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
0: అండ్ హి హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
1: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
0: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్,
1: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
0: ఆల్ ది 3 రామ లక్ష్మణ సీత గాట్ ఇన్ ద ప్లేన్,
1: అయోధ్యకు వచ్చి చేరారు.
0: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
1: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
0: Then only the whole world could know the greatness, the chastity and the character of Sita.
1: కనుక ఈ విధంగా సీత యొక్క సత్యమును, సీత యొక్క ప్రమాణమును, సీత యొక్క హృదయ సాక్షిని ప్రపంచానికి చాటింది.
0: It was then she has proved to the entire world that what her truth is, the truth she followed, the truth she symbolizes.
1: కనుక
0: therefore
1: పరమ సాధ్వీమణి అయినటువంటి ఒక సీత యొక్క సత్యమును లోకానికి చాటినటువంటిది సీతని.
0: ఇట్ వాజ్ సీత హర్సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్, హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్, హర్ ఇంటిగ్రిటీ.
1: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి,
0: అండ్ బీన్ టేకెన్ టు అయోధ్య,
1: కొత్తగా పట్టాభిషేకం చేసి,
0: అండ్ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్.
1: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
0: అండ్ దే స్పెంట్ హ్యాపీ టైమ్ దేర్ ఇన్ అయోధ్య.
1: ఈ విధంగా రామాయణం యొక్క కథను,
0: గ్రేట్నెస్ ఆఫ్ రామాయణ,
1: వారి యొక్క పతివ్రత ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
0: దేర్ ఓన్ కాండక్ట్, దేర్ ఓన్ బిహేవియర్ ప్రొటెక్టెడ్ దెమ్.
1: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశం మాత్రమే పరిమితమైంది.
0: దిస్ కాండక్ట్, దిస్ ఐడియల్ బిహేవియర్ ధర్మ ఈజ్ నోటీస్డ్ హియర్ ఇన్ భారత్.
1: ఏ దేశం నందు కూడా లేరు
0: దిస్ కైండ్ ఆఫ్ పతివ్రత ధర్మ. ద కోడ్ ఆఫ్ కాండక్ట్ of a woman of chastity is not noticed anywhere in the world.
1: Adavaram chustepatiki magavar talavochukoni poyevaru.
0: The men used to pass by with their heads bent when they come across women.
1: Kani ippudu chustam ante pogaru pogaru bazar lopala maatladutuntaru.
0: But in modern times you find them talking to each other.
1: Appude cheppadu dharmajit.
0: And it was dharmajit said long back.
1: పిల్లలు తమ సోదరులను పిలిచి,
0: కాలింగ్ హిస్ బ్రదర్స్ క్లోజ్
1: బై, అర్జున నకుల సహదేవ రండి అన్నారు.
0: హి సెడ్, అర్జున నకుల సహదేవ కమ్ క్లోజ్ టు మీ.
1: కలియుగం ప్రారంభమైనది.
0: కలియుగ ఇస్ రెడీ టు బిగిన్, కమెన్స్.
1: నిన్నటి దినం నేను విహారం చేస్తుంటుంటే బజార్ లోపల ఒక స్త్రీ వచ్చి ఒక పురుషునితో మాట్లాడుతుండాలి.
0: యెస్టర్డే ఐ నోటీస్ వన్ థింగ్, ఐ సా ఎ వుమన్ టాకింగ్ టు ఎ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్.
1: కాబట్టి నేను చూడలేను.
0: ఐ కాన్ బేర్ దట్ సైట్.
1: ఇంకొక దినం వచ్చి అర్జునుడు చెప్పాడు.
0: నెక్స్ట్ డే అర్జున సెడ్,
1: ఒకరు పంటలో ఉన్న మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
0: A person was carrying the sickle and the plow on his arms and returning home from the field.
1: Endukaya nee akade vadile petti raakuda ani evaru adigithe,
0: when someone asked why didn't you leave this equipment there in the field,
1: ayyo dev swami akada pantalo pettesthe evaru dongalu ettukoni pothunnaru andukosam nenu intiki tettunnanu annadu.
0: The farmer said if I am to leave all this equipment with me there in the field it may be stolen by someone else, therefore I want to treasure it at my home.
1: కలియుగం ప్రారంభించినది.
0: కలియుగ స్టార్టెడ్.
1: కనుక ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
0: దేర్ఫోర్ వి ఫైండ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ ది కమెన్స్మెంట్ ఆఫ్ కలియుగ.
1: ఇంకొకరంతా కూడా ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
0: అండ్ అనదర్ డే ఇట్ వాస్ నోటీస్ హౌసెస్ వర్ కెప్ట్ అండర్ లాక్.
1: ఎందుకమ్మా తాళం వేయటము?
0: వై డూ నీడ్ లాక్ యువర్?
1: అయ్యో తాళం వేయకపోతే లోపల దూరి సామాన్లతో తీసుకుని పోతున్నారు ఎవరో.
0: ఇఫ్ ది హౌసెస్ ఆర్ నాట్ లాక్డ్ someone may get in and rob the whole thing.
1: కనుక రామకారం లోపల ఇంటికి తాళం వేయటమే కాని,
0: in ancient times houses were not locked.
1: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కాని,
0: and all the grain from the field is not brought to home.
1: ఇక ఆడ మగ ఇద్దరు చేరి మాట్లాడటం కాని,
0: or man and woman talking together,
1: ఏమీ ఉండేటువంటివి కాదు.
0: Nothing of that sort had taken place.
1: అతి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంత ప్రారంభమవుతున్నాయి.
0: And because of the Kali age as effects, we find the contrary things happening.
1: Kali kaalam prarambhamaitundi ganuka memandaram inka vellipothamu.
0: As Kali age commences, let us go back.
1: Andaru oka tarvata okaru Dharmajudu, Bhimudu, Arjuna, Sahadevudu, andaru kuda oka tarvata okaru Vaikunthaniki vellaru.
0: And all of them started returning, and Dharmaja was followed by Bhima, Arjuna, Nakula, Sahadeva.
1: కనుక ఆ పాండవులంతా కూడాను పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు.
0: ఆల్ పాండవస్ లెడ్ సీక్రెట్ లైఫ్.
1: ఆనాడే ఈ దేశములకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్ దిస్ ల్యాండ్ ఈజ్ అ సీక్రెట్ ల్యాండ్.
1: కానీ ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ సాంక్టిటీ ఆర్ సీక్రెట్నెస్ టుడే.
1: కానీ పవిత్రం ఉన్నది.
0: హౌఎవర్ ఇట్ డస్ ఎగ్జిస్ట్.
1: కానీ అందరికీ కనిపించేటట్టుగా లేదు.
0: బట్ is not very apparent to everyone.
1: Kanaka pavitra dharma anetundi andarni rakshistundi,
0: and it is your own dharma that protects you.
1: Kanaka pavitra dharma anetundi manavudu prati varu kudanu maga ada iruvulu kudanu kaapadukovali.
0: Therefore men and women should uphold their pavitra dharma, the sacred code of conduct.
1: Magavadu kudanu tani yokka nischayamainatundi chittamunu nilpukovali.
0: The men should maintain their steady mind.
1: Steady mind ekakunda mani comfort mind kuda pettukovali.
0: The mind should be kept in a state of comfort.
1: Pichi pichi thoughts kanta chote ivagudu.
0: You should not entertain mad thoughts.
1: Gata jeevudagu patini pratikinchi emugalche Savitri Bharata sadvigade.
0: Savitri belonged to this sacred land because she could bring back to her life her dead husband.
1: Jalu setu gatte అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఊరిపోయి ఉన్నవాడా?
0: దట్ బ్రిడ్జ్ వాస్ బిల్ట్ బై శ్రీరామచంద్ర. దోస్ డేస్ డు యూ ఫైండ్ హిమ్ టుడే?
1: అహల్య.
0: అహల్య
1: ఎటువంటి గుణమంతురాలో తెలుసును, అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
0: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ఎ లేడీ అహల్య ఈస్, బట్ షీ హ్యాడ్ టు ఫేస్ ది కర్స్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆ సమాధి పైన వచ్చి రాముని కూర్చున్న తచ్చడమే ఆమె స్త్రీగా మారిపోయింది.
0: ద మూమెంట్ రామా స్టెప్డ్ హిస్ ఫుట్ ఆన్ అహల్య హు వాస్ లైయింగ్ డౌన్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్
1: కాబట్టి అపవిత్రమైన పవిత్రము గావిస్తాడు భగవంతుడు.
0: దేర్ఫోర్ గాడ్ విల్ మేక్ యు సేక్రెడ్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్.
1: మాలిన్యములు కూడా నువ్వు పరిశుద్ధం గావిస్తాడు భగవంతుడు.
0: ఈవెన్ ద పొల్యూషన్ వుడ్ బి క్లెన్స్డ్.
1: కనుక మనసులో ఎన్ని చెడ్డ భావములు వచ్చినప్పటికీ భగవంతుని తలుచుకుంటే మాలిన్యం అంతా మారిపోతుంది.
0: దేర్ మే బి మెనీ బ్యాడ్ థాట్స్ ఇన్ ద మైండ్. The moment you think of God, it will be cleansed perfectly.
1: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణము.
0: Therefore, for all our talk, it's the mind that is the main cause.
1: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: We should develop sacred thoughts always.
1: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
0: With the sacred thoughts only we can be a true human being with true human qualities.
1: లేకపోతే దానవత్వంగా మారిపోతుంది.
0: ఆర్ ఎల్స్ మానవ ద హ్యూమన్ బీయింగ్ బికమ్స్
1: రాక్షసత్వంగా మారిపోతుంది.
0: ఆర్ రాక్షస ద డెమన్.
1: కనుక మన హృదయాలను మలినం లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా శుద్ధమైన భావములతో మనం జీవితాన్ని గడపాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్ విత్ ప్యూర్ థాట్స్.

0: కామసీత. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజికల్ చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
0: దానివల్ల మీకు మనశ్శాంతి కలగదు.
1: యూ విల్ నెవర్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
1: యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఒక దైవనామే సర్వ విధములుగా కూడా ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దైవనామ, గాడ్స్ నేమ్, సింగింగ్ హిస్ గ్లోరీ, దట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకని వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
1: వాల్మీకి ఆల్సో సెడ్ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఒక భగవంతునితో చేరినటువంటిది కానీ ఇంకొకటి కాదు.
1: ట్రూ హ్యాపీనెస్ వన్ వుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఏ నాట్ ట్రూ విత్ గాడ్,
1: యూనియన్ విత్ గాడ్. హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది దైవం ఒక్కడే కాదు, మరొకరు కాదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కన్ఫర్స్ బ్లిస్, నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో కొంతవరకునో మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు, కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
1: ద వరల్డ్ థింగ్స్ మే గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఎ ఫ్రాక్షన్, బట్ నాట్ ఇన్ టోటాలిటీ.

0: కర్మము వలె వృద్ధి పొంది కర్మము నెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: The being takes birth because of action. It is action that is responsible for sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu lokamulo కోట్లాది మంది చదువుతూ ఉన్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యూ ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రమూ జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore, there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family. But it is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku naalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: Aithe ఈ నాలుగు మార్గంలో ఎందుకు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: Of these four forms of knowledge, you have to decide for yourself which one serves best.
0: అందరూ చదువుతున్నారు.
1: All study, no doubt.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: They also acquire very high degrees.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: Kani PhD ante emti artham?
1: What is the meaning of PhD?
0: Adhe vidhamgane ee chaduvu ante emti artham?
1: What is the meaning of this education?
0: Ayya mi pillavaadu em chestunnadu ani prashninchinappudu chaduvukuntunnadu.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, chaduvukuntunnadu.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు. దే బాట్ ఎడ్యుకేషన్ బట్ దే హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: దేర్ఫోర్ ఇట్స్ ది ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తన అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: We don't want that type of education today.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We must make every attempt to listen to our inner voice.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: So what education we should acquire?
0: కేవలం అక్షరాలతో పెంచుకోబడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: By merely learning the alphabets and being able to read the books in front of us, that will never make us educated.
0: Kana manamu ee chaduvunu mana lopam nunchi tevali gaani bayata nunchi koragoddu.
1: Therefore we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: అంతర్వాణి చదువు చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
1: ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: అందువల్లనే ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వి స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీ వన్ డస్.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ the essence of education and not merely go through the books.
0: Man antarvaani nunchi vacheetundi oka chaduvu nijamaina chaduvu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu dharmamu shanti prema అహింస ఈ ఐదు కూడా పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: The human life is constituted by these five elements.
0: కాని ఈ నాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: Today people mention their names, verbosity, but they don't go through in depth.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకములను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టలేకర్లేదు. మన అంటే ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన అంటే ఉంటున్నది ఆ సత్యము.
1: ద ట్రూత్ ఈజ్ విదిన్ యూ.
0: ధర్మము, ధర్మం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన అంటే ఇమిడి ఉన్నది.
1: Dharma, righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: Truth is not anywhere from outside. It is from within only.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: Though it lies within us, we do not cognize it.
0: అది నేచురల్ గా వచ్చేటువంటివి.
1: It is just natural manifestation.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: The truth, righteousness, peace, love and non-violence, the human values are those we study in books.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్ సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పటము తలచటము చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word, and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల ప్రవహిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కాని చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act righteously.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: But today, truth is just said.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుట్టింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటం.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీపటం లేదు.
1: దే డూ ఇట్ దే ఫాలో బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయ యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: కనుక సత్యం నుంచి ధర్మంలోకి పోవాలి.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత,
1: having reached dharma,
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: We will attain the correct position.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటి,
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్,
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాము మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: Dani yokka swaroopam ettideyanesvanti meer emana gurtinchara?
1: Have you realized its fundamental truth, its a true form at any time?
0: Ee chesi chupinchali.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపము లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫామ్.
0: అదే సత్.
1: That is sat.
0: Dharma ane twenty devati idi oka padame.
1: Dharma likewise is also a word.
0: Aa dharma ane twenty chesi tirvasindi.
1: Dharma must be practiced.
0: Shanti appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda maatramu సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ, యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude talaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్, లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ in the true spirit, in
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee mankind ante emtidi?
1: What is this mankind?
0: Ante karunato chudinatvadi.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude idi chudinatavutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: Ee rendu cheyinappude,
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: వీల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: కనుక సత్య ధర్మములు రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని,
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ,
0: సత్యము అనేటువంటి దాన్ని మింగి వేసినప్పుడు,
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: Dharma is the one that is the base on this foundation. The combination of these two, satya and dharma, are suffice. When the foundation is strong, you can raise walls. And then thereafter, we can make rooms in the mansion.
0: కనుక సత్య ధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: Therefore, Satya Dharma are the beginning, the foundation for Shanti and Prema to fall.
0: ఈ నాలుగు చేరిన అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: Therefore, this bliss is the aim of our life, goal of our life.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వి థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటిని కూడా ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: When once you start walking on both the feet, you can maintain balance.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవనములైనా కట్టవచ్చు.
1: And when once there is balance that's quite safe and strong, you can raise any number of stories the building.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యలు నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired the secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు,
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: దేర్ఫోర్ ద వరల్డ్లీ యాక్షన్స్ విల్ గివ్ యూ ద వరల్డ్లీ ప్రోగ్రెస్, దట్ ఈస్ ధర్మ.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: దేర్ఫోర్ ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmamlo rendu kuda balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore, when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmamlo manam nadchukunnappude shanti manlo erpadutundi.
1: When once we proceed along satya and dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka.
1: Therefore,
0: mottamota satya dharmamulu manamu aadharam cheskovali.
1: Therefore, we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda matrame adi em matrame prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth paluktaru chaala mandi.
1: Many speak. People speak truth.
0: Kani cheptare kani chestunnaru.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga
1: rupamundi. So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ne manam pattukovali.
1: We should proceed along this proper way.
0: Shanti premanu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ఈనాడు సత్యమే చెప్తున్నారు అంతమంది.
1: Today many people speak truth.
0: అందులో ధర్మం ఏమాత్రమూ లేదు.
1: But there is no trace of dharma there.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: While you retain truth without dharma, it is useless.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharmam also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ అంత ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
0: సత్య ధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దెర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ప్రేమ లవ్.
0: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
0: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పడం.
1: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
1: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే
1: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
0: సౌఖ్యం కలిగినప్పుడే
1: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దాట్
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ద ట్రూత్
0: చెప్పగలరు నీవు?
1: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
1: వెన్ యూ యూనిఫై

0: నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ది ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కులను మన ఏంటి ఉంటున్నాయి కానీ సత్యధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: Therefore, all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైల్స్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటిది ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు, ఎందుకంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్యధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
0: సత్యధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
1: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
1: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
0: ఈ శాంతి అనేటువంటిది మనలో చేసినప్పుడే
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్యధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
0: ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడి ఆర్ యూ హ్యాపీ?
0: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుంది, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: If you put this question, what happiness I have? I have a big family, I have many children, I have to bring them up, I have to get them married, I have many responsibilities to discharge.
0: ఈనాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: Today there is no strength, all of us are weak because we are separating satya and dharma apart from each other.
0: కనుక మీరు దీన్ని ఒకదానికొకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ unified, you will have your aim fulfilled, goal reached.
0: Kani ee rendittini manam veru veru chesinappudu divide avutundi.
1: When once you set them apart, you are dividing them.
0: Ee divide ainappudu ivu etta vastundi satyam, etta vastundi dharmam.
1: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
0: Ee naadu purva satyam chaduvarandaru kodanu dinni veru veru cheyatam chethare అయినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
1: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆధ్యాత్మికమంటారు
1: స్పిరిచువాలిటీ వి సే.
0: ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే అనేటువంటి ఆధ్యాత్మికం.

0: The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనం మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: Therefore, the unity of these three is essential.
1: నీవు ఒక సంకల్పం చేశావు.
0: You have one thought.
1: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే
0: when once you express your thought,
1: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
0: Others will be able to understand.
1: బోధపడినప్పుడే
0: when once they understand,
1: దానికి అర్థం తెలుసుకుంటారు.
0: They will know its meaning in the correct spirit.
1: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
0: With the perfect understanding the meaning of it, then you will have the proper good strength.
1: మన దేహం ఉంది.
0: Here is the body.
1: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
0: Body is the combination of all the organs or the limbs.
1: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
0: Body is the main thing.
1: అయితే ఇది ఎందుకు ప్రధానము?
0: Why is it main thing important?
1: దీని ప్రధానత ఇచ్చినప్పుడే
0: when once we take it as main thing,
1: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
0: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
1: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
0: Therefore, the strength is not merely confined to, limited to body alone.
1: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
0: Therefore, to begin with, we should keep this body hale and healthy.
1: చూడండి, మనం భుజిస్తున్నాము.
0: We take food.
1: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
0: Never consider that you are eating for the body.
1: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
0: ద ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద మైండ్ ఆల్సో.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
0: దెన్ వన్స్ ద ఫుడ్ ఈజ్ గివెన్ టు ద మైండ్
1: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
0: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
1: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
0: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్
1: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
0: దెన్ వీల్ హ్యావ్ the proper spirit, the proper strength to proceed ahead.
1: మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
0: యు ఆస్క్ ఎనీ డాక్టర్, వీ ఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
1: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
0: దే ఆస్క్ సార్, డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
0: Your body is strong enough, but the mind is not that strong to be intelligent.
1: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
0: When once the mind is weak, intellect also would be weak.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి యందు కూడా ఏకమైనటువంటిది ఈ దేహం.
0: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, అంతఃకరణ.
1: అన్నింటికి నీకు అంతఃకరణ అత్యవసరం.
0: ఇన్నర్ సెన్సెస్, అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
0: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ, ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
1: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
1: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
1: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
0: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఏర్పడినప్పుడే
0: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్
1: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
0: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
0: ది వన్ హూ అండర్స్టాండ్స్ ఇట్ వెల్ will study properly in the correct way.
1: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఇంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
0: Without proper understanding, you may read a ఎనీ లెంగ్త్, ఎనీ లాంగ్ అవర్స్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
1: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
1: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
0: దేర్ఫోర్ యూనిటీ ఈజ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind, rendu kuda ekamainappudu,
0: when once body and mind are united,
1: ee buddhi anetundi tarantara tane vastundi veta.
0: Intellect follows automatically on its own.
1: Kaluka manam buddhiki prayatnam cheyanakkaledu.
0: You don't need to make special effort to direct the intellect.
1: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
1: మైండ్
0: మైండ్
1: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్, it will be able to achieve everything.
1: Kanuka manasuku motti mottamota manam sthanam ivvali.
0: Therefore we should give proper place, correct importance to this mind.
1: Mind entity daniki oka roopame ledu.
0: Mind has no definite form.
1: Mind aniga sankalpam yokka chedikane.
0: Mind is the combination of thoughts.
1: Ee thoughts anipindi kurinappude therinatvanti balam vachesestundi.
0: Thoughts constitute the mind which is powerful and strong.
1: Chudandi, ee kerchief.
0: This is the kerchief.
1: Kerchief anetundi em cheyindi? Daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
1: Ee rendu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
0: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: Kaluka manamu motta mota mind nu sarinatvanti abhyasamlo pettali.
0: Therefore we should train the mind, control the mind to begin with.
1: Seyo hi gnana abhyasat jana dhyana visheshate kyanat karma paratyage tyagachanti anantaram.
0: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
1: Appude manaku sarinatvanti aanandam kuda kalugutundi.
0: And then only we will be able to keep our memory retention much more than before.
1: Inte kaadu kevalam dani ekattam cheyadam maatrame kaakunda dani sarainatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpalai.
0: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
1: Appudu naalugintey oka ekattame maanava yokka shariram.
0: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
0: What effort should we make to combine all these four?
1: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
0: దేర్ షుడ్ బి కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ శ్రద్ధ, ద సిన్సిరిటీ, స్టెడ్ ఫాస్ట్నెస్, భక్తి అండ్ డివోషన్.
1: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి సాధించవచ్చు.
0: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్, అకంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
1: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరేటటువంటి నోటికి చేతికి పరిపెట్టాలి.
0: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్ యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
1: ప్రతిదానికి ద్వైతమైన అటాచ్మెంట్ లేకుండా అద్వైతం అనేది మనకు లభించదు.
0: వితౌట్ దిస్ డ్యువాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యువాలిజం.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
1: ప్యూరిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
1: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
1: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
0: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
1: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
1: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
0: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసాత్.
0: దెర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ ప్రాక్టీస్
1: జ్ఞానా ధ్యానం విశేషితే.
0: And out of this practice you will be able to acquire
1: jnanat karma paratyage,
0: and thereafter you will be doing perfect action.
1: Paratyage means adhe karma vimochana ayipindi,
0: and then you will be free from this karma or bondage.
1: Appude ee karma anetundi lekunda poyatavalla manavudu sulabhanga cheyipostunnadu.
0: When once you are freed from this karma or bondage you will be attaining that immortal state automatically.
1: Kalukane ee కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
0: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
1: ఇది బాండేజ్ కానే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బాండేజ్.
1: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా విముక్తి చెందవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
1: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
0: liberation is not the state that could be attained by repeating God's name Ram Ram.
1: Chaala mandi adugutuntaru swami maaku eppudu liberation vastundi.
0: Many people ask Bhagwan, swami, when are we going to be liberated?
1: Cheyavalsina dhyanam chesinappude kada ikka liberation kuda kalugutundi.
0: Bhagwan replies, when once you do, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
1: కనుక మీరు ప్రతి ఒక్క దానికి కూడా సాధన చేయండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
0: వి సే దట్ వీఆర్ మెడిటేటింగ్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
0: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
1: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి మనసును ఒక మార్గంలో పెట్టాలి.
0: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి గమ్యం చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
1: ఎన్ని రకాలను మనసు అటు ఇటు చెందుతుంది.
0: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
1: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
1: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదలికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
0: వీ మేక్ ఆల్ అటెంప్ట్స్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ మైండ్ డస్ నాట్ వేవర్, ఇట్ డస్ నాట్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: కనుక మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ దిస్ మైండ్ సచ్ దట్ ఇట్ వుడ్ నాట్ వేవర్.
1: కానీ ప్రపంచంలో ఈ చంచలించడం అనేటువంటిది చాలా సహజమైపోయింది.
0: ఇన్ దిస్ వరల్డ్ ద వేవరింగ్ నేచర్ హ్యాస్ బికమ్ క్వైట్ న్యాచురల్.
1: కానీ అది న్యాచురల్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
1: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుండదు, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
1: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు, రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
0: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ and go on chanting Rama's name, Ram Ram. It is not నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
0: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: Satyangatve nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve nisthiratvam, nisthiratvam jivanmukti.
0: Therefore, it's only out of good company we'll be in the proper way of life. Then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
1: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించి పెట్టకూడదు.
0: Therefore, to develop concentration, we should not allow our mind to waver.
1: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
0: Many people do it in this way.
1: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
0: In meditation, they close their eyes.
1: కానీ ఈ ఐస్ కూడా నువ్వు ఎట్లా పెట్టుకోవాలంటే పూర్తి మూయకూడదు.
0: You should not close your eyes completely. You should direct the focus, your attention, on the tip of the nose. Therefore, your view should be on the tip of the nose. In the process, they will be closed totally.
1: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ దిస్ వే.
1: పూర్తి కన్నులు తెరిచి చూడకూడదు.
0: నాట్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టోటలీ.
1: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
0: ఇట్ ఇస్ అర్ధ నిమీలిత, హాఫ్ క్లోజ్డ్ ఐస్.
1: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: వెన్ వన్స్ యువర్ ఐస్ ఆర్ హాఫ్ క్లోజ్డ్, యూ కెన్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ ది టిప్ ఆఫ్ ద నోస్.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: అండ్ దెన్ యూ కెన్ రీచ్ డైరెక్ట్లీ.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో దాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రొసీడ్.
1: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హోల్డ్ ఆన్ టు ద కరెక్ట్ స్పిరిచువల్ పాత్.
1: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
0: యు మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్,
1: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
0: వెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
1: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
0: Therefore, we should practice and also help others, all other people, to follow your example. It is not enough you and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in peace.
1: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టిని మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డు యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
0: when once we take one chosen name of God, we should have one chosen name of God.
1: అంతే గాని పది నిమిషానికి మార్చకూడదు.
0: We should never change from one name to another.
1: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండినప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
0: With this one pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
1: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఎక్స్ప్రెషన్.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్ట వస్తుందంటే ధనమంతటి తామే రావాలి.
0: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్. మెడిటేషన్ ఈజ్ నాట్ డన్. ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
0: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్.
1: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ.
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాని ఒక జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
1: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్.
0: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
1: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
1: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
0: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ద వేర్ గోల్.
1: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
0: విత్ దట్ ఫెయిత్
1: నమ్మకం రెండు నయనంబులేని అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు.
0: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
1: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
1: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
0: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
1: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం జపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనెన్స్.
1: చాంటింగ్ చేస్తూ రావాలి.
0: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
0: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
1: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: They sit and meditate. What they do, we don't understand.
1: Kani manaku understanding ayyadi enti kusthotamu kannu musukotamu.
0: What we understand by meditation is to simply sit with closed eyes.
1: Ee kusthunnatunti vaadu sariyainatunti manasu tho kusthovali.
0: The one who sits for meditation should have concentrated mind.
1: Uttamota manam koralasindi okate.
0: What we should aspire for is only one.
1: Concentration is also necessary.
0: Concentration is most essential.
1: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
0: When once the concentration is total, all the rest of things will be perfect.
1: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
0: Therefore, we should sit for meditation in the correct posture.
1: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
0: Some sit in Padmasana in the correct posture.
1: Kani kuchuntaru gaani mind matram ishtamachetu telipthadu.
0: Though they sit in Padmasana, mind goes about everywhere.
1: Kani mind ekkada kuda pampakoddu.
0: We should not allow our mind to go round.
1: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
0: When once the mind has got this single pointed attention, you can certainly attain.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
0: We should know this truth.
1: Truth is God.
0: Truth is God.
1: God అనేటువంటి వాడు truth అవుతున్నాడు.
0: God is truth.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
0: So we should understand clearly the unity of these two, truth is God and God is truth.
1: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుని యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
0: Never entertain any doubt. Never argue. Just have a kind of love for a specific form of your chosen deity.
1: కాని మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
0: It is not enough if you merely think.
1: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
0: You should have total faith in the very existence of the divinity.
1: కాని చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
0: Many people worship every day.
1: కాని పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
0: Though they worship, they just do it mechanically. What they do not know themselves.
1: కేశవాయన మహా,
0: కేశవాయన
1: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయన మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
0: They repeat so many names. For example, when once they Keshava Namaha, they should think of Keshava only.
1: ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పే పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
1: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
0: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
1: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మెర్లీ లవ్.
1: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ, ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
0: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
1: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమో ఒకటే.
0: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్, లైట్ ఈజ్ వన్.
1: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి,
0: when this light is one, there may be any number of
1: bulbs. అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: Therefore, that we should understand the inner current, that is inner voice, అంతర్వాణి.
1: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు విరాటలు.
0: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
0: When once we know this truth, we can certainly progress and advance spiritually.
1: మీకు ఇష్టమొచ్చినటువంటి నామం తెచ్చుకోవచ్చు.
0: You can certainly mention, chant the name of the God of your choice.
1: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
0: Then only there will be unity.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్టుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: Don't make an attempt to travel to long distances in search of truth.
1: Truth, truth.
0: Truth is truth.
1: ఎక్కడ చూసినా ఉంటుంది.
0: This truth is everywhere.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఎక్కడ ఇది సత్యము.
0: Here is truth.
1: ఇదే సత్యము.
0: This is truth.
1: ఇదే సత్యము.
0: That is truth.
1: అని చెప్పుకుంటే అంత సత్యమే.
0: Therefore, you find truth everywhere, all over.
1: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
1: ఏ విధంగా చేసినా కానీ సరియే.
0: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్,
1: దీన్ని గట్టిగా పట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ప్రాచీన ఋషులంతా కూడాను,
0: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్,
1: వారు ఎన్నో సాధనలు చేశారు.
0: They have undertaken many spiritual paths.
1: కానీ కట్టకడపడికి ఏం చేశారు, వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
0: Finally, they could not repose faith in any one of those.
1: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసింది.
0: They see their own reflection ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
1: తాను చేసేటువంటిదంతా కూడాను చాలా కృత్రిమమైనటువంటి.
0: వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్?
1: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
1: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో తీగల.
0: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ దట్ సెల్ఫ్.
1: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
1: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
0: With this faith in the on the self, you can proceed in any direction, you will be successful.
1: కాని మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
0: as you listen, you may not be understanding.
1: వింటే కానీ అర్థం కాదు.
0: Unless you practice, you cannot understand totally.
1: కనుక మీరు వింటమే కాకుండా తినాలి.
0: Not simply listen about it, you should also consume and know the taste.
1: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటది.
0: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
1: అందులో ఈనాడు యువకులంతా కూడా ఈ మెడిటేషన్ అనేటువంటిది చాలా చేస్తున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
1: దీన్ని మెడిటేషన్ అంటారా?
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివ్యంగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతవరకు చేసినటువంటి కూడా వ్యర్థం కాలేదు.
0: ఆల్ దట్ యు హ్యావ్ డన్ టిల్ నౌ is not certainly not a waste.
1: కానీ అందులో ఏదో కొంతదైనా,
0: బట్ హౌఎవర్ యూ ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
1: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
1: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
0: సో ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
0: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
1: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
0: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఇస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
0: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
1: కనుక ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దాట్.
1: ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
0: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level.
1: Kalki andarki oka suri poda pattaliki veedu kadu.
0: It is not make it, it is not possible to view it in a uniform way, in a uniform pattern.
1: Aa vyakti ikka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daigadhiga maarchukuntu pothe tappa anni vidhala phalatham ledhu.
0: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
1: Kaluka, if you are not able to do anything, you can do a Ramasmara.
0: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్ అట్లీస్ట్ డూ నామస్మరణ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్
1: భజన బినా శాంతి నహీ.

0: when there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines, basing on the deservedness.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మానవత్వం ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ interchange depending on the company.
1: Inumu mattilo vesinappudu idi tippabadutundi.
0: When once iron is in the company of mud, it gets rusted.
1: Kani adiye inumu agnilo vesinappudu aa tippu vadalipoyi kevalam prakashavantamainatuntidiga roopondi mettadiga marutundi.
0: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly, red hot.
1: Dust galito cherite gaganam varaku egurutundi.
0: The dust in the company of air will go up to the sky.
1: Kani neetito cherite lotu gunta varaku digutundi.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: It's only the effect of company that makes it go up or go down.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ము. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యములలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: Kanuka manavudu satsangam anetundi danto cheri tana manavatvanni abhiruddhi parchukotam atyavasaram.
0: Therefore one should join good company and develop human quality.
1: Satsangam cheta manavudu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవ స్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అధో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని, తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: ఈ అన్నింటికి సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సేక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
1: ఈ రెస్ట్ మనకు ఉన్నత స్థానం.
0: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి ఒక దుస్సంగం చేతనే ఏర్పడుతుంటాయి.
0: All these things are the results of the bad company.
1: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: As is the company, so you are.
1: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చెయ్యాలి.
0: Doesn't matter, take time, inquire and join the good company.
1: Kani manchi sthitilo manam undinappudu, manchi sthayilo manam undinappudu, manchi position lo manam undinappudu, andaru manamunu good bye ani andaru vastuntaru.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
1: Kani mana yokka paristhiti digijaripoyinappudu, ఈయన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situation circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: వెన్ ద ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, ఫ్రాగ్స్ గ్యాదర్ ఇన్ థౌజండ్.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టములయందు, సుఖములయందు, నష్టములయందు, ఆదాయములయందు, అన్నింటియందు కూడాను మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: Kanuka manaku nijamaina snehitulu elanti vaadini manam chakkaga kaalam teeskoni gurtinchi vaarito manam sneham cheyali.
0: Therefore we have to take time, recognize a true friend and move with him.
1: Kevalam hello untane hello anukoni vaarito cheratamu chaala tappu.
0: It is a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదట వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హిస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్ హిస్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హి సేస్ హలో సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They're all passing clouds.
1: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యు గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యు గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఇస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character, not social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: Anaga manasu chelinchani manasunu bhramichani drishtini manam abhivruddhi parchukovali.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
1: Prati daniki kudunu gadiyaram pendulu vale atu itu kadulutunte alanti vaani mogame chudakoddu.
0: If everything oscillates like the pendulum, you should not look at his face.
1: What a bad boy.
0: He's a very bad boy.
1: Alanti boys tho manam ye matram kudunu friendship chesukoku.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the or absolutely important.
1: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should not look at his face.
1: What a very bad boy.

0: గట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
0: కఠినంగా ఉంటుంటారు,
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
1: When it is in the company of fire,
0: కొంచెం
1: ఒక
0: ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: When can you make your heart sacred?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ జాయిన్ ఇన్ ది కంపెనీ ది ఫైర్. వెన్ యూఆర్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్,
0: వీడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
1: ద మూమెంట్ డస్ట్ ఈస్ ఆఫ్ ఇట్ రిమైన్స్ ప్యూర్.
0: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంటుందో అప్పుడు సరైన చుట్టి దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
1: When it is pure, you can mold it in the way you want.
0: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
1: Such iron piece can be made into
0: any. ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్, ద యాంగ్జైటీ.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
1: when the dirt is free,
0: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
1: So everyone must be refined.
0: సంస్కారం అంటే ఏమిటి?
1: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
1: Removing all the dirt and keeping up its quality.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation.
0: తింటున్నాము,
1: we eat rice,
0: వేడలు తింటున్నాము,
1: we eat dog,
0: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
1: we eat all sorts of material.
0: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
1: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the paddy growing.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
1: We remove the grass.
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ద రైస్
0: విల్ బి రెడీ. ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింపు చేసుకోవాలి.
1: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
0: Gold silver idantha kuda nu matti tho koodi untuntadi.
1: Silver gold diamond are full of this mud.
0: Aneka vidhamuluga parishuddham chesi
1: it must be purified.
0: Agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamainatvanti oka metal ga tayar chesukovali.
1: Therefore it must be purified, it means processed in fire.
0: Appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
1: Then you can make jewelry out of it.
0: Kanaka prati dani kuda nu oka samskaram untundali.
1: So everything needs refinement.
0: ఇప్పుడు ఇది బట్టగా ఉంది.
1: This is cloth.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
1: Prior to that, this is
0: cotton. ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: This cotton has got so many seeds and many others.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: And we have to extract the thread out of it.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: The threads must be interwoven so as to shape it.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: ఆల్ దట్ యూ స్టడీ హియర్ ఈస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఈస్ ఆల్సో నీడెడ్.
0: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదది.
1: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్, యూ కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈనుని గుణంబు మానలేడు.
1: వన్ మే హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్ బట్ ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ క్వాలిటీ.

0: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఏ డిగ్రీ హీ ప్రైడ్స్ హింసెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ అట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుణ్ణి ప్రపంచమే గౌరవిస్తుంది.
0: The one with culture is respected by the whole world.
1: కనుకని మొట్ట మొట్ట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore we have to safeguard and uphold the culture of Bharat.
1: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: Anyone of any country for that matter should keep up their own culture.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: This is the significance of education.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూస్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింక్స్ ఇన్ వన్ వే. దీనిని
1: వేదాంత పరిభాషలో మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్, యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం వహించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నాడు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: The proper study of mankind is man.
1: కనుకని ఆట్టి వాడు మనుషుడిగా మారాలి.
0: Such one is a true man.
1: ఎప్పుడు చూచినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: We're not thinking even.
1: ఇతరుని యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not recognizing the power of the thoughts of the other person.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: Boy, it's a small example.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెలింగ్ ఒక్కటే.
0: స్పెలింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపములు చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: నట

0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.

0: సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావు అంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవుల యందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనము గౌరవించాలి.
1: దేర్ఫోర్ ఇట్స్ ప్రాపర్ ఫీలింగ్స్, యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, వీ షుడ్ అబ్జర్వ్ సర్టెన్ లిమిట్స్ ఫర్ అవర్ ఓన్ వెల్ఫేర్.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాళ్ళతో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. అందరికీ నమస్కరించు, తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది, ఇతరులు కూడా మనం తిరస్కరించు.
1: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
0: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు,
1: so long you are a student,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: Don't bother about other matters.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: Here we find students, boys and girls.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: Boys should remain as boys.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్,
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీ ఈ విధమైన పెడ మార్గం పట్టితే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నీవు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్, హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్ట్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: If we don't worship God with both hands,
0: nonu navanga harikeerti nuduvaneni.
1: If we don't sing the glory of Lord with full throat,
0: dayayu satyambu lonata talupadeni.
1: If we don't have compassion and truth
0: within, kaluganeetiki tallula kadupu chetu.
1: Why should they be born at all to their
0: mother? Enduku talli garbhanni nuppu pettadaniki?
1: Why should they be born at all to the mother to suffer? What for?
0: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
0: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
1: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
1: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: పుస్తకంలో ఉంటుందా చదువు అంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ది
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గున.
1: If the head is full of so much of matter,
0: would it ever be empty? Kaka, ila sukrutam nimpanaguna.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: Ee tumbler lo water untundadi.
1: In this tumbler there's water.
0: Intlo manam paalu poyalante etla postavu?
1: If you want to pour milk there,
0: how do you
1: do it? To remove water.
0: Tirigi paalu poyali.
1: And then fill it up with milk.
0: Ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: Kanukane mana hrudayamu lopala pavitramainatundi bhavamulu, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులను కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ది ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్స్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ద కంట్రీ విల్ బి రూయిన్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టకైపోతే చెట్టంతా చొకటి అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
0: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సెలిబసే.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబస్ ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మెన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసే, ది ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి,
1: విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యలు యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: షుడ్ బి ప్యూర్.
0: కనుక మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
0: లవ్,
1: ఫుల్ ఆఫ్ లవ్.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవన్న ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మన హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్
0: నిన్న చెప్పాను
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thoughts into the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
1: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks, the legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu, aa paada mastakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ను చూస్తున్నారు, హార్ట్ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి హార్ట్ అంట.
1: హార్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarva karmalu kuda chittasuddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal var undetunte vaadu.
1: Tiruttundal var in Tamil Nadu.
0: Ayam cheppetunte vaadu.
1: He used to say.
0: Chittasuddhi odu unnai pooja seidane chikkirame vandarame rama rama ani cheppadu vaadu. Chittasuddhi odu unnai pooja seidane. Naa chittasuddhito ninne nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not ordinary.
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life.
0: నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇదే మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలి కుళితొరు ముత్తడితేని కైనడువ

0: కైనడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ ఇస్ ది ప్రెషస్.
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియలే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాము ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ గో ఇన్ ది రాంగ్.
0: మానవుడిగానే చావాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ డై యాజ్ ఎ హ్యూమన్.
0: పశువుగా చావకూడదు.
1: హీ షుడ్ నాట్ డై యాజ్ ఎన్ యానిమల్.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: హ్యూమన్ బీయింగ్ నీడ్ నాట్ బి డివైన్.
0: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ద మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ మిస్టేక్.
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

సుబ్రహ్మణ్యం కన్నదనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కన్నదనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జై శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 21st ఆఫ్ నవంబర్ 1980 అడ్రెసింగ్ ద సాయి ఆర్గనైజేషన్.

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా, బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్, ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే, లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్, ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు,
1: దివ్యాత్మ స్వరూప,
0: మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలులు సమకూరు ధరలో ఉన్నారు.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ బై ఎఫర్ట్ you can get and acquire anything that you want.
0: Yagaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu potundi pachi.
1: The bird, if it makes an attempt to fly, it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it, it cannot move even an inch.
0: Kanukani ee manavattam anetundi danni konni prayatnamula dwara manam sadinchi paramaatma tattvanni manam gurtinchukovataniki tagina krushi salpali.
1: So through effort and through sadhana, by making an attempt to recognize divinity in this human nature,
0: itti pavitramaitunti yokka manavuni endunnatundi ee jagattunandunnatundi eeshwarattvanni kontha varaku telusukune nimittamai itti samaveshamulu itti sanatana dharmamulu pavitramaitunti yokka margamulnu manam avalambinchukune nimittamai prachinulu aneka vidhamaitunti margamulu nirupistu vacharu.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods, like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatu letanu needaga jantapachiga taanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial, as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana Matamu.
1: The Sanatana religion is something which is acceptable to all
0: humans. Manavatvanni vikasimpajeseetundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్పదు. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: So long as you have the illusion that you are a human being, you can see God only in human form.
0: మరొక రూపములో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: It is not possible at all for you to have a vision of the Lord.
0: కారణమేమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is, it is the human form and the human nature that
0: ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
1: దట్ డే వెన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ దట్ యు ఆర్ ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్,
0: అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకునవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: టిల్ దెన్ హౌఎవర్ మెనీ టెక్స్ట్స్ యు మే రీడ్ యు కెన్ ఓన్లీ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యు కెన్
0: అనేక మంది గ్రంథములు చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్ టెక్స్ట్స్.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వారిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడా ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడా అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆఫ్టర్ రీడింగ్ ది టెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీ హావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ హావ్ రీడ్ ఇన్ ది.
0: కంఠ శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: వీఆర్ ఓన్లీ గివింగ్ అటెన్షన్ టు పీపుల్ హు గివ్ లెక్చర్స్ యూజింగ్ దర్ థ్రోట్ బట్ ప్రాక్టీస్ ఈస్ బీయింగ్ కెప్ట్ అసైడ్ బై అస్.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా సలుపుతూ సమావేశాలు నిర్ణయించిన యొక్క విషయాలను చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: Performing such sadhana, recognizing, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: Ikkada manamu brothers and sisters ani bhavistunnamu.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: Mana satya sai samastali yandu brotherhood of man, fatherhood of God ani ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: వీఆర్ కండక్టింగ్ అవర్ సత్య సాయి ఆర్గనైజేషన్స్ విత్ డిస్టింక్టివ్ ఫీచర్ నేమ్లీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీఈస్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, దోస్ హూ ఆర్ ఇన్ అమెరికా, జర్మనీ ఆర్ రష్యా, దే షుడ్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: ఈ సాయి సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరు కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: This entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: Some westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు భారతీయులు కానీ విదేశీయులు కానీ కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: దిస్ ఇస్ ద స్పిరిచువల్ పాత్.
0: చంచలంగి మన కృష్ణ ప్రమాది బలవద్రుడమని మహావీరుడైనటువంటి సూర్యుడైనటువంటి అర్జునుడే ఈ మనసును నేను అరికట్టుకోలేను అంటున్నాడు.
1: ది గ్రేట్ హీరో అర్జున టోల్డ్ కృష్ణ, ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై మైండ్.
0: కనుక ఈ మనస్సు ఒక పిచ్చికోతి వంటిది.
1: యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది seva samiti.
1: This finger is the seva samiti.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the mahila vibhag.
0: Idi seva dalamu.
1: The middle finger is the seva.
0: Idi bala vikasam.
1: This finger is the bala vikasam.
0: Idi bhajana mandali.
1: The last one is the bhajana mandali.
0: Ee aidu okadaniki okati teggottesthe em undadi ikkada.
1: If these five are chopped off and made independent, what remains?
0: Ee aidu kalisi pani chesinappude oka karyanni manam sadhinchagalam.
1: It's only when all these five work together can we achieve a task.
0: Kanuka ikkada annintiki kudanu మన సమస్తలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో అండ్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also
0: different. Kani samudramlo kudina tachchadame roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aashayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledhu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the
0: leadership? దీనికి మరికొంతమంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్చ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudu selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడాను గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: బియ్యంలో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good grains.
0: సర్వ సామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చు.
1: Since we are all ordinary human beings, some in the large number will be making some mistakes.
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏ మాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు.
1: Because of this situation, this organization as such is not going to.
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond.
0: మీ అన్నింటికి కూడాను మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడాను వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they are putting.
0: ఏ అనుకూలమును కూడాను ఆశించటం లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any
0: comfort. ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైనా కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందు కానీ ఏ యొక్క సమావేశం ఎందు కానీ లభించేది.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: అంతే కాదు, ఇంకా అనేక సంస్థల ఎందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడా ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people.
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్య సాయి సంస్థ ఎందు మాత్రమే ఉంటుందని.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
1: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: కృష్ణా జిల్లాలో కూడాను కృష్ణా పుష్కరాలు కూడాను ఉన్నవనని జరిగినాయి.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూచినటువంటి కన్నులకే అర్థం అవుతుంది, కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకుని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి, కానీ అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood, and the witness was only God. Others cannot understand.
0: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani రాజకీయాల్లో కావాలి కేవలం ఉచ్చరిస్తుంటారే కానీ సత్యసాయి సంస్థలు ఏంది, ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుంది.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to
0: God. స్వరూపులారా, ఎవరు వర్ణించినా లేక తిరస్కరించినా పొగడినా తెగడినా పొంగకు కుంగకు, నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
1: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ విదౌట్ సింకింగ్ ఆర్ విదౌట్ బీయింగ్ ఇలేటెడ్ యూ మస్ట్ రిగార్డ్ యువర్ సర్వీస్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ యూ మస్ట్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై సర్వీస్.
0: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala manam ee yokka aashayalanu nirupistu raavali.
1: Everyone should establish these decisions in practice.
0: Kontaru konni konni samayamunandu mana nibandhanalu ullanginchi pothuntaru.
1: Some people on some occasions they transgress.
0: Leka mana yokka aashayalu kani మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఈస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హయ్యర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర్.

0: రిలేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
1: ఈ అసూయ చెడ్డ రోగం.
0: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
1: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
0: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
1: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
0: The divine and sacred human nature is changed by him into a demonic nature.
1: Kanuka ee asuya anetunte oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
0: We should not allow this demon of jealousy to enter us.
1: Inga aadambaramu.
0: Now comes the exhibitionism.
1: వారు ఏదో చక్కరగా చక్కెర పొంగలు చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
0: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ ఎన్ ఈక్వల్ స్వీట్.
1: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
0: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
1: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
1: Misuse of money is evil అన్నాడు.
0: Misuse of money is evil.
1: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
0: Wealth is the form of Lakshmi.
1: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టుంటే వారు మాత్రం.
0: ఇఫ్ వీ మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్
1: గోల్. అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవు ఎంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
0: When there is a need, you can spend any amount.
1: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
0: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
1: కనుక ఒక చిన్న మరొక విషయము.
0: There is one other instance.
1: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
0: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్
1: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్
1: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
0: దేర్ మెనీ ఏబుల్ పీపుల్
1: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
1: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్
1: అమౌంట్. ఉదాహరణ మీకు చూడండి,
0: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
1: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
0: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
1: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
0: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఇంత గొప్పగా జరుగుతుండాలని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
0: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
1: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
0: We have not
1: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలకు డబ్బుతో అవసరమే లేదు.
0: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
1: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద హాల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
1: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
0: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
1: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంకా మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
0: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
1: డబ్బుతో పనే లేదు.
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్ దిస్?
1: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
0: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
1: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
1: అనేక విభాగములు అయిపోతుంటాయి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బీ ఇన్ ది ఈస్ట్, వన్ విల్ బీ ఇన్ ది వెస్ట్, సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
1: కనుకని ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
0: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthinilayam, so you must conduct your programs.
1: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
0: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
1: this. Pane lede.
0: There is no need for money.
1: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
0: We must recognize it is these things that we should recognize.
1: Konni rashtral lopala chinna chinna karyakramalaku kodanu kontha dabbulu vasool cheskune tivanti yokka tappu margaanni.

0: ఇస్తున్నారు.
1: ఇన్ సమ్ స్టేట్స్ ది రాంగ్ పాత్ ఆఫ్ కలెక్టింగ్ మనీ ఈవెన్ ఫర్ స్మాల్ ట్రివియల్ ప్రోగ్రామ్స్ ఈస్ బీయింగ్ అడాప్టెడ్.
0: ప్రేమ స్వరూపులారా, అధికారి అయినటువంటి వారు కొంతవరకు ఈ మార్గాన్ని అవలంబించినప్పటికీ మిగిలినటువంటి వారు ఈ బిచ్చమేసేటువంటి మార్గానికి మీరు ఏమాత్రమో అంగీకరించకండి.
1: ప్రేమ స్వరూపస్, ఈవెన్ ఇఫ్ ది లీడర్స్ సమ్ టైమ్స్ టేక్ టు సచ్ ఎ రాంగ్ పాత్, లెట్ నాట్ ది డివోటీస్ టేక్ టు దిస్ పాత్ ఆఫ్ బెగింగ్.
0: ఇంకా కట్ట కనపడే విషయం ఏమిటనగా, ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt
0: దేశములో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: From the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వారిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: ప్రతి కుటుంబం కూడాను, ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
0: for food... నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా, ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనుని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
0: నిజమైన సాధన ఏమిటనగ, అన్నదానము కన్నా అధిక దానం వేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
1: Which God is there higher than the parent.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెడుతూ బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దేర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
0: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్
0: వారిని నీవు ప్రసన్నుని గావించుకో.
1: యు ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీతపము కన్నా సత్యశీలం ఏది.
1: Where is the God which is higher than the father and mother?
0: Daya kante ekkuva dharmam edi.
1: Where is the dharma which is on a higher pedestal than
0: sujana sangati kanna chuda labham edi. Sujana sangati kanna chuda labham edi.
1: More than good company, what is there which is better and more profitable?
0: Krodambu kanna shatrutvam edi. Krodambu kanna shatrutvam edi.
1: Where is the greater enemy than anger?
0: Runamu kante nu narnaku rogam edi.
1: What is the disease which is worse than being indebted?
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్?
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: Ikkada inkoka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళని అభివృద్ధి చేయదండి.
1: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: This will not result in good. This will result in harm.
0: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
1: Whom we are giving such food and whom we are protecting a second person.
0: Ilanti aadambaramulu lekukunda mana samasthi endu sodaratvanni పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడాను మనం ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 34th అండ్ ఫైనల్ డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 16th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్పౌండ్స్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ కాయా బాడీ, కర్మ వర్క్ అండ్ ధర్మ రైటియస్నెస్. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu bandini manushya loke jagattu brahmamayamu.
2: The world is full of Brahman.
1: Brahmamayamaina jagattu karmamayamu.
2: Such a world which is full of Brahman is also saturated with action.
1: Srishti anunade karma.
2: Creation itself is associated with action.
1: Kanuka dehane dehame karma.
2: Therefore body itself is as good as action.
1: Karma naga jeeva shaktiye.
2: Action refers to the power of life.
1: Jeeva shakti upadhule dehamulu.
2: The manifestations of this power of life is bodies.
1: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
2: As it has worn these bodies, it has been described as action.
1: Karma anusaramga dehamulu yerpaduchunnavi.
2: Bodies are forming on the basis of action performed.
1: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
2: We are taking human bodies in order to enjoy the fruits of action.
1: Kanukane karmanu bandini manushyaloki.
2: Therefore it is said that I am bound binding human beings by action.
1: Manushyattam anaga kevalamu mumuchchottamto kudinatundidi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: Humanity is associated essentially with action.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
1: body. యతావత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
2: The sum and substance of this is action means body.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: The field of action also is body.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: The field of dharma is Brahman.
1: దేశ కాలములు ప్రకృతి వికారములు.
2: The time and place are associated with nature.
1: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
2: All the things are the result of action.
1: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: That is the reason why Upanishads have declared offer your prostrations to karma.
1: మంచి కాని చెడ్డ కాని.
2: Be it good or bad.
1: పాపం కాని పుణ్యం కాని.
2: Be it sin or virtue.
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: These are all manifestations of the powers of the Lord.
1: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: Performing action is to sanctify one's life.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: For getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్, దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర, నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర, యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే, దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na matalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: na cheriyalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
2: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
2: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
1: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
2: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
2: హీ హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యూ ఫైట్ ఇన్.
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
2: Whatever you do it as an offering to me. This was the command.
1: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
2: This particular offering I like.
1: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
2: Without having love of the Lord, no devotee would be able to reach the goal.
1: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
2: The most important goal of a devotee is to please the Lord.
1: భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఇస్ టు సాటిస్ఫై ద లార్డ్.
1: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
2: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
1: Kani dakshudu yagnamuto prarambhinchadu.
2: On the other hand, daksha wanted to do yagna.
1: Ishwarunni tiraskarinchadu.
2: He disobeyed and disrespected Ishwara.
1: Rishula agnanu kudanu ullanghinchadu.
2: He disobeyed and violated the commands of rishis.
1: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
2: With a sense of egoism and attachment he commenced yagna.
1: Ee ahankara tattvam anetundi idi oka yuddhamuga maaripoyindi.
2: This egoism converted the yagna into a battle.
1: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
2: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేర్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
2: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
2: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
2: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
2: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
2: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
2: when he allows his own hatred and attachment,
1: yagnamainappudiki yuddham gaane maarutundi.
2: Even if it is yagna, it becomes a war and a battle.
1: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavadamulaga roopondutundi.
2: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
2: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున
2: అర్జున
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
2: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
2: You are not this body which is very temporary and transient.
1: Satchibhutudainatundi aatmane neevu.
2: You are only the witness which is in the form of aatman inside you.
1: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
2: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: Vishvatmaka swaroopudavu neevu.
2: You are a cosmic personality.
1: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
2: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యువర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
2: యువర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
2: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
2: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హెస్ కాంకర్డ్ అండ్ విచ్ హెస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
2: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
2: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
2: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
2: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
2: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
2: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
2: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
1: Itte samattamaina chittamunu abhirudhi parchukomani,
2: asking him to develop this kind of equal mindedness,
1: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
2: then only you would be able to achieve fulfillment in your action.
1: Ee vidhamuga aneka vidhamuluga kudanu ఈ నిత్యానిత్య విషయ పరిశీలనని యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
2: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
2: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: God is not a power which is associated with only attributes.
1: Sarvatra undinatvanti yokka samatattvam ani,
2: this is a principle which is all pervasive and omniscient.
1: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
2: this particular body is not merely born of devaki and vasudeva.
1: Dasaratha kauravulaku kausalyaku janminchinatvanti vaadu kadani,
2: this is not the body which is born of Dasaratha and Kausalya.
1: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
2: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
1: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని,
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
2: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
1: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
2: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్.
1: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
2: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
1: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
2: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
1: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
1: హిడ్. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
2: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
2: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
2: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
2: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
2: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
1: Na nenu ajudu.
2: I am one who does not have birth.
1: Sarvantaryami.
2: I am omniscient.
1: Sarvajnudanu.
2: I am omnipresent.
1: Desha kalamunaku emattam kudanu baddudu kaanatuvanti vaadanu.
2: I transcend all the time and place and space.
1: Sarva kalamulu endu kudanu nenu unnanu.
2: I exist in all times.
1: Kevalam kayavunu maatrame neevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
2: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ, యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
2: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమ కట్టకు.
2: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు,
2: బాడీ మే బి చేంజింగ్,
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
2: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
2: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
2: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
2: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
2: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
2: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
2: ఈ సే కమాండెడ్ develop a broad mind and then develop yourself.
1: Modaru neevu vyaktito prarambham ka.
2: You start with individual personality.
1: Ee vyaktitvam nunchi samajamulo praveshinchu.
2: From individual to society you enter.
1: Nirantaram kuda nu nee vyaktitvamlone nee jeevithamunu nirantakamga cheyinchukonaku.
2: Do not waste your entire life thinking of only an individual.
1: Ee vyaktitvam anekunte kevalamu ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
2: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
2: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
2: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఇప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
2: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
2: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
2: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
2: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
1: Buddham saranam gacchami annadu mottamota.
2: In the first instance he said Buddham saranam gacchami.
1: Idi kevalamu vyaktigatamainatundi.
2: This is individualistic.
1: Parakramakramina sangham saranam gacchami annadu.
2: Gradually he mentioned sangham saranam gacchami.
1: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
2: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
1: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
2: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
1: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
2: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
1: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
2: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
1: సంఘమునకు రూపం లేదు.
2: Society does not have a form.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
2: Society consists of individuals.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
2: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
2: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
2: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
2: Therefore he said in the society you develop broad mindedness.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
2: This society may consist of a few individuals.
1: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
2: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్, ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
2: A society by a particular name may have anything to do with society by another name.
1: Kanuka sangamu kudanu oka vidhamainatundi yokka haddulu untuntayi.
2: There are limits even for society.
1: Ee haddutho chekudinatundi cherinatundi ee sangamulu anta goppavi kaadu.
2: Do not consider the society which has limits as very great.
1: Kanukani sarvaatma bhavamunu dharinchinatundi yokka dharmam saranam gacchami annadu.
2: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
1: Dharayititi dharma, jagattune dharinchinatvantidi ee dharmam.
2: Dharmam refers to the one which has borne the entire world.
1: Dharmam ante emiti aneetvantidi manam kontha vicharisthe aa padarthamu yokka gunami.
2: When we try to find out the meaning of dharmam,
1: ee padarthamu yokka gunamu.
2: Dharmam refers to the nature of the object. Which object?
1: Parartham yokka guna gunamu idi yokka yadartham.
2: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Parartham ee yokka vastuvu.
2: Parartham refers to this particular object.
1: Ade parabrahma tattvam.
2: This is the very principle of parabrahman.
1: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
2: Dharma is based upon parabrahma tattva.
1: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
2: It is said that God has the body of maya. But he doesn't have the
1: Kanukane
2: body.
1: కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
2: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
1: కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు.
2: God is the very form of dharma.
1: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
2: Dharmam is one which proves broad nature and aspects of divinity.
1: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
1: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
2: డు నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
1: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
2: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
2: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
1: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
2: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
1: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఎస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్,
1: నీ ధర్మం ఏమిటి?
2: యువర్ విజన్ మస్ట్ బి
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
2: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
1: ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
2: Fighting and war, waging a war is...
1: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
2: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
1: కౌరవులే నీ కాలంత్రుకి కయ్యానికి సిద్ధమయ్యారు.
2: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
2: మై ఓన్లీ కమాండ్ ఈస్ యూ ఫాలో యువర్ డ్యూటీ.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
2: హెస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
2: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
2: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ ఏ కోల్, ఇట్ ఇస్ నాట్.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
2: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్,
1: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
2: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
1: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
2: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం గాని ఎందుకు?
2: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
1: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
2: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్
1: చక్కెర కాదు.
2: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సర్టన్లీ నాట్ షుగర్.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
2: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ఏ విధంగా నీవు ప్రవేశించాలి? ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
2: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ,
1: నీ మోహములు నిర్మూలము గావించుకో.
2: యూ డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
1: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హ్యావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
2: Do not give up God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
2: Do not disobey the command of the Lord.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
2: Recognize your humanity.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
2: All that is inherent in humanity is to destroy the maya.
1: మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN, man.
2: The other day Swami has just said మానవత్వం refers to MAN.
1: M అనగా మాయా రిమూవ్.
2: M stands for removal of maya.
1: A, atma see.
2: A stands for seeing of atman.
1: N, nirvanam attain.
2: N stands for attaining nirvana.
1: Mayanu nirmoolamu gavinchi,
2: removing the ruining, I mean destroying maya.
1: Daivanni darshinchi,
2: take darshan of God.
1: Nirvanam ane atma aanandamulo leenamu kavatame manavattam yokka kartavyam.
2: Merging in the joy of atman, that is the very duty of man.
1: Deenini pade pade neevu chintistura.
2: Repeatedly, again and again, you should contemplate on this.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
2: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
2: Peace is inherent and it is within you.
1: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విదిన్ యువర్ సెల్ఫ్ యుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
2: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
1: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
2: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
1: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
2: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
1: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
2: హీ కమాండెడ్ యు శాంక్టిఫై ఫుల్ఫిల్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఒకానొక సమయంలో
2: వన్స్ అపాన్ ఎ టైమ్
1: నారద ఎన్నో విద్యలను అభ్యసించి
2: ఆఫ్టర్ లెర్నింగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్
1: 64 విద్యలంతా అభ్యసించినాడు.
2: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ 64 టైప్స్ ఆఫ్ లెర్నింగ్
1: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ
2: ఈవెన్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దిస్ 64 స్కిల్స్
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
2: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆఫ్ ది అదర్
1: దుఃఖములకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
2: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
1: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
2: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
2: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఇస్ ది యూస్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
2: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
1: ఏమి కారణమని సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళాడు.
2: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
2: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్.
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
2: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
2: There is nothing which I have not learned.
1: సనత్ కుమార్
2: he said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
1: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
2: He said accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
2: You can get peace of mind only in the knowledge
1: of ఆత్మ. దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
2: When you catch hold of that particular thing by holding which you held up,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
2: If you learn a particular thing by learning which you will have learnt everything else, then only you would have learnt.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఒక గ్రామంలో
2: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్
1: ఇరుగు పొరుగు ఇంటిలో
2: ఇన్ ద నైబర్హుడ్
1: పెళ్లి ప్రారంభమైంది.
2: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
2: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
2: అమ్మా వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
2: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
2: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
2: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
1: Meeru kodanu maa inti bhojananiki raavali.
2: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meeru chudali.
2: Should just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
2: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు ఏం చదివాడు అని ప్రశ్నించింది.
2: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
2: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
2: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
2: Without fixing the bride groom, whom are you going to just marry?
1: అదే విధంగాని మానసికం నందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
2: In the same way, without having peace of mind, what is the use of learning so many
1: stuff? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదును బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: మానవుడు
2: టుడేస్ మ్యాన్
1: రాగద్వేషములకు గురి కావచ్చు.
2: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్
1: మమకార అభిమానములతో కూడటం చేత
2: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
1: తాను ఏం చేస్తున్నాడో
2: వాట్ హీఈస్ డూయింగ్
1: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో
2: ఇన్ వాట్ స్టేట్ హీఈస్
1: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
2: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
2: హీ ఇస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
2: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
1: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఇస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
2: హీ కన్సిడర్ దట్ హీ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
1: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
2: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
2: ఇట్ ఇస్ నాట్ హీ హూ ఇస్ గోయింగ్ టు రన్ ది
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి సృష్టికర్తనో,
2: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
1: ఎవరు దీనికి రక్షణకర్తనో,
2: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఎవరు దీనికి యజమానుడో,
2: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి నాథుడో,
2: హూ ఎవర్ ఈస్ ది
1: ఎవరు దీనికి పితనో,
2: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అతనికి ఈ అధికారం ఉండాలి.
2: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
1: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
2: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
2: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
2: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
2: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
1: మానవుడు బలహీనుడు కారాదు.
2: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
2: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
1: కష్టములు,
2: వెన్ దర్ ఆర్
1: నష్టములు,
2: సారోస్
1: బాధలు,
2: పెయిన్
1: విచారములు,
2: వరీస్,
1: మనకు పరీక్షా ఘట్టములు.
2: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
1: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
2: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకేమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమే ప్రయోజనం కాదు.
2: దేర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
2: That is why Vemana has given a very good
1: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
2: It is the fools who not be able to recognize their own mind after learning all types.
1: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
2: Whatever learning one might have, a mean person will not be able to have good
1: knowledge. Tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
2: After learning a lot of education, there could be only arguments and counter arguments.
1: Chadugu chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu valiyu annadu.
2: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
1: Kanuka chaavuleni chaduvu emiti?
2: What is that education which does not have death?
1: Adi atma chaduvu.
2: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
2: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
2: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
1: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
1: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
2: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
1: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
2: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
2: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఓన్లీ వెన్ వి కీప్.
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
2: ఏ పర్టికులర్ పర్సన్, ఏ విలేజర్ హూ వాజ్ ఎ లిటిల్ ఇగ్నోరెంట్, హీ వాంటెడ్
1: టు ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
2: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
1: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
2: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్.
1: ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
2: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
1: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
2: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
2: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
2: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు
2: ఇంత
1: మందిని ఎక్కించుకొని ఇంత సామాన్లు అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
2: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ లగేజ్.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
2: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దిస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్,
1: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు, అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
2: All those people, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
1: ఎవరి పార్టీకి వారు సీటు పైన పండుకున్నారు.
2: They began relaxing in the seats.
1: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
2: How cruel these passengers are.
1: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
2: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
1: Endukante na baru daniki em mattham ivakoodadu anukunnadu.
2: He kept the entire luggage on his own head thinking
1: na samanu nene em ostunnanani bhaminchadu paapam.
2: He deluded himself that he was carrying all his luggage.
1: Evaro prakara unnatundi vyakti hetcharinchadu emitayya nee avastha ee samanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
2: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
1: Ayyo inta samanu mostunte naa samanu kuda daniki enduku baruvu pettalani nenu mostunnan annadu.
2: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
1: Chivada ninnu nee samanu annitni mosetundi ee railu nee talapaina pettukunnanta maatram aa baruvu railu ke maatram sambandham lekunda unda.
2: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
1: dayadachinyam undadi kaani vivekam ledu paapam aa yokka manavuni endu.
2: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
1: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
2: ఇన్ ద సేమ్ వే అర్జున, యు ఆర్ హావింగ్ డిఫరెంట్
1: గొప్ప విద్యావంతుడవే,
2: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: విజ్ఞాన నిగ్రహం కలగాడవే,
2: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
2: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
1: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
2: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
1: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
2: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు హావ్ టు ఒబే మై కమాండ్.
1: దేహము నీవు కాదు,
2: యు ఆర్ నాట్ ది బాడీ.
1: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటి
2: అర్జున, యు ఆర్ హావింగ్ డిఫరెంట్
1: గొప్ప విద్యావంతుడవే,
2: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: విజ్ఞాన నిగ్రహం కలగాడవే,
2: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
2: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్

0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. నువ్వు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము.
1: గెట్ అప్. అరైజ్.
0: లెమ్ము ధనుంజయ.
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
0: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరు గురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున్న పిండమిలో దిక్కుగలగరట. ప్రారంభమని ఏమిటో
1: అట్ ద ఎండ్ ఇస్ వాట్.
0: నా యాజ్ఞ నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగనబడికి ఇంత పిండం ఇచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: last night.
1: What is the reason for this?
0: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
0: Dhritarashtra. Dhritarashtra. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్ర.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హిజ్ అస్ హిజ్.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్ర యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ ఇన్ యు.
0: అజ్ఞానము.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే కానీ ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముండు దేహమందు.
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు.
1: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు.
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: these two will be playing together.
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: They will be living separate.
0: ఆటలాటల బొమ్మలాటలు ఆడించే.
1: There is one who makes this play.
0: సూత్రధారి ఒకడు కలడు.
1: There is a director who conducts this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: There will be bad and good which will be.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: Inside both good and bad there is only one entity.
0: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు. ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is the indweller jiva inside the body. There is God inside the heart. What is God in the body?
0: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: పరిగణ. దేహ ప్రాంతిని దూరం చేసి
1: if you remove the delusion
0: జీవ బ్రహ్మ ఐక్యాను సంధానములో
1: if you want to bring about the unity of jiva
0: nityanandam anubhavinchavannadu
1: you have to enjoy the eternal bliss
0: brahmanandamulo cheravannadu
1: enter into the ananda
0: advaita anandanni artham cheskovannadu
1: understand the ananda of advaita
0: ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatundi chita pragna drushtini andinchadu
1: after teaching in this particular way he has been able to impart the
0: chita pragnulo undinatundi pradhana lakshanalu ekatma bhavame
1: feeling or a sense of same entity all over. This is the
0: indriyalaku em artham kodunu vasham kaaka
1: not being subject to the senses
0: samadhi chittudai
1: having an heart of
0: sukha dukkhamulanu
1: sorrow and
0: jnana abhimanamulanu
1: attack
0: nindastulanu
1: censure and praise
0: okkatiga bhavinchukuneetundi
1: that is a feeling of treating all
0: ee anni kodunu bhagavat vibhutulaga visheshincheetundi
1: believing firmly that all these are the manifestations of divinity.
0: Atti vaade nijamaina sthita pragnudu.
1: Satya person alone is real sthita pragna.
0: Itivanti sthita pragnudai naa aagnanu neevu sirasavadinchavannadu.
1: You become such a sthita pragna and carry out my command, he said.

పుడమిలోనున్న జీవరాశులు లెక్కలుగొనవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు కానీ

0: వన్ మైట్ మాస్టర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్టిసిపేషన్ ఇన్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కోర్ట్స్ అండ్ విన్ దెమ్. హీ మే పార్టిసిపేట్ ఇన్ వార్స్ అండ్ అచీవ్ సక్సెస్ అండ్ విక్టరీ. వన్ మైట్ బి బోర్న్ యాజ్ ఎన్ ఎంపరర్ అండ్ రూల్ ది కింగ్డమ్. వన్ మైట్ బి ఏబుల్ టు గివ్ ఇన్ చారిటీ కౌస్ అండ్ గోల్డ్. వన్ మైట్ బి ఏబుల్ టు కౌంట్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఆన్ అర్త్. వన్ మైట్ బి ఏబుల్ టు రీచ్ ది మూన్ ఇట్ సెల్ఫ్. వన్ మైట్ బి ఏబుల్ టు కౌంట్ ఆల్ ద స్టార్స్. బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ ఆల్ ది సెన్సెస్ ఇంట్రావర్క్ ద మైండ్ అండ్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ కంటిన్యూస్లీ విత్ ఎన్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ అండ్ విత్ సమచిత్త.
1: వేద విజ్ఞానము అనంతము.
0: ద నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఈజ్ ఇన్ఫైనైట్.
1: జ్ఞానమే అనంతము.
0: విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫైనైట్.
1: సత్యమును చూపునదే జ్ఞానము.
0: ఇట్ ఈస్ దట్ మే బి కాల్డ్ యాజ్ నాలెడ్జ్ విచ్ కెన్ షో ట్రూత్.
1: భూత భవిష్యత్ వర్తమానములకు అతీతమైనది సత్యము.
0: ట్రూత్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైప్స్ ఆఫ్ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: సత్య జ్ఞానములు రెండు కూడాను అనంతములే.
0: బోత్ ట్రూత్ అండ్ విజ్డమ్ ఆర్ ఇన్ఫైనైట్.
1: ఈ అనంతముల ఒకట చేత దీనికి ఆదియు లేదని కూడాను చెప్పవచ్చు.
0: యాజ్ దే ఆర్ ఇన్ఫైనైట్ దెర్ ఇస్ నో బిగినింగ్ నార్ ఎండ్.
1: వేదము సత్య జ్ఞానములతో కూడి ఉండటం చేత వేదం కూడాను అనంతమే.
0: యాజ్ వేద ఈజ్ అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ వేద ఆల్సో ఈజ్ ఇన్ఫైనైట్.
1: వేదం జ్ఞానమయమైనప్పటికీ నేడు మనము దానిని వాంగ్మయంగా మనము సేవిస్తూ ఉన్నాము.
0: ఆల్దో వేద ఈజ్ నాలెడ్జ్ వీ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ వర్డ్స్.
1: మన వాక్కే ఋగ్వేదమనియు.
0: అవర్ వర్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఋగ్వేద.
1: మనస్సు యజుర్వేదమనియు.
0: అవర్ మైండ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: ప్రాణము సామవేదమనియు.
0: అవర్ ప్రాణ ద వైటల్ ఎయిర్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సామవేద.
1: బృహదారణ్యక ఉపనిషత్తు చక్కగా బోధించుతున్నది.
0: దస్ బృహదారణ్యక ఉపనిషత్ డిస్క్రైబ్స్
1: వేదము వేదాంగములు వేదవేత్త మూడును నేనేనని గీతాచార్యుని యొక్క నుడువు.
0: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఐ ఆమ్ ఆల్ ద త్రీ వేద వేదాంగస్ అండ్ వేదకర్త.
1: కాని నిత్య సత్యమును గుర్తించుకొనలేక పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం అర్థం చేసుకొనలేక లౌకికమైన జీవితమునందు అలౌకికమైనటువంటి అవాంఛన చేత మానవత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైమ్ విత్ వరల్డ్లీ థింగ్స్.
1: అయితే పవిత్రమైనటువంటి వాంగ్మయమును అనేక విధములుగా వేదములు విడివిడియనేటువంటి పదముల చేత విపులీకరించి తద్వారా దేశమునకు శబ్ద బిందువులను అందించుతున్నవి.
0: వేదాస్ హ్యావ్ బీన్ మేకింగ్ అవైలబుల్ ద ఎక్స్ట్రాడినరీ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ సో దట్ పీపుల్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: రుక్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్లెయిన్ ది ఎఫల్జన్స్.
1: అయితే యజ్ఞయాగాది కృతువుల చేత పారమాత్మిక తత్వమును అర్థం చేసుకుని దివ్యత్వమును పొందవలనని వ్యక్తి ఆశీస్సించి తద్వారా యజ్ఞములకు ప్రారంభిస్తూ వచ్చాడు.
0: But man has started performing sacrifices, thinking that by such performance of sacrifices, one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము ప్రేయో మార్గము మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్ ఓన్లీ ది ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్ దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కాని ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయమవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న, ఈ వృత్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న, దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మూమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్, జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ, న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబింగ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులని.
0: ది ఫస్ట్ వన్ ఈజ్ మంత్ర, ది సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈజ్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈజ్ ఉపనిషత్స్.
1: మరణ ప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థ, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైన ఉన్నటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయంగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్. వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అన్ట్రూత్.
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్.
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్.
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనల్.
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా, రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము,
0: ద సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైన మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
0: For Veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక, దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల యందు తోటల యందు తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: అరణ్యముల యందు కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ these are associated with a life spent in forest thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugovadi upanishattulu.
0: The fourth one is upanishads.
1: Ivi chala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
0: There will be a number of meanings for the utterances in upanishads.
1: Pradhanamainatundi oka padamu sat.
0: The most important word in connection with Upanishads is
1: sat aneetvanti padamu, sat aneetvanti dhatuvu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga
0: the meaning of sat is
1: kurchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking.
1: Ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: Kani ee samaya sandarbhamulo puraskarinchukoni aa padamunaku manu arthamunu teeskovalsi vastundi.
0: But we will have to take the meaning of that word in the context.
1: Ikkada sat aneetundi daniki kurchunta aneetundi arthamu atyavasaramu.
0: In this context the correct meaning of this word is sitting.
1: Deeniki mundu upa nee aneetundi rendu padamulu untunnavi.
0: There are other two words before this word. One is upa, the other is ni.
1: Upa anaga samipamu.
0: Upa means nearby.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu upanishat avutundi.
0: When you put all these three words together it becomes upanishat.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
0: That means sitting nearby with earnestness.
1: ee kurchuni emi cheyatam?
0: By sitting what are you going to do?
1: ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga alakinchatam.
0: By sitting near the one who has mastered veda లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక, విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థం.
0: ఎరుక ఆర్ అవేర్నెస్, ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని

0: చేతనము అని కూడా పిలిచబడుతుంది.
1: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఇస్ చేతనము.
0: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ డు యు గెట్ చేతనము?
0: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
0: లోకంబులు, లోకస్థులు, లోకేశులు, సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపములే.
1: ఆల్ ద వర్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
0: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా నువ్వు ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
0: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
1: బట్ యు ఫైండ్ ఇన్ మ్యాన్ కాన్షియస్నెస్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
0: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ మ్యాన్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ మోర్ ఎక్స్ప్రెసివ్ వే కంపేర్డ్ విత్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: సామాన్యంగా చూచున్నది కన్నులు, విన్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
1: జనరలీ వీ థింక్ దట్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ సీ, ఇయర్స్ విచ్ హియర్ అండ్ టంగ్ విచ్ టాక్స్.
0: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
1: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐ సీ.
0: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
1: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
0: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
1: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
0: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిరింద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
1: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్ సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
0: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
0: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణ కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
1: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిస్ విజన్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
0: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
0: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణగా అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
1: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ది సెన్సెస్ అండ్ ఇంట్రవర్ట్ దెమ్ యూ బి ఏబుల్ టు డెవలప్ కాన్షియస్నెస్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
0: ఇది మానవుని కంటే కూడా మహనీయులు ఎందు మరింత అధికంగా ఉంటుంటారు.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్
0: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
1: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ
0: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
1: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example for this.
0: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
1: There are small bulbs here.
0: ఆ స్తంభముల పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: On the pillars there are more powerful bulbs.
0: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: In the middle and the center there are the most powerful bulbs.
0: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
1: There are here flood lights which give very powerful light.
0: కానీ అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
1: But the current and electricity is common in all these bulbs.
0: ఈ వోల్టేజెస్ వ్యత్యాసంగా కనిపించవచ్చు.
1: Because of the difference in voltage there is difference in light.
0: కనుక సర్వుల యందు, సర్వజీవుల యందు, సర్వత్రా కూడాను ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది తమ యొక్క అంతర్తత్వమును లేక అంతరాత్మను గుర్తించుకున్నటువంటి వ్యక్తుల యొక్క తత్వం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: Consciousness which is found all around expresses itself in differently depending upon to what extent one is having awareness.
0: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kuda nu konni kaaranam untunnavi.
1: This consciousness is covered by certain reasons.
0: Deeniki aaru vidhamulainte addulu tagultunnavi.
1: There are 6 types of covers and obstacles for this.
0: వీరిని ఆరు దొంగలు అని కూడాను బోధిస్తూ వచ్చింది వేదం.
1: Veda has described these as 6 types of thieves.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము.
1: These are desire, anger, greed, pride and arrogance.
0: ఈ యొక్క అరిషడ్ వర్గములు మాత్రమే కాకుండా అష్ట మదములు కూడాను దీన్ని అరికట్టుతూ ఉంటుంది.
1: Not merely these 6 types of enemies, but there are 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ మద
0: కుల మదము
1: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
0: బల మదము
1: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్త్
0: యవ్వన మదము
1: అసోసియేటెడ్ విత్ యూత్
0: సౌందర్య మదము
1: అసోసియేటెడ్ విత్ బ్యూటీ
0: విద్యా మదము
1: అసోసియేటెడ్ విత్
0: ధన మదము
1: అసోసియేటెడ్ విత్ వెల్త్
0: రాజ్య మదము
1: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్
0: తపస్ మదము
1: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
0: ఈ తొమ్మిది విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము అందుకోలేకపోతున్నాము
1: వెన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ కవర్స్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లైట్ ప్రాపర్లీ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్
0: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలనన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చెయ్యాలి
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్ యూ వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ సిక్స్ ఎనిమీస్
0: కానీ ఈ యొక్క మనతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి
1: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్
0: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి
1: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్ డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
0: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి
1: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్
0: కానీ మన వలననే పుట్టి మన వలననే పెరిగి మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి
1: దే ఆర్ బోర్న్ ఇన్ అస్ దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్
0: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే
1: యు నో certain things which are explained in terms of technology these days
0: aneka mandi vaigyanikulu tama yokka buddhi kushal chetanu telivi tetal chetanu vidya sampatti chetanu aneka vidhamainatvanti yokka konni balavattaramainatvanti yokka aayudhamulanu astramulanu konni yantramulanu kodanu srushtistu vacharu
1: a number of scientists by making use of the skills the intelligence and all their capacities have been able to produce వెరీ డిస్ట్రక్టివ్ వెపన్స్
0: ఒక చిన్న ఉదాహరణము ఆటం బాంబు ఉంటుండాలి
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటం
0: హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి
1: హైడ్రోజన్ బాంబు
0: ఇవి ఎవరు సృష్టించారు
1: హూ హాస్ క్రియేటెడ్ దీస్
0: మానవుని యొక్క శక్తి సంపత్తి చేతనే
1: ఆల్ దీస్ ఆర్ ది క్రియేచర్స్ ఆఫ్
0: దీనికి ఎవరు రూపాన్ని కలిగించారు
1: హూ హాస్ గివెన్ ఎ షేప్ ఫర్
0: దిస్ మానవుడే
1: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఇట్
0: ఎవడు దీనికి రూపంలో కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానంలో నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి అదిరిస్తూ ఉంటుండాలి భయపెడుతూ ఉంటుండాలి
1: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఎ షేప్ హూ హాస్ గివెన్ ద పవర్ హూ హాస్ గివెన్ ద కెపాసిటీ టు ద ఆటం బాంబు బట్ ది సేమ్ ఆటం బాంబు ఈస్ థ్రెటనింగ్ హిమ్ విత్ డిస్ట్రక్షన్ నౌ
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు
1: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటమ్ బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్
0: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి
1: Just as atom bomb, today, the, all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us.
0: So, ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
0: Kula madam.
1: The pride arising out of caste.
0: Kula madam ante emiti?
1: What do you mean by caste pride?
0: Caste of humanity. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమే నా యందు ఉంటున్నది. సర్వ మానవులు కూడాను సమానత్వమే. జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
1: All people belong to only one caste. And that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
0: అందరూ ఒక ప్రభు యొక్క పుత్రులమే బిడ్డలమే.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
0: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు వస్తుంది పోతుంది.
1: ఇఫ్ యు టేక్ ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్, దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, దే కమ్ అండ్ గో.
0: ధనము మానవునికి అవసరమే,
1: వెల్త్ ఇస్ నీడెడ్ ఫర్ మ్యాన్,
0: కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఎ లిమిట్.
0: ప్రతి జీవితం అంతా ఇప్పుడు నువ్వు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
1: ది ఎంటైర్ లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియస్ లిమిట్.
0: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడు ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ది టెంపరేచర్ మస్ట్ బి 98.4.
0: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
1: ఇఫ్ ఇట్ ఇన్క్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
0: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
1: ది బ్లడ్ ప్రెషర్ ఫార్ ది హ్యూమన్ సిస్టమ్ ఈస్ 126/80, దిస్ ఈస్ పర్ఫెక్ట్.
0: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ 90
0: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కానీ మితిమీరినటువంటి వెలుతురు చూడలేదు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ అవర్ ఐస్, దే కెన్ సీ లిమిటెడ్ లైట్.
0: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
1: If the eyes were to see excessive light, retina gets burned.
0: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యం చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
1: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
0: అందులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
1: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
0: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇన్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్ వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
0: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
1: అట్ విచ్ పర్టికులర్ టైం అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్.
0: 9 చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
1: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హ్యావింగ్ 9 హోల్స్.
0: నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జమ్మాజీలు పుట్టబోవు.
1: Moment after moment, this body may suffer from various types of bad smell.
0: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
1: This consists of bones and flesh.
0: అరసి చూడ పైన మురికి తోలు.
1: If only you examine, this is covered by dirty skin.
0: ఎప్పుడు, ఏ విధంగా మరణిస్తుందో.
1: When and in what form you are going to get death.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. తై తై తై తై తై బొమ్మ, దీని తమాష తోలు బొమ్మ అన్నారు. చెప్పు,
1: డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారములకు అవకాశమే ఉంటుండదు. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు.
1: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
0: అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
1: Then consciousness which is inherent in you will shine with all effulgence.
0: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudanu untunnadi.
1: Consciousness is prevalent in all the three states of waking,
0: stula, sukshma, karana, mahakaranam endu kudanu ee chaitanyam untunnadi.
1: In stula, sukshma and karana and mahakarana states also you are having this consciousness.
0: Moodu kalamulu endu, moodu lokamulu endu, మూడు గుణములు ఎందు కూడాను ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ క్వాలిటీస్
0: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడ ఉంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
1: If you want to experience and have a vision of such sacred divine consciousness,
0: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: But you will have to make an effort టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
0: ప్రణతి నూనె వత్తిగలదు దీపపు వెలుగు కలుగున.
1: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ కంటైనర్ ఆయిల్ అండ్ విక్, విల్ యూ బి ఏబుల్ టు గెట్ లైట్ ఆటోమేటికలీ లైక్ దట్?
0: కానీ ముట్టించువాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ లైట్ ద ల్యాంప్.
0: పువ్వులు సూది దారముంది పుష్పమాల తానగున.
1: దేర్ ఆర్ ఫ్లవర్స్, దేర్ ఇస్ థ్రెడ్ అండ్ దేర్ ఇస్ నీడిల్.
0: వుడ్ ఇచ్చేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
1: వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఏ గార్లెండ్? దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ మేక్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్
0: స్వర్ణము. రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున.
1: యూ హ్యావ్ గాట్ గోల్డ్ అండ్ యూ హ్యావ్ గాట్ జెమ్స్, బట్ కెన్ యూ వుడ్ దేర్
0: కానీ చేసేటువంటి కంసలి ఒకటి ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ గోల్డ్ స్మిత్ హూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: విద్య గలదు బుద్ధి గలదు.
1: యు హావ్ గాట్ ఎడ్యుకేషన్ అండ్ యు హావ్ గాట్
0: గురువు లేక లభ్యమగున.
1: బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రిసెప్టర్ విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్?
0: పుస్తకంలో చూస్తుంటే ఏ బి సి అక్షరాలు ఉంటున్నాయి కానీ ఫలానది ఏ ఫలానది బి ఫలానది సి అని చెప్పేటువంటి గురువు ఒకటి ఉండాలి కదా. లేకపోతే దేనిని ఏ అంటాం దేనిని బి అంటాం. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
1: ఇన్ ది బుక్ దేర్ మే బి ఆల్ఫబెట్స్, బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫబెట్ ఈస్ ఏ విచ్ ఆల్ఫబెట్ ఈస్ బి, వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ యూ కెన్ పాయింట్ అవుట్.
0: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
1: If there is no one who can show us the path, it may be difficult for us to tread the path and walk the way.
0: Atti anubhavagrudainatvanti sarvagrudainatvanti oka margadarshakunni manam vetukovadaniki tagina krishi cheyali.
1: There is need to find a person who is experienced, who is omniscient,
0: Atti,
1: who can show us the path.
0: Divya vyaktini pondeetvanti margamule veda shastra itihasa puranamulu.
1: Vedas, శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
1: ఇఫ్ వీ అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి, వీ విల్ ఫర్దర్ బి రూయిన్డ్.
0: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
1: దెర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్.
0: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ ఎక్స్పౌండ్స్.
0: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
1: ఇఫ్ వన్ బేసస్ ఆల్ హిస్ టీచింగ్ ఆన్ ది టెక్స్ట్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ప్రాపర్లీ.
0: అందరూ గురువులని మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ టీచర్.
0: గురుతత్వాన్ని చక్కగా గురుతిరిగినటువంటి వాడే కావాలి.
1: The teacher must be one who really knows his own job.
0: Guru tanaga empty telisukovatamu.
1: What is the meaning of gurutu? It means knowing.
0: Telapatame chaitanyam yokka swabhavamu.
1: It is the characteristic of consciousness to explain.
0: Ye vidhanga telputundadi?
1: How can that be explained?
0: Idi manchi idi chedda ani telputundi.
1: It explains what is good and what is bad.
0: అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు.
1: ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: క్రమక్రమేణా దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు.
1: ఆఫ్టర్ గ్రాడ్యువలీ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆత్మతత్వ, దెన్ ఓన్లీ వీ మే కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఏ పురుగు ఎట్టిదనేటువంటిది మనం గుర్తించుకోకుండా అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరీతనం.
1: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
0: Aakupatcha pachulanni chilukalavela palukuna.
1: All the birds which are green in color, can each one of them be described as a parrot?
0: Purugulapai paaraadadu, puvulapai paaraadadu, purugulu tummegalaguna.
1: All the insects which move on the flowers, can you describe them as bees?
0: పులి చర్మము కప్పినట్టి గాడిదతా పులియగున.
1: జస్ట్ బికాస్ ఎ డాంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్, కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి, కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్?
0: కనుక అందరినీ కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
0: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
0: డెవలప్. తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ ఆల్ పీపుల్ అలైక్.
0: మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆరంగుగానే మనం చూడవచ్చు.
1: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
0: హృదయం ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటుంది.
1: If your heart becomes saturated with love, the creation
0: becomes full of Brahma.
1: But one particular aspect will have to consider and
0: develop. తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: In himself, he has to develop that equality. అందరిని సమంగా భావించడం సాధ్యం.

0: ప్రేమ లేకుండా సర్వం బ్రహ్మమయమంటే పదంలో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
1: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యు మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్స్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
0: కనుకనే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్
0: చైతన్య స్వరూపుడే.
1: యు ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
1: We have to make an effort to remove the obstacles and the covers which hide this consciousness.
0: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నేతి, not this, not this, not this. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
1: The same thing has been described in terms of not this by Vedanta. I am not the body, I am not the mind, I am not chitta, I am not ahankara, I am I.
0: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
1: We desire something, but our actions betray our desire.
0: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు, తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
1: We have to undertake such types of sadhana which will be in tune with our own desires and our own goals.
0: Vilachi aduga cheraku pettuna bellambu.
1: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
0: Pippi gotti rasamu peelchakunna,
1: you have to extract juice from the sugar cane.
0: Manamu aa yokka cherakunu chakkaga pippi gottinappude adi rasanga vastundi gaani, oo cheruka naaku rasam, ee cheruka naaku rasam inti istunda, appatiki ivvadu. Danini baaga కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటున్నది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠురములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఓన్లీ వెన్ యూ క్రష్ ది షుగర్ కేన్ యూ గెట్ ద జ్యూస్. బై మియర్లీ ఆస్కింగ్ ది షుగర్ కేన్ టు గివ్ జ్యూస్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you would be able to get consciousness which is inherent in this body. Otherwise not.
0: Kani manam asthitilo ledu.
1: But we are not in that state.
0: Evaraina neevu chandrudu, indrudu, mahendrudu, surendrudu, parendrudu ani varniste manam 30 pounds ekkipotham, anta manam uppipotham.
1: If anyone describes and praises as Indra, Chandra and various God,
0: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
1: యూ ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యూఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యూ ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యూ
0: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ష్రింకింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సెన్షర్.
0: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అండ్ సెన్సర్స్ మీ, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్?
0: నాకు ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
1: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ అండ్ ఐ హావ్ నాట్ హర్ట్.
0: ఒకడు వర్ణించినా నేను పెరగను.
1: ఇఫ్ ఎనీ పర్సన్ ప్రైజెస్ మీ, ఐ హావ్ నాట్ గోయింగ్ టు బి డిఫరెంట్.
0: నాది నాది,
1: ఐ హావ్ మై సెల్ఫ్,
0: నా తత్వము నాదే,
1: మై ప్రిన్సిపల్ ఇస్
0: నా సత్యము నాదే,
1: మై ట్రూత్ ఈస్ మైన్.
0: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
1: వెన్ డు వి గెట్ ఫియర్? ఓన్లీ వెన్ దెర్ ఇస్ సమ్ డిఫెక్ట్, ఓన్లీ దెర్ ఇస్ సమ్ ఫాల్ట్, ఓన్లీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్.
0: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడినక్కర్లేదు.
1: సో లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్ ఇన్ యూ, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్.
0: ఆ విధమైనటువంటి ధీశక్తిని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ ధీ.
0: ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మిక్ పవర్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
1: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
0: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: If you do not have a stick in the hand, even a sheep can frighten you.
0: Kalukane ni atma sambandhamainatundi vishwasam ane ni sarva balamu.
1: Your real strength lies

0: ఇన్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: అది లేనటువంటి వాడే అదరటం బెదరటం.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ డజంట్ హ్యావ్ దిస్ ఆత్మిక్ పవర్ గెట్స్ ఫ్రైటెన్డ్.
1: ఆ విధమైనటువంటి యొక్క దీశక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
1: is great. ఎక్కడైనా నీ ఉండు,
0: wherever you are,
1: అడవుల యందున్న,
0: whether you are in the forest,
1: ఆకాశమున్న,
0: whether you are in the sky,
1: పట్టణమున్న,
0: whether you are in the city,
1: పల్లెనున్న,
0: whether you are in the village,
1: మీదనున్న,
0: whether you are
1: నట్టేటబడి ఉన్న,
0: whether you are in the midst of the
1: world, నీ చైతన్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంది, నిన్ను అన్ని విధములు కూడా సంరక్షిస్తుంది.
0: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
1: Kanukane chaitanyamuna kosamai manamu praapulaadanakkarledu.
0: Therefore there is no need for
1: ekkado manam vetukuponakkarledu.
0: There is no need for searching for consciousness somewhere.
1: Adi neelone untunnadi.
0: It is inside you.
1: Neeku deeni yokka chaitanyamunaku addu tagilinatundi dalini pariharam gaavinchukuneetundi prayatnam cheyi.
0: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
1: Jagatanta brahmane,
0: the entire world is full of brahman.
1: Samasta padarthamulu brahmane,
0: every object is full of brahman.
1: Sarva swaroopam kudanu brahmane,
0: every form is brahman.
1: Ilanti tattvame upanishattulu bodhinchinatvanti yokka satya tattvamulu.
0: These are the principles which have been expounded in Upanishads.
1: Kanuka manamu నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండినటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
0: All that we have to do is we have to manifest the hidden and the subtle consciousness which is already there in us.
1: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
0: How can we manifest this?
1: మనకు చలి సమయాల లోపల బనీని వేసుకుంటాం.
0: In winter you put on a banin inside,
1: dani paina oka shirt veskuntam,
0: you wear a shirt on that,
1: dani paina dattamaina coat nu kappukuntam,
0: on that you wear another coat.
1: Ee vidhamaina dress nu neevu dharinchi na chest na hrudayam na kanipinchaledi anukunte ee vidhikam kanipistundi.
0: When you cover yourself with so many types of dress, if you say I have not been able to see my own body and my own chest, how can you
1: mudata neevu paina kappinatvanti dattamaina coat nu teesivei?
0: In the first instance, remove the coat which is so thick
1: and tadapari andulo unnatundi shirt nu kuda teesesey.
0: Second, you remove your shirt also,
1: aa paina baniyan nu kuda teesesey.
0: And then you remove the baniyan,
1: ninnu neevu chusko nee chest nee kanipistundi.
0: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
1: Adhe vidhamgane ee naadu tamo gunam anetundi dattamaina coat nu kappukundam manamu.
0: In the same way, we have covered ourselves with this tamo guna,
1: rajoguna manetunte ka alankaranik aakarshinchetunte ka shattulu veskundamu.
0: We have also covered ourselves with rajoguna, which is which will be completely
1: shattu maatipokunda unde kosamani saatvikamanetunte thinniga undetunte oka banini veskundamu.
0: We are also covering ourselves with a thin
1: ee moodintito kappabadinappudu mana chest mana hrudayam manaki ee reethiga kanipistundi.
0: When your heart is covered by these three gunas, how can you get a vision of
1: your own? Tamogunam teesivei.
0: Therefore, in the first place, remove
1: rajogunam teesivei.
0: Then you remove rajoguna.
1: Apaina satvikam kuda teesivei.
0: Then you remove even sattva guna also.
1: Appude nee atma tattvam neeku kanipistundi. Ivi neevu vesukunnatvanti drasule.
0: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
1: Neevu vesukunnivi teesivei. Ante inka unna danini neevu cheyalekkaledu.
0: All that you have to do is whatever you have worn on your atma, you
1: will be unnadi unnattugane kanipistundi.
0: Then you will be able to get atma as it
1: is. Chudadaniki kotta prayatnam cheyanakkarledu.
0: For getting a vision of it, there is no need for making any extra effort.
1: Kanuka nee gunamulu yokka tattvanni neevu penchukunnavu.
0: You have developed these three gunas.
1: Penchukunna gunamulu chinchi veyi.
0: All those gunas which you have developed, you remove them.
1: Unchukunna hrudayanni chakkaga neevu darshinchu.
0: Then you will be able to get a vision of your own heart.
1: దీనికి కూడాను ఒక విధమైన దైవానుగ్రహం కావాలి.
0: Even for this, grace of God is essential.
1: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
0: ఫర్ గెటింగ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ యు హావ్ టు అండర్టేక్ సాధనాస్.
1: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
0: వెన్ ది నెగటివ్ అండ్ పాజిటివ్ జాయిన్ టుగెదర్ దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు ఎంజాయ్.
1: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులను దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కించిత్తు కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
0: Without doing what is proper the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
1: Ayyo, puttabatti padi turlu poi vachane na kashtalu theerlede etta theertai puttabatti poyistane kashtalu theertaya.
0: I have visited puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
1: Ayyo tirupathiki aneka mokkulu mokkukoni anni chellinchinane na baadalu teeralede anukunte ela teerthayi.
0: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
1: ee naati bhakti prapathulanta kudani ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
0: The devotion and surrender of today is full of this kind of low.
1: Neevu koravachindi okka daivanni koru.
0: All that you have to desire is desire God.
1: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
0: Everything else will be given.
1: ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
0: If you go on asking one thing or the other, you would not be able to get God.
1: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
0: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
1: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Our efforts must be to win the grace of God.
1: దైవాన్ని మనం కోరవలసింది.
0: All that we should desire is only God.
1: కారణం ఏమనగా నీవు కూడాను దైవమే.
0: The reason is you are yourself God.
1: నిన్ను నీవు కోరుకోవటమే.
0: You will be seeking your own self actually.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: Trying to deceive God is deceiving your own self.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: Only when you realize truth you will be able to get a view of consciousness.
1: కాన మన యొక్క అల్పభావనలను అల్ప బాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నించకూడదు.
0: వి షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and thus lose God who can add everything unto you.
1: Manamu chadiveetunte chadulu kaani neercheetunte vidyalu kaani kevalam aatma tattvanni gurtimpa chesukune nimittamu.
0: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
1: chadulendukanu sangati marachi udara poshanakai urukulettuchu eduti goppa sahimpalekanu yerchutundeyo sadamatabadiye sadamala bomma eduti goppa nuchi yedustunnamu.
0: Oh, your state is something like
1: chaduvendukaneetundi sangathini marchipothunnamu.
0: You are forgetting the purpose of education.
1: Udara poshanakai urukulettutunnamu.
0: We are only seeking to earn a livelihood.
1: Ida chaduvulu yokka saramu.
0: Is it the essence of education?
1: Chaduvullaloni saramu teliyaka chaduvari nenantu tirugakura goppa chaduvari nenantu tirugakura చదువుకున్నందుకు సార్థకమేమన్న సద్గుణ నడకలే సారమురా సద్గుణ నడకలే సారమురా.
0: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నారేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
0: Embodiments of divine love. I am giving you a lot of trouble and I am taking a lot of time for the discourse. I am bringing the discourse to a close. Thank you very much.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanthi Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the 6 types of thieves, namely desire, anger, greed, attachment, pride, and arrogance. And the 8 types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power, and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sairam.

0: Money is God. The pomp and show has become a religion.
1: Dhaname daivambaye darpambu matamaye shantameya jeeviki duramaye.
0: We are cut off from peace.
1: Ahamo fashion aye.
0: Ego has become a matter of fashion.
1: Ahamu fashion aye.
0: Ego is the fashion.
1: Arti andam baye.
0: The beauty lies in the mind.
1: Swatambunaku hudaya sthanamaye.
0: Selfishness has occupied our hearts.
1: Mamata digajari poye damamu daddam baye nayamu heenam baye.
0: There's no human quality, there's no charity, humility is totally missing.
1: Kapatame jeeviki kaantiye.
0: Artificial life has become a matter of glory to the human life.
1: Premanuragamu rogala palaye.
0: Love and attachment have come down to the level of ailments or sickness.
1: Prema anuragamu rogala palaye. Dhanambunaku hrudayamu duramaye.
0: There's no place for righteousness in our hearts.
1: Bratuku baruvaye gatulaku gatulaku gatulu dappe.
0: Life has become a matter of burden. We are far off from our destination.
1: Jagu chesina kadaku yegati yunavuno.
0: If it is delayed further, what is going to happen in future?
1: Vidyayandu naitika viluvajerchi.
0: The human values must be there in the education system.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the Bharatiya culture.
1: Bharatiyapu dharmambu padararaya.
0: Acquire the dharma of Bharat.
1: Prema swarupulaina vidyarthi vidyarthinilara.
0: Embodiments of love, boys and girls.
1: Vidyaposhakulara.
0: Emancipators of education.
1: Vidyabhimanulara.
0: Patrons of education.
1: Adhyatmika sampattiki nilayamaina ee Bharata desamunandu ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది.
0: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వెల్త్ హ్యాస్ లాస్ట్ దిస్ రైచియస్నెస్ ఆర్ ధర్మ.
1: అన్యాయ అక్రమ అవినీతి అనేటువంటి పైశాచిక ప్రవర్తులు స్వేచ్ఛగా విలయతాండవం చలుపుతున్నది.
0: వి ఫైండ్ ద డెమోనిక్ క్వాలిటీస్ లైక్ ఇంజస్టిస్ ఇమ్మొరాలిటీ డిస్ఆనెస్టీ డాన్సింగ్.
1: ఇట్టి తరుణమునందు విద్యార్థి విద్యార్థినీయులు దీనిని సంస్కరింపజేసి దేశములకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
0: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యా విషయమునందు కానీ విజ్ఞాన విషయమునందు కానీ బిడ్డలు వెనుకపడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
0: డోంట్ యు ఫైండ్ ద పేరెంట్స్ ఫీలింగ్ సో సాడ్ ఇఫ్ యు ఆర్ బ్యాక్ ఇఫ్ యు ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ఎడ్యుకేషన్.
1: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకపడినటువంటి బిడ్డలను చూచి భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
0: ఇఫ్ యు ట్రైల్ బిహైండ్ బ్యాక్వర్డ్ ఇన్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ, Mother Land also will feel so sad crores and crores of times more than the human life.
1: Janani janmabhumini rakshinchi ana paritapamunu duramu gavinchutaku vidyarthulu prapradamulo kankanam kattukovali.
0: Students should determine to safeguard, uphold the culture of this country.
1: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
0: They should determine to bring back the peace, safety and security in this country.
1: దేశమనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే.
0: The motherland does not mean the dust alone, assembly of human beings.
1: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
0: How to change, transform the human being.
1: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సాధన కానేరదు.
0: Transformation is not a separate spiritual practice.
1: నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
0: Refinement or culture meant giving up bad thoughts, bad feelings, bad thoughts, entertaining good sentiments, good feelings and good behavior.
1: Vidya anaga emiti?
0: What is meant by education?
1: Etti vidyanu ee naadu biddalu aacharinchali anubhavinchali?
0: What sort of education should you receive and acquire?
1: Vidya yokka pramanamulu emiti?
0: What is the standard yardstick?
1: Etti vidya manavuni yokka abhyudayaniki సాధన కలుగుతుంది.
0: What sort of education ensures progress of humanity?
1: ప్రస్తుత విద్య వల్ల కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏమిటి?
0: What is the use of the present day education system?
1: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ అందించినో వాడే విఘ్నుడు.
0: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself, he is truly a knowledgeable person.
1: Vyakti yokka viluva kevalam vidya valane yerpadadu.
0: The value of a human being does not totally depend on education.
1: Deeniki jeevita samskruti kudanu todu kavali.
0: The culture of life should also accompany.
1: Samskaram anaga emiti?
0: What do you mean by culture?
1: Manavattvamlo undinatvanti yokka divyatvanni అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: ద కల్చర్ మెంట్ ద హిడెన్ డివినిటీ మస్ట్ మేనిఫెస్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
0: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ రెసిడెన్స్ వితౌట్ లైట్.
1: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి ఒక గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించినటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
0: At home, if you don't have light, it is full of foul smell, bad bats moving around. There's no place for fragrance or good smell.
1: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిదే.
0: Culture meant is that like a kite without a string.
1: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండపైన పడును ఎవరు చెప్పలేరు.
0: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
1: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
0: And education without this culture is like a coin which is useless, fake one.
1: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
0: A coin which is not genuine is not going to be accepted even by a beggar.
1: అలాగే సంస్కారం లేనటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
0: No one would be respected without culture.
1: ఇలాంటి పరిస్థితులందు మానవుడికి సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
0: At this moment, culture and character in particular are very essential.
1: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
1: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
0: We completed 50 years of independence and the government constituted several of the committees.
1: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
0: Committees suggested many of the recommendations and ideals.
1: కానీ అందించడం మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
0: దే సింప్లీ మేడ్ సర్టన్ సజెషన్స్ బట్ దే హావ్ నాట్ బీన్ ఫాలోడ్.
1: నేటికి కూడాను ప్రాచీనపు యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
0: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
1: Itti vidya vidhanam cheta deshamu chala ashanti guri avutunnadi.
0: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
1: Samasta ashantulaku moola karanamu vidyasthaname.
0: In fact, the education institutions have become centers of agitations and disturbances.
1: Vidya anaga జ్ఞానము అని తెలుసుకోవటము.
0: విద్య, ది ఎడ్యుకేషన్ మెంట్ టు నో,
1: దీనిని ఆంగ్ల భాష నందు ఎడ్యుకేషన్ అన్నారు.
0: దిస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విద్య ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్,
0: ఎడ్యుకేషన్.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
1: వెలుపలకు తివ్వటము,
0: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
1: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఈజ్ ఇట్ మెన్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్, దాట్ విచ్ ఇస్ హిడెన్.
1: ఇది లౌకికమైన యొక్క మార్పు.
0: దిస్ ఇస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కానీ మరొకటి వెలుపలకు తీవలసినటువంటిది మానవుని హృదయంనందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించటము.
0: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
1: Okati jeevanopadhi, rendavadi jeevita paramavadhi.
0: One is earning daily bread living, other is the life itself in general.
1: Jeevanopadhi tho paatu jeevita paramavadhi kudanu atyavasaramu.
0: Along with living is also essential to know the goal of life.
1: Rendu netramulu manavuniki enta avasaramu జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివిగా చూపించాయి.
0: జస్ట్ ది టూ ఐస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్, దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ నెసెసరీ, వన్ ఇస్ లివింగ్ అండ్ ద లైఫ్ ఇన్ జనరల్.
1: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
0: జస్ట్ ఎస్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
1: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
0: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు ఒంటి చక్రము పైన జీవితం జరుగుతూ ఉండాలి.
0: Today, the whole charity is moving on one...
1: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: Everything centered around this living aspect.
1: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
0: It also withers as time passes off.
1: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
0: Because of this withering, we become tired.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
0: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
1: అది ఏ జీవిత పరమావధి.
0: దాట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
1: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ మెన్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుగులకు తీవాలి?
0: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: స్థూల జగత్తునందు,
0: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
1: మానసిక సీమయందు,
0: and in the mental realm,
1: సాంఘిక ప్రభావమునందు,
0: the social effect,
1: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: The education is the true reflection and the personification of the light.
1: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
0: It's not limited to one aspect.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
0: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
1: కాని ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
0: But students today consider themselves educated by becoming familiar with the books.
1: ఇది కేవలము superficial knowledge.
0: దిస్ కైండ్ ఆఫ్ టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ సూపర్ఫిషియల్.
1: ఇది కాదు నిజమైనటువంటిది. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ప్రయాణం చేయాలి.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూత్. యు షుడ్ ఎక్వైర్ ద ప్రాక్టికల్ నిత్య
1: జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి ఒక ప్రయాణం చేయాలి.
0: యు షుడ్ ట్రావెల్ ఇన్ ది డైరెక్షన్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్.
1: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
0: టుడే వి కన్సిడర్ మామన్ వెల్త్ ఇస్ గాడ్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
0: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
1: ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కానీ మానసిక శాంతిని చేకూర్చలేదు.
0: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
1: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
0: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్ but yet they make certain recommendations in the education field.
1: ee naadu bharatadesham nandu vidya chaala abhivruddhi nindindani viswasistunnaru.
0: We have full faith that education is progressing in Bharat today.
1: Emiti ee progress?
0: What is this progress?
1: Neeti niyamalu granthana nilchipoye.
0: The morality and the discipline have confined themselves to books.
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
0: ద హార్ట్ హాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
1: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
0: ద హ్యాండ్స్ హావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
0: దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఇది ఆ ప్రోగ్రెస్?
0: ఇస్ దట్ ప్రోగ్రెస్?
1: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
0: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
0: In fact, one harms the person who feeds him, who serves
1: Menu
0: him.
1: Chesina vaniki keedu cheyu.
0: In fact, they betray, they harm the person from whom he receives help.
1: Vidya nerpina vanine vekkirinchu.
0: In fact, they make fun of their own teachers who teach
1: them. Idi progress inaadu vidyayandu.
0: This is the progress in education today.
1: Idi progress ga bhavinchukotam chaala avumanakaram.
0: It's a matter of shame to take this as progress.
1: Ivi progress le kaadu.
0: It is not a progress.
1: Ilanti bhavanni ee naadu manavuni hrudayamlo praveshinchi sariyainatundi oka maarpulu teppinchadaniki prayatninchali.
0: We should entertain such feelings in our heart and rectify the defect.
1: Taanu chadivina chadivunu samajamlo praveshapetti
0: all the education he acquired should be made use of for the betterment of
1: sangam yokka chemaanni manam aashinchali.
0: We should always pray, work for the progress and welfare of the society.
1: Manavulu pradhananga aashinchavalsinadi sanga samcheemame.
0: In fact, what we should aspire and work for is the welfare of the progress of
1: sarve loka hite rataha. Sarve loka hite rataha.
0: And everybody should be happy.
1: Sarvajnana sampannaha.
0: They should have all wisdom and knowledge.
1: Sarve samilita gunaihi. Ee moodu kudunu vidya yokka pramanamulu.
0: These are the three main qualities of every educated man.
1: Chadivinatvanti prati vidyarthi kudunu samajamlo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
0: Every graduate should step into society, serve the society and work for its progress.
1: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
1: సర్వే సమిద్ధా గుణై, అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి యందు ఉండాలి.
0: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
1: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
1: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
1: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
0: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులు యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ దోషం ఎవరి? స్టూడెంట్. విద్యార్థిదా? కాదు.
0: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
1: అధ్యాపకుడుదా? కాదు.
0: ఆర్ ద టీచర్? నో.
1: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
0: హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
1: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యంలో చాలవు.
0: The students do not have enough of capacity to tread along the sacred path.
1: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
0: Teachers are not familiar with that sacred path.
1: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పౌరునిగా రాణింపజేసేటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
0: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
1: మొదలు విద్యార్థికి నేర్పేటందులో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
0: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
1: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
0: When teachers follow the correct path, the students necessarily follow them.
1: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
0: Today there is no one to watch how students are studying, how teachers are teaching.
1: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
0: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
1: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
0: What is happening all to this money? What transformation is coming up? No one knows.
1: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
0: Why crores of money should be spent?
1: దీని ఫలితం ఏమిటి?
0: What is the result?
1: ఏ విధమైన మార్పు జరుగుతుందది?
0: What change you notice?
1: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
0: No one is there to investigate.
1: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
0: It's just a matter of expenditure.
1: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
0: It is for this reason Bharat has come to this plight.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
1: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
1: కానీ విద్యారంగమును రాజకీయంగా మార్చకూడదు.
0: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
1: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
1: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: Therefore students should determine to grow along this royal sacred path.
1: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి ఒక మార్గము.
0: The life of a student is like a royal path.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
0: Today you don't find parents encouraging their wards.
1: మా కొడుకు చదువుకుంటున్నాడు,
0: my son is studying well,
1: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
0: he is securing high marks
1: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
0: The parent thinks that his son is securing very high marks.
1: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
0: What the parents should expect is not merely greatness.
1: మంచితనమును ఆశించాలి.
0: They should expect them to be good.
1: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
0: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
1: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
0: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
1: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
1: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసు.
1: దుర్యోధను యొక్క గ్రేట్నెస్,
0: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
1: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్,
0: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
1: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
0: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
1: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
0: Ravana is expert in 36 forms.
1: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
0: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
1: అది జీర్ణం కాలేదు.
0: దేర్ఫోర్ హి కుడ్ నాట్ ఈట్, వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
1: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
0: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి ల్యాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
1: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
0: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు
1: రామ. ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
0: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
1: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we should put into practice all our
1: education.
0: We should make proper use
1: of it. యొక్క క్షేమాన్ని కోరాలి.
0: We should aspire for the welfare of the society.
1: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
0: Then only our education will be respected.
1: సత్శీలవంతులు కావాలి.
0: We should be one of character.
1: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
0: Naturally you find a glow, the brilliance from the face.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
0: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. దెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
1: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
1: మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అది నిజమైనటువంటి యొక్క విద్య.
0: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ద ఫెలో పీపుల్.
1: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
1: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
0: వి గెట్ డిగ్రీ.
1: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
1: ఏమిటి దీని వెల?
0: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
1: దీనిలో ఏ మాత్రము విలువ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
1: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
1: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాటు పడుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
1: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
1: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
0: యు ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
1: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి?
0: విచ్ కాలేజ్?
1: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
0: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
1: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
0: నాట్ మెలీ మియర్లీ ఫిల్లింగ్ ద
1: గుణమును పెంచుకోవాలి.
0: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
1: ఈనాటి విద్యార్థులందరి కూడాను
0: ద మోడర్న్ స్టూడెంట్
1: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్ ద కలిమి వెల్త్ బలిమి ద స్ట్రెంగ్త్ చలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
0: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
1: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
1: సద్గుణ

0: కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
1: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: The quality of life doesn't not improve anyway.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో.
1: With all the umpty number of knowledge, without quality,
0: ఫలమదేమి వాణి విలువదేమి.
1: What is the result? Where does the value lie?
0: ఇవి కాదు మన విలువలు.
1: These are not the value.
0: గుణమే మన విలువ.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజం ఒక భారము.
1: It is a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యధ.
1: Also it's suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There is no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society happy.
0: సర్వలోక సుద్విత్తంతో ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనిటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if you cannot render service.
0: ఎవ్వరు చూచినా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: We find selfishness everywhere in everybody.
0: ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: కనుకనే ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేటప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
1: Unless the selfishness totally driven out, you cannot have sacred love.
0: విద్యార్థినియులారా,
1: students, boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్,
0: లేనటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్,
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ,
0: వినయము లేని విద్య,
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ,
0: క్రమశిక్షణ లేనటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్,
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్,
0: సత్యము లేని మాట
1: అండ్ వర్డ్ వితౌట్,
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్ థింగ్స్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్
0: డిస్క్రిమినేషన్, వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, this humility is of greatest value in an educated man.
0: ఈ వినయమనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము? కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనము పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not an animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి, యు ఆర్ జస్ట్ అన్ అనిమల్.
0: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
1: అండ్ దేర్ ఫోర్ ఇస్ అనిమల్ దట్ ఫ్రైటన్స్, ఇట్ ఇస్ అనిమల్.
0: మానవుడవు,
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
0: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
1: టుడే వీ ఫైండ్ ఫియర్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువలు మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ద మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
0: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనేటువంటి దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్ ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్ టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సచ్ స్టూడెంట్స్.
0: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్
0: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఈ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సంస్థ యందు ఈ పేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాము.
1: వి ఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ద సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ స్టడీ.
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు యందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కతో నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తూ ఉంటుంది.
1: దో భగవాన్ డస్ నాట్ సే ఓపెన్లీ అండ్ పబ్లిక్లీ, భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్.
0: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్,
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience, father you shouldn't be like that.
0: అలాంటివి
1: నేను this sort of a trend among students.
0: మా పిల్లలు యందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కతో నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: Though Bhagavan does not say openly and

0: ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి.
1: దే షుడ్ హావ్ గుడ్ కండక్ట్.
0: ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాడు ఎంతో శాంతిని పొందుతారు.
1: You should enjoy that peace rather simply acquiring.
0: ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: As you study more and more, there will be more and more of
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: A person who is more intelligent, he is full of doubts.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్సే వాళ్లకు.
1: From top to toe, he is full of doubt.
0: వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, an intelligent man has no
0: self-confidence. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
1: When there is no self-confidence, how do you expect
0: self-satisfaction? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
1: Without self-satisfaction, how do you expect self-sacrifice?
0: Self-sacrifice చేయనప్పుడు self-realization ఎట్లా వస్తుంది?
1: When you are not prepared for self-sacrifice, how do you expect self-realization?
0: కనుక నేను మొట్టమొదట సెల్ఫ్-కాన్ఫిడెన్స్ కావాలి.
1: So in the first instance, self-confidence is essential.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహము యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: That is really the
0: అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించటమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుందని.
1: Dharma left the people.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: And in fact, people have not given up dharma.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: Because dharma is not prepared to stay in human hearts any longer.
0: ప్రకృతి ప్రజల వీడి పోగుచుండే.
1: And in fact, the dharma is leaving people day by day.
0: సత్య ధర్మ ఆచరణలన్ని దురాచారమగుచుండే.
1: The adherence to truth and following the path of dharma have been totally misunderstood.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: And in fact, the ancient Vedic knowledge is totally gone and lost.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: Therefore, we have to revive the ancient sacred texts.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop that sacred thoughts more.
0: కనుక పిల్లలు యందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: Guna sampadana kavali.
1: You should all
0: gunam leni chadu chadivina bratuke kaadu.
1: And education without character is no life at all.
0: Adi nijamainatundi manava bratuku kaadu.
1: Is not a human life.
0: Pashu bratuku.
1: It is the life of an animal.
0: Manavudiga jeevinchavalante the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Anaga hudayamu mata chetalu moodinti oka ekattam kavali.
1: There should be total harmony and unity of thought, word and deed.
0: Idiye nijamaina manavuniki pradhanamaina gunam.
1: This is the main chief human quality.
0: Aa gunam undinappude veedu manavudu anipinchukodaniki veelavutundi.
1: When he has got this human quality, he is entitled to be called a human.
0: Atti praveshinchadaniki avakasame ledu.
1: Today there is no scope for such thing.
0: Yemi leni burralona emaina cherchavachchu.
1: If the head is empty, you can stuff it with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదం నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీడ్, యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
0: బుద్ధిలో తలలుండే.
1: యు ఫైండ్ ది బ్యాడ్
0: విను చెవులుండే.
1: అండ్ ది ఇయర్
0: చూచు కనులుండే. పంచి చూచు కనులుండే.
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో.
0: పంచల విను మనసుండే.
1: అండ్ ద మైండ్ దట్ బిట్రే.
0: పంచిత గుణ చిత్తముండే.
1: అండ్ ద హార్ట్ దట్ డిసీ.
0: వంచించే పలుకుండే.
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ విక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
1: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు అంతా ఉన్నాయి.
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీట్.

0: డిసీవింగ్ వర్డ్స్.
1: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
1: అందరూ మానవులుగానే రూపొందుతారు.
0: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
1: దున్నపోతు తల మీద రెండు కొమ్ములు ఉన్నవి.
0: హీ బఫెలో విల్ హావ్ టూ హార్న్స్.
1: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
0: డూ యూ థింక్ ది హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో వుడ్ వాల్యూ
1: అది కొమ్ములే ఇది
0: కొమ్ములే ఆఫ్ ఎన్ ఎలిఫెంట్?
1: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
0: ద వాల్యూ ద టస్క్స్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఇస్ మచ్ మోర్ దాన్ హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో.
1: పచ్చులన్నీ చిలుకల వల్ల పలుకునా?
0: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ దట్ ఆఫ్ ఎ ప్యారెట్?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
0: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ ఇన్సెక్ట్స్ దట్ ఫాల్ ఆన్ ద ఫ్లవర్ కెన్ ఎవర్ బి ఎ బటర్ఫ్లై?
1: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
0: A pig may be so mightier like that of an elephant, but it can never be an
1: elephant. మానవునికి హృదయమే ముఖ్యము.
0: దేర్ఫోర్ ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్
1: హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి.
0: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి.
0: స్పీక్ డివైన్ వర్డ్స్.
1: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
0: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్.
1: చేతులు అందం ఏమిటి?
0: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్.
1: దానమే అందము.
0: చారిటీ ఇస్ ద బ్యూటీ.
1: నోటికి అందమేమిటి? కంఠములకు అందమేమిటి?
0: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్.
1: దానికి మాటనే అందము.
0: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్.
1: సమాజాన్ని ఉద్ధరించండి.
0: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
1: తోటి మానవులకు సహాయం చేయండి.
0: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
1: ఇది ఏ నిజమైనటువంటిది?
0: This is the truth.
1: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
0: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: కనుకనే మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
0: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
1: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
0: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
1: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
0: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
1: నీకు గురువు కావాలా?
0: డూ యూ వాంట్ ఎ గురు?
1: నీ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
0: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
1: నీ హృదయమే నీకు గురువు.
0: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
1: నీకు ఒక స్నేహితుడు కావాలా?
0: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్.
1: మంచి స్నేహితుడు ఉన్నాడు.
0: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
1: అతనే దైవమే నీ స్నేహితుడు.
0: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
1: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
0: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
1: ఈ లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
0: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
1: అతని కాదు నిజమైన స్నేహితుడు.
0: He is not a true friend.
1: దైవమే నీ స్నేహితుడు.
0: God is your real friend.
1: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
0: Develop friendship to God with God.
1: ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయాలి.
0: Examine everything in this world.
1: ఆ అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాన్ని అందుకోవాలి.
0: Observe everything and receive good knowledge out of it.
1: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
1: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
0: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా.
0: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
1: ఏం చేసినావు ప్రపంచానికి?
0: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
1: ఈనాటి మానవుడు అంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
0: Today every man will think like this. I acquired this degree. What is it I am going to be rewarded?
1: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
0: Never think of income out of the society.
1: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
1: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
0: In what way am I going to help my family?
1: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
0: How am I to render service to fellow men?
1: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
0: We have to find out that kind of education.
1: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: Never be bothered of this feeling what kind of a job you get.
1: ఉద్యోగాల కోసం కాదు చదువు.
0: Your education is not for employment.
1: విద్య విజ్ఞానం కోసమని.
0: Education is for విజ్ఞానం.
1: కృషి కూటి కోసమని.
0: And you make all kind of effort.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
0: Unfortunately, we are making use of education to carry on our living.
1: కాదు కాదు.
0: Is not so.
1: కూటి కోసం కాదు విద్య.
0: Is not for food.
1: విద్య విజ్ఞానము కోసమని.
0: And this education is meant for wisdom.
1: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: We should make every effort to acquire that.
1: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
0: We should move one among the people with all feeling unity. మనం
1: ద్వేషించరాదు.
0: We should not hate anybody.
1: ఎవరికి మనం అపకారం చేయరాదు.
0: We should not harm anyone.
1: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
0: To the extent possible, try to help.
1: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
0: This is the culture of Bharat.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
0: ఇఫ్ యూ వర్క్ ఫర్ దీస్ టూ థింగ్స్ యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: చేతనైతే ఉపకారం చేయి.
0: If it's possible, help.
1: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: Or else shut your mouth and sit down.
1: అపకారం మాత్రం చేయవద్దు.
0: But never harm anybody.
1: అదే పెద్ద ఉపకారం.
0: That's greatest help you can do.
1: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
0: You know what's happening all the world over.
1: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
0: You find very high jobs.
1: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
0: These professionals earn thousands and thousands of money.
1: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
0: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్ ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
1: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
0: I receive 20,000 rupees.
1: 20 rupayala pani kuda cheyatam ledhu.
0: I am not working even.
1: Idi desha drohame kaani desha upakaram kaadu.
0: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
1: Jeevitham pani cheseetundi vaadu nijamaina vidyavantudu.
0: In fact, educated man is a truly educated if he works proportionately.
1: Jeevitham maatram dandiki teeskovatamu pani maatram swalpanga chesukovatam idi desha drohame.
0: If you receive high salary and work little, you are cheating this country.
1: Ee satyanni prati vidyarthi kudunu vicharana chesi panilo praveshinchali.
0: This truth must be known to every student and work accordingly.
1: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
0: If you don't think like this, what is the fun of doing a job?
1: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
0: It is not education, it is agitation.
1: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
0: You should never step in the direction.
1: కష్టపడి పని చేయాలి.
0: Work hard.
1: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
0: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
1: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
1: అది కాన్షియన్స్ పవిత్రత.
0: ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
0: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
1: నిజంగా మా యొక్క సంస్థలందు,
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
1: మా విద్యా విధానం నందు,
0: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
1: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
0: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
1: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
0: దే మే బి ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్ హియర్,
1: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
0: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఏ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
0: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
1: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
0: దే డెవలప్ పైస్ క్వాలిటీస్ హ్యాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
1: సద్గుణంబులు,
0: గుడ్ క్వాలిటీస్,
1: ఇది ఏ ముఖ్యమైనటువంటిది.
0: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
0: విదౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్.
1: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
0: దెర్ఫోర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ డెవలప్ దిస్ క్యారెక్టర్. దే మే గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. They should see that they get a good name to themselves and to the institution.
1: తాము వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
0: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
1: Alana Satyasai Institute lo chadinatundi bidda maa yokka kodaru chaala baaga jarugutundi aneetundi maata attagaru nunchi raavali.
0: The mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satyasai.
1: Ninnu kanna talli mother-in-law.
0: Mother-in-law is mother-in-law.
1: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
0: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లవ్.
1: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
0: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
1: అండ్ లా లో లవ్.
0: దేర్స్ లవ్ ఇన్
1: లా. ఈ లవ్ లో లా.
0: అండ్ దేర్స్ లా ఇన్ దిస్ లవ్.
1: కాబట్టి రెండింటి కూడా లవ్ ఏ ప్రధానం.
0: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీ మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
1: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
0: దట్ గుడ్ నేమ్ మేక్స్ అస్ హ్యాపీ.
1: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
0: యూ మే గో
1: డ్యూటీ సిన్సియర్లీ.
0: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది ఏ మంచి ఆనందం.
0: దట్ గివ్స్ అస్ హ్యాపీ.
1: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
1: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
0: This is the message of Bhagwan that makes him happy.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: aneka mandi aneka vidhamuluga ranks chestunnaru. Ranks,
0: ranks. You know the students securing high ranks.
1: Ee samvatsaramu మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
0: From a higher secondary school, 150 students appeared for the central examination.
1: First rank lone vacharu.
0: All of them stood in first rank.
1: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
0: If one student stands first in a state, you will find big publicity in newspapers.
1: Nenu maa pillalni adigaanu. మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
0: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ది 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్?
1: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ పేపర్లో వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
0: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
0: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
1: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
0: In fact, such valuable virtues are present among children.
1: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
0: Among children there are lofty ideals.
1: జగత్తంతకును సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
0: They got all the capacity to develop the whole world.
1: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: But they don't make an effort to bring out that latent capacity and capability.
1: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
0: You are not separate from the world.
1: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
0: You are the world within you.
1: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
0: So student does not need to be sad.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
0: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
1: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
0: In fact, the strength present in student is not noticed anywhere.
1: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
0: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
0: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
0: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
0: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
1: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
0: There is nothing greater than the good name.
1: శంకర్ వారు కూడా చెప్పారు.
0: శంకర్ also said.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలిపటికి వాడడం నిశ్చేదించి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటిని మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమీకృత్వా లాభో లాభ జయా జయా.
1: You should maintain that kind of equanimity in times of profit and loss, victory and defeat.
0: కనుక దీనికి దుఃఖము కాని ఆనందం కాని ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనము ముందంచి వేస్తూ పోవాలి.
1: Neither should you feel sad nor elated. You should face life with all the courage and valor.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్ వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడి అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు.
0: మరొక చిన్న విషయం.
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్యాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: అక్టోబర్ ఆదివారం 20వ తేదీ కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ మాయ తొలగనని గృహమును వీడగ చరియను. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రెసెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్క,
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిజ్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు గో టు అప్లై ఫర్ లీవ్ టు హిజ్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారికి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey officer.
0: Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వరరావు సెడ్ టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి,
1: సో సేయింగ్
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హి హస్ సెంట్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మరి లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said
0: akkadu kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu
1: kodanu santoram
0: maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ యూ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ 4 pairs shirts and knickers.
0: 4 కాదు 1 కూడా నేను పుచ్చుకోను.
1: హీ సెట్ నాట్ 4, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 1.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. Children had pin, collar pin in those days, a decorative piece.
0: Collar pin vesukunte chala goppavaadu ani pilcheetuvanti vaaru.
1: A collar pin is a matter of prestige in those days.
0: Ayana chala veganga vellaadu.
1: Collar
0: pin, bangaru collar pin teesukochaadu, naa collar ku vesaadu.
1: He went fast, got that golden collar pin and got stuck.
0: Nenu evvari vastuvulu kuda ee naatiki nenu muttanu.
1: Bhagavan will not touch anybody's.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హి సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: Returning from Hampi, wearing the collar, why Baba
0: was
1: pushing the
0: school,
1: this pin dropped on its way, which is not seen.
0: Prapanchaka sambandham pinnai tolage.
1: The whole worldly feeling is dropped like the pin.
0: Ee prapanchaka sambandham anta oka pinnu tho samanam naaku.
1: The whole worldly feeling is like a pin after all.
0: Adi tolage poyindi.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హూ ఆర్ హ్యావింగ్ అంటీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: హీ డ్రాప్ త్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో, రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడీ.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య, ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య, లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపర్మెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడా అతనికి చాలా కప్పిపెట్టుకుంటుంది. అది
1: with a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchan intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishtone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchaname raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Eeswaramma, Pedda Venkamaraju. Meeru iddaru bayalderi raavali annaru.
1: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Iddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendavo dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaaridduru niku teeskoni ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులు'స్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: Akkadiki vachi aa gramasthulku aanandaparchi tadupari naa ishta prakaram nenu velutanu annanu.
1: I'll come to Puttaparthi, I'll follow you, make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: Rendava dinamu,
1: second day,
0: school prayer.
1: It was school prayer time.
0: School prayer time lo dinamu nene prayer cheyali.
1: Bhagavan did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ wanted Swami to offer prayer every morning because
0: that would melt the heart. నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాణ్ణి.
1: Every day Bhagwan used to offer prayer, say
0: prayer. ఆనాడు
1: that day
0: మీరు పుట్టబర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: Bhagwan was ready to leave for Puttaparthi at that day.
0: School పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: All school children decided to follow him.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: All children were crying bitterly.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: Nobody attended prayer session.
0: అప్పటికి ఒక పిల్లవాడిని స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: అతను నా పాటలు నేర్చుకున్నాడు కనుక అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: That Ramesh, close associate, having learnt the song of prayer, he climbed up the steps and ready to sing.
0: ఆ ప్రేయర్ ప్రారంభించినప్పటికి గట్టిగా ఏడ్చాడు.
1: As he started singing, he cried loudly.
0: అందరూ ఏడ్చారు.
1: All cried.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: Because they missed Raju there.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: We don't want this prayer.
0: అందరూ రావాలని.
1: They all wanted.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: But then who will come for?
0: చాలా కష్టం అవుతుంది.
1: It will be very difficult.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: Bhagwan told me very directly to Kameshwarrao to convince all the children.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: Bhagwan left.
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా నా డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరిటువైపున ఒకరటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: It will be regular classroom. Bhagwan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one
0: student. ఇంకో 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకో 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అని చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: Swami told
0: him, "Me rayanakkarledu.
1: You don't need to write any.
0: Nen rastanu.
1: I will write.
0: Meer uruke otti chettuto pettinattiga petti meer venukku raandi annanu.
1: You just go, keep the paper, return empty handed.
0: Na paperu nenu oka 10 nimshallo answer rasesanu.
1: Bhagwan completed answering whole thing in 10 minutes.
0: Aa paper kanta kuda 2 gantala time icharu.
1: The duration maximum time is 2 hours.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ హీ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబుల్ హీ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendav dinamme results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkada ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results are announced.
0: Maa muggarame first vachesnai.
1: All the three stood first in the examination.
0: Ikkada andariki oka pedda కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవ కొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవ కొండ. ఎ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12-14 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవ కొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవ కొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్,
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను,
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: అక్కడ పోతాని రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధల పైన పడ్డాడు, ప్రాణం విడిచాడు.
1: Seeing Swami, he shouted, Raju, Raju, Raju, fell at the feet of Swami and died there.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: That's how they have surrendered themselves.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you. Mummalle
0: vadalu chalamaina mem undalemu.
1: We cannot live away from you for a moment.
0: Ani koreetunti varu varu.
1: That was their prayer.
0: Tarvata nenu
1: later
0: ikkadiki putta barthiki vachin tarvata
1: when Swami came here,
0: Subbamma oka ekara land ichindi Satyamma gudi daggara.
1: Subbamma gave 1 acre of land near that Satyamma temple.
0: Daniki oka chinna illu kattaru.
1: A small house was constructed.
0: Appatlopala వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ 2 క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 లిటిల్ స్మాల్ డాగ్స్ పపీస్.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ 2 చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ 2 పపీస్ 2 స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ 2 డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవరు కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్కు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ కార్ స్టార్టెడ్ టు
0: మూవ్. కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టబర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోమ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: ఇట్ వాజ్ నాట్ ద సెంటర్.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోమ్.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్, ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడి నుంచి పోయారు.
1: దట్ వాజ్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు. స్వామి, మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టబర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్.
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: కనుక మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: స్వామి గేవ్ ఏ ప్రామిస్ టు ఈశ్వరమ్మ, ఎనీ డే ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పుట్టబర్తి.
0: అందువల్లనే పుట్టబర్తిని నేను ఇక్కడ పెద్దదిగా భవనం పెట్టి వచ్చే భక్తులకందరికీ అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
0: అప్పుడే ఈ యొక్క చిన్న కొట్టం ఉండటం మంచిది కాదని,
1: దట్ ఎ స్మాల్ రెసిడెన్స్ ఇస్ నాట్ గుడ్,
0: ఒకటి చిన్న భవనం కట్టాలని,
1: దట్ ఎ స్మాల్ బిల్డింగ్ ఇస్ టు బి మేడ్,
0: ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని,
1: దట్ ఇస్ నాట్ గుడ్ టు బి నియర్ ది విలేజ్.
0: మహారాజా మేనమామ,
1: ద అంకుల మహారాజా,
0: సాకమ్మ వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకుని ఇక్కడ 10 ఎకరాలు తీవాలా అన్నారు.
1: దే హావ్ డిసైడెడ్ టు అక్వైర్ 10 ఎకర్ ల్యాండ్ హియర్.
0: ఇక్కడ ఈ ప్రశాంత నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంత నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వారి టైం లోపలే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్, ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి,
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
0: ఆఫ్ ద మెడ్రాస్. ఆర్యన్ రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపురి మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురి మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు.
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్, దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete construction.
0: ఈ కట్టేంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
1: They have decided that Swami should not be here until construction is over.
0: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ fulfilled all the promises given to
0: devotees. ఏది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any, in fact.
0: ఏది నాకు ఆశలు లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీజ్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagari.
0: Venkamagari eppudu kodanu naaku ikkadiki vanta chesukoni teesukochetunti vaaru.
1: Venkamagari used to make food for Bhagavan Swami.
0: Tarada kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu.
1: Meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kodanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం ఇచ్చింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలే.
1: సేమ్ థింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
0: బెంగళూరు. అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
1: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
0: వచ్చేటప్పటికి
1: when she came there
0: నేను వెళ్ళాను అక్కడికి.
1: స్వామి వెంట
0: పార్వతమ్మ పార్వతమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ పార్వతమ్మ పార్వతమ్మ.
0: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కంటిదారులు కార్చింది.
1: షీ షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. సంథింగ్ హాడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్ బెంగళూరు.
0: కూడా అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
1: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
0: వచ్చేటప్పటికి
1: when she came there
0: నేను వెళ్ళాను అక్కడికి.
1: స్వామి వెంట
0: పార్వతమ్మ

0: These things are not attained by any human effort. It is the merit of the past lives.
1: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
0: They were never bothered of any ailment or sickness.
1: వారి జన్మ సార్థకమైంది.
0: Their lives are liberated.
1: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
0: Same thing is the case with కరణం సుబ్బమ్మ.
1: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పుడు ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
0: Though she is not physically anyway related, she has got that mental affinity.
1: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
0: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
1: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
0: Ultimately,
1: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
0: She said, I'll empty whole of my residence. You
1: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
0: All relations came.
1: నీవు బ్రాహ్మణుడు, వీరు క్షత్రియులు, ఎట నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
0: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
1: నాకెవ్వరూ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
1: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ హిస్ స్వామి ఇస్ హియర్.
1: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఏమైనా అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమైనా అక్కర్లేదు.
0: I don't want to.
1: నేను ఎవరింటికి రాను.
0: I don't go anywhere.
1: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
0: Nobody need to be here.
1: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
0: She has determined, if Swami is here, it is enough, she said.
1: కట్టకడపటికి ఒకే కోరిక కోరింది.
0: Finally she had one desire.
1: స్వామి, కట్టకడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖ సుందరం చూడాలని.
0: షీ హ్యాడ్ ఓన్లీ వన్ డిజైర్, స్వామి, వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
1: సరే, నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
0: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
1: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
0: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
1: వాడి తల్లి గారింట్లో ఉంది.
0: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
1: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
0: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
1: సరే, నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
0: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
1: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
0: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
1: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
0: And Swami was reaching, they could notice some pyre there.
1: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
0: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
1: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంలోకి వెళ్ళాను.
0: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
1: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
0: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
1: అంతే, నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: మాట ఇచ్చింది మాట.
0: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
1: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
1: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
0: స్వామి వెంట్ రిమూవ్ ద క్లాత్.
1: చీమలంతా పట్టినాయి.
0: దేర్ వర్ నంబర్ యాంట్స్. డెడ్ బాడీ నేచురలీ.
1: తీసి సుబ్బమ్మ అన్నాను.
0: స్వామి సెడ్ సుబ్బమ్మ.
1: కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
0: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
1: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
0: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
1: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
0: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
1: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి దాని నీళ్లు తీసుకుని అన్నాను.
0: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
1: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి.
0: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్.
1: ఈ నీళ్లు త్రాపించి.
0: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
1: సుబ్బమ్మ, నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
0: సుబ్బమ్మ, ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
1: ఆనందంగా వెళ్ళు అన్నాను.
0: బెటర్ యు గో హ్యాపీలీ.
1: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
0: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
1: కంటి దారి కార్చుకుంటూ, ఒక తట్టు నవ్వుకుంటూ, నా చేతులు రెండు పెట్టుకుని, పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అని.
0: Shedding tears, catching hold of Swami's hands, she said, smilingly, she said, I am going, Swami, blissfully.
1: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
0: That's how Subbamma breathed her last.
1: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
0: Like this, Swami never went back on the promise.
1: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
0: Subbamma served a lot.
1: కృష్ణ అవతారం లోపల.
0: In Krishna incarnation.
1: దేవికి దేవి ఎంత ప్రేమనో, యశోద అంతకంటే ప్రేమ.
0: మోర్ దెన్ దేవకి, యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
1: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీలో నుంచి

0: మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు, మగవాడు కొంచెం ద్వేషం.
1: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్ దెం.
0: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
1: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
1: సో ది యూస్ టు స్టాండ్ నియర్ ది
0: విండో. అంత ప్రేమగా ఉండేటువంటి వాడు.
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తుండేటువంటి వాడు.
1: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్.
0: కొబ్బరికాయలు కావాలంటే, ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు, బుక్కుబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్డ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చో ఉంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: Swami, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి ఎవరి
0: ఋణము నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: ఋణ విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ యూ ఫర్ సంబడీ.
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్.
0: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ
0: అని 500 రూపాయలు
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ద 12th డే లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. He was talking to everybody, went home, slept and breathed his last.
0: Inka Eeswaramma.
1: Then Eeswaramma.
0: Summer course jarugutundi Bengaluru lo.
1: It was a summer course time in Bangalore.
0: Summer course ku vachese Swami ekkada undado akka nenu raavali.
1: She has a determination to follow Swami wherever he goes.
0: Summer course vachindi.
1: It was summer course time.
0: Aa pillalu aa idduru andaru vachunte vaallandini chusi aanandinchetundi.
1: She was so happy watching students there.
0: Vaallandiki bhojanam chesapudu neellu kuda posi taapadaniki pichedi.
1: She also served water to students at the time of dying.
0: Maa kaalamlo mem eppudu itla cheyaledu.
1: We never did like this.
0: Ee Swami maaki ilanti adrushtanni anta chupistunnadu.
1: Swami gave us this fortune of witnessing what all
0: the prapti ani tan chaala santoshinchetundi.
1: She congratulated herself for her fortune.
0: Oka naadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalki andarki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: Aa went Venkamma undedi.
1: And Venkamma was by her side.
0: Appudu Venkamma ayamukanta chusukunteetundi.
1: Venkamma was she used to attend on her.
0: Anta chesin tarvata taambulam danchukoni tineetundi paapam.
1: And then she made a palm and that beetle nut has to be crushed and made to pieces.
0: Adi kottukoni shabdam istundadi paiki naaku.
1: And that sound was heard by Bhagwan.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను, కిందికి దిగాను, ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పో కూడా లేదు.
1: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: ఇరుకుడును అట్లే పోయారు.
1: And both of them left like that.
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so
0: sacred. అదేవిధంగానే రమేష్ ప్రవేశ్ వాళ్ళు వాళ్ళు చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ ప్రవేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11-7, 13-7.
1: Age 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
1: At that young age, they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ.
0: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ టూ పేర్స్ డ్రెస్సెస్ మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా వెళ్ళిపోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము, హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love.
0: ఇది గాని మన సంబంధము, ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకని ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
0: లైఫ్. చేస్తానే ఈ ఇంటి నుంచి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ద ఇంటిమేట్ అసోసియేషన్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. హెల్ప్ ఎవర్
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
0: కనుకని ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
1: స్వామి హాస్ చోజన్, హాస్ డిజైర్డ్, హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేనే నేను కోరి వాడికి జన్మ ఇస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్, విల్డ్, సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి యొక్క సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరం.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈనాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: So the whole world should be happy is the desire of Bhagavan.
0: క్షేమంగా ఉండాలి.
1: All should be happy.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: All should be blissful.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: All should be
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: All should live in safety and security.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: This has been the principle of love propagated by Bhagavan.
0: నా పెద్ద ప్రాపర్టీ,
1: the biggest property of Swami,
0: వారేజీ పిల్లలే,
1: or the children, students,
0: ప్రైమరీ స్కూల్,
1: ప్రైమరీ స్కూల్,
0: కాలేజీ,
1: కాలేజ్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారు పోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లజేయాలని
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 25th teedi
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamainatundi nenu eppudu janmadinochavaru eppudu nenu cheskonu.
1: This has not been observed nor celebrated.
0: Kaani ee bhaktulu nannu ooruke undanivaru.
1: But devotees won't leave him at that stage.
0: Swami idi birthday, idi birthday, idi cheyalani adi cheyalanta naaku edi ishtam ledu.
1: Bhagavan does not prefer nor like, but devotees
0: andari aanandame na birthday.
1: Your bliss is the birthday of Bhagavan.
0: Naaku pratyekamainatundi birthday levu.
1: There is no separate birthday celebration.
0: Ee birthday na birthday.
1: Your birthday is Bhagavan's birthday.
0: Kabatti dehalu veru veru unnappudu ee vidhamainatundi bhavalu undakoodadu.
1: We should not have the dual mind.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Kanuka naaku ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలు అనగా ఏమిటో అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు, కానీ స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manamu evarko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti okka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swarthrahitamana
0: selfless, what does it mean? Beyond self?
1: అది సెల్ఫ్ అంటే ఏమిటి?
0: What is meant by self?
1: సెల్ఫ్ అంటే కేవలము తాను.
0: Self is this one's own identity, I-ness.
1: తన నిమిత్తమే తాను చేసుకునేటువంటి సేవలకు ఏదో ఎవరికో చేస్తున్నామని భావించుకోవటం పెద్ద పొరపాటు.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏ మాత్రమే ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావములు యందు ఆవిర్భవిస్తున్నాయి, కానీ వ్యక్తులు యందు ఏ మాత్రము భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andari yendu unnatundi daivattamu divyattamu okkate aneetundi satyanni gurtinchi tana sevanu taan cheskovataniki tagara upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annintiyandu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పని చేసినా, నోటితో మాట్లాడినా, తనతో వ్యచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కొలిగినట్టు.
0: The work that we do with our hands and the words that we speak with our mouth.
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును.
0: విల్ హ్యావ్ ద సేమ్ ప్రిన్సిపల్ ది లిమ్స్ మే బి డిఫరెంట్
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే
0: ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది
0: వెన్ వీ రియల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫీలింగ్ ఇట్ కుడ్ బి ఎ డివైన్ సర్వీస్
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకార పడుతుంటారు
0: వీఆర్ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ హై సర్వీస్ గ్రేట్ సర్వీస్
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది
0: సర్వీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్స్ దిస్ ఈగో
1: ఏ మాత్రం కూడా మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు
0: వెన్ దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ ఈగో యు కెనాట్ కాల్ ఇట్ ఎ సర్వీస్
1: కనుక మనము అహంకారం మొట్టమొదట అణచిపెట్టుకోవాలి
0: దేర్ఫోర్ వి హావ్ టు సబ్డ్యూ అవర్ ఈగో
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఈగో
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు
0: The one with body attachment will be egoistic.
1: Deha abhimanam kramakramena tagginchukunnappudu ahankaram dani chuttu petta kuda tirugadaniki veelu undadu.
0: When once you reduce this body attachment, ego will run away.
1: Kanuka manavunaku mottamota ahankaram nirmulam cheyali.
0: Therefore, man must kill this ego.
1: Appude manavuni endu ekatma bhavamu sambhavistundi.
0: Then only there arises this oneness
1: manu evariki chesina kudunu tana aatma swaroopudainatundi bhagavantuniki seva chestunnanane bhavam kaligi undali
0: you may serve anybody consider that it is service rendered to the spirit which is one and the same in all
1: ee angamulu veru verainappudikini aatma tattvam okate anatundi satyanni gurtinchali
0: the different parts the limbs of the body may be different but yet the spirit is one
1: dehamulo angamulu veru veruga unnavi
0: We have got the different limbs to our
1: body. చేతులు ఇది కన్నులు ఇది ముక్కు ఇది నోరు ఇది అన్ని విధాలుగా కూడాను భాగములుగా కనిపిస్తుంది
0: The body shows the legs the nose the hands and the different parts.
1: ఈ భాగము అన్ని కూడాను దేహంలోని భాగములే
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక భేదములు
0: They are only individual.
1: కానీ ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి
0: Where do you find this unification though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడాను ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get this individuality?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజమునకు ఒక అంగము.
0: This individual is a part of the society.
1: సమాజము దేనికి అంగము?
0: The society is a part of
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: Is a part of the vast humanity.
1: మానవత్వం దేనికి అంగము?
0: The humanity is a part of
1: ప్రకృతికి అంగము.
0: Nature.
1: ప్రకృతి దేనికి అంగము?
0: Nature is a part of
1: ప్రకృతికి పరమాత్మకు అంగము.
0: Of the divine God himself.
1: కనుకనే ఈ ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క అంగమే
0: Therefore the entire nature is just a part of God.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావాన్ని పెంచుకోకూడదు
0: Don't have too much of feeling towards this world which is so vast.
1: కనుక అన్నింటి యందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి
0: We have to understand the fundamental truth that the divinity is one and the same.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి
0: Bulbs are different.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును
0: Colors may vary.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును
0: They might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమే రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమే బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమే అది ప్రత్యేకంగా మనం భావించరాదు
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్ ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే
0: ద కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్
1: అనేక భావములుగా ఉండవచ్చును
0: విత్ డిఫరెంట్ థాట్స్
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును
0: విత్ డిఫరెంట్ నేమ్స్
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: అట్టి ఆత్మభావం పెట్టుకుని మానవుడు సమాజంలో కాలిడాలి.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
0: దెన్ దట్ కుడ్ బి ఎ ట్రూ సర్వీస్.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: యు షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ ద యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిసీవర్ ఆర్ ద రెసిపియంట్ ఆఫ్ సర్వీస్.
1: ఇది వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
1: కనుక ఈ కామక్రోధ లోభములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger,
1: కామక్రోధములు అన్నీ కూడా
0: differences are responsible.
1: అరిషట్ వర్గములు అన్నీ కూడా మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: In fact they all arise from within the man.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: We experience with our body.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడా మానసికంగా మనకు లభించేటువంటి.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: Tala anedi ekatvanni povutundi.
0: The head will point out the unity, oneness.
1: Hrudayam anedi bhinnatvanni nirupistundi.
0: Where the heart proves the diversity.
1: Idi bhinnatvanni nirupinchinappudu anekatvamloni ekatvanni purikolputundi tala.
0: It is the head that provokes this idea of unity and diversity.
1: Karukone tala nivrutti. హృదయము ప్రవృత్తి.
0: Therefore the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: It is only the external outlook that decides our behavior as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయింది అని భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీవు ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: You cheyagapothe inkokaru chestaru.
0: If you don't do, someone else will undertake.
1: Anta ikkudu bhagavanthu yokka srushtiye.
0: The whole thing is God's creation.
1: Ee srushtiyandu unnatundi yokka bhedamannu neevai neevu bhavinchukoni avritti parchukoni aneka vidhamuluga kuda nu uhistunnavu.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: Kalaku motta mota seva anetundi yokka padamunaku arthanni gurtinchali.
0: So in the first instance we should know the meaning of this word service.
1: Idi ye vidhanga gurtinchali?
0: How to know that?
1: Motta mota nenu manavudanu.
0: I am a human being.
1: Nenu manava samajamlo tirugutunnanu.
0: I move about in human society.
1: Manava samajamlo jeevisthunnanu.
0: I live in society.
1: Kabatti manava jeevithamlo jeevisthu manavulani bhavinchukuntu manava samajam lopala paragaadutu kattagalapatiki neevu evaru manavudani benchutunnavu.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: Manavudu ante emi?
0: What is the meaning of this word manavudu, human being?
1: Ee manava aneetundi padamunaku chakkani arthanni teeskunnappudu ee bhedamulku em maatram avakasam undadu.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: Manava anaga?
0: Manava meant
1: aakashaadi panchabhootamulanni kudunu aavirbhavinchinatvanti yokka ఆత్మస్వనేహ మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, ఈజ్ ది పర్సోనిఫికేషన్, ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్
1: మానవుడనిగా ఈ శరీర సంబంధము కాదు.
0: నాట్ సింప్లీ ఏ ఫార్మ్.
1: ఆత్మకే మానవ అని పేరు.
0: ద స్పిరిట్, ఆత్మ, ఈజ్ కాల్డ్ మానవ, హ్యూమన్.
1: మానవునిగా ఆకాశాది పంచభూతములకంతా కూడాను కూలినటువంటిది ఈ మానవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ ఆల్ ద బేసిక్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అయితే ఈ పంచభూతములను వశము గావించుకోవటం చేతనే ఇది మాస్టర్ గా తయారైంది.
0: As he has full control over the five elements, he has become a master.
1: కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషుడు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత
0: as man has become a slave today
1: aneka vidhamainatvanti yokka avasthalaku guri avutunnadu.
0: He has been suffering a lot.
1: Idi kevalamu idi bhinnanga bhavincharadu.
0: We should not consider something different.
1: Panchabhootamulu manavuni yokka adhinamlo untunnayi.
0: In fact all the five elements are under your control.
1: ఆ విధమైనటువంటి ఆధీనము చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది,
0: the first,
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: The fourth one, ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: When once one reaches this state of ఓవర్ మైండ్, we reach that state of totality.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: prior to this ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ది కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ది బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ జనరేటర్.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హయ్యర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ హయ్యర్ మైండ్.
1: హయ్యర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హయ్యర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొదట సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యు థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యు కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: This is called body consciousness.
1: Tarvata kramakramina adi higher mind ki poyetappudiki
0: later as it reaches higher mind
1: ee oka body consciousness anetundi
0: the body consciousness
1: kevalam thoughts consciousness antaru
0: reaches to the thought consciousness.
1: Body evarina daggara unnappudu rendu kottachunu.
0: When the physical body is near you can be
1: adi personal connection ga untuntadi.
0: It is at the personal level.
1: Kani thoughts consciousness anetundi ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: When once you try to remove your nails, you feel the current shock.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
0: The one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: therefore
1: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason, the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు.
0: The modern youth take different meanings.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కట్టింగ్స్ లేకపోవడం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: కాదు కాదు.
0: No, no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: You can remove it another.
1: కానీ
0: but
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: But there lies the current there.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ will make you feel the shock the moment you touch.
1: వారి హృదయములంతా కూడా పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: In fact, sacred thoughts have been ever on the rise within the human heart.
1: చింతించేది కూడాను భగవత్ చింతనే.
0: Our thoughts are divine.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యు టచ్ ది హెయిర్ యు ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ పంప్ కొడుతూ పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: The electricity present within goes around all over the body because of the pumping of the heart.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
0: We have the lungs too.
1: ఈ లంగ్స్ ఏ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంపు.
0: లంగ్స్

0: రేపటి దినం ఇంక 20 మందిని ప్రేమించు.
1: I love 10 today, tomorrow I'll be able to love
0: 20. ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం.
1: When once you practice this way, loving everybody, you have this oneness.
0: వసుదైక కుటుంబంగా మారిపోతుంది.
1: This will be one family of the universe.
0: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి.
1: And then we should reach that thought mind.
0: ఈ థాట్స్ ఏ విధంగా ఉంది? బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
1: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
0: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
1: ఫ్రమ్ దిస్ లెవెల్ ఆఫ్ ద థాట్స్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ పో.
1: దెన్ రీచ్ దట్ ఇల్యూమినేషన్ మైండ్.
0: అందులో పోయేటప్పటికి థాట్స్ కూడా ఉండవు.
1: వెన్ బై ది టైం
0: ఉండదు, ఏది ఉండదు.
1: బై ది టైమ్ యూ రీచ్ దట్ ఇల్యూమినేషన్ మైండ్ దేర్ విల్ బి నో థాట్స్, నో యాక్షన్.
0: ఇనుమును కూడా ముద్ద చేస్తుంది.
1: ద ఫైర్ వుడ్ మేక్ ది ఐరన్ ఆల్సో ఇంటు ఎ మాస్.
0: కరెంట్ ఆ విధంగానే మంచి చెడ్డ అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
1: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్.
0: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
0: సమాధి అనగా సమాధి, అదే సమాధి. మనం
1: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
0: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
1: Good and bad are kept equal.
0: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: It develops oneness, equanimity.
0: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికి సేవ చేయండి.
1: So what we should do now is to serve everybody with love.
0: ఎవరికి చేసినా కానీ భగవంతునికి చేసినట్టుగా భావించండి.
1: You may serve anybody, consider that you are serving
0: నేను
1: God.
0: నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్లా సేవ చేసేది అనే భేదభావంకు చోటు ఇవ్వకండి.
1: Don't have differences like this that you are elder to other person that you cannot serve an youngster.
0: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
1: Never feel that I am rich, other man is poor.
0: ఎవర్ రిచ్, ఎవర్ పూర్?
1: Who is rich, who is poor?
0: He who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: He who has much satisfaction is the richest man.
1: He who has much satisfaction is the richest man.
0: ఎవర్ రిచ్, ఎవర్ పూర్? తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
1: Who is rich, who is poor? The contented man.
0: వాడు పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
1: The one with the desires more and more is the poorest man.
0: కనుక అక్కడి నుంచి క్రమక్రమేణ ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
1: And we have to cut short our desires.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
1: In this long divine life journey, we should have less luggage.
0: కనుకనే దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
1: Therefore it's called సమధి.
0: కోరికలు ఎంత తగ్గుతుందో
1: as the desires are lessened,
0: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
1: The psychological power increases.
0: అన్నింటికీ చావునున్నది కానీ
1: everything has death.
0: కానీ మైండ్ కు చావు లేదు.
1: Mind has no death.
0: No death.
1: No death.
0: అన్నింటికీ అదే మూల కారణము.
1: That mind is responsible for everything.
0: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
1: having that mind within,
0: మనసే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
1: The very mind transforms into
0: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది.
1: You cannot call it a mind if it's full of desires.
0: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు.
1: And you are not taking it up in a proper form.
0: ఈ క్రమక్రమేణ ఈ మనసును అభివృద్ధి పరచుకుని ఉత్తమమైనటువంటి ఒక భావం చేత పెంచుకోవాలి.
1: The mind should develop noble thoughts day by day.
0: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఫాస్ట్ సీక్రెట్ థాట్.
0: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్.
0: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యు షుడ్ ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
0: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
1: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మనం తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
1: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
0: ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: మనోతీతం అని అంటున్నారు.
1: ఇట్స్ బియాండ్ ద మైండ్.
0: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
1: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
0: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
1: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
0: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి అటైన్డ్.
0: మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
0: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
1: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
1: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
0: సూపర్ కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
0: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
1: Divine consciousness can be attained when you take to practice.
0: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
1: బట్ ఓవర్ మైండ్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్.
0: దానికి కూడా అతీతమైనటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్స్.

0: కనుక మనము ఎంతటి స్థాయికైనా మనం చేరవచ్చును.
1: యు కెన్ రీచ్ ఎనీ హై.
0: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
0: సాధన చేస్తే దేనినైనా సాధించవచ్చును.
1: త్రూ ప్రాక్టీస్ యు కెన్ రీచ్ ఎనీథింగ్.
0: సాధనమైన పనులు సమకూర్వ ధరలో ఉన్నాయి.
1: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
0: ఒక చిన్న చీమ
1: a small ant
0: నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
1: a small ant when it starts walking can walk
0: miles. గరుడ
1: a big bird with wings
0: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది, ఒక అడుగైనా ముందుకు పోదు.
1: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
0: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
1: Without wings, the bird cannot fly.
0: కనుకనే ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
1: And hence, love and service are the two wings to all of us.
0: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే ఎంత దూరమైన ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
1: విత్ దీస్ టూ వింగ్స్ యూ కెన్ ఫ్లై హై లైక్ ఎన్ ఏరోప్లేన్.
0: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
1: యూ కెన్ రీచ్ ఎన్ ఎగ్జాల్టెడ్ హైట్.
0: ఉన్నత స్థాయికైనా పోవచ్చును.
1: యూ కెన్ రీచ్ హై.
0: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కు వెళ్తాం.
1: విత్ దీస్ టూ వింగ్స్ వెల్ with the spirit of selflessness, egolessness, you can reach that supermind state.
0: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనము నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
1: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
0: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
1: Now we are not able to sit for a couple of minutes now.
0: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
1: Ancients could sit like that for a prolonged period of time.
0: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
1: We think that this movement is because of nerves and blood.
0: ఆ illumination mind కి దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
1: When once you come to that illumination mind state, even blood also
0: blood
1: stops.
0: Stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
1: When you think that blood circulation stops, leads Kani to total ruin of the body.
0: Blood వచ్చేస్తుంది. Super blood.
1: But then comes the super blood.
0: అదే దీన్నంతా కదిలిస్తుంది. తో కదిలేటువంటిది అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటాది.
1: That which comes out of the super blood is superior in quality.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసోవై సహా అన్నారు.
1: That's Veda that says, Rasovai Saha.
0: Upanishadranta kudunu Rasovai Saha annaru.
1: So also said Upanishads.
0: Rasovai Saha. Rasam nunchi rasame ustundi kaani neerasam raadu.
1: Out of rasa, the essence, you cannot get neerasa, the weakness.
0: Yedi chesina, yedi chuchina, yedi anubhavinchina, anta kudunu rasa swarupame.
1: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced, is full of rasa experience.
0: Parakamlo panchadara vetikechinte vaadu evadaina unnada murkudu? పానకంలో పంచదార.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
0: ఆ సిరప్ చేరిందంత షుగర్ తోనే.
1: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
0: షుగర్. లేకపోతే సిరపే కాదు.
1: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
0: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ది సిరప్ హస్
0: షుగర్. అది దివ్య శక్తి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
1: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
1: మ్యాన్ వీ థింక్ దట్ ఈస్ వీక్.
0: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
1: ఇస్ ఓన్లీ ఇగ్నోరెంట్ పర్సన్ హు కన్సిడర్స్
0: హిమ్సెల్ఫ్ వీక్. సర్వము తనయందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ఇఫ్ యు నో ద ఆల్ ద ట్రూత్ ఫండమెంటల్ ట్రూత్ యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
1: టుడే యు రీడ్ ఆల్ బుక్స్.
0: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: లెటర్స్ వేర్ ఫ్రమ్ యు గెట్ దెమ్?
0: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
1: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్? నో,
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దట్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
1: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
1: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: అంతా ఇన్నర్ బీయింగ్ ఏ చేస్తుంది?
1: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
1: బికాజ్ యు హావ్ థాట్ ఓవర్ విత్ ఇన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: మాటలు రీసౌండ్.
1: Words are resound.
0: హృదయము రియల్ సౌండ్.
1: The heart is the real sound.
0: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
1: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
0: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
0: ఎంతో కాలంలో వ్యర్థం చేస్తున్నాము.
1: వేర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఎంతో సాధన మనం చేస్తున్నాము.
1: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధన చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు డు దట్.
0: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
1: యు నీడ్ టు ప్రాక్టీస్
0: ఫర్ సమ్ టైం. ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి. కానీ
1: in fact you need to practice to
0: satyanni gurtinchukunte ye dhyanamu akkarledu.
1: Then once you know the
0: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
1: Then once you know the truth You don't need to do any penance. You don't need to do any meditation.
0: Natithanam nasastrana japanahi samsara sagarottare tadyanam sevanam vina. ఆ సేవలో ఉంటున్నారు.
1: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
0: కనుక నీవు జనులకు సాధన చేయి.
1: Therefore, serve everybody.
0: ఆ చేయించుకునేటువంటి వాడి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
1: As you serve, you will receive the power from the recipient.
0: అది ఏ విధంగా వస్తుంది?
1: How do you get it?
0: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది మానవుని యందు.
1: This
0: అయస్కాంతమని.
1: This is due to magnetic power of attraction.
0: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
1: Because this magnetic power, you will be able to draw the power from the other person.
0: ఒక పవిత్రంగా మారిపోతుంటాదు, క్లీన్ అవుతుంటాదు, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
1: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
0: పవర్ ఉంటుంది.
1: There is electric power in you.
0: Electric power ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
1: మ్యాగ్నెటిక్ పవర్.
0: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
1: అండ్ యు హావ్ గాట్ ది
0: లేజర్
1: లేజర్ పవర్
0: ఉంటుండాలి. ఈ అన్ని పవర్లు కూడా మానవుడు ఎందుకు ఉంటుండాలి?
1: ది ఎంటైర్ పవర్ ఈస్ లేటెంట్ ఇమ్మనెంట్.
0: అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్, వై షుడ్ హి కన్సిడర్ హింసెల్ఫ్?
0: స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
1: Swami, I am not able to meditate.
0: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
1: మైండ్ ఈస్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫర్
0: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
1: ఇట్స్ నాట్ ది మెడిటేషన్ దట్స్ ఇంపార్టెంట్.
0: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ,
1: in fact you are controlling the body.
0: మనసును కట్టివేస్తున్నావు?
1: You are not able to control the mind.
0: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
1: First control your mind.
0: ఇది ఎట్ల కంట్రోల్ అవుతుంది?
1: How can you control?
0: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
1: You can control your mind through love only.
0: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
1: When one is love, there is no anger.
0: ద్వేషము రాదు.
1: Nothing whatsoever.
0: ఏ డౌట్స్ రాదు.
1: No doubts at all.
0: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు.
1: When once you have got love, you will be able to love your enemy too.
0: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్.
0: ఓన్లీ వన్. ఒక్కడే అయ్యుతాడు.
1: ఇస్ ఓన్లీ వన్.
0: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
1: దట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
0: బ్లిస్ఫుల్ లైఫ్. ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదు.
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్.
0: అన్నమయ కోసము,
1: ద ఫుడ్ షీట్,
0: మనోమయ కోసము,
1: మైండ్ షీట్,
0: ప్రాణమయ కోసము,
1: లైఫ్ షీట్,
0: విజ్ఞానమయ కోసము,
1: విజ్డమ్ షీట్,
0: ఆనందమయ కోసము,
1: అండ్ ది బ్లిస్ఫుల్ స్టేట్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: బట్ మ్యాన్ టుడే,
0: అన్నమయ కోసం నుంచి,
1: ఫ్రమ్ ది షీట్
0: ప్రాణం ఉంటుండదు ఎప్పుడు, మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
1: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
0: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
1: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: అని తెలియదు.
1: హీ డజంట్ నో.
0: అంతవరకు ఇంకా రోడ్డు తెలుసు.
1: హీ నోస్ ద పాత్ టిల్ దేర్.
0: అంతవరకు ఇంకా పర్మిషన్ తెలుసు.
1: హీ హస్ గాట్ పర్మిషన్ టిల్ దేర్.
0: కానీ అక్కడ నుంచి, మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దిస్ మైండ్, హీ షుడ్ గో టు ది స్టేట్ ఆఫ్
0: విజ్ఞానం. ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
1: యూ థింక్ విజ్డమ్ ఇస్ సైన్స్?
0: సైన్స్ కు విజ్ఞానం కు చాలా డిఫరెన్స్.
1: దిస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ సైన్స్.
0: ఈ సైన్స్ అనేటువంటిది కేవలము మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
1: ది సైన్స్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పవర్, సైకలాజికల్ స్ట్రెంగ్.
0: కానీ విజ్ఞానం అనగా,
1: బట్ ది విజ్డమ్,
0: అన్నిటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము,
1: దిస్ విజ్డమ్,
0: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే,
1: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
0: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
1: ద డివైన్ కమ్స్ ఇన్ ది పిక్చర్ దేర్ అట్ ద లెవెల్ ఆఫ్ విజ్డమ్.
0: అన్నింటికి మూల కారణము సేవ.
1: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
1: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
0: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
0: ఏం బావా, అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
1: హి సెడ్, ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
0: అన్ని అరేంజ్మెంట్స్ చేశాను.
1: హి సెడ్, ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్.
0: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
1: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
0: అయితే నాకే సేవ అన్నాడు.
1: దెన్ కృష్ణ ఆస్క్డ్, వాట్ డ్యూటీ యు అసైన్ టు మీ?
0: నాట్ డ్యూటీ, సేవ.
1: వాట్ సర్వీస్ యు వుడ్ అసైన్ టు మీ?
0: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
1: Duty is a jewel.
0: Endukanaga
1: idi
0: dual mind.
1: It is a jewel mind.
0: Seva anetundi ekatma mind.
1: Service is non jewel.
0: Kanukane naake seva kavali.
1: So what service would you give me?
0: Swami.
1: Swami.
0: మీకు ఏ సేవ ఇచ్చేది, మీరు కూర్చోండి మా సేవ తీసుకోండి అన్నారు.
1: స్వామి, వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యు? యు సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్.
0: పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
1: God said, I don't need to be served by anybody.
0: ఇతరుల సేవ నాకు అక్కర్లేదు.
1: I don't want anybody serving.
0: నేనే సర్వులకు సేవ చేయాలి
1: అన్నాడు. I will serve everyone now.
0: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
1: God in human form serves everybody, that sustains the entire humanity.
0: I am servant, not master.
1: God says, I am servant, not master.
0: ఆ సత్యాన్ని మీరు దినము గుర్తించండి.
1: Understand this fundamental truth.
0: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
1: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask you to come to him.
0: Servant. ఇంతే కాదు, పూజరువులకు ద్వారం దగ్గర నేను నిలుచుకొని ఉంటాడట భగవంతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
0: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
1: గాడ్ ఈజ్ రెడీ టు కన్ఫర్ ఎనీథింగ్ దట్ ద డివోటీ ఆస్క్స్ ఫార్.
0: కనుక భక్తుల యొక్క అభీష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
1: టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ హస్ బీన్ వెయిటింగ్. ఈజ్ ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఇన్ యు, అరౌండ్ యు.
1: గాడ్ ఈజ్ బిలో యు, అబౌవ్ యు, ఇన్ యు, అరౌండ్ యు.
0: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
1: గాడ్ వాంట్స్ యూ టు సర్వ్ సర్.
0: ఆ సేవ దేనికోసము?
1: వై?
0: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
1: ఓన్లీ టు మేక్ యూ టు డెవలప్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సర్వీస్.
0: నేను చేస్తున్నాను చూడండి.
1: భగవాన్ డస్ ఇట్.
0: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
1: అండ్ ధర్మజ ఆస్క్డ్, వాట్ సర్వీస్ యూ వాంట్?
0: ధర్మజ అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
1: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this, all these leaves which are empty or which food is served.
0: Tinna aakulu etteseetunte vaadu evaru potadu?
1: Who will undertake that service?
0: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు సంతోషములు కష్టములు దుఃఖములు అన్నింటి కూడాను తీపు కారం వంటి తీపు.
1: All our experiences, good and bad, are like sweet and hot.
0: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
1: Such leaf which is emptied finally after food is eaten,
0: అది ఎవరు ఒప్పుకోరు.
1: Nobody will take that job.
0: భగవంతుడి యొక్క తప్తము,
1: God's nature,
0: తన యందే ఉంటుండాలి.
1: Is within him.
0: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణ పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: as man grows older,
0: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
1: And he loves many other preparations.
0: జిలేబీ, గులాబ్ జాము, బర్ఫీ, పాల్కో ఇలాంటివంతా వండుకుంటాడు.
1: He likes so many sweets, జిలేబి and other sweets.
0: వండుకొని ఒక లేత అరిటాకులో పెట్టుకుంటాడు.
1: And all these sweets, delicious items, are served on the plantain.
0: బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ దేవ గంతవ్యం అని ప్రార్థిస్తాడు.
1: బిఫోర్
0: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
1: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ టు గాడ్ ఫస్ట్.
0: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
1: గాడ్ ఆల్సో రిప్లైస్.
0: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
1: బట్ హీస్ నాట్ లిసనింగ్.
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాట్
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్భుజం.
1: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
0: it. చెప్పినా చెప్పకపోయినా నేను భుజిస్తున్నాను అన్నాడు.
1: Whether you say or not, it's I that eat food.
0: కానీ ఈనాటి మానవులు,
1: but man today,
0: ఆ విధంగా చేయటం లేదు.
1: It's not of offering prayer.
0: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలో ఆకులో పెట్టుకుని,
1: all the delicious items are served on the plantain leaf.
0: మొట్టమొదట రాక్షసులకంతా నైవేద్యం చేస్తున్నారు.
1: First he offers all this precious food to demons.
0: ఎవరా డెమన్స్?
1: డెమన్స్
0: కామ క్రోధ లోభ మోహమద మత్స్యములు అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
1: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్ అండ్ సో ఆన్.
0: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
1: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెమ్ అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేయాలి.
1: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: అదే ఆ దైవం ఎవరు?
1: హూ ఇస్ గాడ్ నౌ?
0: అహం వైశ్వానరోభూత్వ తన ఎందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
1: సో వాట్ యువర్ ప్రాక్టీస్ యు మే టేక్ టూ. వి మే సర్వ్ ఎనీబడీ.
0: నా ఇష్ట దైవమే సేవ చేస్తున్నానని భావించండి.
1: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్.
0: ఈ ప్రేమకు రూపం లేదు.
1: అండ్ దిస్ హస్ నో ఫామ్.
0: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుంది.
1: And love has only the name that
0: కనుక ఈ నామే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
1: And this will improve by itself.
0: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాది ఉంటుంది.
1: And gold is something like a coin.
0: కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగ్ ఒక చైన్ ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
1: బట్ దిస్ గోల్డ్ కాయిన్ కెన్ బి మెల్టెడ్. ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ చైన్ ఆర్ రింగ్. ఎవరు
0: కల్పించినటువంటి వారు ఎవరు?
1: అండ్ ఇట్ హూ గేవ్ ఇట్ దట్?
0: మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం.
1: అండ్ వీ హావ్ గివెన్ ఇట్ ఎ ఫామ్.
0: కనుక దీనికి రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
0: అలాంటి రూపరహితమైన యొక్క తత్వానికి మనమే రూపం కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
1: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫామ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
0: ఎట్టి భావము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హాస్ నో ఫామ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
0: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
1: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఎ ఫామ్.
0: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
1: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫామ్.
0: రక్షించేది తానే, రక్షించేది తానే, శిక్షించేది తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యూ.
0: కానీ మనము పుట్టుకొక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ చార్జెస్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
0: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
1: బట్ గాడ్ హాస్ ఆల్ దిస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
0: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంటాయి.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
0: నీవు చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
1: కన్సిడర్ the service that you render to others is service to God.
0: Seva chesina kani bhagavanta seva anko.
1: Whosoever you may serve, consider that you are serving God.
0: Endukati ishvara sarvabhutanam anni bhutamulu yendu untunnadu devudu.
1: Because God is present in all of the beings.
0: Neevu kanipinchinatvanti devudu ga nee unte,
1: if God is of your making,
0: ee kanipinchi devudu ga eduruka vastadu.
1: Well, how do you expect him to appear in the way you want?
0: Pratyakshamo adi parochamo.
1: One is direct, other is indirect.
0: Bimbamo adi pratibimbamo.
1: One is object, other is
0: reaction. Actionu adi reactionu.
1: One is action, other is reaction.
0: Anni yendukunu aa vidhanga vastuntadi.
1: That's there lies the relationship.
0: Ee rendu lene levu.
1: In fact, there's nothing dualism here.
0: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
1: However you see the apparent one.
0: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
1: There in a theater you have the screen.
0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: దేర్ ఆన్ ద స్క్రీన్ యూ ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ బాన్ ఫైర్.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
1: బట్ ది స్క్రీన్ ఇస్ నాట్ బర్న్ట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: లేదు.
1: నో.
0: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: బట్ యూ ఫైండ్ ద ఫైర్ ఆల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
1: అండ్ యూ ఆల్సో ద ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్.
0: అలాంటి కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
1: అండ్ యూ ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేన కూడా నువ్వు వెళ్తుంటాదే?
1: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
0: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి, కానీ
1: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యూ ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
1: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్.
0: ఆ ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యూ ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ద ఫైర్.
0: ఇదే దివ్య శక్తిని.
1: అల్టిమేట్లీ యూ విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
0: ఆ దివ్య శక్తి సర్వలు ఎందు ఉంటుంది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు.
1: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
0: అందరి ఎందు ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
0: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీరు.
1: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది కొంతకాలం ప్రేమ చేతని మనం ప్రాక్టీస్ చేయాలి.
1: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరిని మనం ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
1: In fact,
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ద వరల్డ్. యూ ఆర్
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
1: యు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: మీ యందు ఉన్నదంతా ప్రేమనే.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే భగవత్ యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: క్రమక్రమేణా అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
1: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
0: అంశంగా వచ్చేసేస్తున్నాయి.
1: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
1: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే
1: ఉంది. ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
0: కనుక మీరు నేటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి సేవ చేసినా
1: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
0: దైవ సేవగా భావించుకొని
1: కన్సిడర్
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
1: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
1: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
1: Not circumstances.
0: అందరి మనం ఏకంగా చూసుకోవాలి.
1: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి ఒక నాశక్తియే.
1: It's only divine power in everybody.
0: నాశక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
1: And my power is
0: ఇదంతా నా ప్రతిబింబమే.
1: In fact, it's all the reflection of my own.
0: Reaction.
1: It's only reaction. It's all the resound of my own. You should have that feeling more and more. Then you will be able to reach that state of illumination
0: mind.
1: So first, let's begin with the super mind. At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
1: And you begin with the state of dualism.
0: Dualism అనేది కూడా సత్యం కాదు.
1: Dualism is never true.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: Half blind గా నువ్వు పోతున్నావు.
1: You are proceeding in its half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో ప్రారంభం చేయి.
1: And you begin with it
0: correctly. అది higher mind కి పోతుంది.
1: Gradually goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
1: after having gone there
0: నీ తత్వం నీకు రుచింప చేస్తుంది.
1: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
1: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణా ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: స్లోలీ యూ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అదియే నీ గమ్యము.
1: That is your goal.
0: Adiye nee yokka sarvamu.
1: That is everything for
0: you. Danu cheyadaniki nee chesetundi sadhananta nee.
1: All the efforts only to reach that goal.
0: Sadhanalu dehamto chesina sadhanalu kaadu pradhanamu.
1: Not the practices that you do with the body that are important. Ante
0: kevalam kasarattu.
1: It is only exercise.
0: Aa pillalanta chesaru chudandi monna పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
1: యు మస్ట్ హావ్ సీన్ పంజాబ్ చిల్డ్రన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్.
0: బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
1: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
1: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: వాట్ యూ నీడ్ నౌ
0: మైండ్
1: ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి.
1: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్డ్.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికీ స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
1: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
1: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో ఇస్ గాడ్ సేమ్ గాడ్
0: చేస్తున్నాడు.
1: అండ్ హీ జస్ట్ యాక్టింగ్ దట్ వే.
0: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్గా ఉండాలి.
1: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
0: కనుక
1: సో
0: మనం ధ్యానం చేసిన జపం చేసినా సేవ చేసినా అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
1: వి మే మెడిటేట్ ఆర్ చాంట్ ఆర్ డూ పెనెన్స్
0: కనుకనే ఉపనిషత్తు నతపాంసి నతీర్థానాం.
1: సో ఉపనిషత్ సెడ్ నో పిల్గ్రిమేజ్ అండ్ నో పెనెన్స్ వుడ్ హెల్ప్ యూ.
0: నశాస్త్రాన జపానహి
1: నార్ టేక్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
1: ఇఫ్ యూ స్టార్ట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ హోల్డింగ్ టాలిస్మన్ ఆన్ హ్యాండ్ సింప్లీ ది బీడ్స్
0: అయితే మొట్టమొదట అలాంటి ప్రాక్టీస్ కావాలి.
1: ఫస్ట్ హౌఎవర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ టు బిగిన్ విత్.
0: సజ్జనం సేవనం వినా
1: యూ షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
0: సర్వీస్
1: సర్వీస్ సర్వీస్
0: ఇంపార్టెంట్. నీవు చేతులతోనే చేయనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ విత్ యువర్ హ్యాండ్.
0: మీరేదో ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇతరులు సేవ చేయనక్కర్లేదు.
1: నాట్ దట్ యూ డోంట్ గో టు ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు సర్వ్.
0: ఒక మనిషి ఏమైనా వస్తే నీవు మాటలతో కూడా అతను తృప్తి పరచు.
1: యు కెన్ సాటిస్ఫై అదర్స్ విత్ యువర్ వర్డ్స్.
0: ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే.
1: Satisfying others with your good words is service.
0: ఒకరికి నీవు అన్నం పెట్టి ఆదరించు అది కూడా సేవనే.
1: Serve food to others, it is service.
0: నీవు ఒక మంచి మాటలు చెప్పే దాన్ని సంతోషపెట్టు.
1: Make others happy by talking good words.
0: ఆ మాటలు కూడా మృదుమధురంగా చెప్పు.
1: Talk softly and sweetly.
0: అప్పుడే మన సేవగా.
1: That is true service.
0: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు అయ్యో మేము బయటకు పోయి ఎట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
1: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you come
0: out? You don't need to go to
1: society.
0: You don't need to go to society. You don't need to go to society.
1: యూ టాక్ వెల్ విత్ ఆల్ ద స్మైల్
0: చేతయినప్పుడు నీవు ఎవరికైనా కాసు ఇచ్చి వాడిని ఉద్ధారపరచేయచ్చు.
1: యూ కెన్ ఆల్సో కంట్రిబ్యూట్ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవని.
1: ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ ఇట్ ఇస్ ట్రూ సర్వీస్.
0: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి గో రోడ్లు తూడ్చడం, పేషెంట్ చూసుకోవటం, సొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
1: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
0: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
1: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
1: అదర్ డే అనంతపురం గర్ల్స్
0: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
1: ప్రేయర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ ఆర్ సర్వింగ్ ఫుడ్ అట్ ద డోర్ స్టెప్.
0: దాని అంత బండిల్ మాదిరి కట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్యాకింగ్ ఫుడ్.
0: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
1: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్ వి డోంట్ హావ్ ఎనీ వర్క్.
0: మేము కొంత పనులు చేస్తామన్నారు.
1: హౌఎవర్ వి వాంట్ టు డూ నౌ సంథింగ్ మోర్.
0: వెళ్ళండి.
1: భగవాన్ సెడ్ గో బై ఆల్ మీన్స్.
0: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఎంత ఉన్నాయి.
1: యు ఫైండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద ఓల్డ్ ఓల్డ్ టైమ్స్.
0: ఆ టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
1: అండ్ ఆల్ ది టెంపుల్స్ ఆర్ ఇన్ డైలాపిటేటెడ్ కండిషన్.
0: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
1: యు క్లీన్ దోస్ టెంపుల్స్.
0: వాటికి వైట్ వాష్ వేయండి.
1: వైట్ వాష్ దెమ్.
0: క్లీనింగ్ చేసుకోండి.
1: క్లీన్ దెమ్.
0: ఈ విధమైన పనులు మీరు చేయండి.
1: డూ దట్ వర్క్.
0: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
1: Body is the temple of God.
0: Deho devalaya prabhuto jeevo deva sanatana.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Devalayanu paint vestunnavani anukovaddu. Nee dehaniki nu paint vesko.
1: Don't think that you are painting the temple outside. No.
0: Daniki sunnamto paint vesti dinki premato paint vey.
1: You paint the outer temple with lime, you paint your own body with love, the temple of God.
0: Adhe chaal.
1: That's enough.
0: అదే సేవ.
1: దాట్ ఈస్ టు సర్వ్.
0: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
1: టాక్ స్వీట్లీ.
0: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
1: నెవర్ బి హార్ష్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: మృదుమధురంగా మాట్లాడు.
1: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెది పో అనేది వాడు
1: గనిచ్చేయకూడదు. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
0: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
1: It's not service, it's hurting.
0: కనుకని అది అంటే మాటలు మాట్లాడకూడదు.
1: Never be harsh to others.
0: ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
1: Never hurt anybody by using harsh words.
0: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టొచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయొచ్చును.
1: For any wound, you can put some medicine, put some bandage.
0: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
1: బట్ ద వుండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
0: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ అబ్బాయి ఎట్టున్నావు?
1: స్వామి ఆల్వేస్ సేస్ అబ్బాయ్ హౌ ఆర్ యూ.
0: అంతా ప్రేమనే.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
0: ప్రేమతో మాట్లాడు.
1: టాక్ విత్ లవ్.
0: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
1: Yes, you can develop love on your
0: own. ప్రకృతి భావంతో మనం ప్రేమను పెంచుకోవాలి.
1: You start with the feeling of the nature.
0: తర్వాత అదే డివైన్ ప్రేమగా మారుతుంది.
1: Then that gets transformed into the divine
0: love. గా తయారవుతుంది.
1: That becomes divine love.
0: డివైన్ లవ్ వచ్చినప్పుడే
1: with this advent of divine
0: love, పర్సన్ గా మారిపోతావు.
1: You become divine
0: person. ప్రపంచమంతా ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: In fact, the whole of the world, there is only one thing that exists.
0: అలాంటి ఏకత్వానికి మనం ఉపయోగించాలి.
1: That oneness we should attain.
0: Seva ante edo uriki chevuto chesetundi pannu sevaga bhavistunnaru.
1: Service is not merely the one that done with physical hands.
0: Chesulu chesetundi seva kaadu.
1: It's not really so.
0: Maatanto cheyavachunu.
1: You can serve by good words.
0: Manastho cheyavachunu.
1: With the mind.
0: Bhavamto cheyavachunu.
1: With your feelings.
0: Kaani ee vidhanga sharira manasika aadhyatmika tattuto ee sevanu manam cheyali.
1: So at the physical level, mental level also you can serve.
0: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
1: కన్సర్న్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు, ఏడుస్తుంటే వాళ్ళను నువ్వు కూడా జోకొట్టు.
1: ఇఫ్ యు ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్, యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
0: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
1: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యూ, యూ కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
0: అది గొప్ప సేవ.
1: ఇట్స్ అ బిగ్ సర్వీస్.
0: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
1: బేబీ సిట్టింగ్ ఇస్ అ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
1: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక సేవలు చేసేటువంటి వాళ్ళు సేవా దళము అంటున్నారు మీరు.
1: యు సే సేవా దళ్.
0: సేవా దళ్.
1: సేవా దళ్.
0: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ మెనీ పెటల్స్.
0: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
1: ఎస్, యు హావ్ మెనీ.
0: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
1: అండ్ ద పెటల్స్ ఫేడ్ అవుట్ అండ్ డ్రాప్.
0: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
1: ఫండమెంటల్ థింగ్ రిమైన్స్ ఆఫ్టర్ ఆల్ ద పెటల్స్ ఫాల్ డౌన్.
0: అందులోనే విత్తనములు బయలుదేరుతాయి.
1: అండ్ దేర్ ఫ్రమ్ స్టార్ట్స్
0: సీడ్స్. అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
1: అండ్ దట్స్ బికమ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్.
0: కనుక ఈ లోక వాంఛనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
1: సో ద పెటల్స్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్ టు డ్రాప్.
0: అదంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
1: వెన్ వన్స్ ద డిజైర్స్ ద పెటల్స్ డ్రాప్ డౌన్ ద విల్ డెవలప్.
0: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
1: గుడ్ థాట్స్ లీడ్ టు గుడ్ యాక్షన్.
0: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
1: గుడ్ యాక్షన్ టేక్స్ యూ టు సత్సంగ.
0: సత్కర్మలంతా మనం చేస్తాము.
1: వి డూ ఎవ్రీథింగ్.
0: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
1: లెట్ అస్ do all good actions with love.
0: With love, with love.
1: With love, with love.
0: Only love, love, love, love.
1: Everything should be based on love and love, love alone.
0: ఎందుకంటే మానవుడు జీవించేదంత ప్రేమతోనే.
1: Because human life is sustained.
0: పుట్టిందే ప్రేమతోనే.
1: And you are born with love.
0: చచ్చేది ప్రేమతోనే.
1: You end your life with love.
0: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుందని.
1: So everything should be full of love for that matter.
0: ప్రేమమయమే జీవితము.
1: The human life.
0: ప్రేమాధారమే జీవితము.
1: And love is the foundation.
0: ప్రేమ ప్రవర్తనే జీవితము.
1: The human conduct is love.
0: ప్రేమ ప్రవర్తనే.
1: And it is the love principle that governs life.
0: ఈ విజయమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
1: You are forgetting the essence of love.
0: లౌకికమైన భౌతికమైన ప్రాక్తమైనటువంటి యొక్క ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
1: You are developing an only worldly physical love.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
0: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
1: వెన్ యూ యాక్ట్ లైక్ దిస్
0: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి మీకు చక్కగా బోధిస్తాను.
1: దేర్ యూ హ్యావ్ స్టిల్ టూ మోర్ డేస్. టుమారో అండ్ డే ఆఫ్టర్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ.
0: ప్రేమముదిత మనసే కహో.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 25th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 6th సెప్టెంబర్. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతములయందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: The indweller has pervade, is all pervading, he is found in all the living beings and in all places.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: Body is impermanent, transient. The indweller is permanent entity.
1: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: విరాట స్వరూపం కూడాను దేహమే.
2: The cosmic person also may be described as the indweller.
1: విశ్వం అనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఏ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఈజ్ ద ఇండ్వెలర్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమే కై దేహి అని పేరు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఈస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
1: Itti dehi ni gurtinchutakai shastramulu pramanamulu.
2: To recognize this dehi, the scriptures provide a basis.
1: Shastra pramanam maatrame chaladu.
2: The scriptural truths themselves may not be sufficient to prove that.
1: Shastram valane idi manaku labhyam kaadu.
2: We would not be able to attain this through scriptures alone.
1: Shastra pramanamunu aadharamuga teesukoni swaprayatnamato swasaktito sadhinchutakai prayatninchali.
2: On the basis of the declarations of the scriptures, we will have to make efforts to attain that.
1: Shastramulu upanishattulu vedamulu itihasamulu puranamulu ivanni kudanu kevalamu మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్, but you will have to walk all by yourself.
1: Gamyamunu cheragorinatundi vyaktulu deenini aadharamugoni tama prayanamu taame saginchali.
2: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach the goal.
1: Bhagavad-gita samastamunu bodhinchinadi.
2: Bhagavad-gita has taught everything.
1: Idi secondo adhyayamu lopala.
2: In the second chapter,
1: నవేశోచహాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
2: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11.
1: నసోచ్చ. కానీ ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
2: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
1: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
2: This only leads you to avoiding of grief.
1: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
2: What is the way for prevention of grief?
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
2: He has declared that there is no use in your grieving over things which are impermanent and transient.
1: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
2: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
1: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
1: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనందం.
1: ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి.
2: సత్ చిత్ ఆనంద, దీస్ త్రీ ఆర్ వెరీ,
1: ఇవి నిత్యమైనటువంటివి.
2: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
2: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: దీనికి పుట్టుక చావులు లేవు.
2: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ త్రీ.
1: కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
2: దేర్ ఫోర్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: రూప నామములు కల్పనలు.
2: The name and form are only imagination.
1: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
2: All these things which are artificial and which are created, they have the freedom to come as well as to go, birth and death.
1: ఇవి కేవలము బంధువుల వంటివి.
2: These may be compared to relatives.
1: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కానీ స్థిరంగా ఇంట్లో నిలిచేటువంటి వారు కాదు.
2: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
1: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
2: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్ టు రిలేటివ్స్.
1: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
2: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
1: ఇవి ఏ నాటికైనా కూడాను వెళ్ళునవి.
2: These things any day will be leaving.
1: మార్పు చెందునవి.
2: They undergo change.
1: నశ్వరమైనవి.
2: They are impermanent.
1: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
2: For such things which are impermanent, grieving over them is not correct.
1: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
2: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
1: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
2: వి హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
1: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
2: యాజ్ హస్ బీన్
1: మామే ప్రియో నరః, ఇట్టి వాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
2: యాజ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ, యాజ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై కృష్ణ, ద వన్ హూ హ్యాస్ 26 క్వాలిటీస్ డిస్క్రైబ్డ్ ఇన్ దెమ్ ఆర్ డియర్ టు ద లార్డ్.
1: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
2: దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ది 26 క్వాలిటీస్.
1: అగ్గి పెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
2: There will be a number of match sticks in a match box.
1: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
2: If you want to fire, there is no need for striking all of them.
1: ఒక్క పుల్లను గీసి కావాల్సినంత అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
2: One match stick can be struck and you can develop fire in the way that you want.
1: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
2: If you want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you will be able to undertake that.
1: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం.
2: Yesterday we have understood about forbearance and patience.
1: ఈనాడు అసూయ ద్వేషము.
2: Today we will take up jealousy and hatred.
1: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
2: Jealousy and hatred are twin thieves.
1: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
2: One would not be able to live without the company of the other.
1: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
2: They take mutual shelter.
1: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
2: In certain respects, there is an inextricable relationship between them.
1: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు ఎ పెస్ట్.
1: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
2: జెలసీ
1: ద్వేషం.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు అనదర్ టైప్ ఆఫ్ పెస్ట్.
1: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
2: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పెస్ట్.
1: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి.
2: టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డిస్ట్రాయ్ ది ట్రీ.
1: నవనవలాడుతూ
2: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
1: పువ్వులు పూచి,
2: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
1: కాయలు కాచి,
2: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
1: చూచుటకు అందముగా,
2: ఏ ట్రీ విచ్ ఈస్
1: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
2: ఏ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
1: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం.
2: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
1: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
2: This particular pest goes to the very root of the tree.
1: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
2: It goes to the bottom of the tree.
1: చీడ పురుగు పైభాగములో సంచరిస్తుంది.
2: The other type of pest, చీడ, it goes to the branches and the
1: వేరును కొట్టడం వేరు పురుగు.
2: One type of pest strikes at the very root.
1: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
2: One type of pest tries to destroy the very life.
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
2: The other type of pest spoils the very beauty.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
2: Both of them accompany each other.
1: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
2: Where there is no jealousy, there is no hatred.
1: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు.
2: Where hatred is visible, there could be invisible jealousy.
1: అసూయకు రూపం లేదు.
2: For jealousy, there is no form.
1: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
2: Hatred can be seen in a particular form.
1: కనుకనే ఈ అసూయ ద్వేషములనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
2: Jealousy and hatred therefore will be inherent and hidden.
1: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
2: It may be said that in the world there is no person who does not suffer from
1: jealousy. ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
2: There will be room for even at least a small way for this jealousy in every person.
1: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దీస్ జెలసీ అండ్ హేట్రెడ్ డు నాట్ మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ అవర్ సిస్టమ్, వీ హావ్ టు డెవలప్ లవ్.
1: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
2: వేర్ దేర్ ఇస్ లవ్, దేర్ కెనాట్ బి ఎనీ ఎంట్రీ ఫార్ జెలసీ అండ్ హేట్రెడ్.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
2: ఇఫ్ జెలసీ అండ్ హేట్రెడ్ డు నాట్ ఎంటర్, దెన్ యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందమునకు అందం అనేటువంటిది దీని స్వభావం.
2: Beauty is a form of bliss.
1: ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది.
2: Wherever there is beauty, there is joy also.
1: A thing of beauty is a joy forever.
2: A thing of beauty is joy forever.
1: ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది.
2: In whichever article and object you have, beauty.
1: ఈ అందము ఏమిటి?
2: What is this beauty?
1: జగత్త అందము?
2: Is it the world which imparts beauty?
1: పదార్థమా అందము?
2: Is it the object which is?
1: ఇవన్నీ మార్పు చెందినవే కదా.
2: All these things undergo a change.
1: మార్పు చెందినది ఎంతకాలం అందము?
2: Things which undergo change, for how long can they be beautiful?
1: కనుక శాశ్వతమైన ఏదియో అదే అందం.
2: Only that which is permanent can be beautiful.
1: కనుకని శాశ్వతమైన ఉంటాడు భగవంతుడు.
2: The permanent entity is God.
1: భగవంతుడే సౌందర్యవంతుడు.
2: God alone is beautiful.
1: కనుకని భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
2: There is nothing in the world which is more beautiful than God.
1: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: The most important duty of a devotee is
1: జగత్త అందము.
2: Is it the world which imparts
1: padarthama andamu?
2: Is it the object which is
1: ivanni marpu chindunave kada?
2: All these things undergo a change.
1: Marpu chindunadi enta kaalam andamu?

0: డ్రింక్ ద నెక్టర్ ఆఫ్ బ్లిస్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ దట్ బ్యూటీ.
1: ఇట్టి ఆనందమయుడైనటువంటి యొక్క దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారము.
0: ఫార్ ఆస్పైరింగ్ ఫార్ డివినిటీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ బ్యూటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములను మనం పెంపొందించుకుంటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ వర్చ్యూస్ విల్ హావ్ టు డిస్ట్రాయ్ వీక్నెసెస్ అండ్ షార్ట్
1: మెమరీ. దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
0: జెలసీ ట్రైస్ టు ఎంటర్ ఈవెన్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
1: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
0: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
1: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
0: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
1: కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జున్ యందు ఉంటున్నది.
0: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్ బట్ హీ వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
1: కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కాని తినటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించడం లేదు.
0: అర్జున వాజ్ ఏబుల్ టు హియర్ ఆల్ ద థింగ్స్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్పౌండెడ్ బై కృష్ణ బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: ఈ విషయమునందు ఒక చిన్న ఆదర్శము.
0: దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక ఉపమానము.
0: దేర్ ఇస్ ఎ సిమిలి.
1: యుద్ధము జరుగుతున్నది.
0: వార్ వాజ్ గోయింగ్ ఆన్.
1: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతనిపై ప్రయోగిస్తున్నారు.
0: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్ వెరీ డ్రెడ్ఫుల్ వెపన్స్ వర్ ఎంప్లాయ్డ్.
1: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుతాం.
0: ఆన్ దట్ పర్టికులర్ డే హీ వాజ్ వేజింగ్ వార్ విత్ భీష్మ.
1: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
0: భీష్మ ఫెల్ డౌన్.
1: ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
0: మోస్ట్ డ్రెడ్ఫుల్ వెపన్స్ ఎంటర్డ్ ఇన్ టు దట్ చారియట్.
1: ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
0: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ ఫీలింగ్ ఆరోగెంట్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద వార్.
1: సూర్యాస్తమ జరిగింది. రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు.
0: ఆఫ్టర్ ద సన్ సెట్ దే కేమ్ ఇన్ ద చారియట్ అండ్ రీచ్డ్ హోమ్.
1: కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కాని యుద్దములో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించింది అర్జునులో.
0: అర్జున ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ ఈగోయిస్టిక్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ ఇన్ ద వార్. కృష్ణ వాజ్ ఓన్లీ డ్రైవింగ్ ది చారియట్.
1: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
0: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్డ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ అండ్ యు కెన్ గో ఇన్ టు ద హౌస్.
1: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునుకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవరు కనుక మొదలు డ్రైవరు దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: అర్జున హూ వాజ్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాజ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్. కృష్ణ వాజ్ ఓన్లీ ఎ చారియటియర్. హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్ దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
0: అర్జున టోల్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
1: లేదు లేదు అర్జున నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
1: ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి.
0: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
1: కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది.
0: అర్జున డెవలప్ ఎ సార్ట్ ఆఫ్
1: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
0: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ థింకింగ్ దట్ ఐ హావ్ బీన్ థింకింగ్ దట్ కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
1: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపటి దినం ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
0: అర్జున థాట్ ద స్టిల్ వార్ హ్యాస్ టు బి ఫాట్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు డెవలప్ ఎన్మిటీ విత్ కృష్ణ, ఇట్ మే నాట్ బి మై ఓన్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ అర్జున గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
0: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
1: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు, నీ వెళ్ళి లోపలికి వెళ్ళు అన్నాడు.
0: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
1: చేయలేక వెళ్ళలో లోపల
0: లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
1: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
0: కృష్ణ జంప్ డౌన్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ ఎ లాంగ్ డిస్టెన్స్.
1: తక్షణమే రథం భస్మం అయిపోయింది.

0: కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాస్ డిస్ట్రాయ్డ్ టు యాషెస్.
1: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
0: ధర్మజ అండ్ అర్జున హూ ఆర్ జస్ట్ సీయింగ్ దిస్ ది ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
1: అర్జున, దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వం ఎవరు కూడా అర్థం చేసుకునిలేరు.
0: డివినిటీ ది యాక్ట్స్ ఆఫ్ డివినిటీ నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఓ అర్జున.
1: దైవమునకు స్వార్థం లేదు.
0: ఫర్ డివినిటీ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: భక్త రక్షణే అనే అతని యొక్క ప్రతిజ్ఞ.
0: ప్రొటెక్షన్ ఆఫ్ ది డివోటీస్ ఈజ్ హిస్ ఓన్లీ వర్వ్.
1: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
0: టు ఎంకరేజ్ అండ్ సేవ్ ది డివోటీస్ ఈజ్ ఓన్లీ డివోషన్.
1: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
0: ఆల్ ది వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ బై భీష్మ ఐ కెప్ట్ ఇట్ అండర్ మై.
1: కనుకనే ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడా పని చేయలేకపోయాయి.
0: As I held them under my foot, they were not able to exercise their power over you.
1: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా భస్మం చేసి ఉండేది.
0: If only I had got down on the chariot first, these weapons would have destroyed you and also the chariot.
1: ఈ స్థితిలో నీవు కూడా భస్మం అయి ఉండేటువంటి వాడు.
0: Under those circumstances, you would have also been reduced to ashes.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు.
0: Not recognizing this truth, you are asking me to get down first.
1: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
0: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ హీ.
1: దైవమునందు కూడా దోషములు కనిపెట్టడం కూడా ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
1: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ జెలసీ.
1: తమ కంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది.
0: Jealousy is developed against persons who earn greater fame than themselves.
1: Tanakante adhika sampada kaliginatundi vaalapaina asuya kalugutundi.
0: And a person who is having more wealth than himself, there will be jealousy.
1: Atanakante kontha andamuga undinatundi vaalapaina asuya kalugutundi.
0: Jealousy is developed against a person who is more beautiful.
1: Atanakante adhika markulu teesukunetundi vidyarthi paina asuya kalugutundi.
0: And a student who scores a higher mark also, jealousy is developed.
1: Idhe vidhamgane tanakante ఏ విషయం నందైనా కూడాను అందం నందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందు కాని అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
0: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ టు డెవలప్ జెలసీ అగెన్స్ట్ పీపుల్ హూ ఎక్సెల్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటీ.
1: ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే
0: ద మొమెంట్ jealousy enters into any person,
1: ento kaalam nundi sadinchi sampadinchukunnatundi sadgunamulu kudanu bhasmaipothayi.
0: All those virtues which people would have cultivated for a long time and earned would be destroyed.
1: ఈ అసూయ ఊరికి వదిలేటువంటిది కాదు.
0: Jealousy is not going to leave you just like that.
1: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
0: It would destroy all the great qualities and virtues which are.
1: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops demonic nature.
1: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
0: It destroys human nature.
1: పశుత్వాన్ని బలపరుస్తుంది.
0: It strengthens animal nature.
1: ముందు వెనుక యోచన చేయదు.
0: It doesn't look forward or backward.
1: కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి.
0: Therefore, in the very first place, everyone has to try to see that jealousy doesn't enter into him.
1: ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the sight of others.
1: ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the progress of others.
1: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the welfare of others.
1: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
0: This is a true వర్చు.
1: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం. పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
1: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
0: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇట్ ఇస్ జెలసీ.
1: అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
0: ఈ కృష్ణ ఆస్క్ అర్జున, అర్జున యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జెలస్, యూ షుడ్ బి అనసూయ, యూ షుడ్ నాట్ బి జెలస్.
1: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
0: అనసూయ మీన్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జెలసీ.
1: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసికాపలుగా కూడా చేసుకుంది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జెలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
1: ఆమె అనసూయ.
0: షీ వాజ్ అనసూయ.
1: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
0: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇన్ టు చిల్డ్రన్.
1: అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశము చేసుకోవచ్చును, సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చును.
0: We'll be able to control and conquer the gunas, sattva, rajas and tamas if we are free from jealousy.
1: ఈ అనుసూయ వల్ల ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
0: With the help of this particular quality of lack of jealousy, you'll be able to conquer
1: anusuya.
0: Lack of jealousy. Without that jealousy, you'll be able to conquer anything.
1: కనుక అసూయనే ఉంటే మన సమస్తమును కూడాను నాశనం చేస్తుంది.
0: If you have jealousy, it is going to destroy all your
1: good qualities. నాశనం చేయటమే కాదు, తనను కూడా తాను నాశనం చేస్తుంది.
0: It would not merely destroy others, it would be destroying the person who is having jealousy also.
1: అసూయాపరునకు సుఖముగా నిద్ర కూడా ఉంటుండదు.
0: A jealous person will not have good sleep.
1: కంటి నిండుకు నిద్ర, కడుపు నిండుకు తిండి కూడా తినడు.
0: He would not be able to sleep well or he would not be able to eat to be.
1: ఈ అసూయ ఏ విధమైన రోగం లేకపోయినప్పటికీ మనిషిని క్షీణింప చేస్తుంది.
0: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
1: be antar chaya ante kuda deeniki oka peru.
0: This is an inner tuberculosis.
1: Chaya rogam anetundi dehanni kramakramena kalipinche reethiga taggistundi.
0: Tuberculosis will weaken a person and
1: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
0: Jealousy, once it enters into a particular person, in a number of ways,
1: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: It is a disease which cannot be described at all.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
0: God will bless us with his grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory.
1: తనకు లేదని ఉన్నవారిని చూచి మనం అసూయ పడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది.
0: If a person just feels bad just because other people are having greater things which he does not
1: have. ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి ఈ అసూయ.
0: Jealousy is all pervasive these days of Kali Age.
1: యోగి యందు, భోగి యందు, జోగి యందు, విరాగి యందు, వైరాగి యందు, సర్వులు యందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
0: Jealousy is prevalent in all people being yogi, jogi, bhogi, ragi, virogi.
1: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: On account of this jealousy, people are losing peace of mind.
1: ఒకానొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళుతున్నాడు.
0: Once upon a time, Buddha was going begging for alms.
1: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
0: He was about to reach the village which he was attempting.
1: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు.
0: All those people in the village were having a lot of affection for Buddha.
1: అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
0: But if, as soon as they reached that particular village in the outskirts, some undesirable elements there began criticizing him.
1: కాని ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: He stopped there and he just sat down on a stone.
1: నాయన మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
0: He asked them, well gentlemen, what is the pleasure that you get in criticizing me?
1: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
0: Without giving any reasons for that, they increased their criticism against Buddha.
1: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
0: Buddha said, go on as long as you want.
1: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారు ఇంకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
0: They criticized to a point of tiredness. They were tired of it and they were about to go.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన రాబోయేటువంటి గ్రామం లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
0: When they were about to go, Buddha addressed them, children, I I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
1: Itarulu santosha pettalante manam innu vidhamulaga shrama padali danam veyam cheyali.
0: If you want to give joy to people, you have to spend a lot of money and make number of
1: kanuka nenu ee naadu ee naya paisa kharchu kaakunda ఖర్చు చేయకుండా ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
0: బుద్ధ సాహెబ్, వితౌట్ స్పెండింగ్ ఎ పై, వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ. హౌ హ్యాపీ ఐ ఆమ్.
1: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
0: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
1: Yedu biliki vidhamuga neeku trupti kaliginchanu kabatti ee trupti kaliginchatam cheta naaku chaala aanandam anukunnadu.
0: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
1: Parulu santrupti pette kosamani aneka mandi chatralu kattistaru.
0: For giving joy and satisfaction, number of
1: chavulu trugistaru.
0: Well served that.
1: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
1: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గం సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
0: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
1: Mari inka oka vishayam entundi dinni mariki chakkaga hrudayaniki hattukune tattu bodhinchadu.
0: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
1: Nee intiki oka bichchagaadu vachadu.
0: Say, suppose a beggar comes to your house.
1: Bhavati bichchandehi ani adigadu.
0: He asked for alms. Bhavati bichchandehi.
1: నీవు బిచ్చం తీసుకుని వచ్చావు.
0: యూ బ్రింగ్ ఆర్మ్స్.
1: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
0: యూ హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
1: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
0: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుక్కు తీసుకుని పోతాను, ఆ బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
0: హి సెడ్, వెల్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
1: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
0: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆర్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
1: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
0: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
1: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
0: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
1: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
0: That way you are criticizing yourself and you are not criticizing.
1: Manam oka register cover kin rasi oka mitruniki post lo veste,
0: if you send a registered post, a letter by registered post to a friend,
1: aa friend aa register cover ni teesukokunda pote,
0: if the friend does not accept that registered
1: postal
0: post,
1: department lo em avutunda cover?
0: What would the postal department do with that cover?
1: Adi redirect evaru pampicharo vaadiki chertundi.
0: It will be redirected back to the person who has sent it.
1: అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
0: It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
1: Kanuka ee asuya aneetundi manavunni aneka vidhamulaga tanantane himsistundi.
0: Jealousy gives a lot of trouble to a person who is having it in a number of ways.
1: Oka maharishi,
0: a particular maharishi,
1: aneka phalapushpalato kodinatvanti okka vanamunu penchukuntu unnadu.
0: He was bringing up a garden with full of flowers and fruits.
1: Kani atani endukudano oka vidhamainatvanti okka ahankaram bayalderindi.
0: Even that maharshi developed a sort of egoism in him.
1: Ahankaram bayaldere tappudike asuyi kuda praveshinchindi.
0: The moment he developed egoism, jealousy also entered into
1: ahankar asuyilu rendu chere tappudike desham aneetvanti akada attend ayindi cheripoyindi.
0: When egoism and jealousy developed, hatred automatically joined there.
1: ఒకానొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషం చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము. ఇది ఏదైనా మార్చాలి అనే ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
0: God saw this particular person. He wears the robes of a sannyasin, but his heart is full of poison. I should teach him certain things. He disguised himself as a old Brahmin and came to that garden.
1: Oka chettu daggare poyadu ee musili brahmanudu. Aha, ee vruksham enta abhruddhi ayipindi, ee phalapushpalu enta aanandanga untunnayi chudadaniki, dushyamulo entaina aakarshaneeyanga untundali, ee thotanu penchina vaaru evaru ani ee musili vaadu aa sannyasin prashninchadu.
0: This old Brahmin went to a particular tree, appreciated the tree as a very nice tree which has developed, and then said, who is the person who is responsible to develop such a fine tree in garden?
1: Sanyasi vachi ayya brahmanottama ratrimbavulu biddallu pinchinattu pinchinanu kantireppavale kaapaadtu vachanu ee mokkana naatindi nenu idi abhirudhi parichindi nenu ninu cheeda vadite teesesindi nenu veru purugu vadite kottesindi nenu ee roogu vesindi nenu ee alankaram chesindi nenu cuttings chesindi anni nenu nenu nenu anukuntu vachadu papa.
0: This sanyasin came outward and just said, oh Brahmin, I am responsible for bringing up this entire garden. I am responsible for developing this particular tree. I have developed the roads. I have made this entire thing beautiful by my own effort.
1: ఈ తోటనే నా ప్రాణంగా చూసుకుంటున్నాను.
0: I am looking after this garden as
1: ఒక్క తోటమాలి లేడు.
0: There is no gardener.
1: నీరు తోడటం నేనే.
0: I draw water.
1: ఎరువు వేయటం నేనే.
0: I put manure.
1: రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే.
0: I clean the roads.
1: ఈ పలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
0: I am developing these flowers and fruits for the sake of others.
1: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
1: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
1: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నా భిన్నం చేస్తుంటుండాలి.
0: ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాస్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
1: ఈ పుష్పగుచ్చలనంతా కూడా నువ్వు చిన్నా భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
0: ది సన్యాసిన్ హూ అబ్జర్వ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ టుక్ ఎ స్టిక్ అండ్ త్రూ ఫ్రమ్ దేర్.
1: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
0: ద మూమెంట్ ది స్టిక్ టచ్ దట్ పర్టికులర్ కౌ, ది కౌ డైడ్.
1: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
0: This sannyasin thought that I may have to share this sin of this killing the cow.
1: Mari kontha sepatiki ee musili brahmanudu vachadu.
0: Immediately within a short while the same old brahmin entered.
1: Adi daarilindu nadchukuntu vachi ayyo paapam goonu champinatunte vaaru evaro emito ani prashnistu vachadu.
0: Old brahmin came in that particular road, saw the cow and just said, who is that person who has killed this particular cow?
1: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే, ఎవరిది అని చెప్పి ప్రశ్నించాడు.
0: హీ వెంట్ టు ద సన్యాసిన్ అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ హూ ఇస్ ఇట్ హూ హస్ జస్ట్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ?
1: అంతా దైవేచ్ఛ.
0: ది సన్యాసిన్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది విల్ ఆఫ్ ద లార్డ్ విల్ ఆఫ్ గాడ్.
1: దైవేచ్ఛనే లేకపోతే ఒక చంపితే ఈ ప్రాణం పోతుందా?
0: వితౌట్ ది విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ కెన్ ఇట్ బి కిల్డ్ లైక్ దాట్?
1: ఆ మాట విన్న తక్షణమే ఈ చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
0: ది మూమెంట్ దిస్ బ్రాహ్మిన్ హర్డ్ దిస్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది సన్యాసిన్, దిస్ బ్రాహ్మిన్ టోల్డ్ ది సన్యాసిన్, వెల్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ గార్డెన్, ఫర్ ఆల్ దీస్ ప్లాంట్స్, ఫర్ పుట్టింగ్ ద రోడ్స్, బట్ ఫర్ కిల్లింగ్.
1: మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
0: యు ఆర్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ హ్యాపెండ్, బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ యు ఆర్ జస్ట్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ గాడ్.
1: ఈ అహంకారం కూడాను కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు.
0: He said that this egoism is a manifestation of jealousy.
1: Appude cheppadu, ayya nenu oka brahmanudu kaadu, nee ahankaram ninni atamarche nimittamai nenu ee vesamto vachanu, nenu bhagavantunni ani atani telipukunnadu.
0: The old brahmin revealed his identity. He just said, I am God himself. I have come down to destroy your egoism.
1: Kanuka ee samayamlo ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు.
0: ఇన్ వాట్ ఫారం గాడ్ అపియర్స్ టు అండ్ ట్రైస్ టు కరెక్ట్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ జెలసీ అండ్ ఈగోయిజం, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే.
1: కనుక మొట్టమొదటి మనం అసూయ, ద్వేషము, అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ డు నాట్ డెవలప్ ఈగోయిజం, హేట్రెడ్ అండ్ జెలసీ.
1: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథ పఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
0: It is not possible to destroy jealousy by merely reading scriptures.
1: ఈ స్వప్రయత్నముతో
0: With self effort
1: సాధనలు సలిపి,
0: by doing spiritual exercises
1: హృదయమునందు పరివర్తనలు గావించుకొని,
0: by transforming one's own
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని,
0: by developing complete love
1: దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి.
0: We can destroy this jealousy by offering all the things at the lotus feet.
1: అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనల్ని ఏమాత్రం కూడాను రాణింప చేయదు.
0: So long as we have jealousy, we can never shine.
1: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
0: All the great virtues in us will be destroyed by that.
1: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత హెస్ దేర్ ఫోర్ టాట్ దట్ ఇట్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు సీ
1: నిత్య జీవితం లోపల,
0: ఇన్ డైలీ లైఫ్,
1: ఆదర్శవంతమైనటువంటి గుణములతో,
0: విత్ ఐడియల్ వర్చ్యూస్,
1: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని,
0: ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ లాట్ బి క్రియేటెడ్ ఫర్ వన్ సెల్ఫ్,
1: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే,
0: వెన్ వన్ లీవ్స్ ఎ హ్యాపీ లైఫ్,
1: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకోనకుండినా మనం అగమ్యము, అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము.
0: If we do not develop these great good qualities in daily life, we will not be able to understand divinity.
1: యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
0: The effulgence of Atma is everywhere.
1: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
0: It is not associated with a person.
1: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
0: As a quality, as a shining, it will be in the entire hall as.
1: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
0: What is the reason for this light?
1: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
0: We get light and we'll be able to see light only when there is
1: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
0: For light there is form, but for the effulgence there is no form.
1: కనుకనే ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
0: ఆత్మ మే బి కంపేర్ టు ఎఫల్జెన్స్.
1: ఈ ప్రకాశమునకు ఒక రూపము, ఒక నామము లేదు.
0: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దర్ ఇస్ నో ఫార్మ్.
1: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
0: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
1: ఉపాధిని ఆధారం చేసుకుని రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
0: టేకింగ్ ఎ వెస్చర్ యాజ్ ద బేసిస్ ఇట్ టేక్స్ ఎ పర్టికులర్ ఫార్మ్.
1: అంటే బల్బ్ లో లైట్ వస్తుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
1: ఫ్యాన్. లో గాలి వస్తుండాలి.
0: ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్.
1: స్టవ్ లో వంట చేస్తుండాలి.
0: You will be able to cook food.
1: Machine lo pani chestundali.
0: In the machine you will be able to just produce.
1: Machine chese pani ki fan chese pani ki viruddhanga untundali.
0: The work which is done by a machine and fan are different and opposite.
1: Light ichchetu bulb ichchetunte light ku nu stove chese vantaku vyathasam untundali.
0: There is difference in the light which is emanating from bulb and food which is cooked on a stove.
1: Ee machine lo yokka idi vyathasam veru veriga untundali.
0: In the machinery there is difference.
1: Ee yantramulu veru veriga untundali.
0: These machines are different.
1: Yantramulu yokka phalitam veru veriga
0: ఎఫెక్ట్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
0: బట్ ది కరెంట్ ఈజ్ వన్.
1: అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
0: ఇన్ ద సేమ్ వే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ది సేమ్ యూనిటీ.
1: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది.
0: బల్బ్ హ్యాస్ ఎ పర్టికులర్ ఫార్మ్, ట్యూబ్ లైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫార్మ్.
1: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
0: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్.
1: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది.
0: ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్.
1: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి, ఇక్కడ బ్రైట్ ఏమిటి, ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డైనింగ్ రూమ్ బల్బ్, వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ ద లైట్.
1: బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
1: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటి గారు పొందుతుంది.
0: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్.
1: ఇది సంకుచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్గా ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ అ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్.
1: కనుక నీవు బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్, యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
1: కనుక నీ అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్గా ఉంటుంటాయి.
0: ఇఫ్ యు ఆర్ హావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ది లైట్ విల్ బి
1: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్టేజ్ ఈజీగా ఉంటుంటాయి.
0: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
1: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
0: Therefore, develop love.
1: ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఇస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: పుట్టిన చంద్రుడిని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ ల్యాంటర్న్ తీసుకుని రానక్కర్లేదు.
0: In order to recognize and see moon, there is no need for getting a torchlight to look at.
1: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: Through the light of moon itself you can see the moon.
1: కనుక ప్రేమ స్వరూపుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి చూడాలి.
0: If you want to see and perceive God who is love, you through his love only will be able to see.
1: ప్రేమతో ప్రేమ స్వరూపుణ్ణి చూడడానికి వీలు కాదు.
0: It is impossible to see him with hatred because he is the very
1: opposite. ఎలాంటిదంటే blindness, ఒక కన్ను లేని గుడ్డివాణి వంటిది.
0: Hatred is something like blindness. It makes
1: గుడ్డివాణి ఎదురుగా ఎంత పవర్ఫుల్ అయిన లైట్ పెట్టినప్పటికీ వీనికి చీకటే గాని వెలుతురు కాదు.
0: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
0: So long as one has these bad qualities, divinity which will be very near also will not be recognized.
1: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడాను ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
0: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, he will be able to directly
1: perceive divinity. A
0: person who has opened the eye of wisdom
1: will be able to perceive.
0: A person who has closed his eye with ignorance would not be able to
1: perceive God.
0: By closing the eyes, you will have to search for a towel which may be here.
1: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
0: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
1: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
0: దేర్ఫోర్ జ్ఞాని వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
1: ఇది సద్గుణములు కలిగినటువంటి వాడు.
0: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్
1: దుర్గుణములతో
0: విత్ బ్యాడ్ క్వాలిటీ
1: సంశయాలతో
0: డౌట్స్
1: అనుమానాలతో
0: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
1: అలమటించేటువంటి మానవునకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
0: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: కనుకనే డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ.
0: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ టెండర్ హార్ట్, హూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ టు
1: మేక్, ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
1: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
1: లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
0: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టం రెండో తప్పు.
0: వితౌట్ స్టడీయింగ్ వెన్ యూ డు నాట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ యూ ఫీల్ జెలసీ. దేర్ ఆర్ టూ మిస్టేక్స్. యూ హావ్ నాట్ స్టడీడ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అండ్ ఆన్ ది అదర్
1: నాకు రాలేదే అని ఏడ్చడం మూడో తప్పు.
0: అండ్ క్రయింగ్ ఓవర్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఈస్ ది థర్డ్ మిస్టేక్.
1: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్న భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
0: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
1: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడలు నింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
0: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున హీ జస్ట్ సెడ్ దిస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర దే ఆర్ బోర్న్ 101 హు వాంట్ టు డిస్ట్రాయ్ పాండవస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: పాండురింప జనించినారు కార్చిచ్చై రేడు సూతసుతు స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
0: In tune with these people's bad qualities, there is Karna who encourages them.
1: ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునీడు అవుతారు.
0: For people who are having jealous, bad people will get give company.
1: దానిపై కచ్చిలు రేపి ఆ శకుని గాడు.
0: On the top of this, there was Shakuni who is encouraging enmity.
1: వాడు కూడా అసూయ పరుడే.
0: హీ వాజ్ ఆల్సో ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
0: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
1: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
0: వాట్ లాస్
1: ఎవరి అసూయ వారిని హతమార్చింది.
0: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్స్
1: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది.
0: The wickedness and bad qualities of the person will destroy them.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడాను మనం పెంచుకోండి.
0: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
1: సద్గుణములను మనం పెంచుకున్నప్పుడే భగవద్గీత సలక్షణంగా మనకు అర్థమవుతుంది.
0: If we want only when we develop good qualities and virtues we would be able to understand.
1: లేకపోతే ఒక్క శ్లోకమైనా కూడా మనం అర్థం చేసుకోలేము.
0: Correct understanding of Bhagavad Gita is possible only.
1: ఇది అనంతమైన అర్థాలతో కూర్చున్నటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఇస్ ఫుల్.
1: ఇది కల్పవృక్షంతో సమానమైనటువంటిది భగవద్గీత.
0: భగవద్గీత ఇస్ ఎ విష్ఫుల్ ఫిల్.
1: ఎవరు కోరిన అర్థాన్ని వారికి అందిస్తూ వస్తుంది.
0: ఇట్ గివ్స్ ద మీనింగ్ అకార్డింగ్ టు దర్ డిజైర్.
1: కానీ ఈనాడు మనం అనర్థాలు తీసుకొని యథార్థాన్ని కప్పివేస్తున్నాం.
0: But today we are only taking wrong meanings, but we are not
1: కోరే అనర్థాన్ని ఒకటి తీసుకున్న పర్వాలేదు అనర్థానికి నానార్థాలు పెంచుతున్నాము.
0: For the wrong meaning we are giving a number of other meanings also.
1: కనుక నీ భగవద్గీత వ్యర్థం అయిపోతుండాలి.
0: Therefore భగవద్గీత is becoming a waste.
1: కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: If you want to really understand you must develop virtues.

ಸಂತ ಜನರ ಸದಾ ಬಸತ ಏಕ ರಾಮನಾ.

జీవన కనయక రామన భక్త జనర జీవన కనయక రామ.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 23rd డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 4th సెప్టెంబర్ 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: నజాయతే మ్రియతే. ఇది సాంఖ్యయోగంలోని ప్రాణము, ప్రధానము, ప్రమాణము.
2: దిస్ ఈజ్ ద వెరీ ప్రూఫ్, బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్యయోగ.
1: నజాయతే, జననమున్నదానికే మరణం కూడా ఉంటుంటది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: What does not have birth? Atma does not have it.
1: ఆత్మ నిర్వికారం.
2: Atma doesn't undergo any modification.
1: కారణము నజాయతి, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, body has six types of modifications, body has death.
1: కనుకనే ఇది దేహి ఆత్మ తత్వం.
2: Therefore the indweller of the body has to be taken as ఆత్మన్.
1: దేహి నిరామయుండు.
2: The indweller is నిరామయ himself.
1: ఇలాంటి ఆత్మ తత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్, అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్షో, ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగ దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎంత ఉండినప్పటికీ, ఎన్ని భోగములు అనుభవించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంకా చాలదు లేదు అనేటువంటి యొక్క ఆవేదన సాధకుని యందు ఉండరాదు.
2: ఎ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
1: ఉన్నదానికే తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: సంతృష్టి లేనిటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Baavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kaaripothundi.
2: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up, all the water would have leaked out and gone.
1: Chukka neereena kudanu aa gampalo niluvadu.
2: There would not be even a drop of water in that basket.
1: Adhe vidhamugane aasaliki guri ainatundi okka manavuni okka hrudayam kudanu kramakramena asantriptito ee tripti ainatundidi kevalamu jari poi asantriptito kaalamunu gadapovalasi vastundani. దీని యొక్క అంతరార్థము,
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలైనా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
2: A person who does not have anything at all may feel happy, contented, if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina, ayyo, 1000 rupayalu labhisthe enta aanandanga untadi, ani maroka aasanu abhiruddhi parchukuntadu.
2: The same person, when he gets 100 rupees, he would think, how nice it would be if I can get 1000 rupees.
1: Ee 1000 rupayalu labhinchina, 100 rupayalu kavali ani aashisthadu.
2: If he would not be able to just have contentment, all the contentment goes out of his heart, discontentment will be left with him.
1: Yemi leeni manavudu edo oka 100 rupayalu

0: 1 lakh rupees.
1: ఈ 1 లక్ష రూపాయలతో తాను తృప్తి పొందడు. నేను జమీందార్ కావాలనుకుంటాడు.
0: హి వుడ్ నాట్ బి కంటెంట్ విత్ ఓబ్టైనింగ్ 1 lakh rupees. హి వుడ్ బి ఆస్పైరింగ్ టు బికమ్ ఏ ల్యాండ్ లార్డ్.
1: ఈ జమీందార్ నుంచి తిరిగి మహారాజ్ కావాలని ఆశిస్తాడు.
0: ఫ్రమ్ ల్యాండ్ లార్డ్షిప్ హి వాంట్స్ టు బికమ్ ఏ కింగ్, ఏ రూలర్.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
0: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ కింగ్షిప్ హి వుడ్ లైక్ టు ఓబ్టైన్ ది స్టేట్ ఆఫ్ మాధవత్వ.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
0: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
0: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
0: ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు రికగ్నైజ్ ది మెథడ్ ఆఫ్ ఒబ్టైనింగ్ కంటెంట్మెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్, విత్ వాట్ ఎవర్ వెల్త్ వన్ ప్రొసెసెస్, విత్ వాట్ ఎవర్ వెల్త్ వన్ గెట్స్.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకుంటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
0: ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరీ ఇండివిజువల్ ఈస్ టు సెక్యూర్ వాట్ ఎవర్ హీ హెస్ గాట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
0: ఆల్ పీపుల్ కెన్ సే దట్ గాడ్ ఈస్ గ్రేట్.
1: కానీ ఇది ప్రధానం కాదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్.
1: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
0: గాడ్ హ్యాస్ టు సే టెల్ ది డివోటీ దట్ యు ఆర్ గ్రేట్.
1: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
0: ఆల్ పీపుల్ లవ్ గాడ్.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
1: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
0: వన్ హ్యాస్ టు పుట్ ఏ క్వశ్చన్ టు వన్ సెల్ఫ్ వెదర్ గాడ్ ఈస్ లవింగ్ ఆల్.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
0: వీ సే గాడ్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
0: వీ బిలీవ్ దట్ గాడ్ ఈస్ అవర్స్.
1: కానీ దైవమే నీవు నావాడు నాయనా అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
0: బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గాడ్ హ్యాస్ టు సే దట్ యు ఆర్ మైన్.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
0: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
0: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెజ్మెంట్ అతని నుంచి రావాలి.
0: But from God we'll have to get the acknowledgement that ఓ చైల్డ్ యూఆర్ ఆల్సో గ్రేట్.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
0: ఫ్రమ్ హిమ్ ఎ వర్డ్ హ్యాస్ టు కమ్ దట్ యూఆర్ మై డియర్, యూఆర్ డియర్ టు మీ.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
0: దిస్ ఈస్ పర్మనెంట్ ఎంటిటీ.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
0: టు ఒబ్టైన్ దిస్ రిజల్ట్ ఎవ్రీ సాధక హ్యాస్ టు అండర్టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన.
1: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకొనకపోయినా మన సాధనలన్నీకుడును వ్యర్థమే.
0: ఇఫ్ వీ కెనాట్ అటైన్ అండ్ ఒబ్టైన్ దట్ రిజల్ట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ సాధన వుడ్ బి ఎ వేస్ట్.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
0: ది hope and the expectation of all the fruits of all the sadhana would be to get from the Lord that, O child, you are mine.
1: Atti arhatana pondinatunti vaade Arjunudu.
0: Arjuna was one who got that eligibility and that qualification.
1: Ataniki aasalu enniyo undavachchu.
0: He might have had a number of desires.
1: Kaani anni kudunu tyajinchi kevalamu neeve tappa itapparam veruga, neevu tappa naaku anyam akkara ledani kattagarappudu saranagutadayyadu.
0: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: Nijamuga manaku kavalsinatvantidi, manamu sadhinchavalsinatvantidi, mana

0: పుణ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
1: ఆల్ దట్ విల్ హావ్ టు అటైన్ ద గోల్ ద ఆబ్జెక్ట్ ద పర్పస్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ హిస్ గ్రేస్.
0: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
1: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
0: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
1: If a person just says that I am highly educated person, I am a highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
0: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
1: All these things might be personal accomplishments and attainments, but if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
0: దానియందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
1: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
0: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్ లో, ఒక ప్లేన్ లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
1: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
0: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిరసంపదలు వారు ఏమాత్రము పాటించరు, టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్, ఓ హోమ్ అంటారు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
0: Lekundina medabatti bayatiki nettutaru.
1: If you do not have the ticket, you will be necked out.
0: Adhe vidhamugane mocha samrajyamlo praveshinchataku ikkada daivanugraham aneetundi danni pondi neevu naavadu nayana aneetundi passport ni manam andukovali.
1: In the same way, if you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
0: ee passport undinanta maatram kudanu mari kontha varaku no abhyantaram jarugutundi, deeniki visa kuda raavali.
1: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
0: deenike aatma anugrahamu aneetundi kuda okati avasaram, endukante icchetundi vaadu ichinappudiki dani andukuneetundi vaadu chethulu kudanu siddhanga untunnappude ee icche padartham taanuku chendadaniki veelavutundi.
1: In addition to grace of God, you should have grace of atman also. The giver may be ready to give, but the person who is receiving should have the capacity and willingness to receive it.
0: Daiva prema, sadhakuni yokka sadgunamu, ee rendinti yokka sambandhame manam mochamlo praveshinchadaniki.
1: If you want to enter into the kingdom of liberation, you should have the love of God and you should have the sadhana of the sadhaka. When these two go together, then only you will be able
0: to get it. Sadhakunaku 26 sadgunamulu atyavasaramani, ee 26 sadgunamulo ye okkataina kudanu undinappatikini tana yokka anugrahanni pondadaniki arhulam avutamani kudanu bodhinchindi భగవద్గీత.
1: దట్ ఇస్ వై హెస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, షీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ షీ హాజ్ వన్, షీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
0: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంటెంట్మెంట్.
0: అసంతృప్తో జిజో నష్ట అని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
1: ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ కెనాట్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
0: అతనే గొప్పవాడు.
1: ద వన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ అలోన్ ఇస్ గ్రేట్.
0: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
1: హీ అలోన్ హ్యాస్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్.
1: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
0: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi. చేసుకోవాలి.
1: Therefore, we have to develop satisfaction and contentment in us.
0: జగత్తులో నశ్వరమైనటువంటి యొక్క సుఖశాంతులకు, భోగభాగ్యములకు, అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
1: We should not get lost in the world aspiring for impermanent joys, impermanent wealth, impermanent position, luxuries.
0: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
1: So long as we are alive, we will have to enjoy the joys which are incidental.
0: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడాను ఉండవలసింది.
1: So long as you have body attachment, you may have attachment to the place and the country.
0: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
1: So long as you have association of the five great elements, you have to take care of the body which consists of five elements.
0: దీని యందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
1: But we should
0: లక్ష్యమును మాత్రం దృష్టి యందుంచుకోవాలి.
1: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Guppa srimantulu undetundi vaadu.
1: There was a great wealthy man.
0: Atanu prapanchamanta chuttadu.
1: He traveled the world over.
0: Prapanchamulo lenatvantidi, taanu chudanatvantidi, evaru vinanatvantidi, oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
1: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
0: Not heard, not seen, not even.
1: Yes, it was not heard, not seen, and not even dreamt of.
0: Aithe dinni ye vidhanga cheyali, enni kotla rupayalaina kodana sariye vem chesi shashvatamaina tundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
1: He resolved to construct a permanent house even if it cost crores of rupees.
0: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
1: A number of engineers and architects were called from various countries for this purpose.
0: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
1: Ultimately, he constructed a beautiful mansion.
0: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
1: He constructed a house which satisfies people from all points of view externally.
0: Sari kotlaku prajalu vacharu dinu chustunnaru.
1: Crores of people came and took a look at it.
0: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
1: దిస్ వెల్తీ మ్యాన్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్.
0: అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
1: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, do you find any defect and
0: jogulu bogulu viragulu bairagulu sarvannu kodanu aakmaninchadu.
1: He invited all types of people, wealthy
0: goppa goppa rishulandaru kodanu aashirvadam andukovalani pilipinchukunnadu.
1: He invited great rishis to get their blessings.
0: Indro sthita pragnulu kodanu cheripoyaru.
1: Among the invitees there were sthita pragnas also.
0: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
1: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
0: chain. Engineers goppa goppa varandaru kodanu ee bhavanamulo lopamulu chupinchetundi adhikaram evarkundi, etti lopamu ledu maharaja, idi chaala goppaga untundali, divyamga untundali, bhavyamga untundali, navyamga untundali annaru.
1: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
0: Edo oka moola nilchukunnatundi oka yogi samipinchi raja ee bhavanamlo rendu doshamulu untunnayi annadu daityanga.
1: One yogi who was standing in a corner came forward and pointed out, oh king, there are two flaws in this particular building.
0: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్డ్ అ లాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
0: ఈ శ్రీమంతుడు చేతులు జోడించి, మహానుభావ ఆ దోషము లేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
1: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ టోల్డ్ దట్ పర్టికులర్ జెంటిల్మన్, ఓ స్వామి యూ కెన్ జస్ట్ లెట్ అస్ నో వాట్ దోస్ డిఫెక్ట్స్ ఆర్, ఐ విల్ రెక్టిఫై.
0: శ్రీమంతుడా, ఈ దోషమును నీ చేత సర్దిద్దుకోవటానికి చేత కాదన్నాడు.
1: దట్ యోగిన్ సెడ్, ఓ వెల్తీ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ యువర్ రీచ్ టు కరెక్ట్ దోస్ డిఫెక్ట్స్.
0: ఈ మొదటి దోషము, ఈ భవనము కాలాంతరంలో ఎప్పుడో శిథిలమైపోతుంది, ఇది మాత్రం తప్పింది కాదు, ఇది ఒక దోషం అన్నాడు.
1: వన్ డిఫెక్ట్ ఈస్ దట్ ఇన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ బి దిస్ బిల్డింగ్ విల్ కమ్ టు డిస్ట్రక్షన్. దిస్ ఈస్ వన్ విచ్ కెనాట్ బి చేంజ్.
0: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
1: ద సెకండ్ డిఫెక్ట్ ఈస్ దట్ ద పర్సన్ హూ హాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ హౌస్ ఈస్ గోయింగ్ టు డై, దిస్ కెనాట్ బి ఎస్కేప్ ఈవెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
1: నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్ యూఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ వెరీ గ్రేట్.
0: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
1: This would be the state of affairs of people who forget death and who think that they are going to be permanent.
0: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
1: Only that person who keeps in view the permanent entity of Atman will be having contentment and joy and happiness.
0: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
1: He also said, such a mansion is the mansion of Atman itself, and there is nothing which can be compared to the mansion of Atman.
0: Kanuka ee laukika jagattunandu nasaramainatunti yokka ee prapanchamunandu manam anubhavinchetu anni kudanu ivi nasaramaleinatunti oka satyanni gurtinchi satyamaneatunti oka atma tattvam paina lakshyam nunchi manam gavinchavalsinatunti sadharanalu vicharanalu manam salapukovali.
1: Therefore we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
0: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు, ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
1: On the basis of this, Krishna told Arjuna, Arjuna, you are thinking that you are going to kill people. This is a wrong feeling.
0: నీవు శాశ్వతుడవు,
1: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ,
0: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ది డాక్ట్రిన్ విచ్ యు ఎంబాడీ ఇస్ నాట్ అసోసియేటెడ్.
0: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడా సత్యమైనటువంటిది.
1: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అసోసియేటెడ్
0: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
1: దిస్ ఈస్ నాట్ బీయింగ్ బోర్న్.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించుట అవకాశం లేదన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ.
0: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు, ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు డై, యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్. సిమిలర్లీ అదర్ పీపుల్ ఇన్వాల్వ్ దే ఆర్ నైదర్ డైయింగ్ నార్ గోయింగ్ టు కిల్. దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించడం అత్యవసరమన్నాడు.
1: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
0: అప్పుడే అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆశను, ఈ విధి స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
1: Arjuna then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
0: అయితే ఇది సత్యం నెరికి నీవు చెప్తున్నావా, లేక పిరికి బందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
1: కృష్ణ టోల్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్, రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
0: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
1: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
0: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను, అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
1: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ హీ వుడ్ బి కిల్లింగ్ దెమ్ దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్
0: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు
1: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ దీస్
0: ఆర్ నీవు ఆత్మ సత్యాన్ని ఆత్మ నిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు
1: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ నో డిఫెక్ట్ నో
0: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి
1: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
0: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
1: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going to
0: అంటే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
1: బట్ whether if you ask whether you are going to practice these things they are not practicing them
0: oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu
1: a hunter or some bad or wicked person killed a number of
0: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi
1: it spread right up to the mankind
0: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించడము వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తువు అనాథులు అపహరించడము
1: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ దేవర్ క్యారీయింగ్ విత్ దెమ్
0: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి
1: గేవ్ ది ఐ మీన్ పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
0: sin judgment jarugutundani veendi kuda baaga telusunu
1: he came to know that judgment would be given the next day
0: appudu bhagavad gita vadu jobilo pettukoni supreme court ku vellaadu
1: this person carried bhagavad gita in his packet and he went to supreme court
0: judge cheppadu nayana repati dinam 7 gantalaku nee kooru shiksha ani nirnayam chesukunnanu annadu
1: judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged
0: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు ఇతను
1: దిస్ పర్సన్ క్వశ్చన్ వాట్ ఇస్ ది రీజన్
0: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు
1: బికాస్ యూ హావ్ మర్డర్డ్ సచ్ అండ్ సచ్ పీపుల్ దిస్ పనిష్మెంట్ హస్ బీన్ అవార్డెడ్ టు యూ
0: జోబి నుంచి భగవద్గీత తీశాడు
1: హీ టుక్ అవుట్ భగవద్గీత ఫ్రమ్ హిస్ ప్యాకెట్
0: సార్ జడ్జి నేను చంపిన వాడు కాదు వారు చచ్చిన వాడు కాదు భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు
1: హీ షోడ్ భగవద్గీత అండ్ సెడ్ వెల్ సార్ I am neither the killer of those people nor have they been killed
0: sachchat bhagavantude cheppinatundi matanu nee etta dikkaristavu annadu
1: he asked the judge how do you deny those statements made by god himself
0: judgeelu kudunu chaala takkuvainatundi vaaru kaadu vaaru anni vidala aaritherina vaaru
1: judges are also match for such people they are in no way inferior to them
0: nijame nayana nijame neevu చంపిన వాడు కాదు వారు చచ్చిన వారు కాదు ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా నేను చంపిన వాడిని కాదు నువ్వు చచ్చేవాడు కూడా కాదు రేపటి దినం సిద్ధంగానే వెళ్ళు అన్నాడు
1: జడ్జ్ సెడ్ వెల్ యూ హ్యావ్ నాట్ కిల్డ్ దెమ్ నార్ వర్ దే కిల్డ్ సిమిలర్లీ ఇన్ మై జడ్జ్మెంట్ ఆల్సో ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ వెల్ యూ విల్ నాట్ బి కిల్డ్ ఆల్సో బట్ బీ రెడీ ఫార్ ది పనిష్మెంట్ టుమారో హి సెడ్
0: కనుక మనము అవసరాన్ని పట్టుకుని ఈ భగవద్గీతను ఆధారంగా తీసుకోవటము మంచిది కాదు
1: వీ కెనాట్ యూజ్ భగవద్గీత to suit to the circumstances for our
0: convenience tattvanni erigi mana pravartana gurtinchi ee satyanni manamu andukodan siddhanga undali
1: we have to take this the truth in the statements made in bhagavad gita after realizing the inner
0: ee bhagavad gita kevalam arjununiki maatrame bodhinchinatundi kaadu
1: this bhagavad gita has not been taught only to arjuna
0: parthulu prithvi putrulainatundi varandarkini bodhinchinatundi oka dharmam idi
1: this particular dharma has been taught to all the people born on earth
0: arjuna nimitta matranga pettukoni jagattukanta andinchadu ee geetanu
1: this geeta has been given to the entire world keeping arjuna as only an
0: instrument aithe arjunudu praja pratinidhi
1: arjuna stands as a representative of humanity
0: kanuka ee praja pratinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi
1: therefore all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself
0: kanuka mottam odata manamu ఈ వాంఛను క్రమక్రమేణా తగ్గించుకుని ఆత్మతత్వాన్ని కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనం నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి
1: therefore we'll have to gradually reduce our desires and wants understand the principle of atman and reach the state of content
0: సామాన్యమైనటువంటి మానవులు సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: ఆర్డినరీ పీపుల్ అండ్ సాధకాస్ విల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్.
0: ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ట్రూత్స్ విల్ బి రివీల్డ్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్.
0: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము.
1: బై మెమరైజింగ్ 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది ట్రూత్స్ బిహైండ్ దెమ్.
0: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది క్వాలిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్ వైల్ డిశ్చార్జింగ్ అవర్ డైలీ డ్యూటీస్.
0: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి, సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకొని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీల్ హావ్ టు రికగ్నైజ్ వాట్ దీస్ 26 క్వాలిటీస్ ఆర్. వీల్ హావ్ టు టేక్ అప్ వన్ బై వన్ అండ్ అండర్స్టాండ్ హౌ దీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ రీచింగ్ ద గోల్ అండ్ శాంక్టిఫైయింగ్ అవర్.
0: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్ఛ, ఈ విధమైన ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
1: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దట్ వీ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఎ స్టేట్ ఆఫ్ కంటెంట్.
0: దైవం యొక్క ప్రేమతత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
0: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: There is no use
0: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
1: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
0: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయ్ నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
1: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
0: మనం అదే సాధించవలసినటువంటిది.
1: That is what we will have to attain and we will have to achieve.
0: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop qualities which will be in tune with that.
0: అవి ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనము మాట్లాడుకుందాం.
1: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేచ్చినటంచు సంతసించుదమన్నా చెంతజేచ్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి ప్రార్థించుండు అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చననీడు

0: నీ గట్టితనము. ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: మానవుని శరీరం నందు మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యు హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యు.
0: ఎండ నీడలు జంట పక్షులు
1: లైక్ యు హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
0: ఎండ వలననే నీరు నీడ ఏర్పడుతున్నది.
1: Because of sunlight, you have shadow.
0: నీడ యందు కూడాను కాంతి ఉన్నది.
1: But within the shadow, you could find light.
0: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
1: The reason for this is, there is light by the side of shadow.
0: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
1: This light and shadow are inseparably linked.
0: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
1: In the same manner, Jiva and Brahma are inseparably linked together.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: Enda okkate.
1: But the light as such is one.
0: Anekattamainatundi jeevarasulu yendu ekattamainatundi divyattam anetundi sakshibhutamai atma swaroopanni dharistundi.
1: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
0: Atma nityam.
1: Atma is permanent.
0: Adhe satyam.
1: That is truth.
0: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
1: This Atma which is permanent and lasting in truth proper.
0: Charma, asti, sarupamu kappapaditam cheta, ee avaranamunande anandamunadani bhramistunnadu manavudu.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే, ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
0: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: ఇట్టి దివ్య సత్వాన్ని, ఈ వృత్తాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవాలన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
1: Man, in order to make this reality, this truth proper his own understanding, he has to secure ways and means of going about his task.
0: Sadhana anaga aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunte karmale sadhanalu.
1: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvamu gavinchukoneetunte sadhana.
1: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్, పర్మనెంట్ అండ్ ఎటర్నల్, యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే, నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతములను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: But then they are not able to secure this Atma.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సత్య ధర్మములో లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
1: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము, అసత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రసం వంటిది.
1: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
0: దీనిలో సారది బుద్ధి.
1: అండ్ ద చారిటీయర్ ఇస్
0: బుద్ధి,
1: ద ఇంటెలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు.
1: దర్ ఈస్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్.
0: ఇవి నిరంతరము కూడా విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ట్రై అండ్ టర్న్ యూ టువర్డ్స్ ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: దే కీప్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ మెటీరియల్ వరల్డ్.
0: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
1: అండ్ ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ ద రీన్స్ విచ్ చెక్స్ ద రన్ ఆఫ్ దీస్ హార్సెస్.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడా ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటెలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిదిగాను పరిశుద్ధమైనటువంటిదిగాను బలమైనటువంటిదిగాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో ఆర్ ఇంటెలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్, సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
1: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
1: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
1: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్
0: ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
1: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకు ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వర్ల్డ్ రాదర్ షుడ్ బి టర్న్ విదిన్ సో దాట్ విచ్ ఇస్ విదిన్ యూ దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
0: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు
1: trying to indulge in
0: పరులను బాధించేటువంటి మాటలు ఎందు
1: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్
0: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు
1: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్
0: ఈ వాక్కును ఏమాత్రం కూడా ప్రవేశపెట్టరా.
1: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
0: వాక్కునందు మాధుర్యము
1: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్
0: శాంతము
1: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్
0: ఈ పరతత్వం కూడా ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
1: అండ్ ది రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
0: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయవాసనలు ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ థాట్స్ రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
1: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటెలెక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటెలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
1: Atma is limitless, boundless.
0: Satyamunu nirupinchetvantide Atma.
1: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఇస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ఇస్ ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
1: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి
1: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్ యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు జ్ఞానము ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవులాడనక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
1: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
1: Try to have conviction in this truth.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: God is not one who could be found elsewhere.
0: దేవుడనగా తన దేహమంది.
1: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున్ లేదు.
1: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
0: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
1: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి మనసుతో
1: విత్ ఎ గుడ్ మైండ్
0: మంచి మంచి కర్మలు చేసి
1: డూ గుడ్ థింగ్స్
0: మంచిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్ గుడ్
0: మాధవుణ్ణి చెందాలి.
1: రీచ్ అవుట్ టు గాడ్
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వి రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటెయిన్డ్ విత్ ఇన్ మ్యాన్
0: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇట్స్ లేటెంట్
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ లేటెంట్ వి కెనాట్ గ్రాస్ప్ ఇట్
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
1: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వి కెన్ అండర్స్టాండ్ ఇట్
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
1: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
1: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు
1: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
1: ద ఫైర్ విథిన్ ఈజ్ షోన్ అవుట్
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైన కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
1: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
1: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్ కెన్ బి ఎ మోడల్ ఐడియల్
0: మన దేహమే ఒక అగ్గిపెట్టె వంటిది.
1: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్
0: సత్యధర్మ శాంతి ప్రేమలైనటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
1: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్యధర్మ శాంతి అండ్ ప్రేమ
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
1: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఈస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
1: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్
0: ఎవరిని పరిహసించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్
0: ఎవరిని పరాభవం చెందరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్
0: ఎవరిని బాధించరాదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందుకు కూడా ఉంటున్నది.
1: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
1: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్ అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే
1: యూ డూ నమస్కార్ యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్ యువర్
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
1: You are paying your obeisance to all. Verily, you are paying obeisance to God.
0: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇది రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
1: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్ ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్ అండ్ దేర్ ఇన్ లైస్ యువర్ శాంక్టిటీ
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్ the ఆత్మతృప్తి
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నొందుతుంది.
1: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ హి సాటిస్ఫై అదర్స్
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సో ఎట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: ఆత్మతృప్తి అత్యవసరము
1: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది.
1: వన్
0: సాక్రిఫైజ్ అయిపోతుంది.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్ యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
1: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్ దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ. యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ బట్
0: నీవు మొట్టమొదట
1: బట్ అట్ ద వెరీ బిగినింగ్
0: తృప్తిగా ఉంటుండాలి.
1: You should be contented.
0: త్యాగము చేయాలి.
1: You should do sacrifice.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
1: Only then will you come face to face with the vision.
0: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
1: So that which is at the basis of this satisfaction, this sacrifice.
0: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు.
1: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
0: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
1: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్
0: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి. మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
1: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
0: Aadharame nammakam.
1: That foundation proper is your faith.
0: Bhavanam nirminchukorinatunti vaadu motta motta punadulu yokka bhadratanu
1: chustadu. One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
0: Self confidence ade punadi.
1: Self confidence, that is the foundation stone.
0: Self satisfaction ade goda.
1: Self satisfaction is like the walls.
0: Self sacrifice ade roof.
1: Self sacrifice is like the roof
0: kanipistundadi.
1: And in this mansion you are able to sight the walls and the ceiling.
0: Kani kanipinchinatundi punadulu deeniki aadharanga untunnayi.
1: But that which has given

0: సెల్ఫ్ సాక్రిఫైస్ అదే రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లైక్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ అదే లైఫ్.
1: అండ్ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ దట్ ఈస్ యువర్ లైఫ్.
0: కనుక మన సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది మన హస్తంలోందే ఉంటుండాలి.
1: సో దిస్ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ విత్ ఇన్ యువర్ గ్రాస్.
0: ఎట్టి తిండో అట్టి త్రేపు.
1: ద టైప్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్ డిటర్మిన్స్ ద బెల్చ్.
0: ఎట్టి పిండో అట్టి రొట్టె.
1: ద టైప్ ఆఫ్ ఫ్లో దట్ యూ హ్యావ్ డిటర్మిన్స్
0: ఎట్టి భావమో అట్టి ఫలితము.
1: డిటర్మిన్ ద టేస్ట్ ఆఫ్ ద బ్రెడ్.
0: ఎట్టి చర్యలో అట్టి స్థానము.
1: ద థాట్ డిటర్మిన్స్ ద యాక్షన్.
0: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
1: సో ట్రై టు డూ గుడ్.
0: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
1: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
0: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
1: త్రూ కర్మ యూ హ్యావ్ ఉపాసన.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
1: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
1: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
1: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెరీ యోగ.
0: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
1: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
0: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడాను ఏ నాటికి తృప్తి చేయలేడు.
1: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
0: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
1: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
0: ఒకానొక సమయంలో,
1: వన్స్ అపాన్ ఎ టైమ్,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: బ్రహ్మను దర్శించి,
1: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు.
1: ఓ
0: అనగా బంగారు కొండను పుట్టించావు.
1: ఓ లార్డ్ యు హావ్ గివెన్ రైజ్ టు దిస్ మేరు, ద మౌంటైన్ మేరు, అండ్ థెరెబై గోల్డ్.
0: ఎవరి కోసం పుట్టించావు?
1: బట్ ఫర్ హూ సేక్ హావ్ యు గివెన్ రైజ్ టు దిస్ మౌంటైన్ ఆఫ్ మేరు ఆఫ్ గోల్డ్.
0: త్యాగికి దానితో పని లేదు.
1: A man of sacrifice has no place for it.
0: ఆశ కలిగినటువంటి వానికి ఇలాంటి పర్వతాలు ఇంకా వేయి సృష్టించినా వానికి ఆశ తీరదు.
1: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్నాడు.
1: So what's the use of having any number of these mountains of
0: meru? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
1: What it means is today's desires and wishes are on the increase.
0: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ కర్బ్ యువర్ డిజైర్స్ కెన్ యూ హ్యావ్ పీస్. అండ్
0: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
1: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
1: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్, బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
1: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు షోల్డర్ సచ్ డిఫికల్టీస్
0: మన బాధలు
1: వీ షుడ్ ప్రే
0: మన దుఃఖములు
1: అవర్ డిఫికల్టీస్
0: మన విచారములు
1: అవర్ వరీస్
0: తీరవనంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రీ ఆర్సెల్స్ ఫ్రమ్ దీస్, లవ్ ఈజ్ అ మీడియం ఫర్ దాట్.
0: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయం నందే ఎట్టి బాధలు కూడా మనం బాధించవు.
1: వెన్ వీ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ నో డిఫికల్టీ కెన్ పాసిబ్లీ ట్రబుల్ అస్.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
1: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
1: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
1: అవర్ బ్రదర్స్.
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
1: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
0: వస్తువులను ప్రేమిస్తున్నాము.
1: అవర్ మెటీరియల్ థింగ్స్.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
1: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
1: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
1: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
1: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
1: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
1: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
1: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ

0: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
0: అండ్ పీస్ వి షుడ్ ట్రై అండ్ సెక్యూర్ దీస్ ఇన్ ఎ నేచురల్.
1: శాంతి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ పీస్?
1: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
0: ట్రైంగ్ టు పుట్ ద సెన్సెస్ అండర్ కంట్రోల్ ఈస్ ట్రూ శాంతి.
1: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
0: Now the common understanding of the word peace is patience.
1: ఇది కాదు నిజమైన శాంతి.
0: This is not the meaning of peace.
1: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరియైన విలువ.
0: When you have the sense of equanimity of purpose, that is true peace. Either in difficulties,
1: లాభ నష్టములు యందు,
0: joy or sorrow, loss or gain,
1: విందాస్తుతలు యందు,
0: or in wealth and poverty,
1: క్షమను వహించటమే శాంతి.
0: Where you have forbearance, that is true shanti.
1: ఓర్పును వహించటమే శాంతి.
0: To being having fortitude, that is peace.
1: సమత్వమును పొందటమే శాంతి.
0: Being having equanimity is peace.
1: కనుక సమత్వం యోగం ఉచ్యతి అన్నారు.
0: This equanimity is verily yoga.
1: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
0: Through this equanimity you have yoga, you have peace.
1: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ ది సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధములైనటువంటి సాత్విక మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనం సేవించాలి.
0: ట్రై అండ్ సర్వ్ ద పువర్ అండ్ ద డౌన్ ట్రోడన్.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
0: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై అస్.
1: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
0: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
0: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
0: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
0: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
0: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
0: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
0: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: వేర్ యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వేర్ యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
0: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
0: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించు.
0: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
0: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
0: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
0: సో వీ షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
1: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
0: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
0: దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ సో దట్ యూ కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ దట్ యూ హ్యావ్ దీస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖదుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
0: దిస్ వరల్డ్ దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ ఆపోజిట్స్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్.
1: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు.
0: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
1: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
0: దే ఆర్ లైక్ షాడోస్ విత్ ఇన్
1: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
0: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
1: ఇవి రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
0: దే టు ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యూ కెనాట్ సెపరేట్ దెమ్.
1: బాహ్య జగత్తుకు
0: ద వరల్డ్ అవుట్ సైడ్
1: అంతర్ ప్రపంచమునకు
0: అండ్ ద వరల్డ్ విత్ ఇన్
1: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ ది.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
0: వీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇన్ వన్ ఆస్పెక్ట్.
1: ఆహారాన్ని ఆస్వాదించేది
0: ప్రాసెస్ ఆఫ్ eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
0: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
0: and whatever is given to play in terms of your sensory perceptions,
1: ఇది దేహమా ఆత్మన,
0: is it the body or the ఆత్మ?
1: కాదు కాదు,
0: no,
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే,
0: it is the ఆత్మ proper.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
0: Fragrance which throws you into delight, is it ఆత్మ or the body?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
0: the nose is merely a sensory part.
1: అనుభవించేదంతా అంతఃకరణమే.
0: But the one which experiences is that within it.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్లు వంటివి.
0: These are all like instruments.
1: ఇవి కరణములు.
0: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
0: You cannot really tap that which is permanent
1: through. కనుకనే మనయేమ మనుష్యానాం కారణం మందమోచయః.
0: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: Manase lekundani indriyulu emaatram kodano pani cheyalevu.
0: Without the mind the senses cannot perform.
1: Ee manase indrudu.
0: The mind is indra.
1: Indriyamulaku adhipati ainatundi vaadu kabatti indrudu ani peru.
0: This indra is the lord of these senses, so it's called indra.
1: Kanuka ee adhipati ainatundi manasu yokka sankalpam lekunda indriyamulu emaatram kodano kadalavu.
0: So without the master in the form of the mind, the sensory organs have no role.
1: కనుక మనసును సరియైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
0: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్ కంట్రోల్.
1: మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
0: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు.
0: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
0: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
0: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్
1: యు. ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
0: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కో సన్మతి దే భగవాన్ అన్నాడు.
0: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరియైన బుద్ధి ఉంటే తాను సరియైన జీవితాన్ని అనుభవిస్తాడు.
0: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా నువ్వు పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
0: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరుల తప్పులు వెతకరాదు.
0: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
0: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను,
0: ట్రై టు రెక్టిఫై ది మిస్టేక్,
1: తనలో ఉన్న తప్పులను
0: అండ్ ద షార్ట్ కమింగ్స్ విత్ ఇన్ యూ,
1: దీన్ని తాను చూసుకుని సక్కదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ట్రై టు లుక్ ఎట్ దెమ్ అండ్ ట్రై టు రెక్టిఫై దెమ్.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: వన్ హూ కెన్ రెక్టిఫై హిస్ ఓన్ షార్ట్ కమింగ్స్ కెన్ ఫాలో ద
1: నిరంతరము పరుల దోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
0: కెన్ ఫాలో ద గుడ్ పాత్. వన్ హూ లుక్స్ ఫర్ ద షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్, యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ విత్ బ్యాడ్ థింగ్స్.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎల్స్.
1: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
0: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలము దుష్టుడే.
0: One who is evil minded.
1: సజ్జన మార్గములో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడాను వెతకడు.
0: One who has taken the noble path will never seek the faults of
1: others. కనుక ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
0: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
0: దట్స్ వై ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఇస్ ఎ సేయింగ్ విచ్ గోస్, ద డాగ్ ఈజ్ ఆఫ్టర్ చప్పల్స్ అండ్ శాండిల్స్ అండ్ ఫుట్ వేర్, and the evil minded is after mistakes and shortcomings.
1: కనుక మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
0: సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్, యు ఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
0: దేర్ ఇస్ నోబడీ హూ ఇస్ బియాండ్
1: దిస్. ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
0: సర్టెన్లీ దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
0: బట్ వి షుడ్ నాట్ గో బై దెమ్.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: యు ట్రై అండ్ లవ్ ఆల్ ద అదర్స్ అరౌండ్ యూ.
1: తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగరు.
0: Now one who looks for faults in others cannot find his own faults.
1: అందరి యందు సోదరత్వమును,
0: this brotherhood in everyone,
1: అందరి యందు కూడా దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
0: and seek and experiencing the divinity in all,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: You will become deserving of the grace of God.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
0: Who's close to God, who has secured the grace of God, that person who has loved all beings,
1: దైవాన్ని ప్రసన్నులు గావించిన సమయమునందే, సర్వస్వాన్ని కూడా నువ్వు ప్రసన్నుడు గావించిన వారు.
0: వన్స్ యూ హ్యావ్ ప్లీజ్ గాడ్, యూ హ్యావ్ ప్లీజ్ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్ అరౌండ్ యూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
0: దట్ దిస్ బాడీ హ్యాస్ ఎ బర్త్డే.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, వేర్ స్టెడీనెస్ ఆఫ్ పర్పస్ కమ్స్ ఇన్ టు బీయింగ్, వేర్ యూ ఆర్ ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ ద డే వేర్ యూ షుడ్ రిగార్డ్ ఇట్ యాజ్ ఎ డాన్ ఆఫ్ ఎ న్యూ డే.
1: సాధకులు కాబోయేటువంటి వారు,
0: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధకులు,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
0: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
0: షుడ్ గో టు ద విలేజెస్.
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
0: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
0: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
0: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
0: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: లీవ్ అవుట్ సేవ, యూ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఇస్ ఆఫ్ నో యూజ్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణుస్తరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
0: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
1: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
0: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై దిస్ సైక్లోనిక్ స్టార్మ్.
1: సాధ్యమైనంత వరకు,
0: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
0: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
1: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
0: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
1: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
0: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్కంఫర్టబుల్,
1: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
0: ట్రైంగ్ టు బ్రింగ్ రిలీఫ్ టు సచ్ పీపుల్, డూ సమ్ సర్వీస్.
1: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచినే ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
0: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisar prantramulu varainatunti Guntooru, Krishna, West Godavari, veerandaru kudanu andulo palgoni ee sevalo meeru jeevithanni saarthakam chesukondi.
0: Not only that, the neighboring districts in terms of Guntur, Krishna and West Godavari districts, they also should join this service activities and sanctify yourself.
1: తోటి సోదరి సోదరి మండలంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
0: When your own brothers and sisters are suffering thus, we should not be mere passive spectators. It's not proper on our part.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
0: Certainly suffering would come to every person.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
0: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
0: అండ్ అగైన్ వీ షుడ్ నాట్ గో ఫర్ ద సేక్ ఆఫ్ విన్నింగ్ ప్రైజ్ అండ్ ఎక్లెయిమ్.
1: నిరపేక్షతో,
0: వితౌట్ హావింగ్ ఎనీ
1: నిష్కామ కర్మలు ఆచరించాలి.
0: Indulging in selfless service.
1: భగవద్గీతలో ప్రధానమైనటువంటి యొక్క సూక్తి అదియే.
0: This is the first principle in the Bhagavad Gita.
1: నిష్కామ కర్మ.
0: This selfless service.
1: ఇదే స్థితప్రజ్ఞ లక్షణం.
0: This is the hallmark of any
1: కనుక
0: person who has equanimity of purpose.
1: ఈనాడు ప్రధానమైనటువంటి ఆదేశము,
0: today the primary injunction being given to you is
1: సర్వ జీవులను ప్రేమించి,
0: love all living forms and beings.
1: దైవానుగ్రహమును పొందుటకై,
0: in order to secure the grace of God,
1: nitya prarthanalu yendu,
0: in your daily worship,
1: loka samasta sukhino bhavantu,
0: may all wherever they are enjoy peace, prosperity,
1: sarvulu kudanu chemanga untundali,
0: let all beings be safe,
1: sarva deshamulu kudanu chemanga untundali,
0: let all countries enjoy peace and prosperity.
1: Bharat desham anetvanti yokka sankuchitamaina bhavamu unchukoraadu.
0: You should not have this narrow feeling that only India should prosper or benefit.
1: Vichara bhavamuto
0: have this broad mind, broad thoughts.
1: మీరు సేవలు చేయడానికి ప్రయత్నించాలి.
0: డూ యువర్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాడ్ విజన్.
1: విశాల హృదయమే లేకుండినా,
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్
1: సర్వ సాధనలు కూడాను కేవలము వ్యర్థమైపోతాయి.
0: ఆల్ యువర్ సర్వీస్ వుడ్ బికమ్ యూస్లెస్ అండ్ ఫ్రూట్లెస్.
1: కనుక నేటి నుండి,
0: therefore from today,
1: రాబోయే 60th బర్త్డే, 60 సంవత్సరముల బర్త్డే అని మీరు అనుకుంటున్నారు.
0: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: ఈ లోపల మీరు సంకల్పించుకున్నటువంటి 6000 గ్రామములను కూడాను సంపూర్ణ తృప్తితో మీరు సేవలు చేయాలి.
0: And before this deadline of the 60th birthday, the 6000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
0: Achieve the targets laid down.
1: విద్యా సంస్థను స్థాపించాలి.
0: In every village have an education
1: institution. వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Bring the health care to these villages.
1: జలమును వారికి అందించాలి.
0: Give them drinking water.
1: రోడ్లను వేయాలి.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: These are the main points of your sadhana.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము, ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
0: Instead of doing this, by saying that we have adopted a village, we indulge in activities which are nothing at all. This is not proper.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
0: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: Eat what you really need.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: So thereby you must save up some money.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: And in addition to this food, we also should not waste away the facilities available to us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: In order that we might make some savings of money, try to curb our expenditure.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: There are many wealthy people who on occasions like marriage and so on spend thousands of rupees.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ. రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డూ నాట్ హ్యావ్ మనీ టు గో బై.
1: మిస్యూజ్
0: ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్, ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకమైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు చెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము.
0: For want of money, they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ.
0: This money is given now for you to undertake
1: your...
0: for undertaking journeys for your spots of service. It should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: You must regard this as a significance of today's celebration of birthday. That is this element of love.
1: నా ప్రేమపూర్వకంగా
0: and having received this love,
1: దయా ప్రేమల హృదయముతో
0: plunge into service activities.
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
0: Today I, born out of విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ ఐ ఎమ్ గివింగ్ యూ ఎ సమ్ ఆఫ్ 10 lakh rupees.
1: డాక్టర్ సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్. గోగాయ్, అస్సాం. గుప్తా, బీహార్. మాథుర్, బీహార్, మాథుర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
1: గుజరాత్. మాథుర్,
2: హిమాచల్ ప్రదేశ్.
1: హర్యానా, హర్యానా.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savan.
1: Madhya Pradesh.
2: Orissa, Mr. Pani.
1: Come on.
2: Madhya Pradesh.
1: Orissa.
2: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamala Mal. West Bengal, Nitin Majmudar. These are all state Seva Dal conveners. As you know, the Education and Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Sri Manima, take it.
3: ప్రేమ ముదిత మనసే క

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే

0: అతడే యూత్ ఆమె యువతి కాదే. ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు.
1: ఇన్ గుడ్నెస్, ఇన్ హ్యూమన్ క్వాలిటీ, ఇన్ మొరాలిటీ, ఇన్ టోటల్ ట్రూత్, ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ది ఆల్ ది ఐడియల్స్, హీఈస్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్, అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్. అండ్ సచ్ పీపుల్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ సచ్ వన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టూ.
0: ప్రేమ స్వరూపులారు,
1: embodiments of love.
0: manchitanamunandu manavatvamunandu yemki manchitanam.
1: What is goodness?
0: Good behavior, good manners, good discipline, good character.
1: Goodness meant good behavior, good manners, good discipline.
0: Manavatvamunandu satya, dharma, shanti, prema, ahimsa, ee aidu ప్రతి మానవునికి పంచ ప్రాణములు.
1: ద హ్యూమన్ యాజ్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది. అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది.
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyamu cheratanki aneka janmalu aneka samvatsaramulu kalamu teesukuntunnadu.
1: In this life journey to reach the destination, man takes very long time and in fact even many lives.
0: ఎందుకు ఇంతకాలం?
1: వై దట్ లాంగ్?
0: ఎందుకు ఈ శ్రమలు?
1: వై ఎగ్జర్షన్?
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది.
1: ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ.
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం.
1: ఇస్ ఆల్ ది ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము.
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ in travelling from the position of I to the position of we.
0: ఈ నాటి యువతి యువకులు యావత్ ప్రపంచమునందున్నటువంటి యొక్క విషయం నన్నీకుడును తెలుసుకున్నట్టు గుర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు.
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: కాని ఒక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్.
0: యావత్ ప్రపంచమునందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రము లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్.
0: ఎన్ని శక్తులు సాధించి కూడా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్, ఆల్ కెపాసిటీస్.
0: లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు.
1: There are thousands of intellectuals in the world.
0: లోకములో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు.
1: There are many scholars too.
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: There are educated people.
0: గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు.
1: Highly intelligent are present.
0: కానీ
1: but
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all these people? Why?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: First one has to know who he is, to know one's own self.
0: తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడాను నిరుపయోగమైనటువంటి పనులే. నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth, by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

0: యావత్ సర్వం పునర్లభ్యం. ఏతత్ సర్వం పునర్లభ్యం నా శరీరం పునః. దేనిని పోయిన తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతా విలువలే పోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: If you lose anything, you can get them back. But human values, when once they are lost, they cannot be acquired.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలను మాత్రము పోగొట్టుకున్నాడు.
1: Man has accomplished everything today, but he has lost his human value.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: మానవు నుండి సత్యమే మనం వెలుగులినా సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: If truth is gone, he is a creature without life of truth.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండవ ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: If righteousness dharma is gone, he'll be losing second life breath.
0: రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, ఐదు ప్రాణములు కూడా పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు.
1: Man has lost all the five life principles.
0: ఈనాటి మానవుడు కేవలం ప్రపంచము లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: Man today is leading an artificial life.
0: సహజ జీవితాన్ని గడపటం లేదు.
1: He's not leading a natural life.
0: సహజ గుణములు తనయందు లేవు.
1: He has no natural quality.
0: కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: He is just living as a human being, as enacted in a drama, but in reality it's a dead life.
0: ప్రతి మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: In fact, God is important for everyone.
0: Who is God?
1: Who is God?
0: Where is God?
1: Where is God?
0: అని క్వశ్చన్ వేసుకుంటే, truth is God, love is God.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: ఈ truth, భారతీయ truth, అమెరికన్ truth, జపాన్ truth, జర్మన్ truth, పాకిస్తాన్ truth అనే భేదము లేదు. Truth అందరికీ ఒక్కటే.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: ప్రపంచమునకు అన్నింటికీ truth అదే దైవము.
1: Truth is God for the entire world.
0: దేశ భాషలు, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చు, కాని సత్యం ఒక్కటే.
1: Languages, the traditions and ideologies may differ, but the truth is one.
0: ఇట్టి సత్యం నాస్తి యో ధర్మ, ప్రేమ అనేటువంటి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకున్నాం.
1: అండ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ లాస్ట్ టుడే.
0: ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము.
1: లవ్ ఈజ్ అవర్ లైఫ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమనే ఈనాడు మనము కోల్పోయినాం.
1: We have lost that love today.
0: ఈ ప్రేమ కూడాను కృత్రిమమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము.
1: Even that love has become artificial today.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: But the divine love is heart to heart, love to love.
0: Not body to body.
1: It's not body to body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: యువకులారా,
1: youngsters,
0: యూతులారా,
1: men and women,
0: మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: Your life is a long journey.
0: ఇలాంటి ప్రయాణం లోపల less luggage, more comfort, make travel a pleasure.
1: Follow the principle, less luggage.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: Your desires constitute the luggage.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: You have to lessen the burden of desires.
0: ఎంత కాలం ఈ కోరికలు?
1: How long?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result you get out of them?
0: ఏమీ కలగటం లేదు.
1: Nothing whatsoever.
0: కానీ
1: but
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand the truth behind the lie.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: In fact, you are the children of your own country.
0: మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది?
1: వై ఆర్ వీ బాన్?
0: కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితము.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్, రైమెంట్ అండ్ షెల్టర్, ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. నౌ
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: మనం అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ ఆల్.
0: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు. మనకు
1: ఇస్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆ గవర్నమెంట్ డ్యూటీ.
0: తోటి మానవులను సేవించి
1: వి షుడ్ సర్వ్.
0: తోటి మానవులను ఆనందపరిచి
1: వి షుడ్ మేక్ బ్రదర్ హ్యాపీ.
0: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యము.
1: అవర్ డ్యూటీ లైస్ ఇన్ మేకింగ్ అవర్ బ్రదర్ హ్యాపీ.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.
1: వెన్ వన్స్ వీ టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
1: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నించింది?
1: హౌ డు యూ గెట్
0: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
1: అండ్ ద సర్వీస్ విల్ టేక్ యూ టు డివోషన్.
0: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: ద మిస్టరీ బిహైండ్ ద సర్వీస్ ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ సఫర్స్ ఫ్రమ్ ఎయిల్మెంట్.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిజీజెస్.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు,
1: నాట్ ఓన్లీ డాక్టర్.
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: గాడ్స్ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాలను కోల్పోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ గ్రేస్ ఇస్ మోస్ట్ నెసెసరీ. హ్యావ్ యూ నాట్ నోటీస్ మెనీ పీపుల్ డైయింగ్?
0: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: వి హావ్ టు అప్హోల్డ్ అవర్ మోరాలిటీ.
0: నిజాయితీని కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో లోపలంతా హాలో.
1: Is only hollow, hollow, with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ది డివినిటీ?
0: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
0: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
1: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
0: అంతా ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇట్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు?
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థమునందు కానీ ఏ శక్తి ఎందుకు కారరాదు?
1: ద డివినిటీ విచ్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
1: The whole world is full of highest magnetic power.
0: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
1: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
0: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: Every little object
0: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: A clock being is also magnetic
0: power. కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడాను కారరావు.
1: In fact, the divine power latent is in man, is nowhere else.
0: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
1: In fact, this divine power from top to toe in every
0: man. కానీ ఈ దివ్య తత్వాన్ని మానవుడు గుర్తించవలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name, and so on.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
1: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే యుటర్ ఇట్స్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మంలో ప్రత్యేకంగా మన ఎందు లేవు.
1: సో
0: ప్రేమ ఎందే లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైట్స్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము అసూయ దంభము ఇత్యాది కర్మలన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్.
1: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal
0: qualities.
1: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth. All the six bad qualities are of our own making.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైన తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి గతి స్థితి సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్, ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
0: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
0: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
0: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
1: When the power of the senses is lost, everything is gone.
0: Natapamsi natithanam nasastrana japanahi samsaram sagarottare sajjanam sevanam vina natapamsi. తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పెన్
0: తీర్థానం
1: నో పిల్గ్రిమేజ్
0: నా శాస్త్రాన జపానహి
1: నా సీక్రెట్ టెక్స్ట్ నో చాంటింగ్ హిస్ హోలీ
0: నేమ్ సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్
0: సేవ సేవ సేవ.
1: Service is the only way.
0: సేవ రెండు పదములతో కూడినటువంటి పదము.
1: సేవ సర్వీస్ ఇస్ ఎ టూ లెటర్డ్ వన్.
0: కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్స్ లో మనం చెప్పలేము.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఇస్ ఇమ్మెజరబుల్.
0: దాన్ని కొలతమేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ మెజర్ ఎస్టిమేట్ ఇట్.
0: అలాంటి ప్రేమతత్వాన్ని మనము వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి
1: you have left that great noblest love and you are adopting the low
0: vilayinatundi balamainatundi mana manavatvanni kolipothunnam.
1: We have lost that human life which is most important.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Motta mota nee divyatvanni meer gurtinchandi.
1: Recognize the divinity within.
0: Nee evaru aneetundi satyanni nee gurtinchu.
1: First know thyself.
0: తనంతాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
1: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వే.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: సిన్స్ మెనీ ఆర్ న్యూ హియర్,
0: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చు.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్ టు బిగిన్ విత్.
0: ఇది ఏమిటి? నా బట్ట.
1: దిస్ మై క్లాత్.
0: ఇది నా తట్ట.
1: దిస్ మై ప్లేట్.
0: ఇది నా దేహము.
1: మై బాడీ.
0: ఇది నా మనసు.
1: మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: మై ఇంటెలెక్ట్.
0: బట్ హూ ఆమ్ ఐ?
1: దెన్ హూ ఆమ్ ఐ?
0: నా దేహము.
1: మై బాడీ.
0: నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ. బట్ హూ ఆమ్ ఐ?
1: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్. దెన్ హూ నో దైసెల్ఫ్?
0: తనను తాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వమును గుర్తించుకోగలడు.
1: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వేస్.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: Since many are new here.

0: But then who am I?
1: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీవు వేరు.
0: When I say my body, I am different from, separate from the body.
1: నీవెవరు?
0: Then who are you?
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to know this truth.
1: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనం.
0: We go by these instruments and identify ourselves with instruments.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణం అన్ని కూడా నువ్వు పనిముట్లే.
0: Therefore the body, mind, intellect, senses and inner instrument are all instruments.
1: You are the master
0: of all.
1: Master the mind, be a master mind.
0: Master the mind and be a master mind.
1: నీవు మాస్టర్ గా ఉండాలి.
0: You be a master.
1: నీవు ఈ దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు.
0: You should not be a slave to your body, mind and intellect.
1: ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
0: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
1: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ దాని స్వాధీనంలో మనం కాకూడదు.
0: In fact, body and mind should be under your control. You should not be controlled by them.
1: ఒక అమ్మాయి చెప్పింది. స్వామి ఇంతకు పూర్వం అంతా కూడా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: అండ్ భగవాన్ సేడ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: కానీ ఇప్పుడు చెప్తున్నాడు యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
0: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్,
1: నాట్ యువర్ మెసేజ్,
0: నాట్ యువర్ మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్,
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: నో యువర్ నేచర్.
1: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
0: if you are in the wrong path,
1: తప్పు మార్గంలో నీవు ప్రవేశించి,
0: in the wrong way,
1: చేయరాని పనులు చేసి,
0: do all wrongful
1: things, ఇదంతా కూడా దైవం యొక్క రూపమే అనుకుంటే అది తప్పదు.
0: Never consider them godly. You are mistaken.
1: అదంతా కూడా your message is not my message.
0: And that's all your message, nothing to do with Swami's message.
1: కనుకనే మనం చేసినప్పుడు, దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి.
0: From the standpoint of God, all your actions are bound to God.
1: సత్యమార్గంలో ప్రవేశించాలి.
0: They should be truthful.
1: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
0: They should be righteous.
1: శాంతి హృదయాన్ని పొందాలి.
0: And peace should be installed in your heart.
1: అహింసలో ప్రవేశించాలి.
0: And you should take to non-violence.
1: ఈనాడు ఎక్కడ పోయినా హింస, హింస, హింస.
0: Everywhere there's violence.
1: ఎక్కడికి హింసలు?
0: Where from you get?
1: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి.
0: Everything comes out of
1: oneself. Reflection of the inner being.
0: Everything is a reflection of the inner
1: హింస
0: being.
1: హింస outside లేదు, నీయందే ఉంటున్నది.
0: Violence is in you.
1: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
0: దాట్ ఈస్ నాట్ అవుట్ సైడ్.
1: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
0: అండ్ యూర్ ఇంప్రూవింగ్.
1: మొట్టమొదట నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
0: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
1: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ సీ గుడ్ ఎవ్రీవేర్.
1: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
0: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడీ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ మంచి చెడ్డలు నీకు నీవే కానీ ఇతరులు కాదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ. నక్కలనే
1: మొట్టమొదట చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదట దాన్ని నిర్మూలన చేసే.
0: దెన్ వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
1: మంచి చూసినప్పుడు ఇది నా మంచి.
0: వెన్ యూ ఫైండ్ గుడ్, ఎస్ ఇట్ బిలాంగ్.
1: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
0: యాజ్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ యూ పుట్ ఆన్, సో ఇస్ ద కలర్ ఆఫ్ ద విజన్.
1: అది జగత్ యొక్క దోషమా? కాదు.
0: Nothing wrong with the creation.
1: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము.
0: The mistake lies with the color of the glasses.
1: కనుకనే మొట్టమొదట ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
0: Therefore the God's nature, divinity is within you.
1: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
0: All thoughts originate from you.
1: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
0: Heart is the altar of God.
1: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
0: All sacred things should come out of your heart.
1: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
0: Our conduct should be sacred.
1: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి.
0: Today the behavior of the youth is really perverted.
1: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
0: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: మంచితనమును,
0: గుడ్నెస్,
1: మంచితనం అనేటువంటి ఉన్నప్పుడే ఇది యువకుల తత్వానికి గుర్తు వస్తుంది.
0: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
1: యువకుడు యువకుడు యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
0: Being an youngster, if you act in a wayward nature, you cannot qualify
1: as a youth.
0: You are not a human.
1: కేవలం అనిమల్ హృదయంగా ఉంటుంటారు.
0: It's like that of an animal.
1: ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించేటువంటి డాగ్స్ కానీ మ్యాన్ కాదు.
0: The one with wayward nature acting as per whims and fancies.
1: కాబట్టి నేను మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగినటువంటి ప్రవర్తన నడిచించు.
0: If you say you are a human being, act in a human way.
1: కామ క్రోధ లోభ మోహముల మధ్యనన్ని కూడాను అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు.
0: The lust, greed and avarice and the hatred are animal qualities.
1: ఒక్క క్షణంలో నీకు క్రోధం వస్తుంది.

0: At one moment of time you are curious.
1: Take time. Am I dog or man? I am not dog. I am man. Answer this question.
0: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
1: Lega aneka vidhamaina chinchalatvam prarambhamavutundi.
0: And there starts the real thing.
1: That time, take time.
0: Take
1: don't
0: time.
1: Haste.
0: Don't
1: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste.
1: Padakudu manam.
0: Don't haste. Take
1: aa
0: time.
1: Pichi bhavalu vachinappudu, I am not monkey, I am man. Aa rakanga chintichu, neevu monkey thoughts potundi.
0: When all silly thoughts find their way in your mind, put a question like this.
1: Manavuni yandu aarudhinchetundi prati durgunamulaku ane rogani kudanu తన ఎందే ఉంటున్నది దివ్య ఔషధాలు.
0: ఇన్ ఫ్యాక్ట్ వెరీ గుడ్ డ్రగ్స్ మెడిసిన్స్ ఆర్ ఇన్ యూ క్యూరేటివ్ ఫర్ ఆల్ ది సిక్నెసెస్ ఎయిల్మెంట్స్
1: కనుకని ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ ఎందే ఉంటున్నవి.
0: అండ్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో బై టేకింగ్ ద మెడిసిన్.
1: ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
0: దెన్ వన్స్ యూ డెవలప్ గుడ్ క్వాలిటీస్
1: ఈ దుర్గుణములు రోగానికి ఏమాత్రము బానిస కావు.
0: నెవర్ సబ్మిట్ యువర్ సక్కమ్ యువర్
1: ఈనాడు ప్రపంచం అంతే కూడా దుర్గుణము దురాలోచన దుష్టంగము ఇలాంటి దీంతోనే బాధపడుతుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్లీ సంక్ ఇన్ బ్యాడ్ థింకింగ్ బ్యాడ్ కంపెనీ మెనోవరింగ్ వికెట్ థాట్స్.
1: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను ఈ అశాంతిని మనం రూపుమాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
1: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి.
0: వెన్ వన్స్ వి హావ్ వర్చువస్ యంగ్స్టర్స్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి కిల్డ్.
1: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైన గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
1: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి కానీ
0: వీ హావ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్.
1: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవాల్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
1: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
0: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
0: వీ మస్ట్ హ్యావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
1: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
0: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: డిజైర్స్ ఆర్ రాంపెంట్ అమంగ్ యంగ్స్టర్స్.
1: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
0: కట్ షార్ట్ యువర్ డిజైర్స్ టు ద మాక్సిమం.
1: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
0: యువర్ యాజ్ అ స్టూడెంట్ స్టడీ వెల్.
1: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
0: సెక్యూర్ హై పర్సంటేజ్.
1: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
0: మీ
1: తల్లిదండ్రులను గౌరవించు.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: వారిని సేవించు.
0: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: పెద్దలను సేవించు.
0: సర్వ్ ఎల్డర్స్.
1: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
0: సర్వ్ యువర్ కంట్రీ.
1: ఈ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
0: లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్ ఇన్ ద
1: సమాజం లోపల గుడ్ నేమ్ తీసుకుని రావాలి.
0: అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ.
1: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
0: దెన్ ఓన్లీ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చును.
0: అట్ వన్ టైమ్ యూ హావ్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టడీ?
1: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచినే తీసుకున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డ్రాన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్
1: సమాజం నుంచి అర్పించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
0: యూ హావ్ టు సరెండర్ డెడికేట్ యువర్ నాలెడ్జ్ టు ది సొసైటీ.
1: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాలు ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
0: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యూ బర్న్ ఇట్.
1: కనుకని నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
0: సో లెట్ యువర్ నాలెడ్జ్ బి దేర్ టు సర్వ్ ద సొసైటీ.
1: అది నిజమైనటువంటి ఒక విద్య.
0: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
1: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
0: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్?
1: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికి వస్తాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ మొరాలిటీ, ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
1: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
0: మనీ ఇస్ నెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
1: కానీ ఎంతనో అంతవరకు
0: అండర్ సర్టన్ లిమిట్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యువతులారా,
0: దెన్
1: మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
0: Humanness is nothing but sacred.
1: భగవంతుడు వేరు కాని నీవు వేరు కాని కాదు.
0: And you and God are not separate.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
0: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
1: కాని నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
0: And once you know the truth, you know that you are God.
1: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
0: And you have to recognize the divinity in other fields.
1: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
1: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనే రాణించదు.
0: వితౌట్ ద డివైన్ ప్రిన్సిపల్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ నెవర్ షైన్.
1: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
1: ఎట్టి సేవలు చేయాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
1: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
0: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
1: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
0: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
0: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: నీవు అనుభవించిన ఆనందాన్ని పది మందికి పంచాలి.
0: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
1: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
0: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
1: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
0: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
1: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఎక్స్పాన్షన్ లవ్.
0: ఎక్స్పాన్షన్ లవ్,
1: కంట్రాక్షన్ లవ్.
0: నాట్ కంట్రాక్షన్ లవ్.
1: నేను నేను నేను అనేటువంటి దీంతోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
0: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
0: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
1: జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ.
1: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
0: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
1: నాకు అదే కావాల్సింది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను,
0: రైట్ ఫ్రమ్ బర్త్,
1: సేవ సేవ సేవ.
0: భగవాన్ రెండర్డ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: సేవ లోపలే ఈ జీవితాన్ని అంతా అర్థం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ సర్వింగ్.
1: మై మెసేజ్,
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
1: కనుక నేను చేసి మీకు చూపిస్తున్నా.
0: భగవాన్ డస్ దట్.
1: నేను సర్వమును ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను.
0: హి లవ్స్ అండ్ వాంట్స్.
1: కానీ ఈ ప్రేమతత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు.
0: యంగ్స్టర్స్ డు నాట్ టేక్ ఇట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: మీ భావాలను పురస్కరించుకుని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురస్తం చేసుకుంటున్నారు.
0: బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఇన్ యువర్ ఓన్ వే.
1: దట్ ఇస్ నాట్ మై మిస్టేక్, యువర్ మిస్టేక్.
0: దిస్ ఇస్ నాట్ భగవాన్స్ మిస్టేక్.
1: మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ మిస్టేక్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్.
1: కనుక మొట్టమొదట ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్
1: అండర్స్టాండింగ్. చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, ద
1: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది
0: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
1: కానీ మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
0: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్, దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
1: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్, దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్, ఫైట్.
1: మొట్టమొదటి దైవ ప్రేమితము అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకటా వచ్చింది ప్రేమ ఒక్కటే.
0: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇస్ విత్ యూ ఇన్ యువర్.
1: ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు.
0: నో రిలేటివ్స్ ఫాలోడ్ యూ.
1: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
0: నో ఫ్రెండ్స్ ఈదర్.
1: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యూ సిన్స్ బర్త్.
1: ఆ ప్రేమనే నిజమైన దైవము.
0: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
1: అతనే నీ వెంట వచ్చాడు.
0: అండ్ హీస్ విత్ యూ.
1: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
0: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
1: పది మందికి ఈ ప్రేమని పంచు.
0: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
0: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
1: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే.
0: బికాస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్ ఆఫ్
1: ప్రేమ. లేదు, ప్రేమ లేదు.
0: There's no love in this world.
1: ఏమిటి ఈ చూపించేటువంటి ప్రేమలంతా?
0: What's all that you see?
1: ఇవంతా కూడా కృత్రిమమైనటువంటి ప్రేమలే.
0: All that is merely artificial.
1: నయా పైసా కూడా పనికిరాదు.
0: They're useless.
1: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
0: What for? Why should develop that?
1: మనం బ్రతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
0: Whether we are alive or dead, that which is permanent is love.
1: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
0: And we should develop that permanent love.
1: శాస్త్రమైన సత్యాన్ని మనం అనుభవించండి.
0: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
1: అది ఏ ఋతం ఋతం ఋతం అన్నారు వేదములు.
0: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ఋతం.
1: సత్యం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
0: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్.
1: చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
0: నాట్ దట్ టెల్లింగ్ వాట్
1: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
0: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
1: త్రికాలం ఎందుకు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
0: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్ లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
1: నువ్వు దిన్నం కూడా డ్రెస్సులు మార్చుకోవచ్చును.
0: యూ మే చేంజ్ యువర్ డ్రెస్.
1: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకొక కలర్ వేసుకోవచ్చు.
0: యు మే వేర్ వన్ కలర్,
1: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్,
0: ది డ్రెస్ మే యు మే చేంజ్,
1: కానీ నీ దేహం ఒక్కటే కదా.
0: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
1: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
0: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
1: మనం భిన్నము డ్రెస్సును మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: జస్ట్ దట్ వీ చేంజ్ అవర్ డ్రెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: మనం డ్రెస్సును మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
0: Just lives come and go as we change our dresses.
1: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
0: Why are you born? To die anyway.
1: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
0: And everything is a passing cloud.
1: ఏది కూడా permanent clouds కాదు.
0: There's not even single permanent
1: cloud. ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
0: So long you're alive, serve people and die.
1: అంత్యం ప్రాణం విడిచిపెట్టే వరకు కూడా మనం సేవ చేయాలి.
0: And in fact, so long we're alive, every moment we should serve.
1: జీవ సేవలు చేయాలి.
0: We should serve the fellow man.
1: దేవ సేవలు అవసరం లేదు.
0: In fact, you don't need to serve God.
1: జీవుడే దేవుడు.
0: In fact, individual is God.
1: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
0: If you serve the mankind, it amounts to service to God.
1: కనుక నేను మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
0: Start your life with service.
1: మొట్టమొదట నడుమొంచి పని చేయండి.
0: Bend your body and work.
1: ఇంద్రియాలను అరికట్టుకోండి.
0: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియాలు అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యు హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
1: కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ ఎనిమల్ మెంటాలిటీ ఈస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
1: ప్రేమమయంగా మార్చుకుంటే
0: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్
1: లవ్, సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
1: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
0: సో మెనీ అసెంబ్ల్ హియర్.
1: ఎవరికి ఆహ్వానం చేశాం?
0: హూ ఆర్ ఇన్వైటెడ్?
1: ఎవరికి ఇన్వైట్ చేశాం?
0: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
1: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
1: మీకు నా పైన, నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమనే మన సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
0: ఇట్ ఇస్ భగవాన్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
1: మనకు ప్రేమనే ఇంత సన్ని సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు, కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
0: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈస్ ద కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
1: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్.
1: ఈనాడు ఈ ప్రేమ ఎంతవరకు పోతుండాలి? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతుంది.
0: అండ్ లవ్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
1: ఏ దేశమునందైనా కూడాను
0: ఇన్ ఎనీ కంట్రీ
1: మొట్ట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్.
1: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహాలు చేకూర్చాలి.
0: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
1: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు.
0: టుడే వి డోంట్ హావ్ ఐడియల్ పేరెంట్స్.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
0: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
0: వీ డోంట్ హ్యావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
1: కాబట్టి పిల్లలకి దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది?
0: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
1: మొట్టమొదటి ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
0: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ బి గుడ్.
1: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
0: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
1: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
0: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
1: సత్సంగం. సత్సంగం,
0: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
1: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారేమే అవుతాం.
0: వెన్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
1: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారేమే అవుతాం.
0: వెన్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
0: వెల్ యూ కాంట్ బి అదర్వైజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆల్ వర్చ్యూస్.
1: చాలా మంచివారే,
0: వెరీ గుడ్.
1: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ది గుడ్ క్వాలిటీ.
1: ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
0: విత్ ఇన్ దిస్ span of 3 days you can develop this goodness in you.
1: ఈ దుస్సంగమును దూరం చేసి,
0: give a bad company,
1: దుష్టత్వాన్ని దూరం చేసి,
0: give a bad
1: దురాలోచనలు దూరం చేసి,
0: bad thinking,
1: సద్భావాలను పెంచుకోండి.
0: And develop good thoughts.
1: అది ఎలాంటిది?
0: What sort?
1: అందరూ నా బ్రదర్స్.
0: All are my brothers.
1: All are my brothers.
0: All are my brothers.
1: ఆ విధంగా తీసుకో. వీడు మాత్రం నా బ్రదరు, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదమును పెట్టుకోకండి.
0: Don't have the feeling he is my brother and so on so my brother.
1: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
0: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ద ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్ ఆల్ అవర్ బ్రదర్స్ ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: ఒక్క సూర్యుడు అనేక దీవ్యాలు అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ సన్ అండ్ హిస్ రిఫ్లెక్షన్స్ ఆర్ మెనీ.
1: కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దిస్
1: రియాక్షన్. రియాలిటీని మనం సంపాదించాలి.
0: గో బై దిస్ రియాలిటీ.
1: ఎందుకు ఈ రిఫ్లెక్షన్? ఎందుకు ఈ రియాక్షన్? ఈ రీసౌండ్?
0: వై దిస్ సౌండ్?
1: ఇదే మనం పంచుకుంటున్నాము.
0: అండ్ దిస్
1: అంతా మనం మాట్లాడేదంతా రీసౌండే.
0: వాట్ ఆల్ వీ స్పీక్ ఈజ్ రీసౌండ్.
1: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
0: ఆల్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్షన్.
1: ఇంకా ఎట్ట మనకు రియాలిటీ మనకు తెలుస్తుంది?
0: దెన్ హౌ డు యు నో ద రియాలిటీ?
1: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ద దివ్యత్వం.
1: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
0: ఓన్లీ వన్ ఇస్.
1: అది ఏ నిజమైనటువంటి దివ్యత్వం?
0: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
1: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
0: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాకర్. అది
1: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
0: ఇట్స్ పర్మనెంట్.
1: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ ది స్పిరిట్.
1: ఈ రూపనామాలను మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ గో బై ద నేమ్ అండ్ ఫామ్, యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
1: రూపనామాన్ని త్యజించండి.
0: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
1: దివ్యమైన భావాన్ని వరించండి.
0: డెవలప్ ద డివైన్ థాట్స్.
1: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
0: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
0: యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 డేస్.
1: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
0: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ వారు ప్రయత్నించడం లేదు.
0: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
1: అంత ప్రపంచం ప్రపంచం ప్రపంచం, ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
0: దే హావ్ గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్.
1: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
1: అలాంటి రియాలిటీ నీవు చూడు.
0: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
1: ఈ ప్రాపంచమైన ఏది కూడా రియాలిటీ కాదు.
0: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
1: కానీ నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
0: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాజ్ వెల్.
1: తల్లిదండ్రులను గౌరవించు.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించు.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: పెద్దలను సేవించు.
0: సర్వ్ యువర్ ఎల్డర్స్.
1: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
0: హెల్ప్ ఎల్డర్స్, సర్వ్ దెం వెల్.
1: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
0: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18 సెక్షన్.
1: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదముల్లోనే ఉంటుంది.
0: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేద ఇస్ కంటైన్డ్ ఇన్ ది.
1: సర్వ వేదాంత సారము ఈ రెండు పదముల్లోనే ఉంటుంది.
0: ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్
1: బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
0: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ.
1: సర్వ ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటి ఈ రెండు అక్షరాల్లోనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్ ఆఫ్
1: బైబిల్, ఖురాను, గ్రంథరాజము, భగవద్గీత, వ్యాకరణం అన్నిటి ఎందుకును సత్యం ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హోలీ టెక్స్ట్ లైక్ బైబిల్, ఖురాన్, గ్రంథరాజ్ స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్.
1: అంతా ఒక్కటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
1: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
0: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, ఇట్స్ ఎ మిస్టేక్.
1: మతములు వేరు లేదు.
0: రిలీజియన్స్
1: మతములే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
1: మన అందరిది చేరి ఒకే మతమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
1: అదే మానవ మతము.
0: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఆ హ్యుమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: దీన్ని మీరు పెట్టుకోండి.
0: హ్యావ్ దిస్ in your view.
1: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: If you lead your life along these three principles, you can achieve anything.
1: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి,
0: ఫస్ట్ స్టార్ట్ విత్ సర్వీస్,
1: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
0: We should start our journey from the point of I.
1: అది ఎట్లా చేరేది అని నేను చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us in due course of time.
1: కనుక మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది. లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, ఎన్నో లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
0: దేర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్, యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
1: ఈ లభించినటువంటి ఒక అవకాశమును సద్వినియోగపరచు.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్.
1: దానిని మీరు 10 మందికి కూడా పంచండి.
0: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
1: జగత్తుని సేవించండి.
0: సర్వ్ ది హోల్ వరల్డ్.
1: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ ఆ అధికారం కోసం పుట్టలేదు.
0: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్, నాట్ ఫర్ అథారిటీ.
1: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ,
0: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
1: మనం సేవించడం కోసమే పుట్టాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
1: భగవంతుని పుట్టించిందేదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
1: ఒక సర్వీస్ కోసమని మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
1: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
0: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
1: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
0: యూ కెన్ సర్వ్ దట్ వే.
1: విశ్వ సర్వీస్ మానవ సర్వీసే మానవ సర్వీస్.
0: అండ్ ది రియల్ సర్వీస్ ఇస్ సర్వింగ్ ది హ్యూమానిటీ, హ్యూమన్ సర్వీస్.
1: బీదలను ఆదుకోండి.
0: అండ్ హెల్ప్ ద పోర్ అండ్ పోర్.
1: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
0: అండ్ హెల్ప్ ద సిక్.
1: శక్తిహీనుడైన వారికి శక్తిని అందించండి.
0: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
1: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ దేర్ ఆర్ మెనీ పూర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
1: ఎన్ని బాధల పడుతుంటారు.
0: దేర్ ఆర్ మెనీ సఫరింగ్ పీపుల్.
1: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
0: గో టు ది రెస్క్యూ.
1: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.
0: ఆధ్యాత్మికం
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
0: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
1: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
0: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: మనం ప్రత్యేకించినటువంటిది కాదు.
0: ఇట్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
1: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ యు షుడ్
1: కానీ దీనికి ఏ సబ్జెక్ట్ లేదు.
0: బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్.
1: సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
0: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
0: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
1: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
0: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: సర్వీస్ ని పెంచుకోండి.
0: సర్వ్ పీపుల్.
1: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
0: దెన్ యూ విల్ బి సక్సెస్.
1: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే.
0: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
1: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
0: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
1: మీరు ప్రేమ అధికంగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్
1: ఎవరితోన ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: ఈనాడు మానవుడు ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
0: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే, మోర్ అండ్ మోర్.
1: అది మనకు పనికిరాదు.
0: నౌ ఇట్స్ యూస్లెస్.
1: హంబుల్ డివోటీస్ గా ఉండాలి.
0: బి హంబుల్ డివోటీ.
1: సర్వీస్ గా ఉంటుండాలి.
0: అండ్ యు షుడ్ వెరీ హంబుల్
1: సర్వీస్ మనం చేయాలి.
0: అండ్ యు షుడ్ సర్వ్.
1: అదే నిజమైనటువంటిది.
0: దాట్ ఈస్ ద ట్రూ వన్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 11th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th ఆగస్ట్ 1984. This is an intense and inspiring lesson of vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Tadrusyate vastuni tatra doshah. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిస్ విజన్, టు హ్యావ్ హిస్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలంకి మన కృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రమే నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you'll be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశ.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగంలో కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుకునే ఉంటుంది అది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatyavrikshamu untaru. Ravi chettu chuchinappudu గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫికల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుని పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: ఇన్ ది టెంపుల్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ది గరుడ, and in the temple of Shiva you will have the bull Nandi, and in the temple of Rama you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపై మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుత్వమైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్. వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఈనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించాం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: తన కనుక వస్తు వాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది, శాంతి అనేటువంటిది ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: Kevalam vastu yokka doshamunu gurtinchinanta matramuna vairagyam kaaneradu. Manchini sweekarinchali kudadu.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of these objects, but you will have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta matramna prayojanam ledu, aanandamunuku taginatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకే వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganaga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
2: ఇట్ వాస్ వెరీ
1: ఈ దృశ్యం చూసే సమయంలో చీ చీ ఎట్టి దేహమైన కట్టకడపడికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomenon, a temporary feeling.
1: ఒక గృహిణి ప్రసవ వేదన సమయం లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కరలేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
2: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: The first type of detachment is detachment which arises in cremation ground when he sees the sights there. And the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day-to-day life of people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: Kani ivanni kodunu oka tatkalikamainatundi vairagyamle.
2: All these things may be described as temporary and not permanent type of vairagyam.
1: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
2: Detachment may be described and classified as two types.
1: తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని.
2: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
1: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
2: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ the next day of 2 days later and all that.
1: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
2: This kind of attitude comes only in case of doing good things and good deeds.
1: బద్రికి వెళ్దామా, కేదార్నాథ్కి వెళ్దామా, ఇంకా కాశీకి వెళ్దాం అనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యర్థం చేస్తారు.
2: If it is a decision relating to going to Badri, Kedarnath or Kasi, the tendency is to postpone it from next month we will go.
1: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటాయి.
2: On the other hand, if it is bad activities, the treacherous activities, then there will not be postponement. One would like to just do it immediately.
1: ee kaalamu vyartham gaavinchi manchi karyamulu yendu taanu saarthakam ayyetundi okka vishayanni poorukotam idi evaru kudanu anta prayatninchadu.
2: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
2: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెండ్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరి విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
2: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
1: Idi బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
2: దిస్ ఈస్ ఎ రైట్ రాయల్ పాత్ విచ్ వాజ్ లైడ్ డౌన్ ఫర్ ఆల్ బై బుద్ధ.
1: ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
2: గౌతమ్ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ ది బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ అండ్ ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్, హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
1: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
2: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటికాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
1: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణ క్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
2: ఆల్ దో షీ వాజ్ ఎంపరర్ షీ హ్యాడ్ ఇంటెన్స్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిటాచ్మెంట్ అండ్ ఈవెన్ ఎర్లియర్ షీ హాడ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్.
1: ఒకనాటి సాయంకాలం శ్రీమంతుని యొక్క దేహమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
2: When he was in the cremation ground doing, performing his duties, on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: వచ్చారు, కాస్నం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
2: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
2: When it is put on the fire, they usually just put a little weight on the body because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: బంధువులు మిట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఎండకు వెళ్లారు.
2: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to the

0: బంధువులు మిత్రులు ఎవ్వరూ లేరు అక్కడ, ఒక్క హరిశ్చంద్రుడు మాత్రమే ఉన్నాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే హరిశ్చంద్ర విట్నెస్ ఎ పర్టికులర్ థింగ్ దేర్ వర్ నో రిలేటివ్స్ నో ఫ్రెండ్స్ టు వాచ్ హిమ్ ఇన్ దిస్ పర్టికులర్
0: కట్టెలంతా వేస్తున్నాడు పాపం.
1: హీ వాస్ పుట్టింగ్ ఎ లిటిల్ ఫ్యూయర్.
0: ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
1: సడన్లీ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
0: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరకు చూస్తే తిరిగి మరి పడిపోయింది.
1: హరిశ్చంద్ర వాస్ సర్ప్రైజ్. హి వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హి జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
0: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
1: దెన్ హి జస్ట్ సెడ్ దట్ ఐ థాట్ దట్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ అన్రియల్ టు బి రియల్.
0: మోహంబుతో నా ఇల్లాలని నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఈ కట్టెలను కాలుచో ఇల్లాలు రాదు పుత్రుడు తోడైరాడు చింతింపదన్ అని చాలా బాధపడ్డాడట. ఇంత మహారాజుగా ఉంటుంది, ఇన్ని విధములైనటువంటి ఏకచక్రాధిపత్యం నీయాలి, అన్ని మంది బంధువులు మిత్రులతో కూడినటువంటి ఈ దేహము ఈ కట్టెలతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్ళాడు.
1: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ హస్ గాట్ దేర్ హి షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
0: ఆబ్జెక్ట్స్ వస్తువులు ఎందు ఉండినటువంటి దోషములు.
1: దిస్ ఈజ్ ద డిఫెక్ట్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ది పర్సన్ అండ్ ఆల్సో.
0: ఏనాటికైనా ఎప్పటికైనా ఈ దేహం అనేటువంటిది కానీ వస్తువులు అనేటువంటిది కానీ విషయములు అనేటువంటిది కానీ మారకుండా ఉండవు.
1: ఎనీ డే ఎనీ టైం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్ దేర్ విల్ సర్టన్లీ బి చేంజెస్ ఇన్ ఆల్ ద థింగ్స్.
0: ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు.
1: These changes are not artificial and they are not imagined.
0: Muhajanitamulu kaavu.
1: They are not imaginary either.
0: Sahaja siddhamai deeniki swayam swabhoomainatundi ee maarpulu.
1: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
0: Kanuka itti maarpulu kaliginatundi ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
1: Once we recognize that the world is such where changes are natural and inherent, we would not develop any sort of
0: paamulo vishamundadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
1: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
0: Telulo vishamundadani gurtinchinatundi vyakti telu paina kaalu pettadu.
1: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
0: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
1: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సెన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మే డై.
0: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఇస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వి డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
1: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు కల్లి అలసిపో.
1: డోంట్ గెట్ ఎగ్జాస్టెడ్ థింకింగ్ దాట్ యూ షుడ్ డూ దిస్ అండ్ యూ విల్ డూ దాట్ అండ్ యూ విల్ డూ మెనీ మోర్ థింగ్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
1: వాట్ ఎవర్ సీడ్స్ యువర్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యూ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
0: విత్తనం ఒకటైనా ఏదైనా ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
1: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
0: Enni chesina

0: చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల అన్నాడు.
1: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివెన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లాండ్ విచ్ కెన్ బి సీన్.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
1: గార్లాండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
0: నేల్వి బంగారు దండ మెడకు లేదు.
1: గోల్డెన్ గార్లాండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
0: రత్నాల హారము రంజింపగాలేదు.
1: ద పర్ల్స్ అండ్ జెమ్స్ విల్ నాట్ బి ఆల్సో దేర్.
0: పచ్చల గోల్డెను బ్రతకలేదు.
1: ది అదర్ టైప్స్ ఆఫ్ ప్రెషియస్ స్టోన్స్ గార్లాండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్.
0: కలదు, కలదొక్క మాల మీ కంఠమందు.
1: బట్ దెన్ దెర్ ఈస్ వన్ గార్లాండ్, వన్ డెఫినెట్లీ వన్ గార్లాండ్ రౌండ్ యువర్ నెక్.
0: జన్మ జన్మాల కర్మలు పోగు చేసి
1: ది యాక్టివిటీస్ అండ్ ది డీడ్స్ విచ్ హావ్ డన్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్,
0: కర్మలన్నీ చూచిన కంఠమాల,
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ రౌండ్
0: యువర్ నెక్. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
1: దిస్ వెయిటీ గార్లాండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
0: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
1: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ, బట్ ది గార్లాండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ రౌండ్ యువర్ నెక్ ఆల్ ద టైమ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
1: పర్సన్స్ హూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్ ఫర్ యాక్షన్స్ విల్ టేక్ అప్ ఓన్లీ గుడ్ యాక్టివిటీ, గుడ్ డీడ్స్ అండ్ దే విల్ ఇండల్జ్ ఇన్ ఓన్లీ దీస్ థింగ్స్. దిస్ హెస్ బీన్ టాట్ యాజ్ అ స్పెషల్ ఎక్సర్సైజ్ అండ్ స్పెషల్ సాధన ఫర్ ది డివోటీస్ బై గీత.
0: బ్రహ్మజ్ఞానం అనేటువంటి పేరులో మహాప్రవీణత జనక మహారాజు.
1: జనక కింగ్ జనక హ్యాస్ అక్వైర్డ్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫిషియన్సీ ఇన్ బ్రహ్మజ్ఞానం.
0: ఇతను వైదేహి అనగా విదేహ మహారాజు, దేహం యొక్క ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వడించినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: ఆన్ ఎ పర్టికులర్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ హీ వాజ్ జస్ట్ డిస్కసింగ్ సర్టెన్ థింగ్స్ విత్ ద మినిస్టర్స్ అండ్ ది నియర్ వన్స్.
0: కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద బెడ్రూమ్ ఎ లిటిల్ లేట్.
0: దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామర్లు వీస్తూ మహారాణికుడును ప్రక్కన ఉంటున్నారు.
1: ద మెయిడ్ సర్వెంట్స్ వర్ డూయింగ్ సేవ అండ్ సర్వీస్ టు ది ప్రిన్సెస్.
0: రాజులకు నిద్ర వచ్చింది.
1: జనక గాట్ అస్లీ.
0: ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసిదాసులను బయట వెళ్ళమన్నారు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ద క్వీన్ ఆస్క్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
0: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
0: Kontha seepatiki Janaka Maharaja lechadu. Lechi pichi pichiga adi nijama idi nijama adi nijama idi nijama adi nijama idi nijama ani kekala vestu vachadu.
1: Suddenly after some time king Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth, is this the truth, is this the truth, is that the truth.
0: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రమూ జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
1: క్వీన్ వాస్ క్వైట్ ఎ బిట్ ఫ్రైటెన్డ్. షీ బిగాన్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది రీజన్ వాట్ హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్, బట్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు ఆన్సర్. షీ బిగాన్ పుట్టింగ్ ది క్వశ్చన్స్, ఈస్ దట్ ది ట్రూత్, ఈస్ దట్ ఎ ఫ్యాక్ట్, ఈస్ దిస్ ఎ ఫ్యాక్ట్.
0: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి, మహారాజా మహారాజా, ఏమిటి మీ సందేహము, ఎందుకోసం మీరు ఇక్కడున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా, వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యు ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. హీ బిగాన్
0: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుని పిలిపించారు.
1: All these ministers brought, got Vasishtha to the court.
0: Vasishtha kuda vachi, Maharaja, em jarigindi ani aneka vidhamuga prashninchinappudiki, Vasishtha garu vaari taata kaadu, andarki adi nijama, idi nijama, adi nijama, idi nijama, ee prashnane vesukuntu vacharu.
1: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking, what is your doubt, may I clarify it? And whatever question he was asking, king began repeating, is that truth, is this truth, is this a fact, is that a fact?
0: Vasishtha varu kunta kannu moosi, kiloka jnani kanaka, deeniki kaaranam emtani yochinchadu.
1: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
0: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు, అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు,
1: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు,
1: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ హంగ్రీ,
0: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యంలో తిరుగుతూ ఉండినట్టు,
1: హీ వాజ్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ, హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తున్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు,
1: అండ్ హీ ఆల్సో జస్ట్ సా ఎ సైట్ వేర్ దేర్ వర్ ఎ ఫ్యూ డకాయిట్స్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ దే వర్ ఈటింగ్ సంథింగ్ ఇన్ ద లీవ్స్.
0: అయ్యో, ఎవరో మహారాజుటువంటి వాడు వచ్చినాడే అని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది.
1: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట, మెలకు వచ్చింది.
1: హీ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకాయిట్స్ ఆల్సో, అండ్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్, ఓ వాట్ హాస్ హ్యాపెండ్, ఐఎమ్ హంగ్రీ.
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము, హంసతూలిక, పానుపు, మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిగా పాంపు పైన ఉంటున్నాను, కాబట్టి అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this part of life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా, అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: మహర్షి వశిష్ఠ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్, ది రీజన్ ఫార్ దిస్ క్వశ్చన్ విచ్ వాస్ బీయింగ్ పుట్ బై కింగ్ జనక, హి సెడ్, కింగ్ జనక, నైదర్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ట్రూత్ నాట్ దిస్ ఈస్ ట్రూత్, బట్ ది ట్రూత్ ఈస్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద ట్రూత్.
0: స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు.
1: దెర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ అండ్ దెర్ ఇస్ నో వేక్ఫుల్నెస్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: స్వప్నంలోనూ నీ ఉన్నావు, జాగ్రత్తలోనా నీ ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి అందు నీవు కలవో అదే అని నీ ఆమ్ని ప్రజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream, and in the life in the night, it is a night dream.
0: Kanaka jagrat swapnamulu anni kudanu oka vidhamaina pinti yokka bhrantule ani kudanu deenni nirupistu vachayi.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth, that the world is changing and the
0: vairagyam
1: world...
0: Vairagyam anaga, kevalamu, annyitni tejinchi, sanyasattumana sikarinchi, ekkado kaladula koyi, kathinamayana kunti yaka tapasul acharinchatam kaadu.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: తపస్సు అనగా ఏమిటి? తల కింద పెట్టి కారు పైకి పెట్టడమా? కాదు. ఇది ఒక విధమైనటువంటి కసరత్ అని చెప్పవచ్చు.
1: పెనన్స్ ఆర్ తపస్ డజంట్ రెఫర్ టు గోయింగ్ ఇన్ ఎ టాప్సీ టర్మి పోస్చర్. దట్ ఈస్ నాట్ ఇట్. ఇట్ కుడ్ బి అని
0: దీనికి శిరస్థాసనము గురించి చెప్తుంటారు.
1: ఇట్ కుడ్ బి అన్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అన్ ఆసన శీర్షాసన.
0: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
1: దిస్ ఈస్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్ ఫర్ అక్వైరింగ్ సమ్ హెల్త్.
0: తపస్సు అనగా దైవంలో కూర్చి తాపము. ఆ తాపమే తపస్సు.
1: తపస్ రెఫర్స్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ విచ్ వన్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ గాడ్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనిటువంటి తపస్సే పెద్ద తపస్సు. తాపమే ఒక తపస్సు.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: ఇలాంటి తపస్సు సమయమునందు మూడు గుణములు ఉండవు.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamasu kani, rajasu kani, sattvikam kani, moodu pratyekanga manaku kanipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Ittu tapamu yokka sthiti yandu moodunu ekamai potayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekatvame tapasu ani kodanu cheppavachchu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
1: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: Manam nitya jeevithamlo current varala manam anubhavistunnam.
1: In every day to day life we enjoy the benefits of electricity.
0: ఫ్యాన్ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ అ ఫ్యాన్.
0: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
0: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రము లేదు.
1: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: దెన్ ద సర్కిల్ యాజ్ ఇన్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్ దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
0: కాబట్టి బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వస్తుంది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్కిలింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ మర్జ్ దెమ్సెల్వ్స్ ఇంటూ వన్ యూ గెట్ రియల్ బ్లిస్.
0: మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ రూమ్.
0: మూడు గుణములే సత్వ రజోతమో గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధియే స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తియే కరెంటు.
1: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ మే బి కంపేర్డ్ టు పుటింగ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమే ఈ యొక్క ఆనందము.
1: That anguish itself becomes bliss.
0: కలుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుందని సర్వశక్తులు.
1: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different directions.
0: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunu oka taalam vesi untaru.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked.
0: కాని అందులో కీ పెట్టి ఎడం వైపును తిప్పితే తెరుచుకుంటుంది, కుడి వైపును తిప్పితే మూసుకుంటుంది.
1: ఇఫ్ యూ ఇన్సర్ట్ ది కీ అండ్ టర్న్ టువర్డ్స్ ద రైట్ ఇట్ ఓపెన్స్ అండ్ టర్న్స్ టు ద లెఫ్ట్ ఇట్ క్లోజెస్.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి,
1: సేమ్ లాక్ అండ్ ద సేమ్ కీ.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: దర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: Our heart may be compared to a lock.
0: Mana manase key.
1: Our mind may be compared to key.
0: Daivam vaipuna trippitame mocchamu.
1: If we turn
0: the vaipuna trippitame bandhana.
1: If we turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukare mana eva manushyanam karanam bandhamocchamu.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nascharamaina jagat paina ప్రసరింపకుండా శాశ్వతమైనటువంటి దైవత్వం పైన దీనిని లగ్నం గావించుకునేటువంటి సాధన చేయటమే నిజమైన వైరాగ్యం.
1: ట్రూ వైరాగ్య మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టర్నింగ్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్ హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ అండ్ టేకింగ్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద వరల్డ్.
0: ఈ వైరాగ్యం తీవ్రమైనటువంటి వైరాగ్యంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ డిటాచ్మెంట్ ఆర్ సాక్రిఫైస్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు వెరీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ వన్.
0: నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
1: వి షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
0: ఒక పెండికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాము.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్.
0: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయలు టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitam aneetundi next next aneetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having a assured span of life?
0: Appudu teevra vairagyamto samsiddhalamai untundali.
1: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
0: Kalam evari kosamu agadu.
1: Time waits for none.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలం ప్రవాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వమును మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
1: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

రిచువలిస్టిక్ సాక్రిఫైస్ ఆర్ యజ్ఞ ఫార్మ్స్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ది దసరా ఫెస్టివిటీస్ అండ్ ప్రశాంతి నిలయం ఎవ్రీ ఇయర్. వాట్ ఈస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సాక్రిఫైస్? వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ రియలీ ఆఫర్ అ సాక్రిఫైస్? భగవాన్ ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ డిస్కోర్స్. లెట్ అస్ నౌ లిసన్ టు అ డివైన్ డిస్కోర్స్ దట్ భగవాన్ బాబా డెలివర్డ్ ఆన్ 26th October 2001 డ్యూరింగ్ ది కంక్లూడింగ్ డే ఆఫ్ ది దసరా ఫెస్టివల్ ఇన్ ప్రశాంతి నిలయం.

ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే.

0: ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: The yajna came to a conclusion after annihilating the wickedness and the cruelty and the demonic nature.
0: దుష్ట గుణములను, దుష్ట భావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణము గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamlo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kudanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్ ఆర్
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ది ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ద అవుట్వర్డ్ నేచర్, ద ట్రెండ్ రిప్రజెంట్స్ ద వికెడ్, ద క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థము?
1: What is the meaning of this word భగవంతుడు, భగవాన్?
0: భగవాన్,
1: భగవాన్.
0: భ అనగా కాంతిని, కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భ మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్.
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద లైట్.
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్.
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది భకారం యొక్క అంతరార్థము.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లెటర్.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: God means this expansive nature, vastness.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: What is to be expanded?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షేడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హాస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వన్
1: వన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: God is only authority, the right one to spread light.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: God is the right one to spread this illumination, brilliance or light.
0: కనుక మన యందుండినటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: The light within is so brilliant.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: This is what is said.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: The ignorance of darkness is dispelled and the light of wisdom is spread.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకును అత్యవసరము.
1: This kind of the light of wisdom is most essential to every man.
0: ఈ విధమైనటువంటి ప్రభుత్వ తత్వం అన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhoota, five elements.
0: Panchabhootamlu anaga bhoomi, prithvi,
1: meaning the earth.
0: Modatidi dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinini ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్స్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికల్లీ డివైన్ అండ్ వర్షిప్ యాజ్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థానములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకూడను ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశమును కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: దీనిని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: They are all the very forms of God.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వారికి సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: As it is possible, as it is not possible for the ordinary one to imagine the God and his form, they have assumed the forms of their own choice and started worshiping.
0: పంచభూతములందు ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతముల యొక్క ప్రభుత్వలందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find certain
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external
0: part. తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి చెవులతో విన్నవి మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of are the elements. They are all the nature of the external
0: part. కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటుంది.
1: But the qualities of the inner path ఆర్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనినే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమోర్టల్
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణమును అభివృద్ధి చేసుకుని
1: we have to develop this permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, సాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: బాడీ యాక్ట్స్.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటారు.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మకు కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పినది మనసే.
1: It is the mind that distinguishes.
0: దేహమే.
1: And then it is the body that behaves.
0: ఈ మూడింటి స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: ఇదే దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ద డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానము మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ద బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment.
0: ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly used,
0: సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the
0: time, సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: we have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: just as the mind is given, you cannot think as you like.
0: పరిమితములు ఉంటున్నాయి.
1: the thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: what is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: what is good, what is
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి. ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనిని దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కాని ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమునే లక్ష్యంలో ఉంచుకొని,
1: keeps always the body,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: and carries on the life,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం,
1: and experiences with the body or in every way,
0: దీనికి ఏ మాత్రము తారతమ్యం లేదు.
1: The body has no difference.
0: హెచ్చుతగ్గులు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించగోటమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
1: the elders in the world also say,
0: ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏం రా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way, easily, in a free way, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ స్టార్టెడ్?
0: శరీరము త్యజించి,
1: గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మను విసర్జించి,
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆర్ స్పిరిట్,
0: మనస్సు యొక్క తత్వం అనే ప్రాటిస్తూ ఉంటాము.
1: అండ్ దెన్ హి ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ,
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనస్సు శరీరమును త్యజించి
1: and giving up the body and the
0: atmaabhimanamto sancharinchetunti vaade daivattamu.
1: Giving up the mind, if one follows the self, he attains divinity.
0: Karukane atti daivatvanni pondetaniki ee manavudu taginatunti krushi cheyali.
1: Man should make every attempt to reach divine.
0: Manasu undavachunu,
1: mind exists,
0: shariram undavachunu,
1: body is there,
0: kaani idi shariram pani chese nimittamu,
1: but body is there to function.
0: Kaani manasu vicharana cheyali,
1: mind should inquire,
0: manchi chettunu tarkinchali,
1: mind should discriminate,
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి,
1: మైండ్ ఇన్వెస్టిగేట్,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్
0: టు సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే వి డోంట్ ఫైండ్ అటాచ్మెంట్
0: టు సెల్ఫ్. జీవితం అంతా గడుపుతున్నారు.
1: ద లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ టు ద బాడీ.
0: ఏమిటి?
1: What is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: It is made up of the elements.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: But it is temporary.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience. అదే ఆత్మను అనుసరించు.
1: Follow the conscience, the self.
0: అప్పుడే నీకు సరైనటువంటి మార్గం కనిపిస్తుంది.
1: Then you will find the right path.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: There is nothing wrong in experiencing all the three, body, mind and the self.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కానీ శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: of మొట్టమొదటి మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body.
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని,
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions. Where, when, why, how?
0: చేసి ఈ శరీరంలో మనం ప్రవేశించాలి.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం ఇచ్చిండేటువంటిది అంతా కూడాను కేవలం శరీర ధర్మం, ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీర మాధ్యం కను ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము? లోక ధర్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do right action.
0: కను ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్య అనిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is fleeting, what is permanent.
0: పరిశీలన గావించే కోసమని.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: one should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి వీలవుతుంది?
1: And how is it possible? to inquire.
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the spirit.
0: మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: కనుక ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: the mind should follow the spirit.
0: శరీర కర్మలు ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: ఈ మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: Today one has given up the nature of the self.
0: శరీరమే ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: And they go by the body in the external path.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటి అన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచారణ శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire wisdom?
0: ఆత్మాభిమానము సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise.
0: జ్ఞానం
1: that is non dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the self.
0: శరీర మనసును ఏ మాత్రం కూడాను టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact we can carry on life sojourn by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్.
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: నీకు ఉన్నాయి, నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యు హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ it is not enough if you are
0: simply attached to the self. మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attached to the
0: spirit. నిజంగా శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore if and once you do the right activity mind will enjoy
0: peace. మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace one can visualize the
0: self. ఈ మూడు కూడాను ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: దే ఆర్ నాట్ డైవర్సిఫైడ్.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి డన్ వెదర్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: వెదర్ ఇట్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్
0: ఆఫ్ ఫ్యామిలీ. మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
1: వెల్ ఇట్ విల్ రిప్రజెంట్ ద మ్యాన్ హూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: విల్ పీపుల్ కాల్ మీ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్?
0: సమాజం కూడా ఒక వైపు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సొసైటీ ఆన్ వన్ హ్యాండ్.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ది ఇండివిడ్యువల్ చేంజ్, ద సొసైటల్ చేంజ్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది స్పిరిచువల్.
0: కనుకనే మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వి షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వి హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపరమెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనములు చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంతో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సీక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తూ ఉంటుంది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వి హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజ ధర్మం మనం పాటించాలి.
1: అండ్ వి హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
0: సమాజంలో ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్టర్నల్ ట్రైట్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్సెస్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే SAI అన్నారు.
1: దిస్ ఈజ్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ SAI.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: అసోసియేషన్ పరివర్తన.
1: Change in association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్ ద స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక మితమే లేదు.
1: It has no limits. It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: It goes about in a wayward way.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: It does not discriminate good and bad.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టం.
1: Under these circumstances it is difficult to follow the mind.
0: కొన్ని సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation, there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: law. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము,
1: the country is facing so many problems.
0: అగ్నిగుంటంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడపోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever he said.
0: సత్యానికి కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మిక చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost.
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and misdirections.
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man.
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is.
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person.
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది.
1: He has got a big name.
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: But his conduct is so mean.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: You have a good name by following the right conduct.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other beyond the righteous conduct.
0: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: Therefore it is the conduct that decides your nature.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: It's not necessary to give up the external path.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: To the extent possible proceed in the right direction.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడా నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you will never win, you will never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల, ప్రవృత్తి లక్షణం లోపల,
1: in the external nature,
0: ఇక తేతాయక ద్వాపర యుగములందు,
1: in earlier ages of
0: కృత యుగములందు, కొన్ని వేళతో ఎంచేక మాత్రమే సాధ్యమవుతుండేది.
1: It was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగం లోపల ఈ పాపమునకు పరిమితమే లేదు.
1: The sins have no limits at all.
0: ఇది ఎంచటక వీలు కాదు.
1: And it's not possible to give up either.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment sin is committed.
0: ప్రతి క్షణం పాపమే.
1: Every moment is full of
0: sin. ప్రతి అణువు కూడాను పాపమే.
1: And every cell is full of sin.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer it?
0: Kanukane so Krishnudu kuda cheppadu.
1: Krishna also says,
0: Arjuna neevu yuddhaniki pothunnavu.
1: You are going to the battlefield.
0: Kaani yuddham samanyamainatti kaadu.
1: It's not ordinary battle.
0: Anni vidhala kuda chaala అభివృద్ధి కాంచుతుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ దేర్.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: ద విక్టరీ యూఆర్ గోయింగ్ టు గెట్ ఈస్ నాట్ ద రైట్ వన్.
0: లెమ్ము ధనుంజయ.
1: Get up, Arjuna.
0: Vidhi baliyamu.
1: The fate is certain.
0: Nyayamu gelchu.
1: Justice will be triumphant.
0: Swarthamu.
1: Sacrifice the self-will with you.
0: Sada yudhaka mide kadoyi.
1: And this is going to be the
0: norm. Kanukammika. నన్ను నీవు అనుసరిస్తే కనుగొమ్మిక.
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరు గురు బిడ్డల తండ్రికైనా
1: ద ఫాదర్ విత్ 100 సన్స్
0: అంత్యమున పిండమిగులు ఎక్కువగలగటడా ప్రారంభం అది ఏమిటో.
1: ద ఫాదర్ విత్ 100 సన్స్ విల్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ ఈవెన్ ఇఫ్ వన్ టు డు ఆబిచ్యురి రైట్స్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతి కింద.
1: దేర్ ఇస్ బౌండ్ టు బి ది రెయిన్ ఆఫ్ ఆరోస్ ఫర్ వరల్డ్ పీస్.
0: కేవలం నీవు అంబుల చేత నీవు సంపాదించి అంబుల చేత నీవు పోటాడితే ప్రయోజనం కాదు, శరవర్షము తప్పదు.
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ ఎనఫ్ టు ఫైట్ విత్ ఎన్ ఆరో.
0: వర్షమే కూర్చాలి.
1: దేర్ షుడ్ బి ది రెయిన్ ఆఫ్ ఆరోస్.
0: కొనే మంట మింట వివచ్చు నీ ఇంట.
1: అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్ ఓవర్ హియర్ అండ్ దేర్.
0: ఒకవైపున శకుని,
1: and there is Shakuni,
0: వైపున కర్ణుడు,
1: and Karna on one side.
0: ఇద్దరు కూడా దుర్మార్గమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: They are following the wrong wicked path.
0: సత్యము తెలిసి కూడాను కర్ణుడు దీన్ని ప్రవేశించడం లేదు.
1: And Bhishma has not gone into the right way.
0: సత్యధర్మ.
1: The father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: ఇంతే కాదు,
1: not only this,
0: ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతి కింద.
1: There is bound to be the

0: సత్యము తెలిసి కూడాను కర్ణుడు ప్రవేశించడం లేదు.
1: అండ్ భీష్మ హస్ నాట్ గాన్ ఇన్ టు ద రైట్ వే.
0: సత్య ధర్మంలో పూర్తి తెలుసు కర్ణునికి.
1: అండ్ కర్ణ నో సత్య అండ్ ధర్మ.
0: ఎంత సత్యమున్నా ఎంత ధర్మమున్నా ఈయన గుణము మానలేడు.
1: Though with all this righteousness and the truth, he has not given up his mean mentality.
0: కర్ణుడంతటి వాడు
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యే?
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుడా,
1: the son of Bharat, understand
0: this. కర్ణుడు ఎలాంటి దానకర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు?
1: You know the Karna stands for
0: charity. కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు?
1: What happened to Karna at the end?
0: కనుకనే భగవంతుని అంటదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: They never disobeyed God's command.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: కానీ తిరిగి వచ్చినప్పుడు,
1: when he returned,
0: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాలపై నిలబడ్డారు.
1: నకుల సహదేవ fell at the feet of
0: Krishna. కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
1: They loved Krishna intensely.
0: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
1: And in fact he treated them as his children.
0: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
1: Krishna, what happened there?
0: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నారు.
1: He said they accepted to fight.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
1: having gone there for compromise,
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
1: you have returned safe enough.
0: ఇది ఏ 10,000 నేటికి?
1: This is enough and enough all the wealth for this day.
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారు అని భయపడ్డాను.
1: We are afraid of your situation.
0: కానీ మా కృష్ణుడు క్షేమంగా ఇంటికి వచ్చాడు.
1: You returned safe.
0: ఇది మాకు 10,000 అన్నారు.
1: This is everything for our life.
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
1: They were so happy at that moment.
0: ఇంతే కాకుండా,
1: not all this,
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
1: Arjuna committed certain mistakes.
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు,
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి
0: వెంట్ టు ది అంబాసిడర్, మనకు అక్కర్లేదు.
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్.
0: సిద్ధమని చెప్పు.
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: వెల్ వార్ స్టార్టెడ్.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను గురువులను శిష్యులను అందరినీ చూచాడు.
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్స్ చాప్టర్స్ అండ్ అసోసియేట్స్.
0: అభిమానం మారిపోయింది.
1: అండ్ దెన్ దేర్
0: ఇస్ దేహాభిమానము.
1: దట్ ఇస్
0: అక్కడ దేహాభిమానం చూడని ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు.
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
0: ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: Na kannulu virugutunnavika kaalam gadupukaka kadalam intikinnannadu.
1: My head is reeling. I am not able to stand here. Let me go back.
0: Krishnaku kopam vachindi.
1: Krishna was angry.
0: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
1: In fact you provoked me.
0: Yuddhamu siddhamani cheppavu.
1: You said that I should be ready to fight.
0: Rammika yuddhamu siddhamalaka kaalahrana meekayela.
1: And you said why waste of time?
0: Gopala,
1: be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: యూ సెడ్ డోంట్ వేస్ట్ టైం.
0: యుద్ధము సిద్ధమని చెప్పు.
1: బీ రెడీ టు ఫైట్.
0: అని చెప్పినటువంటి ఈ అర్జునుడు,
1: అర్జున
0: కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హీ సేస్ నౌ.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణా ఇస్?
0: కేవలము చాలా విషపురుగులు.
1: అండ్ దే లైక్ ఆల్మోస్ట్ పాయిజనస్.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: అండ్ దే ఫుల్లీ హైలీ పాయిజనస్.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితరము.
1: టు థింక్ ఇన్ దిస్ లైన్ ఇస్ ఫులిష్నెస్.
0: మీ నిమిత్తమే నేను ఇవంత కూడా రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ ఎన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటూ నెక్టర్?
0: బై ద దావాగ్యంలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇన్ ద
0: ముష్కరుని మ్రోలా?
1: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
0: హితోక్తులు మేలా గుణజాల? ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమున అమృతం సృజింపవీలా? ఈ కాలకూటమున అమృతం పుడుతుందా?
1: In this poison is it possible to have nectar?
0: దావాగ్యంలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా?
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా?
1: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్?
0: బోధిస్తే గాని ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్.
0: కనుకనే నీకు సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్ను.
1: దేర్ ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఎందుకోసము?
1: వాట్ ఫార్?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల,
1: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్,
0: ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి,
1: అండ్ దే వెంట్ ఇన్ దేర్ ఫైర్ వ్యాన్.
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చును.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎక్కడ చూసినా కానీ అగ్ని మండుతుండే సమయం లోపల,
1: వెన్ ద ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్,
0: దీనికి ఏ యొక్క ఇంజన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ఏ
0: ప్రయత్నంలో దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంకా దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows should happen.
0: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
1: వాట్ ఫర్?

0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: ఈవెన్ ఫర్ వరల్డ్ పీస్ వన్ హ్యాస్ టు ఫైట్.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈజ్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపరమెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈజ్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఏ ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పదు విశ్వశాంతి.
1: Therefore, under these circumstances for the world peace, the rain of arrows should happen.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows.
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: ద క్రూయల్టీ ఇస్ రైజింగ్ ఆన్ ద అదర్ వే.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: దేర్ ఇస్ నో రైటియస్నెస్ ఇన్ జస్టిస్.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టం చేయగలుగుతున్నాయి.
1: ద వన్ హూ ఇస్ ప్రొసీడింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు.
1: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెయిన్ ఆఫ్ ఆరోస్ విల్ హ్యాపెన్.
0: అట్టి పరిస్థితి లోపల
1: దెన్
0: అర్జున్ని పంపుతుండాలి.
1: అండ్ అర్జున్ వాస్ సెంట్.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అభిమన్యు వాస్ సెంట్ ప్రయర్ టు అర్జున.
0: సుభద్ర.
1: సుభద్ర సెంట్ హిమ్.
0: అయ్యో నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడా నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడా గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్ట రక్షించుకోవటము.
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్య లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మాను నీ తలపి ఇంక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజు ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: Dharmaja was only one at home.
0: నాయన నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked
0: man. దుర్మార్గుడు.
1: And is very bad, dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహం.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటిది చెప్పటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహం.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో, హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుడి కోపం వచ్చింది.
1: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామయ్య అయినటువంటి కృష్ణుడు, నా తండ్రి అయినటువంటి అర్జునుడే గిన్నె వచ్చేస్తే, వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ After the return of my father Arjuna, uncle Krishna,
0: నా కులములకు కీర్తి ఇచ్చావని,
1: they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: Being born a son, I should bring the repute, good name to the family.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: They should get a good name.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు వస్తాడు నా తల్లి.
1: And therefore if he finds that I am bringing a bad name, he will kill me.
0: కనుక నేను ఇక్కడ ఉండను.
1: Therefore I won't stay back.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్, బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్, స్టార్టెడ్ బ్లెసింగ్. My dear son,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటివి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్.
0: మాయ మామయ్య తండ్రి లేరిచట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో వాళ్ళ
0: గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలం ఇటు నుండి చెప్పలేము.
1: అండ్ వి కెనాట్
0: సే. మానము నీ తలపింక పుత్రక.
1: బెటర్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపడి ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షి బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్భ భంజనోద్దామ పనుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండును చెప్పలేము మీ మామయ్య తండ్రి లేదిచట మానుము నీ తలపింక పుత్రక.
1: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాస్ ది ఎంటైర్ పద్మ వ్యూహ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్ గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్. అల్టిమేట్లీ
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరీ తనకు ఎనికిడ్డ మీర రచ్చ
1: the blessing conferred by Gauri to her son while slaying Tarakasura.
0: Shambharasura veera champaga aachanu veela bhargava sutakidda bhavya raksha.
1: While killing Shambharasura, the blessing given by Bhargava,
0: matru dasi tambu manpan arugu veela vinata putruna kidda vimala raksha.
1: The kind of blessing given by Vinata to her son,
0: atti
1: that blessing,
0: ganaraksha,
1: the mighty blessing,
0: sri raksha yanga raksha rakshalandunu divyamau sri rama raksha todu needai ninnu kaapaadugaaka.
1: That kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paatrudayyadu.
1: And then he was so totally blessed.
0: Alanti kumarudu ee jagatlo ekkadunnaru?
1: Where do you find such a son today?
0: Andaru apakirtini tecchetundi kumarude.
1: And most of the people bring bad
0: ee kalikalam lopala chustamante,
1: in this kali age,
0: ee chadulu kosam ani cheppi videshalanta pamputunnaru.
1: And in fact for education we go
0: videshalu kukkal kante heenanga bratiki vastunnaru.
1: And there we lead the life much worse than that of a dog.
0: Pasulu kante heenanga pravartichu vastunnaru.
1: And we behave much worse than animals.
0: Ilanti varini tallidandru angikaristunnaru.
1: And parents also endorse this idea.
0: Meeru manchi varini pugurtunnaru.
1: And they praise their
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
1: And in fact they are killing their own wards.
0: ఈ విధమైన తల్లి యొక్క ఈ పవిత్ర యొక్క భారతదేశంనందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: And in fact they should bring a befitting name to this country.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: You are really great.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: And you have developed good qualities in
0: that. కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: All the virtues that you cultivated, develop them more and more.
0: ఆచరణలో పెట్టాలి.
1: And you practice them.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: Having practiced, propagate and share.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: When you find injustice, teach him a lesson.
0: నాయనా, ఇది మంచిది కాదు.
1: Tell him it's not good.
0: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: You are born as a human being, you are not animal, you are not demon. Behave properly.
0: నోరెత్తితే అపద్ధము.
1: And where you find,
0: పాలు పెడితే అధర్మము.
1: And we are unrighteous at every step.
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక దుర్మార్గము.
1: And wickedness, cruelty.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి ఒక భావములు, ఇలాంటి ఒక మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
1: And it has become most common, the cruelty and the wickedness all over, both in words and actions and thoughts.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచి వారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
1: First if you are good, the whole country would be good.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
1: The good and bad of the country depends upon the students.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే,
1: when the feelings of those students
0: are good, మంచివైతాయి.
1: Their conduct will be good.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే,
1: when the behavior is good,
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: There will be mental peace.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: Therefore make your thoughts
0: pure. సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: Develop pure thoughts.
0: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
1: And get into truthful way.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: Follow the path of truth.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా నువ్వు పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా నువ్వు దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగా నీవు నచ్చవాల.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the chief purpose of yajna.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: Demonic nature should be given up.
0: రామలక్ష్మణులు వెళ్ళారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: There are demons all over.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర
0: సే నాయన, ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: Now your task begins, he said.
0: అనగా ఏమిటి?
1: What is it?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: Meaning what? Annihilating the demonic temperament.
0: అప్పుడే నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: Then that will be totality.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: టోటల్ టాస్క్ ఇస్ రియలైజ్డ్ విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: దెన్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ జనక.
0: సీత యొక్క స్వయంవరం కోసమని,
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ ఆఫ్
0: సీత, శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: అండ్ ద వన్ హూ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ది శివధనుస్సు షుడ్
0: పార్టిసిపేట్. ఆ వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి, రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు కాదు,
1: అండ్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేడ్
0: చెప్పాడు.
1: అండ్ ద మెసేజ్ వాస్ కన్వేడ్ టు దెం.
0: అప్పుడు రామలక్ష్మణులకి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్
0: ఇంపార్టెంట్, అంటే ఏమిటి,
1: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు,
0: చూడాలి,
1: వన్ హాస్ టు సీ,
0: ఎట్ట ప్రవేశపెట్టాలి,
1: ఎట్ట
0: ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్, దట్
0: వాస్ ది రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: అండ్ రామ వాజ్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్రుడు సెడ్,
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది,
1: ఇస్ వెరీ ఇంపార్టెంట్,
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది,
1: యు మస్ట్
0: చూడతగినటువంటిది,
1: యు షుడ్ నెసెసరీ సీ దిస్ శివధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు,
1: దెన్ రామ సేస్,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
1: రామ సేస్ మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి,
1: వై షుడ్ ఐ గో టు జనక,
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను,
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ,
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళను అన్నా,
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు,
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ,
0: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు,
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్,
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు,
1: ఇట్స్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు, ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు,
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు,
1: దేర్ దే సా ద శివధనస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహల పడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు,
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు,
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి,
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్
0: దిస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి,
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని,
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు,
1: సో వి డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కను రెప్పని వేయకుండా చూడాలి, ఆ యొక్క శివధనస్సును చూస్తూ ఉన్నారు.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: యువకులు,
1: దేర్ యంగ్స్టర్స్,
0: వీరు చాలా ముద్దు బిడ్డలు,
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్,
0: రాజకుమారులో వీరు,
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి,
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనస్.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు,
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: inka aneka vishayallo veeru drushtini prabhasinchestaru,
1: they get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హీ విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది పాస్ అయింది అని రాస్తుంటారు,
1: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు,
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ టు ఇన్వెస్టిగేట్, నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్
0: రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పేరు పెట్టారు.
1: రామ లక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరొచ్చాడు.
1: And then Ravana started proceeding towards Sivadhanas.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనస్సును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం
1: చేశాడు. రావణ వెంట్ దేర్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ద మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్,
0: కానీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా,
1: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు,
0: బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కట్టగలబడి కింద పడిపోయాడు, ఆ శివధనస్సు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనస్సు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు,
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు,
1: రామ వాట్ ద సిచ్యువేషన్,
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: హి వాంటెడ్ టు గో అండ్ రిలీజ్ హిమ్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యు గో అండ్ మేక్ యువర్ రిటర్న్.
0: అతను శివధనస్సును పెంచడానికి పోలేదు,
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్
0: శివధనస్సు. పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని,
1: బికాస్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాస్ శివధనస్సు ఫెల్ ఆన్ హిమ్.
0: నెవర్ హర్ట్, నెవర్
1: హెల్ప్, ఎవర్ హర్ట్, నెవర్.
0: ఈ రావణంతా నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు,
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు,
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్
0: ద పెట్టెలో పెట్టాడు,
1: అండ్ he kept it on one side.
0: ఈ ఎత్తేటప్పటికే అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: When Shivadhanas was lifted, all were astonished.
0: దీని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: No one can lift it up.
0: అనగా ఏమిటి,
1: what does it 100%
0: mean?
1: 100%
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా, దివ్య శక్తి.
1: He has got the divine power that made him lift up that
0: Shivadhanas. ఆ దివ్య పర్ని ఏమన్నారు,
1: What did they say?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుంది రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ దేర్ 100%.
0: అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్
0: జనక్. ఎత్తినటువంటి వాడు దాన్ని విరచడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: అండ్ విశ్వామిత్ర కమాండ్ ఇస్ నెసెసరీ.
0: శిరసా వహించాలి.
1: వన్ హస్ టు ఫాలో ద కమాండ్.
0: గురువు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: అండ్ మై
0: అతని ఆజ్ఞ లేకుండా నేను దాన్ని వంచడానికి వీలు కాదు.
1: మై గురు బ్రాట్ మీ హియర్ ఐ కెనాట్ డిస్ ఓబే హి. అని విశ్వామిత్రుని
0: వైపున చూచారు.
1: అండ్ హి వాచ్డ్.
0: విశ్వామిత్రుడు ప్రసంగి చేశాడు, చేయమన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర గేవ్ హిమ్ సిగ్నల్ టు ప్రొసీడ్.
0: దాన్ని పట్టి ఇట్లా వంచాడు, పక్కన ఇరిగిపోయింది.
1: అండ్ దెన్ హి వాస్ ట్రైయింగ్ టు బెండ్ ద బౌ, ఇట్ బ్రోక్.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వలిల్లుతున్నాయి.
1: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్.
0: శ్రీరామచంద్రునకు జై జై జై అని
1: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
0: కానీ ఇంకా కళ్యాణము.
1: అండ్ దెన్ వెడ్డింగ్.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్.
0: నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
1: హియర్ లైస్ సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తరిగి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హి మేడ్ హర్ సీట్ ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు, చూడలేదు.
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఏ జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా.
1: Without permission of my parents.
0: నేను యువకుడైనటువంటి వాడు.
1: Being an young man.
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు, వచ్చాను.
1: I followed you to protect your sacred ritual.
0: నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనస్సు చూడటానికని వచ్చాను.
1: Following your command I followed the శివధనస్. That's all, task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రం ఇష్టం లేదు.
1: But I am not prepared to get
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: జనక వాజ్ వెరీ సర్ప్రైజ్.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా లోకంలో ఉన్నారా?
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
1: వెల్ రామా డిడ్ నాట్ కన్సీ.
0: సైన్యాన్ని పంపించాడు రథాలతో అయోధ్యకు.
1: అండ్ ది ఆర్మీ వాజ్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం 4 దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
0: ఈ 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి
1: by time they returned,
0: ekkada poledu evarni chudaledu.
1: Rama Lakshmana did not stir out.
0: Janaka Maharaj intiki vinduku kudanu poledu.
1: They did not go and enjoy the banquet. No,
0: ee sambandhame naaku akkarledu annadu.
1: I don't want any relationship.
0: Alanti dikshana poyinatundi vaadu Ramudu.
1: Rama had that determination.
0: Tallidandralu vacharani telisetappatiki,
1: and having come to know parents,
0: Rama Lakshmana Bharata Satrugulu mukkuru kudanu naluguru kudanu velli variki namaskarincharu.
1: Rama Lakshmana Bharata Satrugulu na paid their obeisance.
0: Appudu Vishwamitra ee kathalanta kuda chakkaga varninchadu.
1: And Vishwamitra narrated the whole lot.
0: జరిగింది.
1: అండ్ ఇట్ హ్యాపెన్.
0: నలుగురు పీటల పైన కూర్చున్నారు.
1: ఆల్ ద ఫోర్ టుక్ దేర్ ప్లేసెస్.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: అండ్ దేర్ హోల్డింగ్ గార్లెండ్స్.
0: మాలలు పట్టుకొని వారి కంఠం నందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: దే ఆర్ అబౌట్ టు గార్లెండ్ దేర్ రెడీ.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us నో ది కండక్ట్ అండ్ ద వర్చ్యూ అండ్ ద ట్రూత్ఫుల్ నేచర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: సీతకుడును హారం తీసుకుని వచ్చింది.
1: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
0: ప్రజలలో ఆమె యొక్క స్వయం వరమే ముఖ్యమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: స్వయం వరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములంట వల్ల నలుగురు బిడ్డలు కూడా తనతో సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు.
1: అండ్ రామా డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తల కింది కొంచుకొని ఉన్నాడు.
1: అండ్ హి బెండ్ డౌన్ హిస్ హెడ్.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను కొంచెం రామా నీవు ఆజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
0: గురుజీ
1: గురుజీ
0: నేను రాజకుమారుడు.
1: అండ్ ద ప్రిన్స్.
0: నేను పురుషరత్నాన్ని. నేను సత్యశీలము కలవాడు. నేను స్త్రీలకు తల వంచను.
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమన్.
0: నేను వంచను.
1: నో ఐ డోంట్ బెండ్.
0: ఎవరు ఆ స్త్రీ?
1: హూ ఇస్ దట్ ఉమన్?
0: ఆమె నాకేమి సంబంధం లేదు. అలాంటి ఆమెకు నేను తిరస్కరిస్తే ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెళ్లి అయిన తర్వాత కావచ్చును భార్య,
1: ఆఫ్టర్ వెడ్డింగ్
0: పెళ్లి కాకపోతే ఆమె వేరు నేను వేరు,
1: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్,
0: నేను వంచను అన్నాడు.
1: ఐ డోంట్ బెండ్, హి సెడ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
1: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుకు గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముని చెప్పాడు,
1: అండ్ రామ సెడ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్ట ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు,
1: లక్ష్మణ
0: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైజ్ దట్ పార్ట్ వేర్ సీతా ఇస్ స్టాండింగ్, ద హోల్ ఎర్త్ మస్ట్ బి రైజ్డ్.
0: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు,
1: యూ విల్ ఆల్సో బి రైజ్డ్.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, హి సెడ్.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: దెన్ దేర్ షుడ్ బి సమ్ డివైస్ to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ వెయిటింగ్.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుకు ఆనందంతో కూతలూస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ దేర్ టు వాచ్ దిస్ హోలీ వెడ్డింగ్.
0: కుతూహలంతో ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: అండ్ దే హావ్ గాట్ ద లిమిట్లెస్ జాయ్ అండ్ ద బ్లిస్.
0: చచ్చనే ఉన్నట్టుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: ఇమీడియట్లీ లక్ష్మణ ran all the way and fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: And he did not get up for a long time.
0: అప్పుడు రాములు, లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: garland jarigindi,
1: and that was the wedding time.
0: Appude Vishwamitra cheppadu,
1: then Vishwamitra said,
0: naina nenu puttinadi deeni kosamani,
1: and in fact I am
0: here tapasantha deeni kosamani,
1: and all this
0: shaktyanta deeni kosamani, నా తపస్సంతా శక్తి ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాముడికి అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్, ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్, ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ, అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then
0: Rama looked at her.
1: Until not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today
0: అన్ని జరిగిపోయి పిల్లలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడు చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్
0: ద రాంగ్ పాత్. తల్లిదండ్రులను సంతోష పెట్టండి,
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి,
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
1: If they don't agree with you, explain them sweetly,
0: ante
1: kali
0: viruddhamaina margamlo meer eppudu praveshinchakandi.
1: Never act against their interests.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్తుకంతా వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామ దట్స్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సమాజంలో అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ వాస్ బోర్న్ క్రోడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కోట్ల సంవత్సరములకు పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామ స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్.
0: అట్టి రామచరిత్రను ఈనాటి కూడా గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సో మైటీ అండ్ మోర్ నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హ్యావ్ సచ్ డిజర్వింగ్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ దేనియందు లేకపోయినప్పటికీ,
1: ఇట్ మే బి దేర్ నాట్ బి దేర్,
0: వివాహ విషయమునందు మాత్రము ఏ మాత్రం కూడా మనసు చెరించి చేయకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్,
1: యు గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవది నేను విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: యోజన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాజ్ పర్ యువర్
0: విష్. ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫార్ యు గాట్ దిస్ విష్?
0: కాన్షియస్ అనేది ఆత్మ నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
0: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
1: ఇస్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్ బ్యాడ్ టెంపర్మెంట్.
0: కనుక నీ బ్యాడ్ లుక్ బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
1: యువర్ విష్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్యాడ్ లుక్స్ బ్యాడ్ థాట్స్.
0: నీ మాటలు ఏ మంచి సత్యమైనటువంటివా?
1: ఆర్ యువర్ వర్డ్స్
0: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు.
1: దే ఆర్ అటర్లీ ఫాల్స్.
0: దుర్గుణమైనటువంటి చూపులు,
1: ఆల్ బ్యాడ్ లుక్స్,
0: దురాచారమైనటువంటి చర్యలు,
1: ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్. దీని
0: వల్ల నీకు ఈ దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దట్స్ ది కాజ్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యు షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్ దెం.
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెం హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ యు డు యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదం చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయడం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్
0: దురాచారంలో త్యాగం చేయడం కోసమని, సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే.
1: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
0: అప్పుడు నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యు విల్ బి వన్ ఆఫ్
0: ఈ జగత్తులో. ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ ఫోర్ ఎడ్యుకేషన్.
0: ఎక్కడ చూసినా కానీ దుఃఖములే,
1: ఎవ్రీవేర్
0: ఎక్కడ చూసినా కానీ విచారములే.
1: యు ఫైండ్ యాంగ్జైటీ సింబల్
0: ఎత్తితే చాలు డెడ్ బాడీస్.
1: The moment you see the newspaper killing and violence,
0: ఈ వార్తలు వినటము కాదు కాదు.
1: And we find everywhere the agitation.
0: ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైన దుర్మార్గ భావాలు రావు.
1: When once you control your senses, there will be no bad ideas.
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
1: Then you will not hate anybody.
0: తిట్టిన వాడు నా యందే ఉన్నాడు, నేను కూడా తిట్టిన వాడి యందే ఉంటున్నాను.
1: In fact, the one accused me is in me, and I
0: తిట్టిన వాడు నేను,
1: తిట్టిన వాడు నేను. And we are not different.
0: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: The same self is present in both of us.
0: ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవచ్చుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
1: And when once we have this one pointed spirit of the self,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: And both of us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: And there will be no problems.
0: విచారములే సంభవించవు.
1: No anxiety.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: There will be no hatred at all.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop that love. We should have single pointed.
0: నీ నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present both of us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: The same ఆత్మ is present in you and in me and everywhere.
0: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
1: To get rid of bad qualities, we should have this single
0: direction. దేహం భిన్నంగా ఉండవచ్చును,
1: bodies may be different,
0: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
1: minds may vary,
0: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
1: But atma, the self is same.
0: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
1: So many have assembled.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Same spirit of the self
0: is same. ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: As an example, you find so many bulbs
0: burning. బల్పులున్నాయి ఇక్కడ, విడివిడి బల్పులున్నాయి ఇక్కడ, గుత్తి బల్పులున్నాయి. ఎన్ని బల్పులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్పులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్. కానీ
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంటు ఒక్కటే.
1: ద కరెంట్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
1: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని,
1: గెట్ అటాచ్డ్ టు ద
0: సెల్ఫ్, దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించు చేసుకోండి.
1: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
0: అతి శీఘ్రకాలంలోందే,
1: వెరీ సూన్,
0: ఈ ఏకాత్మవాదం వల్ల
1: విత్ దిస్
0: లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడాను ఆశీర్వదిస్తాడు.
1: You pray for the world peace, because there will not be any conflict or war or agitation in this world when we have one pointedness of the self which is present in all. Don't hate anybody.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్,
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ
0: అంతా కూడా తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man and fatherhood of God.
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: Develop these two ideas.
0: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: So all that has been prayed for and said that the world should be happy will be a reality. Very soon
0: ఈ జగత్తునందు
1: in this world
0: అన్ని దేశముల వారు కూడాను క్షేమంగా ఉండాలి.
1: All people should be happy.
0: అన్ని దేశముల వారు కూడాను ఆనందంగా ఉండాలి.
1: People of all nations should be joyful.
0: ప్రార్థన మీరు చేసి
1: pray like that.
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని ఆనందాన్ని కూడా అనుభవించి
1: and experience the joy and
0: peace. జగత్తు కూడాను దీని చాటాలని నేను ఆశిస్తున్నాను.
1: Propagate and publicize the need to be joyful, happy and peaceful.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: This is the job that we should do.
0: భజన బినా సుఖ

0: బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండముల్లయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండమంతయు విష్ణువు ఇన్ని పెంచి వృద్ధి చేయు. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ or universe. It is Vishnu the sustainer who will take care of the sustenance and the maintenance of the whole creation. And it is Lord Shiva the annihilator who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు అనంతమైన విషయములయందు అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ and full of fathomless depths of thought and worries, the man being totally worried and totally lost for himself, what is that he is in search of? What is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salputu kaalamulu vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: కానీ ఆధ్యాత్మిక మార్గమునందు అనేక మంది దైవాన్ని దర్శించాలని దైవాన్ని స్మరించాలని దైవంతో సంభాషించాలని చింతిస్తున్నారు.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine, they want to converse with him, they want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: ఆధారములు లేవు.
1: There nothing whatsoever.
0: దీని వల్ల లభించేటువంటి ఒక ఆనందము లేదు.
1: And there's no bliss out of such form of worship.
0: అయితే ఈ మూవరు కూడాను ఏ ఆకారంతో ఉన్నారు అని విచారణ చేస్తే ఉపాధులు లేనటువంటి ఒక గుణాకారులై ఉన్నారు.
1: If you want to know their real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: ఏమిటి ఈ యొక్క ఆకారములు?
1: What is the vesture, the form they have put on?
0: ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all of the creatures.
0: ఈశ్వరుడు అన్ని భూతములు యందు ఉంటున్నాడు.
1: God is present in all of the beings.
0: కాని ఏ ఆకారంతో ఉంటున్నాడు?
1: Yet in what form is he present?
0: ఈ ఆకారం తెలియనటువంటి ఒక రూపమును చింతించి ఏమి ప్రయోజనము?
1: What is that you derive by contemplating on that which has no form?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: Kani ee shabdamu ye vidhanga manaku gocharistundadi.
1: The sound, how do you able to listen to it?
0: Ee shabdamu raakaranga anubhavinchalante em cheyali?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనిని ఉపనిషత్తులు,
1: దిస్ ఉపనిషత్స్,
0: బ్రహ్మ అన్నారు.
1: కాల్ ఇట్ బ్రహ్మ.
0: ఆత్మ అన్నారు.
1: ఆల్సో కాల్ ఇట్ ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: Yet what is the form behind this sound?
0: Itti shabdabrahmamainatvanti yokka ishwarathvanni ee aakaranga manam chintinchali.
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: Deenine ishwarathvamu annaru.
1: This is the divinity.
0: Ishwarathvamaga artham emiti?
1: What is the meaning of ishwarathva?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: దట్ ఓన్లీ మీన్స్ ద బ్రెత్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: హౌ డు యూ గెట్ దిస్ ఆస్పిషియస్ బ్రెత్?
0: ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: ది డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద వెరీ బ్రెత్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోహం.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ వెరీ సిలబుల్ సో ఈజ్ మై ఫార్మ్.
0: అది ఏ నా ఆకారం అన్నారు.
1: దట్ ఈజ్ మై ఫార్మ్.
0: అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: ఇజ్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దట్ ఫార్మ్?
0: తనను తాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: టు నో వన్ ఓన్ సెల్ఫ్, టు రికగ్నైజ్ వన్ ఓన్ సెల్ఫ్ అమౌంట్స్ టు రికగ్నిషన్ ఆఫ్ ద బ్రెత్.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ద డివినిటీ యూ కెన్ నెవర్ అటైన్ బ్లిస్.
0: కనుకనే మానవత్వం ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటున్నది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనం శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారం నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకుని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: సో సమ్ ఫార్మ్ హ్యాస్ టు బి అస్యూమ్డ్ ఆర్ డిసైడెడ్.
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: ది గుణ ఆర్ ది అట్రిబ్యూట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మ్.
0: అనగా ఇది సాత్వికమైనటువంటి గుణము. సోహం
1: సోహం రిప్రజెంట్స్ ద సాత్విక్ క్వాలిటీ, ద పయస్నెస్.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వము.
1: ది వెరీ పయస్ క్వాలిటీ ఇస్ ది సైన్ ఆఫ్ divinity.
0: Aithe ee swasa nundi marokati kudanu aavirbhavistundadi.
1: Out of breath emanates some other thing.
0: Adi ee vishnutvamu ani.
1: That is sustenance, vishnutva.
0: Anaga ee vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka manotattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham aneetundi nindi anni rakamaneetundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనస్సు యొక్క ఆకారంగా నిరూపిస్తూ ఉండాలి.
1: అండ్ దిస్ వెరీ సౌండ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: ఇతనే విష్ణువు అన్నారు.
1: అండ్ హీ ఈజ్ విష్ణు ఆర్ సస్టైనర్.
0: మనసే విష్ణువు అని.
1: మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ విష్ణువు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: out of the navel of the sustainer Vishnu arises some other form.
0: Adi ye Brahma ani.
1: That is Brahma.
0: Kanukane Isharattamu విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే
1: Therefore, the three aspects, the creation, the substance, annihilation, begin with the Soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvane nirupistundadi.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasam nundi vachetvanti yokka ishwarattvam anaga daivattvamu brahmatvanga vachindi.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect.
0: Idiye వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: దిస్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: ఆల్ దట్ వర్డ్స్ దట్ వీ అటర్ దే రిప్రజెంట్ ద బ్రహ్మత్వ.
0: ప్రతి వాక్ కూడాను బ్రహ్మతత్వమే.
1: సో ఎవ్రీ వర్డ్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్స్ ద క్రియేటివ్.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: ఎవ్రీ థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విష్ణుత్వ.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: అండ్ ఎవ్రీ aspect is ishwaratva divinity.
0: Kalakane ishwaratvame swasa.
1: Therefore ishwaratva is breath.
0: Unga manasu.
1: Then the mind.
0: Manasu anetvanti idiye vishnutvamu.
1: This mind is the principle of sustenance, vishnutva.
0: Ee vishnu nundi aavirbhavinchinatvanti okka brahma tattvame ijamainatvanti okka vaaku.
1: Therefore the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి సోహం తత్వమే దైవత్వం.
1: Therefore the divinity represents the principle of soham or the primal sound.
0: అది ఎప్పటికీ ఏ నాటికైనా కూడాను మనల్ని వదలపెట్టకపోదు.
1: It will never leave you at any point of time.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడాను ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: So long we are alive in this body, this breath continues.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఈజ్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈజ్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఈస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: Shabdamunu aakarshinchinatvanti ee brahmatvamu.
1: And this brahmatva creativity is after the sound.
0: Shabda brahmamayi characharamayi annandi.
1: And one is the sound and the other one is of motility.
0: Ee shabdam anetvanti vaaku dwara
1: the sound that comes out by word
0: saraswatini aakarshinchadu.
1: And is drawn by saraswati.
0: Karagal saraswati durga lakshmi ee muguru kulanu ee mooditi oka aakaramale.
1: Therefore Saraswati Durga Lakshmi the triune aspect of the divinity represent these three principles.
0: కనుక ఆకారములను మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: Therefore the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకును శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manasu anetvanti sankalpam lekunda ee maata anetvanti raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasa nunchi vachinatvanti yokka vaaku.
1: So the words come out of breath.
0: Vaaku nunchi vachinatvanti antaratamu.
1: And the inner significance of the words.
0: Ee munitu yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represent the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుక పరిశోధనలు చదివినప్పుడే పరతత్వం మనకు అర్థమవుతుంది.
1: When you investigate you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని
1: the truth which is the standard.
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని
1: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని
1: అండ్ దాట్ బ్లిస్ విచ్ ఇస్ ది అల్టిమేట్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని
1: ది హార్మనీ ఆఫ్ ది త్రీ
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఈనాడు
1: మ్యాన్ టుడే
0: ఉపనిషత్తులు ఎన్నయో చదువుతున్నాడు.
1: He goes through many of the Upanishads.
0: ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి?
1: What is the essence of Upanishads?
0: ఉపనిషత్తుల యొక్క సారము నీ యొక్క తత్వాన్ని బోధించడమే.
1: Upanishad, the essence of Upanishads teaches you your reality.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే.
1: It clearly proves the unity in diversity.
0: దేహము అభ్యసిస్తున్నాము.
1: And you have the body.
0: కానీ దేహాన్ని పోషిస్తున్నాము.
1: And you maintain your body.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: Why do you want to maintain your body?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by this maintenance?
0: ఏ మాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: దేహం ఉన్నంత వరకు భుజించాలి.
1: So long the body lasts, you should partake.
0: భుజించినంత వరకు నిద్రించాలి.
1: You have got to sleep.
0: నిద్రించినంత వరకు ఆనందాన్ని పొందాలి.
1: And you can be happy as you sleep.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: The moment you get up, what happened to this happiness?
0: కనుకని ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి
1: we have forgotten the essence of Upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: we just go by the name and form only.
0: కనుకని నామమే ప్రధానమైనటువంటిది.
1: So God's name is most important.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: In fact, God has no specific name.
0: అన్ని పేర్లు తనవే.
1: All names are His.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: He is in every name.
0: తనది కానటువంటిది
1: there is nothing which He is not.
0: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
1: There is no place where He is not present.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
1: In fact, the God's nature is this love.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to know the nature of love.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండియే మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: All these things could be acquired through this body.
0: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: Within this body there's a lot of machinery.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ ఇట్స్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: అన్నింటికి ఒక మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి.
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
1: వి సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి.
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి.
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: Is described as
0: main switch okati untundali.
1: There lies the main switch for the functioning of the machinery.
0: Kannulu chustunnayi.
1: Eyes watch.
0: Aneka kaantulu manaku kanipistunnayi.
1: We see many light rays.

0: అని అన్నారు.
1: ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానిని మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే
1: బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి
1: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: దిస్ హృదయ ఈజ్ వేద.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి స్థుతులు.
1: ద థాట్స్ ఆర్ శృతీస్.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతరము.
1: The meaning of these srutis, is Vedanta, philosophy.
0: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never consider Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere are with you, in you.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి
1: out of the heart the Veda.
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ అట్టర్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: It is said sarvata panipadam.
0: Tat sarvatokshi shiromukham annadi.
1: Tat sarvatokshi shiromukham it declares.
0: ఈ విధమైనటువంటి అంతరాత్మని మనం చక్కగా గుర్తించుకుంటే
1: if we know the meaning clearly
0: అప్పుడే మనకు ఈ వేదాత్మను మనకు గుర్తుంటుంది.
1: Then you will be expert in philosophy.
0: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద్ర ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
1: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
0: కానీ ఆ శబ్దం వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
1: As you listen to Vedic sounds you will experience bliss.
0: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది గాని పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: You don't understand their meaning but yet you experience the bliss.
0: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the meaning?
0: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
1: Know the power of the sound in the utterance of
0: any recommendation meaning lo untuntai.
1: There are lots and lots of meanings for these terms.
0: Kani nanathamallo undu
1: in different meanings
0: anathamu teeskoni
1: and you go by the wrong interpretation.
0: Edatani visvasistunnamu
1: and you have forgotten the reality.
0: Edatani visvarinchadam chetane manaku satyatattvam gurtinchadaniki veellayinattu undi.
1: Because the reality is just forgotten and therefore you are not able to know the
0: prema sarupulara
1: embodiments of love.
0: Vidyarthulara
1: students
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: ఎవ్రీ వర్డ్ హ్యాస్ మెనీ మీనింగ్
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థం అవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ స్పిరిచువల్ పర్సూట్
0: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద స్పిరిచువల్ పర్సూట్
0: నిజమైనటువంటి ఒక మౌనం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ ట్రూ సైలెన్స్
0: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
1: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ
0: అట్టి విచారణ అనేటువంటిది
1: that ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: ఇస్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: just as love is in you
0: దానికి తగినటువంటి ఒక విచారణ మనకు నిరూపిస్తుంది.
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ
0: కనుక
1: సో
0: మనం విచారణ చేయాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
1: వీ షుడ్ సీ ద థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ
0: నిన్న దినం చెప్పాను
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: ఏ పదార్థం ఎందుకు కానీ దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
1: ద స్వీట్నెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్
0: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు మానవుడు ఉద్భవింప చేసినటువంటిది కాదు.
1: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్
0: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ద నేచురల్ క్వాలిటీ
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్
0: వేప లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై ది చిల్లీస్ ఆర్ హాట్
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్
0: మల్లెలోని ఒక

0: వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్.
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వములు అనుకుంటారు.
1: We think we consider it as a natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
1: How can you know the nature?
0: కాదు కాదు. పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్.
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ.
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ ఆర్ సో మెనీ సెంటిమెంట్స్.
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
0: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మీనింగ్స్ టూ.
0: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్.
0: నీ సంకల్ప వికల్పం నుంచే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దం విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము.
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ బ్రహ్మత్వ.
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
0: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ ది సోహం యాజ్ ద బేసిస్.
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We just carry on our life sojourn basing on the sound.
0: ee soham ane shabdame lekapothe manaku jeevitame artham kaadu.
1: Without this soham, the primal sound, you cannot know your life.
0: Kanukane manamu jeevinche deni nimittamai.
1: Why should we live? What's purpose?
0: Soham yokka tattvanni artham gaavinchukovatam kosamani.
1: The purpose of life is to know the meaning of soham.
0: Kanuka deeni artham ye vidhanga untuntari?
1: How is its meaning?
0: Soham.
1: Soham.
0: Idi హంస గాయత్రి అని చెప్పారు.
1: ది సోహం ఇస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో అంటే అది.
1: సో దట్
0: హమ్ అనగా నేను.
1: హమ్ ఐ
0: అది నేనే.
1: ఐఎమ్ దట్
0: ఇది అది నేనేంటి ఏది.
1: ఐఎమ్ దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ హియర్
0: అక్కడ ఏది ఉన్నది అది నేనే అనడానికి.
1: వాట్ ఈస్ ప్రెసెంట్ దేర్
0: అక్కడే మనస్సు ఉన్నది.
1: దేర్ లైస్ ద మైండ్.
0: ఈ మనస్సే నేను అనుకుంటే.
1: అండ్ ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ద మైండ్.
0: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది.
1: And this mind is an obstacle in spiritual path.
0: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రం అర్థం లేదు.
1: If you identify with the mind has no meaning at all.
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: Mind is a mad monkey.
0: అలాంటి మనసును నమ్ముకొని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
1: And what is that you can derive out of it?
0: కాదు కాదు. మనసును మనసుగా భావించకూడదు.
1: Don't consider it simply as mind.
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: Consider mind as divine.
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: This mind is represent sustainer విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: Without the mind there is no శ్వాస or the breath.
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: Because of breathing process the mind is functional.
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: Because of this sound, primal sound, you will understand creativity.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: We cannot understand the Upanishadic principles in depth.
0: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: There are many many sacred noble interpretations in Upanishads.
0: కానీ ఇలాంటి అర్థము మనకు గోచరించడానికి మనం ఏమి చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారణ చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: You just find this soham.
0: దీన్ని వాచ్ చేయాలి.
1: Watch the soham.
0: ఏది సో ఏది హం.
1: What is so? What is hum?
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: అండ్ వాట్ ఇస్ ద ఆరిజిన్ ద బిగినింగ్ ప్లేస్.
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: అండ్ వాట్ ఇస్ ద నాస్ట్రల్ త్రూ విచ్ హమ్ కమ్స్.
0: ఒకటి పోవటము ఒకటి రావటము.
1: వన్ ఇస్ ఇన్హెలేషన్ అదర్ ఇస్ ఎక్సలేషన్.
0: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: And if you watch this inhalation and exhalation process, it is
0: okati lopara pothundadi.
1: One goes in breathing,
0: adi e so
1: breathing in is so హం
0: ఇది అహంకారము.
1: దట్ ఈస్
0: అది బయట పోయేటువంటిది.
1: దట్ ఇస్ అహంకార, ఈగో, బ్రీద్ అవుట్.
0: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: ఆల్ దట్ ఈస్ బ్రీద్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
0: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
1: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ బ్రీద్డ్ ఇన్.
0: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హాస్ బీన్ టేకెన్ ఇన్.
0: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
1: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, least the danger of your life.
0: కనుక సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
1: the time you take it to breathe in,
0: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి,
1: must equal for its retention kumbhaka.
0: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
1: The time that you take to retain the breath must equal the time that you breathe out.
0: కనుకని కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ గాడ్ ఈస్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈస్ బ్రహ్మత్వ క్రియేటెడ్.
0: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈస్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: when we act appropriately
0: kartavyani gurtinchukuntu ravali,
1: we have to recognize our duty.
0: Ee kartavyam ante emiti?
1: What is this kartavya?
0: Adi manasu yokka sankalpame.
1: It is just the thought.
0: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
1: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
0: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
1: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
0: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
1: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
0: కనుక సంకల్పములంతా కూడా సాత్వికమైనటువంటివి.
1: ఆల్ థాట్స్ మస్ట్ బి పాయస్.
0: కనుకనే మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పాయస్ థాట్స్.
0: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమంలో అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్.
0: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్స్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్.
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్.
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ.
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో.
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు కాంప్రిహెండ్ ద హార్మనీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగానో ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: ఉపనిషత్స్ గో ఆన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే,
1: if you want to describe every sloka,
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే,
1: in order to teach the depth of every
0: sloka, కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: You require one full month to know the meaning in depth of every sloka.
0: అనగా ఏమిటి? అనేక అర్థములతో కూడినటువంటిది.
1: Meaning it has got so many interpretations.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
1: But the meaning which that suits that particular situation must be accepted.
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటది.
1: Anything can be said that represents
0: true meaning. చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
1: Here is a boy.
0: వాడికి మాటలు రావు.
1: And he cannot speak
0: properly. అలాంటి పరిస్థితి లోపల
1: at that moment
0: వయ ప్రమాణాన్ని పురస్కరించుకొని రామా అని నీవు చెప్పిస్తే,
1: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యు వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: దట్ బాయ్ విల్ సే లామా.
0: అనగా అది కూడా అర్థమే.
1: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
0: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
1: ఓ ఇట్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
0: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
1: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
0: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
1: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
0: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.

0: From our viewpoint, the lama is wrong.
1: కానీ ఆ వయసుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
0: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
1: ఇదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఆ వయ ప్రమాణము,
0: ద ఏజ్
1: దేహ ప్రమాణము,
0: ద బాడీ
1: సమయ ప్రమాణము,
0: అండ్ ద మూమెంట్
1: పద ప్రమాణము,
0: అండ్ ద సర్కమ్స్టాన్సెస్
1: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
0: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వి డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
1: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు,
0: హియర్ మెనీ పీపుల్ హియర్,
1: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
0: దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
1: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
0: And if you want to say, all of you to say, chapa, many can't say.
1: Chapa ani cheppante chapa antaru.
0: If I want you to say chapa, you say chapa, the fish.
1: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: One should know the difference between cha, sa, sa.
1: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
0: Well, to say, spell out this word chapa, the tongue is important.
1: Kaani akkada enta prayatnam chesinappudiki chapa ani vastundi gaani chapa ani raadu.
0: Chapa the mat, but you say chapa the fish.
1: Cha cha sa saha
0: sha sha saha.
1: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఇన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
0: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్ సౌండ్.
1: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
0: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
1: అన్న? లేరు,
0: యూ కెనాట్.
1: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
0: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఈస్ చాప మ్యాట్.
1: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో ద మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
1: అదే విధంగానే మహాభారత యుద్ధ సమయం నందు,
0: ఎట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్,
1: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
0: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
1: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
0: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
1: గజ, గజ, నిల్చు నిల్చు, నేను వస్తున్నాను అన్నాడు.
0: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్
1: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
0: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
1: లక్ష్మి ప్రక్కన ఉంటుండి అతన్ని ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
0: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
1: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
0: And then he started describing the moment.
1: అడిగేదనని కడి వడిజను, అడిగేదనని కడి వడిజను.
0: She is going very fast to know the reason.
1: అడిగిన తన మగడ నుడి నడిడి నుడుగును వెడ వెడ చిడి ముడి తట్టబడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అనేది అన్నాడు. అడిగేదనని కడి వడిజను.
0: She is going very fast to know the reason.
1: అడిగిన తన మగడు నుడుగు నడిడి నుడుగును తను చెప్తాడో చెప్పలేడో.
0: The husband would respond or not.
1: వెడ వెడ చిడి ముడి తడబడ పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
0: And I was running if this in the platform there is dropped down.
1: నడిగిన నడిగిడి జరిమి నడుగుడి అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు దివడానికి లేదు.
0: He cannot proceed nor retreat.
1: ఇది చాలా సరైనటువంటి సమయం కాదు.
0: This is not the right time.
1: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతనే ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
0: బికాజ్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూజ్ ఎట్ ద రైట్ టైమ్ వీ ఫైండ్ ఆల్ డిస్టార్షన్.
1: ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
0: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మానవీయుల చరిత్రకే వెళ్ళి దాని అంతరార్థాన్ని గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్ యూ షుడ్ అప్రోచ్ ద స్కాలర్స్ అండ్ ట్రై టు లెర్న్.
1: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
0: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ.
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
0: అండ్ దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
0: ద మైండ్ రిప్రజెంట్స్
1: విష్ణు. తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
1: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
0: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
1: కనుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
0: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
1: బ్రహ్మ శ్వాసము,
0: బ్రహ్మ ఇస్ బ్రెత్.
1: విష్ణువు మనస్సు,
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఇంకా మహేశ్వరుడు,
0: మహేశ్వర
1: అది ఏ వాక్కు.
0: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
1: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
0: దేర్ ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆత్మా ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్
1: ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు
0: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్
1: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు
0: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్
1: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి
0: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు
0: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్
1: కారణం ఏమిటిగా అర్థంకు తెలియనటువంటి వారు ఉపనిషత్తులు చూడనటువంటి వారు ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనంతాలు చేసుకుంటారు
0: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్
1: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా
0: You should know it peacefully. At right time.
1: Pravartana pavitranga.
0: Making the conduct
1: right. Vaak shuddhiga.
0: And a good words.
1: Appude swasa shuddhiga manam cheppali.
0: And then you can have the purity.
1: Mana swasa kudam parishuddham kavali.
0: And the breath should be purified.
1: Kanukane deeniki upanishattu lopala oka vidhamainatundi mantram chepparu.
0: In upanishads a mantra is said.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాసతత్వంలోనే మంత్రం చెప్పారు
0: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్
1: అనగా దీని వల్ల ఈ శ్వాస వల్ల ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్
1: దీని వల్ల ఏమవుతుంది మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది
0: దెన్ యు విల్ బి శాంక్టిఫైయింగ్ ది బ్రెత్
1: పవిత్రం కావటమే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్
1: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది
0: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్
1: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది
0: యాజ్ యూ రిపీట్ దీస్ మంత్రాస్ ద బ్లడ్ బికమ్స్ రాదర్ థిన్
1: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది
0: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్
1: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది
0: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ also is going to be sacred
1: kanukane manamu ee shabdamulu kochu sarayina reetiga teeskovali
0: so vishnu the sounds in a proper sense
1: ee sarayina reetiga teeskunnappude manaku sarayina antarthalu vastuntayi
0: if you know the right meaning you know its right application
1: oka upanishattulu yokka saranni matrame manam teeskunte deham yokka tattva ananta kodanu gurtinchadaniki veedu avutundi
0: if you know the essence of one upanishad you will be knowing the true meaning of your whole body
1: mana nanuka ee vidhanga taste chikutundali
0: The tongue, how does it taste?
1: ye recommend padarthanni vesukunte aa yokka ruchiye manaku gocharam avutundi
0: and we'll taste according to the food stuff that we partake
1: kani tongue buds anne enta enni unnai
0: the taste buds how many are there
1: anaga 51000 taste buds anta unnai
0: 51000 taste buds are there
1: inga shravana buds anta etta unnai ante
0: and the listening process
1: 36000 shravana anipetti vintipettundi
0: and the 36000
1: 51,000
0: taste buds.
1: ఈ అన్ని కాకుండా దృష్టి
0: అండ్ ద
1: వికాసం యొక్క శక్తి
0: అండ్ ద లైట్ విజన్
1: 51 కోట్లు ఉంటున్నాయి
0: 51 crores
1: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము
0: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్
1: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision what is it that is proper
1: kanukane nee samaya sandarbhanusaranga nee vaadukovali
0: so you should make use of it at appropriately based on the situation
1: aneka rakamainatvanti rogamlo nivaranam kaakunda
0: not only cure for the
1: sarina arthalu gurtinchinappudu
0: when we know the true meaning
1: pravartana kuda nu maaripothundi
0: our conduct also changes
1: ee pravartana maarinappudu
0: when our behavior changes
1: mana vartana kuda maaripothundi
0: and all our mentality
1: mana vartana maaripoyinappudu
0: when the whole thing changes
1: sariyainatunte oka bhavam manlo avirbhavistundi
0: you will have proper thoughts
1: kalukane proper thought manlo vachinappude idi sariyainatunte oka padam ga roopistundi
0: when once there is a proper thought you will have proper words
1: prema swarupulara
0: embodiments of love
1: lokamulopala
0: in this world
1: inniyo vidhamainatunte padamulu untunnavi
0: there are so many words
1: ఎన్నో విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి
0: మెనీ మీనింగ్స్
1: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి
0: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్
1: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు
0: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్
1: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి
0: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్
1: ఇప్పుడు చూడండి చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి వచ్చి చూడాలి
0: ఓంకారం జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
1: ఓం అంటారు.
0: మెనీ సే ఓం.
1: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
0: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
1: ఇది ఒక పదము.
0: ఇట్స్ ఎ వర్డ్.
1: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
1: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేరితే ఓం అనే పదం వచ్చింది.
0: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్ ఏ యుఎం ఆ ఊం.
1: ఈ పదం చెప్పాలంటే ఆ అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
0: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: ఊ అనేటువంటిది నోలక నుంచి వస్తుంది.
0: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: అనేటువంటిది పదవి నుంచి వస్తుంది.
0: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
1: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
0: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నారో.
1: కనుకని హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండ్ ఏ నిజమైనటువంటి సౌండ్.
0: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
1: చాలా మందికి ఆ ఊ అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
0: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
1: తెల్లవారుజాము కూడా ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊ అంటారు.
0: In the early hours of the morning, the Omkara is said in a wrong way.
1: Unnti yokka sevam enti swaroopam ani samakalamlo dani uchcharinchali.
0: And we have to say utter Omkara in the correct way.
1: Ekkadi nunchino plane vastuntadi.
0: The plane is dashing forward.
1: Aa shabdam ekkadi nunchino labhinchinattu vastundi.
0: And you will be able to know its sound.
1: Kaani daggariki vachinappudu peddadiga vinipistundi.
0: And you will listen.
1: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ యూ విల్ ఆల్సో హియర్ ది సౌండ్ ఫ్రమ్ డిస్టెన్స్.
1: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దము.
0: దట్ ఈస్ ఓంకార ప్రిన్సిపల్.
1: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
0: అండ్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్
1: ఆ నాభి నుంచి రావాలి.
0: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది నాక్.
1: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
0: అండ్ వెన్ వన్స్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
0: అండ్ దెన్ ఎట్ ది ఫైనల్ స్టేజ్ ఇట్ డిక్లైన్స్.
1: కనుకనే ఈ శబ్దం కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
1: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
1: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
0: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
1: స్వామి ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటం లేదు.
0: మెనీ కమెంట్స్ సే స్వామి ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ స్టెడీ డివోషన్.
1: కుదురుతుంది.
0: How is it possible?
1: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
0: యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ మీనింగ్.
1: సరైన శృతిలో నువ్వు పెట్టుకుంటే కదా.
0: యు డోంట్ సే ఇట్ ప్రాపర్.
1: శృతిలో రాగ తాళంలో మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్ రిథమ్ అండ్ బీట్.
1: కనుకనే శృతి కూడా ఉంటుండాలి.
0: అండ్ ది ట్యూన్ ఇస్ నెసరీ.
1: ఈ శృతి లయము కూడా ఉండాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్.
1: ఈ కాలము కూడా ఉంటుండాలి.
0: అండ్ ద టైం.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
0: సో ది బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్.
1: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
0: వీ ఫైండ్ వీ థింక్ ద ఉపనిషత్స్ ఆర్ వెరీ టఫ్.
1: కానీ దాని అర్థం కింద తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దాన్ దాట్.
1: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్
1: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
0: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
0: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
1: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్ దేర్ ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
1: బయట ఉచ్చరించక్కర్లేదు. బయట ఉచ్చరించక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రిపీట్.
1: నీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
0: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
1: కొంతమంది మీకు తెలుసును.
0: యు నో సమ్.
1: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిదే.
0: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
1: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
0: దే గో బై దిస్ వాయిస్.
1: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
0: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
1: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పాశ్చర్.
1: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
0: యాజ్ ది చేంజ్ యువర్ పాశ్చర్
1: ఆనందమైనటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
0: దేర్ లైస్ ది ప్లేస్.
1: కానీ ఆకారం మారినప్పుడు
0: వెన్ ది పాశ్చర్ చేంజెస్
1: శబ్దం మారినప్పుడు
0: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్
1: ఆకారంలో అనంతమైనటువంటి వికారమే కలుగుతుంది.
0: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
1: చాలా మంది మీకు తెలుసును.
0: మెనీ ఆఫ్ యు నో.
1: సంగీతం ప్రారంభించినప్పుడు
0: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్
1: చాలా మంది అంటారు.
0: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్.
1: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
0: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
1: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే అప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది.
0: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి ఇట్ విల్ బి ఎ రాంగ్ వే.
1: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
1: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు.
0: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్.
1: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
0: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch, they will be at a distance from the mic.
1: Gontu marakoddu,
0: and you should not change your tone.
1: Inta dooram raakoddu ani,
0: and you should not be so
1: control lo pettukovali.
0: You should be on your
1: kontha mandi kannulu musukuntaru.
0: Some close their eyes.
1: Kannulu konni okka kannu paiki okka kannu kindiki vastundi idi.
0: And one eye upward direction, another eye downward.
1: Vikaramulu kodunu chaala tara yokka swaroopanni maapu chestundi.
0: And these postures also change your form.
1: Anduvalli harmony vaayinche samayam lopala,
0: as you play your harmony,
1: harmony paina oka addam pettaru.
0: And they keep a mirror there.
1: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
0: Why mirror there?
1: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
0: As you play the harmonium, you should just look at the mirror and see your posture, your postures and modulation.
1: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
0: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్, యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
1: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
0: వెల్, వన్ మే సింగ్ వెల్, బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్
1: ఆఫ్ దట్. కూడా సకారంగా ఉండాలి.
0: సో హీ షుడ్ బి ప్రాపర్.
1: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
0: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్, ఇట్ విల్ బి వికార.
1: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
0: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
1: కనుక ఇతరులకు అకారాన్ వల్ల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
0: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
1: అదర్స్. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా
0: ఇది. ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
1: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
0: వి డూ సర్టన్ యాక్షన్స్.
1: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
0: అండ్ వి షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
1: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
0: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
1: మనం కొన్ని పాలు త్రాగుతూ,
0: యాజ్ యు డ్రింక్ ది మిల్క్,
1: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలు అంతా కిందికి పడిపోతాయి.
0: అండ్ యాజ్ యు డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్
1: అదర్స్, అంతేకాకుండా గొంతు కూడాను పాడైపోతుంది.
0: అండ్ ది థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్.
1: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
0: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
1: ప్రాచీన కాలం ఉన్నటువంటి మానవీయులందరూ కూడాను,
0: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్,
1: భోజనం చేసేటప్పుడు ఏమి మాట్లాడకూడదు.
0: అండ్ నో వన్, దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్
1: యాజ్ దే డై. బ్రహ్మావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
1: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
1: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
1: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
0: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
1: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
0: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్.
1: పిల్లలు చాలా మందికి ఇది తెలియాలి.
0: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
1: ప్రశాంతంగా భోజనం చేయాలి.
0: అండ్ యాజ్ యూ ఈట్ యూ షుడ్
1: నవ్వుకుంటూ భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
0: అండ్ యాజ్ యూ ఈట్ యూ షుడ్ నాట్ లాఫ్.
1: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
0: నార్ షుడ్ యూ క్రై.
1: ఎండూ లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
0: ఈట్ పీస్ఫుల్లీ.
1: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
0: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
1: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
1: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: దీని యొక్క తత్వాన్ని,
0: దిస్ నేచర్,
1: దీనికి విష్ణుతత్వాన్ని,
0: ది విష్ణు
1: వాక్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్కు మనసు,
0: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్, ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
0: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
1: ఈ అశాంతి లేకుండా,
0: వితౌట్ రెస్ట్లెస్నెస్,
1: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్కు.
0: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్, వన్ డే ద మైండ్ అండ్ ద టాక్.
1: కేవలము వాక్కును మాత్రమే గురించి మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్కు.
1: అది రామతత్వము.
0: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్.
1: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
0: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
1: అది మూడవదైనప్పుడు, బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
0: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ, ది క్రియేటివిటీ ఆస్పెక్ట్,
1: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
0: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
1: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
0: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
1: విష్ణుత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సీక్రెట్ నో
1: కనుకనే విష్ణు క్రాంత జయ క్రాంత శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
0: You find so many krantha or changes.
1: ఈ క్రాంతలంత తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించాలి.
0: We should consider these krantas or changes and reach that sacred state.
1: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
0: It's useless to think of శ్లోకాస్ only.
1: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
0: you practice shloka
1: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
0: And you have to experience it in full understanding of its interpretation.
1: Prema swarupulara
0: embodiments of love.
1: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamainatundi kaadu.
0: We speak of spiritual practice sadhana.
1: Navidhi margam lopala shravanam kirtanam vishnusmaranam paadasevanam vandanam archanam dasanam sneham aatma nivedanam idi chaala cheppadam sulabhame.
0: It's quite easy to repeat the 9 steps of devotion.
1: Eppudu aatma nivedanam tarutundi
0: surrender, the final. How do you reach it?
1: Sneham yerpadin tarvata surrender vastundi.
0: When there is friendship, there will be surrender.
1: Sneham kaaka puramu friendship anetundi eppudu raavadaniki.
0: Prior to friendship it's not possible to have surrender.
1: Sneham anetundi friendship.
0: This sneha is friendship.
1: Adi vachchenta varaku maatram nivu enni prayatnam chesina prayojanam ledu.
0: Until you reach that sneha
1: atma nivedana kaane kaadu.
0: It can never lead you to surrender. Atma
1: nivedana sneham ayin tarvatane atma nivedana vastundi.
0: It's only after sneha friendship can be nivedana surrender.
1: Sneham ante emo teliyadu.
0: But people do not know what sneha friendship.
1: Em sneham ante hello.
0: We think friendship meant hello.
1: Emtidi hello?
0: Is it hello? It is hollow.
1: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
0: నో మీనింగ్ ఎట్ ఆల్.
1: అది కాదు స్నేహం అంటే.
0: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: ఇద్దరు రెండు ప్రాణముల లోపల రెండు దేహముల లోపల ఒక ప్రాణంగా ఉండాలి.
0: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
1: అది నిజమైనటువంటి స్నేహం.
0: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
0: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యుయాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
1: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
1: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అండ్
0: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
0: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
1: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
0: విత్ డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
1: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
0: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
0: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
1: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
0: యూ జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
1: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్ యూ విల్ సెటిల్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: తప్పక మీరు సాధించగలరు.
0: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
1: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
0: విత్ ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ అచీవ్.
1: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
0: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: కాలమే మన యొక్క జీవితము.
0: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
1: కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్పనాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన అంత కాలమే.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
0: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ హౌ వి ఎక్స్పెక్ట్
1: కాలంను సార్థకం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
0: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
1: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
0: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైం.
1: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
0: వీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంత ఏకం కావాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ది త్రీ ది కాయా ద బాడీ కాలా ద టైం
1: దేహం ఏమిటి వాటర్ బబుల్
0: బాడీ లైక్ వాటర్ బబుల్
1: పోతే పోతుంది.
0: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వాన్
1: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
0: బాడీ బౌండ్ టు ఫాల్.
1: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
0: టుడే ఆర్ టుమారో.
1: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్.
1: వచ్చింది పోక తప్పదు.
0: దాట్ విచ్ ఇస్ బౌండ్
1: పోయింది రాక తప్పదు.
0: దాట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
1: కనుకనే ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
0: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
0: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
0: వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఇస్ అన్సీక్రెట్.
1: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
0: బట్ సమ్ కన్సిడర్ ది సీక్రెట్.
1: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
0: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
1: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
1: కష్టమే మనకి చాలా సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్
1: సుఖం కావాలి సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
1: కష్టంనే ఆశిస్తూ రావాలి.
0: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
0: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
1: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
0: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ
1: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు.
0: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్.
1: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
0: అండ్ యూ విల్ రెస్పాండ్ బై టెలింగ్ యూ దట్ ఐ సఫర్డ్, ఐ పాస్డ్ త్రూ ద కౌంటెస్ ప్రాబ్లమ్. నాకు ఇంతటి
1: జ్ఞానం కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
0: ఐ కుడ్ బి ఎ వైస్ మ్యాన్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఐ పాస్ త్రూ.
1: కష్టే ఫలి.
0: ఓన్లీ డిఫికల్టీ గివ్స్ యూ జాయ్.
1: కనుక అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
0: వెన్ యూ గో త్రూ దీస్ క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్ యూ విల్ హ్యావ్ బ్లెస్.
1: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంతో మనకు లభించదు.
0: సో ది ట్రూ బ్లెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
1: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ డిఫికల్టీ.
1: ఖర్చు కాకూడదు.
0: దే డోంట్ వాంట్ టు స్పెండ్
1: మనీ. దాటకూడదు.
0: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
1: కైవల్యం ఊట్టి ఒళ్ళో పడాలి.
0: దే వాంట్ టు హ్యావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
1: ఎట్ట పడుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్ ఇంపాసిబుల్.
1: కనుక మనం నడుమొంచి పని చేయాలి.
0: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: చెమటార్చి మనం పని చేయాలి.
0: అండ్ యు షుడ్ స్వెట్.
1: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టం అనేటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
0: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
1: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
0: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
1: ఒకానొక సమయంలో మన కుంతి చెప్పింది.
0: కుంతి ఆల్సో సెట్ ఎట్ వన్ టైం.
1: కృష్ణుడు వచ్చాడు.
0: కృష్ణ కేమ్.
1: నాయన ఎప్పుడొచ్చావు నాయన, మన యుద్ధం వారంతా ఎట్ట ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
1: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
0: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
1: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
0: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్. దీని
1: విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
1: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
0: సో గివ్ అప్ దిస్ వరీ.
1: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
0: దెన్ వాట్ డూ యూ వాంట్?
1: నాకు ఏం వద్దు నాయన.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
0: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే, అంటిల్ ఐ డై, అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్, కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్ సో
1: లాంగ్? రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్
1: నీ కష్టం ఎందుకు కావాలి?
0: యు హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యు వాంట్?
1: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
0: షీ సెడ్ కృష్ణ యు డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
1: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
1: ఏమి సుఖం నీకు?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్?
1: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
0: టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్. నా పుత్రులందరూ
1: కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
0: అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ద రెసిపియెంట్స్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణుని పాత్రులుగా ఉన్నారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
1: అదే నాకు ఆనందము.
0: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
1: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
0: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్?
1: కొనుగోలు పుట్టిన కౌరవేంద్రుని కనేకులు ఏగతిని పడిచిది.
0: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్, వాట్ హ్యాపెన్ టు దెమ్?
1: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులు కనేకులు వారి చే ఏపతీర్ని పెట్టింది.
0: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
1: పుత్రులే. ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
0: అండ్ దెన్ డోంట్ యూ ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ది ఎండ్?
1: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
0: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్. నాట్
1: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
0: అండ్ సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: సత్ప్రవర్తనలో జీవించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సత్సంగము చేరాలి.
0: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
0: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
1: నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్, దే రిపీట్ గాడ్స్
1: నేమ్. నాకు ఆనందం ఉన్నది.
0: దట్ మేక్స్ మీ హ్యాపీ.
1: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
0: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
0: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
1: కొడుకు బాగానే ఉండాల్సిందే.
0: గుడ్ సన్ షుడ్ బి గుడ్.
1: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
0: బట్ ద మదర్ డజన్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
1: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
0: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
1: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
0: And in fact, he should be divine.
1: దైవ సన్నిధి చేరటమే కావాలి.
0: And what is to be desired is that proximity only.
1: దాన్ని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
0: And if that's not attained, what for is the life?
1: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
0: అండ్ దెన్ వీ హావింగ్ బీన్ బోర్న్ వీ షుడ్ రీచ్ ద డెస్టినేషన్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతివి.
0: హావింగ్ డిటర్మిన్డ్ యూ షుడ్ హోల్డ్ ఆన్.
1: పట్టునెక్కడి దాకా అట్టే ఉండు.
0: అంటిల్ ఇట్ ఫుల్ఫిల్డ్ హోల్డ్ ఆన్.
1: కోరినదేది ఓ కోరనే కోరితివి.
0: హావింగ్ డిజైర్.
1: కోరిక తీరుడు దాకా పోకుండు.
0: అంటిల్ ది డిజైర్ ఇస్ గ్రాంటెడ్
1: అడిగినదేది ఓ అడగనే అడిగి.
0: హావింగ్ ఆస్క్డ్
1: అడిగిన దిడు దాకా విడుకుండు.
0: అంటిల్ ఇట్ ఇస్ గివెన్ హోల్డ్ ఆన్.
1: తలచింది ఓ తలచనే తలచితివి.
0: హావింగ్ థాట్ ఓవర్
1: తలపు తీరుడు దాకా పోవకుండు.
0: అంటిల్ ది థాట్ ఇస్ ఫుల్ఫిల్డ్
1: డోంట్ గో. కోరపడలేక నేనే ప్రభు వలియు.
0: అండ్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్ యు షుడ్
1: కన్ఫర్మ్. కనుక నీవైనా అడుగు వలియు.
0: ఆర్ యు షుడ్ ఆస్క్
1: అంటే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అని.
0: ఇట్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్ అంటిల్ ది డిజైర్ ఇస్ గ్రాంటెడ్ బై గాడ్.
1: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
0: ఇన్ డిఫికల్ట్ ఇన్ దిస్ లైఫ్ యు ఎక్స్పీరియన్స్ సో మెనీ డిఫికల్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ చేయకూడదు. అండ్ యు షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దెమ్.
1: దైవ సన్నిధిని నేను పెనిదిగా అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
1: దాంతో అచిత్తమైన యొక్క భక్తి పెరగాలి.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గ్రో ఇన్ డివోషన్.
1: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
0: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్బిలీఫ్ ఆర్ ఎనీ
1: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది ఏ నీకు కావాల్సింది.
0: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
1: కనుకనే నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
0: సో స్టడీ selfless pure devotion is required.
1: కానీ అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
0: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
1: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
0: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
1: ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్.
1: ఒక నోరు ఆ నోటి తోపల నీకు పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
0: ఆఫ్టర్ ఆల్ వీ హావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్. యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
1: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
0: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వాన్ని?
0: దాట్ ఇస్ గాడ్.
1: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్ ద రెస్ట్ విల్ ఫాలో.
1: దైవమే అన్ని విధాలు చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
0: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్
1: అందులోపల ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
1: ఏది సుఖమైనటువంటిది?
0: వాట్ ఈస్ దట్?
1: ఏది శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఇస్ పర్మనెంట్?
1: ఏది ఆనందం అందించేది?
0: వాట్ ఈస్ బ్లిస్ఫుల్
1: అని అనుకుంటే,
0: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
1: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
1: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
1: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
0: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
0: దేర్ ఇస్ నో ఎజిటేషన్ ఇన్ గాడ్.
1: భగవంతుని యొక్క విచారం లేదు.
0: దేర్ ఇస్ నో వరీ.
1: కనుకని భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
0: వెన్ వన్స్ యూఆర్ క్లోజ్ టు గాడ్ మిజరీ హ్యాస్ నో ఛాన్స్.
1: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుండది అన్నాడు.
0: బట్ సమ్వన్ కమ్స్ టు స్వామి అండ్ సే భగవాన్ ఐఎమ్ ఎ డివోటీ బట్ యట్ ఐఎమ్ సఫరింగ్.
1: నిజంగా నీవు భక్తులేక నేర్పితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
0: ఇఫ్ యూఆర్ రియలీ ట్రూ డివోటీ హౌ ఇస్ దట్ యూఆర్ మిజరబుల్?
1: నువ్వు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
0: వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఇస్ జస్ట్ బ్లిస్ అండ్ జాయ్, నథింగ్ లెస్ దాన్ దట్.
1: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావు అంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
0: God will never give you any sadness.
1: దగ్గర ఆ దుఃఖం లేదు.
0: There is no sadness.
1: కాబట్టి నీకు అందుకునేది ఏమిటి?
0: Then what is that you receive then?
1: నువ్వు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
0: And in fact you are suffering the misery of someone else, not from God.
1: ఎవరి దీన్నో నువ్వు తీసుకొని భగవంతుడు నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు తెలియదు.
0: You are miserable and sad on some other account.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
0: God grants happiness.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: You are the spark of the divine and eternal.
1: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
0: Being the spark of the divine, you will have divine quality.
1: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
0: Being so close to God, you will receive the gifts from God.
1: భగవంతుని నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
0: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
1: కాని కొంతమంది భావిస్తుంటారట్లా.
0: But అజ్ఞానపరులు, some they feel so.
1: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
0: At one time there's Madhvacharya in that region of Kannada.
1: చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
0: He is an ardent devotee of Krishna.
1: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
0: And he has a disciple.
1: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on thinking of his guru Madhvacharya.
1: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
0: Madhvacharya is a great preceptor with all nobility.
1: Krishna Krishna Krishna Krishna Krishna.
0: And he always chants, sings the glory of Krishna.
1: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడం.
0: అండ్ కృష్ణ నెవర్ గ్రాంట్స్.
1: అందించేటువంటి కూడా సుఖమే.
0: అండ్ వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ ఈజ్ హ్యాపీనెస్.
1: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
0: టుమారో ఇస్ భీష్మ ఏకాదశి.
1: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
0: త్రీ డేస్.
1: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవజ్ఞ చింతించాలి అన్నాడు.
0: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
1: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
0: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
1: పిచ్చితనం.
0: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
1: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
0: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ది డ్రీమ్.
1: ఇది కాదు సాధన.
0: దిస్ ఇస్ నాట్ సాధన.
1: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టి ఎడబేడి కడిది ఎడిబేడి అన్నాడు. అనగా గర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
0: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: వదలి తిరిగి కట్టుకోవద్దు.
0: And having given up, don't pick it up again.
1: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
0: And then when once you pick it up, it will never
1: leave. వదలటం కట్టుకోవటం వదలటం కట్టుకోవటం ఇదేంటంటే ఇంకెప్పుడు దీనికి సార్థకం చేస్తా.
0: What is the fun of following it and giving it up, dropping later?
1: పట్టితేవా ఇంక దాన్ని వదలొద్దు.
0: When once you have it,
1: ఏమైనా సరే
0: let anything happen.
1: కానీ నేను అనుభవించేటువంటి అది.
0: That's what's my experience.
1: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పండు తిండేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
1: కనుకనే మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోషం దీన్ని పట్టుతుంది.
0: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
1: అది 4th డే చేర్చే దోశ కాదు.
0: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
1: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
0: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
0: వెన్ వన్స్ యూఆర్ ఫిల్ విత్ దిస్ లవ్ there will be no appetite.
1: ఆగలి దప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
0: The సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ టు ఫైట్ అపెటైట్.
1: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై లక్ష రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
0: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేఫ్ గార్డ్ యజ్ఞ.
1: దశరథ మహారాజ కుమారుడు సరస్సు కుమారుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
1: ఆర్ సో టెండర్.
0: They had never faced
1: difficulty. ఎలాంటి ఆహారములు కూడా భుజించిన వారు కాదు.
0: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
1: కనుక వీరందరినీ అరణ్యంలో తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
0: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
1: జమునా తీరంలో పోయేటప్పటికి
0: వెన్ దే వర్ క్లోజ్ టు ద రివర్
1: రామ లక్ష్మణ రండి అన్నారు.
0: అండ్ హీ విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్
1: బై. ఆనంద హృదయంతో వెళ్ళారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
0: అండ్ హీ టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
1: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామ ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
1: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
0: బట్ దో హీస్ గాడ్ హీ హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: To conquer appetite, one mantra.
1: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: In order to conquer sleep, another.
1: ఈ ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
0: In order to sacrifice the food and drink, one has
1: ఎంత నిద్రమైనా కూడా సాధించవచ్చును.
0: You can also be sleepless.
1: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
0: And you can win over any demon.
1: కనుకని ఆ యమునాతీరము పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశారు.
0: Along the river shore, these two forms of knowledge were
1: taught. కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
0: After some distance, Swami, Lakshmana.
1: స్వామి, ఈ మంత్రోపదేశం చేయటము.
0: Swami, why did you teach these two?
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: You are so tender.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite.
1: అంటే ఆకలి కాకుండా ఉండాలి.
0: In order to see that you conquer hunger.
1: అంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
0: Because the demon may come any moment.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ వస్తారో ఏమిటో.
0: యూఆర్ ఫాస్ట్ అస్లీప్ ద డెమన్ మై మైండ్.
1: కన్నులంతకును రాక్షసుపై నిలబెట్టాలి.
0: సో యూ షుడ్ వాచ్ ద సిచ్యువేషన్.
1: నీ యొక్క భావం అంతా కూడా ఆనందంతో నింపాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ బి విజిలెంట్ బ్లిస్ఫుల్.
1: బల అబల రెండు కూడా చేయటం ఇలా నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
0: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
1: కారణం నిమిత్తమై మానీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
0: సో దీస్ మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్.
1: కానీ మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రాములని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బై టాట్ టు ఇన్కార్నేషన్.
1: నీకు కేవలం దేవుడిని కాని ఇంకొక మనుషుని కాని మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
0: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్
1: మ్యాటర్. ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
1: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు. ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
0: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ అరౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ది ఆత్మ, ద సెల్ఫ్, మనస్, ద మైండ్, ద వాక్కు, ద టాక్.
2: భజన బినా సుఖ శాంతి నహి,
3: భజన బినా సుఖ శాంతి నహి,
2: భజన బినా సుఖ శాంతి.

Thank you.

0: నతపాంసి నతీర్థానా.
1: ఆలు బిడ్డలు వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
2: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి.
1: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుట లేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద సిక్స్ సీక్రెట్ డేస్ ఆర్ వన్ మే డూ పెనెన్స్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండేటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా?
1: Have they experienced peace, at least for a moment?

0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: హ్యావ్ దే అండర్స్టూడ్ వాట్ పీస్ ఈజ్?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: Had they known what happiness is in this world?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండా మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకని త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Tyagaraja also said, without peace there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్తంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్తంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమికీటకాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చక్షువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చక్షువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant
0: ఈ కర్ణముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ జంతుల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి క్లేశములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర క్లేశము.
1: The second one is asthira.
0: అస్థిత. మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: With అనగా జ్ఞానము.
1: With means wisdom.
0: ఈ జ్ఞానము లేకపోవటమే.
1: Absence of wisdom is avidya.
0: ఎట్టి జ్ఞానము లేకపోవటము?
1: What sort of wisdom?
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానం లేకపోవటమే.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: To feel that I am a human.
0: నేను అజ్ఞానిని.
1: I am ignorant.
0: నేను కేవలం అమాయకుడను.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుంది.
1: Because of this ignorance of identification with the body, he suffers.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును, మనస్సును, ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తనయందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇది ఏ పెద్ద అవిద్య.
1: This is avidya, lack of wisdom.
0: ఈ అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాయి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: అస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ సఫరింగ్ అండ్ ద డిఫికల్టీ.
0: మనస్తత్వాన్ని విస్మరించడం చేతనే దీనికి అనేక విధములైనటువంటి అమాయకత్వం ఇందులో ప్రవేశిస్తుండాలి.
1: ది ఎంటైర్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ ఈస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మనస్సును అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయినందువల్ల ఇతనికి అనేక విధములైనటువంటి క్లేశములు బాధిస్తూ ఉంటుండాలి.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ మైండ్ హీ హ్యాస్ టు సఫర్.
0: సమస్త బాధలకు మనసే మూల కారణము.
1: Mind is the cause for all suffering and difficulty.
0: Samasta dukkhamulakunu manase moola karanamu.
1: Mind is the cause for the misery.
0: Samasta nashtamulakunu moola manase moola karanamu.
1: Mind is the cause for all losses.
0: Kalukani itti moola karanamainatundi manastatvanni gurtinchukolekapotame asthita klesham.
1: Asthita klesha is the one which we are put to because we don't know the nature of the mind.
0: Inga raga kleshamu.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchanle ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vaanchalu mitimire poyikoladikundanu ee ragame roganga bayaldeertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకనే ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుంది.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదటి రాగమును అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదటి వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is a desire, there will be no peace at all.
0: Undali vanchalu kaani enta varaku oka parimitamlo untundali.
1: There should be desire but yet under certain limits.
0: Inka desha kleshamu.
1: The third one is dvesha klesha.
0: Desha klesham anaga emiti?
1: What do you mean by dvesha klesha?
0: Edo kashtamulandu baadhalu yendu kashtamulu yendu okarini aashrayinchi aa aashrayam dwara entano phalamunu pondagaladani aashistuntadu.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it's not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడా మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ పుట్ అస్ ఇన్ మిజరీ.
0: మంచి ఆనందాన్ని అందించడం లేదు.
1: గుడ్ ఈస్ నాట్ గివింగ్ బ్లెస్.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డలు రెండు కూడా మానవుని దుఃఖంలోనే ముంచుతుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా?
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద గుడ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుంది?
1: హౌ డు వి సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: తులసిదాస్ హెస్ సెట్ ఎన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డవారిని చూచి నమస్కరించాడు.
1: హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ నమస్కార్ లుకింగ్ ఎట్ ద బ్యాడ్ పీపుల్.
0: మంచివారిని చూచి నమస్కరించాడు.
1: He also paid his respects to good people.
0: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram annadu.
1: He respected both good and bad alike.
0: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
1: There is some meaning in respecting a good person.
0: Cheddavaniki namaskaram cheyatamlo artham emuntundadi.
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: Ani tanlo taanu vicharam chestunnadu.
1: he inquired within himself,
0: ఈ చెడ్డవాని సంయోగం నాకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: Association with the bad man will put me to suffering.
0: కనుక ఓ చెడ్డవాడా, నీ సంయోగం నాకు ఉండకూడదని వాడికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: మంచి వానికి ఒక నమస్కారం చేశాడు.
1: He salutes good person.
0: ఓ మంచివాడా, నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: He pays respect to a good man because, oh good man, let me not be separated from you.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: Union with a bad person, separation from a good person will put you to suffering.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం ఉన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: Union with bad people will certainly put us to misery.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: So also separation from pious people.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: We don't have that capacity to judge who is good and who is
0: bad. కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభమునా విజయాజయాత్ రెండింటిని సమసత్వంలో చూచు.
1: Therefore we should take these two with equanimity.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ షుడ్ డెవలప్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురు ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అదే దివ్యాత్మ భావము.
1: దట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక దేహమును వేరు వేరైనప్పటికి,
1: the bodies are different,
0: manasu bhavamunu veru veru ainappudiki,
1: feelings of the mind vary,
0: kaani divya bhavam okkati gaane untundadi,
1: but the divinity is one and the same.
0: Roopanamamunu bhinna bhinnamulu kavachunu,
1: names and forms are different,
0: kaani divyattvam aneetundi bhinnam kaadu,
1: but the divinity is one.
0: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradoni tulasidasu ekatvanni vichipettadu.
1: Tulsidas propagated this principle because so long you have got this duality, observe differences, you cannot be free from misery.
0: Kalpani ekatma bhavanni nenu varinchali.
1: So let me have that one point at principle.
0: Danne divyatma anetundi danne nenu varinchali.
1: That is the principle of the divinity.
0: Ee pavitra bhavamlone nenu aa jeevitham gadapali.
1: I should spend the lifetime with this sacred principle.
0: Ani daivatvanni sarva bhavamto sarva jeevula yokka bhavamto అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హి హస్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వ జీవాత్మ సర్వం ఆత్మాత్మ, ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ,
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
0: అది దేహాత్మ భావం.
1: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
0: The one others think you are, the one jeevatma bhavam.
1: The one others think you are, jeevatma, individual.
0: The one you really are.
1: Third one, the one you really are. That is the one of the spirit.
0: Ee moodinti yokka tattvamu anni matamulu yandu kudanu ekangane untundali.
1: These three are similar in all of the religions.
0: Christian matam nandu kani, Islam matam nandu kani, Persian matam nandu kani, Jain matam nandu kani, inka నానక్ మతం నందు కాని అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వి ఫైండ్ ద సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
0: అదియే జీసస్ చెప్పాడు.
1: దట్స్ వాట్ జీసస్ సెడ్.
0: ఫస్ట్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: ఫస్ట్ హీ సెడ్ ఐ ఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: సెకండ్ ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: సెకండ్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: నెక్స్ట్ హోలీ గోస్ట్.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu,
1: in the Persian language,
0: vaari grandamlandu kudanu,
1: in the text,
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There no weight.
0: Kanuka అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
1: సో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: అందరికీ గమ్యం ఒక్కటే.
1: ద గోల్ ఇస్ వన్ ఫర్
0: అందరికీ, దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్ ఫర్ ఆల్.
0: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
1: దెన్ వై డు యు ఆబ్జర్వ్?
0: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
1: వై డు యు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్?
0: ఇందులో కలహములు ఎందుకు?
1: వై షుడ్ దేర్ బి
0: కన్ఫ్యూషన్? ఎందుకు
1: వై హెసిటేషన్?
0: ఇవన్నీ కూడా కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
1: దే ఆల్ సైన్స్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్. దేనియందు
0: మనం భేదం పెట్టుకోకూడదు.
1: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఎవరిది వారిది.
1: ఈచ్ వన్ ఫాలోస్.
0: ఎవరి ఆనందం వారిది.
1: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ పాత్.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: Tanake oka shanti leyinatunte vaadu inga itharulaku shanti ni ee vidhanga andinchagaladu.
1: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
0: Mottamota ee shanti ni pondu.
1: First be peaceful first.
0: Tadivari ni grahamlo shanti ni prasarimpa cheyi.
1: And then see the other one also will receive peace.
0: Tadivari ni gramamlo prasarimpa cheyi.
1: See that it spreads in your village.
0: Ee vidhanga kramakramena kuda ni shanti ni anta bahir attan antarbahischa sarvavyaptam.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual
0: pursuit. అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow mindedness cannot be the spiritual
0: pursuit. ఇతరులు చెడ్డ మంచిది రెండింటినీ నీవు ఏ మాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outside.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect your part, your goodness.
0: నీ సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is your chief aim.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ విల్ గెట్ ఇన్ యు.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
1: యు హ్యావ్ యువర్ కెమెరా టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్.
0: వాళ్ళ పైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే,
1: ఇఫ్ ది లెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమ్,
0: స్విచ్ ఒత్తితే,
1: వెన్ యు పుట్ ఆన్ ది స్విచ్,
0: ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్?
0: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: హిస్ ఫోటో, his picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: యువర్ లుక్స్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ లెన్స్.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు,
1: ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు,
1: వెన్ యు పుట్
0: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యు పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటెలెక్ట్, ద బ్యాడ్ ఇన్ అదర్స్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అదే విధంగానే మంచి వాడి పైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: లైక్ వైజ్ టేక్ ది గుడ్.
0: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు అక్కడ వారు ఫోటో తీయరు.
1: They don't.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: They'll certainly have the photographs of those they want.
0: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే లైక్ గుడ్ పీపుల్.
0: వారి వైపున నీ యొక్క మనసును మరచు.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గుడ్.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: దెన్ ద ఫీలింగ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ గుడ్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడంతో నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకనొక సమయం లోపల
1: వన్ టైం
0: గోపికలను వచ్చి,
1: గోపికస్ కి
0: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దేవర్ ఆస్కింగ్
0: అమ్మా, నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: రాధా, యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: కనుక నీవు చింతించడమే చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే పోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము?
1: దెన్ వాట్ వేర్ సే,
0: నీవే కృష్ణుడైపోతావు.
1: యూ బికమ్ కృష్ణ.
0: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
1: దేర్ ఇస్ నో డ్యువలిజం హియర్.
0: రాధనే మాయమైపోతుంది.
1: దేర్ ఇస్ నో రాధా ఎనీమోర్.
0: అప్పుడు నెమ్మదిగా చేలికత్తులకి చెప్తుండాలి.
1: దెన్ రాధా స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్లీ,
0: గోపికలారా,
1: గోపికాస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
1: బై థింకింగ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ ఐ మే బికమ్.
0: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
1: యాజ్ కృష్ణ థింక్స్ ఆఫ్ రాధా కంటిన్యూస్లీ కృష్ణ ఆల్సో బికమ్స్
0: రాధా. కృష్ణుడు ఏకమే కదా.
1: Is it not unity of both Radha and Krishna?
0: Kanuka daivanni manam chintinchinappudu manamallo kudanu daivam chintistadu.
1: So as you think of God, God also will think of you.
0: Endukanuga nee oka daivanni srushtinchukuntunnavu.
1: Because you are creating God yourself.
0: Daivanni evaru srushtincharu?
1: Who created this God?
0: Sadhakudu daivanni srushtinchadu.
1: An aspirant.
0: Daivam evarini srushtinchadu?
1: Whom has he created? God.
0: దైవం సాధకుడిని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: దైవము సాధకుడిని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: Aspirant has created God.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: So the unity of the two lies in creation, which is one and the same.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: So man has got the power of
0: creation. దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: God has got the power of
0: creation. కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: Therefore the power is one and the same in both.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
0: దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంత మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: యు ఫర్గెట్ యువర్ ఓన్ ఇన్నేట్ నేచర్ అండ్ క్వాలిటీ అండ్ యు ఆర్ క్యారీడ్ అవే బై దట్ డిజైర్.
0: ఉన్నదాన్ని నీవు అనుభవించు.
1: Experience, enjoy what you have.
0: చింతించడము.
1: Why do you think of that what you don't have?
0: దేని దాన్ని మర్చిపో.
1: Forget what you don't have.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: That is the true spiritual path.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు.
1: We are giving up what we have.
0: దాన్ని సాధించలేకపోతున్నావు.
1: You are not able to get what we don't have.
0: ప్రాప్తిస్తుంది.
1: Then how do you expect to be happy?
0: కాదు.
1: No.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience with the lot you have.
0: దానిని సర్వులకును పంచు.
1: Share with everyone.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయులైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
0: అనేక మంది
1: many
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: many pray to swami we want broad mind.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: the hridaya is heart.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలి అంటారు.
1: they say that the heart be enlarged.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్ ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఇస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటిది కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడాను మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఇస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తుంటే అని వేదమునందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుంది?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్?
0: విద్యుల్లేక కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుంది. ఈ యొక్క తేజోమయమైనటువంటి శక్తి.
1: This lightning is present in the vertebral column between the vertebrae 9 to 12.
0: దీనినే సుషుమ్న నాడి అన్నారు.
1: This is called సుషుమ్న నాడి.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్న నాడి యూ గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యూ ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart,
0: heart
1: what will happen to the life?
0: Negative ni heart.
1: Heart is negative.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీరకని తెలవాలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: దేర్ఫోర్ వీ హావ్ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
0: కనుక హార్ట్ లంగ్ అంటే ఏమిటి?
1: What do you mean by heart?
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
1: హృదయ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: అందువల్లనే సర్వతపాణి పాదం తర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతూ ఉండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకనే సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫిజికల్ హార్ట్ విచ్ ఫంక్షన్స్.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కానీ
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ దాన్ని అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: వితౌట్ ఎనీ ఎయిర్ ఈవెన్ దిస్ ఆక్సిజన్ యూ కెనాట్ కన్స్యూమ్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రాడెన్ దిస్.
0: ఎలాంటి హృదయము?
1: వాట్ సార్ట్ ఆఫ్ హృదయ?
0: ప్రేమ హృదయము.
1: ఇట్ ఇస్ ది హృదయ ఆఫ్ లవ్.
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
1: దేర్ బి నో క్లేశ ఆర్ సఫరింగ్ ఎనీమోర్.
0: ఎన్ని కష్టములైనప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
1: యూ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్,
0: దాన్ని శాంతంతో భరించి దైవ చింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్.
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
0: దైవ చింతనతో కాలం గడపండి.
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
0: ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తలు దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా దూషిస్తుంటారు.
1: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్. వాట్ హ్యాపన్ టు యూ గాడ్? డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
0: ప్రాబ్లమ్? సమయంలో దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఏందే ఉంటుండాలి.
1: Aspirant should spend his lifetime.
0: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంటిలో ఉండినా మందేమో తీసుకోవాల్సింది.
1: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
1: Since I'm admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి.
1: Whether you may be at home or in the hospital, you
0: are bound. దుఃఖంలో కాని సంతోషంలో కాని రెండింటి ఎందుకు కూడాను భగవత్ చింతన చేయాలి.
1: Either in times of misery or happiness, think of God. అప్పుడే ఆ నామం మనకు
0: చాలా ఔషధంగా మారిపోతుంది.
1: Then it transforms into medicine that is required.

సాయిరామ్, యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 25th of July 1996.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది 5 ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటిది.
1: దీస్ 5 ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ది డివైన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: సకల విద్యలు

చెప్పచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation. Embodiments of divine atma.
1: భూమిలో నీరు చాలా తరిగిపోయినది.
0: There's less and less of water on earth today.
1: కారణమేమి?
0: What's the reason?
1: మానవునియందు నీటి నిర్మూలన కావటం చేతనే భూమియందు నీరు కూడాను ఇమిడిపోతుంది.
0: As there is no morality in mankind, there's no water today.
1: మానవ జీవితమునకు నీతియే ప్రాణం.
0: For human life, morality is the very life.
1: నీతి మానవత్వమునందే వికసింపజేస్తుంది.
0: The morality blossoms in human life.
1: అట్టి నీతిని ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నీరుని కూడాను కోల్పోవడానికి అవకాశం ఏర్పడింది.
0: As man lost his morality, he is losing water also.
1: ఈనాడు వేదాంతములు అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: Today, spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching will make our mind waver.
1: జీవితమే ఒక సందేహాస్పదంతో కూడిపోతున్నది.
0: The life will be one of doubt.
1: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతం కాదు.
0: It's not the religion that man needs today.
1: దాంతం కాదు.
0: Not theory.
1: దాంతం కావాలి.
0: It is the sense control that is needed.
1: దాంతుడు కాక వేదాంతుడు కాలేడు.
0: Without having any sense control, you cannot be spiritual.
1: ఈ త్యాగరాజు బోధించాడు.
0: It's taught by Tyagaraja.

0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించడం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ లర్నింగ్.
0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించడం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క దాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: మానవత్వంలో ఏదో వెతుకుతూ ఉన్నాడు అంతకాలం నుండి.
1: హి హస్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఏమి వెతుకుతున్నాడో అతనికే తెలియటం లేదు.
1: హి డస్ నో వాట్ హీ సర్చింగ్ ఫర్.
0: కానీ వెతుకుతున్నాడు.
1: యట్ హీ సర్చెస్.
0: ఇట్టి వెతికేటువంటి యొక్క విషయతత్వాన్ని గుర్తించుకోలేని వ్యక్తులు ఈనాడు కోట్లకు కలరు.
1: దర్ ఆర్ క్రౌడ్స్ ఆఫ్ సచ్ సీకర్స్ హూ డు నాట్ నో వాట్ దే ఆర్ సీకింగ్.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హెస్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఫిజికల్ వరల్డ్ ఆస్పెక్ట్ బట్ హెస్ ఫర్గాటన్ హిస్ ఎటర్నల్ ట్రూత్.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: ద నేచర్ యూ అక్వైర్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: ఫర్గెటింగ్ సచ్ ఎ థింగ్
0: ప్రారంభానికి భోగనై
1: హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మానవత్వాన్ని విస్మరించి
1: హి ఫర్గెట్స్ హ్యూమన్ నేచర్
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: అండ్ హి పాసెస్ త్రూ ద డెమన్ ఈక్వాలిటీ.
0: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: దురాశనే ఒక ప్రాణముగా విశ్వసిస్తున్నాడు.
1: The excess of desire is his life.
0: అన్నింటి యందు తనకే విజయం చేకూరాలని ఆశిస్తున్నాడు.
1: He wants to be successful in all.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా తక్కువ లేదు, దినదినాభివృద్ధి పొందుతున్నారు.
1: There are lots and lots of people ever rising today.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ స్వార్థము సప్రయోజనమే తాండవమాడుతున్నాడు.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలులు కాగలరా?
1: Can they be one of talent?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment they get up in the morning
0: దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
0: ఇంకా గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావంతులుగా అందడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
0: ఇట్టి మానవులు ప్రతిభకు పట్టాభిషేకం కట్టగలరా?
1: Can ever they be talented? Can they recognize talent?
0: కాదు కాదు.
1: No.
0: ఈనాటి మానవుని యందు త్యాగము శీలము దమము ఈ మూడింటి యందు తన యొక్క జీవితాన్ని అంకితం గావించాలి.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: మానవుడు నిత్యము అనేక మందితో పరిచయం గావించుకుంటున్నాడు.
1: Man acquaints himself with many people.
0: Aithe ee parichayam gaavinchukunnatundi vyaktulalo kondaru mitrulu mari kondaru shatrulu.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: Kaani ee mitrattamu shatrutamu ekkada nunchi vachindi?
1: Friendship or enmity, where from have they come?
0: Manavuni yokka manasu nundi aavirbhavinchinatundi ee rendu kudalu.
1: Both of them originated out of the human mind.
0: Prati manavuni endu kudanu ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రుత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ఇంక్రీజింగ్.
0: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ద రీజన్.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
0: ఏ దోషం ఆచరించాడు?
1: వాట్ మిస్టేక్ హి
0: కమిటెడ్? కానీ రావణునికి మహాద్వేషం.
1: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్
0: రాముడిని చూస్తే రావణునికి మహాద్వేషం.
1: రావణ హెస్ బిట్ హేట్రెడ్ టువర్డ్స్
0: కృష్ణ. చూస్తే దంతవక్రుడు శిశుపాలకు మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
0: తాము ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
1: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: డిఫెక్ట్స్ ఆర్ ఇన్ దెమ్, మిస్టేక్స్ ఆర్ ఇన్ దెమ్, నాట్ హియర్.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్ ఫర్ రైట్స్నెస్ హ్యాడ్ నో ఎనిమీస్ ఇట్ ఆల్ బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: Therefore, we don't have anyone without enemies today.
0: దీనికి కారణము మీరు కాదు. ఎవరి భావములు వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: Therefore, your own mistakes are responsible for enmity.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: We don't need to fear the enmity.
0: మిత్రుత్వాన్ని అభివృద్ధిగా ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు, అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.

0: We don't need to fear the enemy.
1: మిత్రత్వాన్ని అభివృద్ధి భావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make effort to improve.
1: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ,
0: let anyone accuse you,
1: విమర్శించినప్పటికీ,
0: they criticize you,
1: పరిహసించినప్పటికీ,
0: make fun of you,
1: మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: We don't need to be mindful.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
0: Who will be put to loss because of such criticism?
1: వ్యక్తులైనటువంటి వారు ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: The individuals must recognize this truth.
1: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
0: The one who criticizes will be giving a relief to the person whom he is criticizing.
1: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
0: And therefore the sins of the person of whom you make fun of will go to you.
1: ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవరు పొగడించుకుంటున్నాడో, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
0: Therefore, if you are praised, all your merit will go to the person who praises you.
1: సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని వర్ణించేటువంటి వాడు మిత్రుడు కాదు.
0: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters
1: you.
0: As he criticizes, he receives your mistakes.
1: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్లియర్.
1: కర్మమున పుట్టు జంతువు,
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ యాక్షన్.
1: కర్మమునే వృద్ధి పొంది కర్మముని తను,
0: హీ గ్రోస్ ఇన్ రిటర్న్.
1: కర్మమే నరునకు దైవము.
0: It is very divinity.
1: Karma me sukha dukkhamulaku karanamillo.
0: This action is responsible for the pleasure and pain.
1: Ee karma anetundi,
0: this action,
1: moodu vidhamulainatundi karmalaga untunnayi.
0: Is of three types.
1: Sankalpinchadamu oka karma.
0: One, the decision.
1: Sankalpinchinatundi danni abhivyaktam cheseetundi maroka karma.
0: Expression is second.
1: Abhivyaktam chesinatundi karmanu aacharinchadam inkoka karma.
0: Having expressed, taking to action is third.
1: Kanukane sankalpame manasu.
0: Therefore, this thinking is the mind.
1: Abhivyaktam cheyatame vaakku.
0: Expression is speech.
1: Abhivyaktam chesinatundi danni aacharinchadame hastamu.
0: That which is expressed is taken to action by hand.
1: Kanukane శరీర మనోవాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పీచ్.
1: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే మూల కారణము.
0: ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ దీస్ త్రీ ఆర్ ద కాజ్.
1: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
0: వితౌట్ దీస్ త్రీ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక శత్రుత్వము మిత్రుత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
0: దేర్ఫోర్ ద ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ are the nature of our mind.
1: Yavadu vimarsistadu vaade nijamainatundi mitrudu.
0: The one who criticizes is your true friend.
1: Ee dosham anetundi manayandu ledu.
0: The mistake is not in you.
1: Kanuka manam ee vidhamainatundi vicharana kalipi satyanni gurtinchi mana manavatvanni abhivruddhi gavinchukuntu raavali.
0: Therefore, we have to investigate this way and develop.
1: Yavaru chesinatundi yokka karmalu, yavaru yesinatundi yokka bhavamulu varini anubhavinchestayi.
0: In fact, you have to pass through the consequences of your thought and
1: action. Inadu meer gurtinchavalsinatundi evari karmala vaari yokka phaltanga anubhavistunnayi.
0: Today what you see is one passes through the consequences of one's own action.
1: Namo atti mokka,
0: as is the seed so is the plant.
1: Yetti tindo atti krepu,
0: as is the food so is the bell.
1: Karmam matram tappinadi kaadu.
0: You cannot escape from the consequence.
1: Aithe okka bhagavat anugraham cheta emaina kudunu sadhinchavachchu.
0: At how with God's grace you can achieve anything.
1: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి ఒక పాటు పడాలి మానవుడు.
0: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
1: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటాది.
0: సమ్ టైమ్ ఆర్ అదర్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
0: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యీల్డ్ రిజల్ట్స్ ఇమిడియట్లీ.
1: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటి కొన్ని.
0: దేర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
1: కొన్ని దినముల తర్వాత అందించేటువంటి కొన్ని.
0: అదర్స్ ఆఫ్టర్ డే.
1: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటి కొన్ని.
0: దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్స్.
1: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటి కొన్ని.
0: సమ్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
1: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
0: యాజ్ వి వాక్ వి స్లిప్.
1: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క వెనుక విరిగిపోతుంది.
0: ఇమ్మీడియట్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
1: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
0: యూ స్లిప్ అండ్ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
1: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
0: వెన్ యూ వర్క్ యువర్ నైఫ్
1: తగిలిన తక్షణమే రక్తం వస్తుంటుంది.
0: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
1: ఆ కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
0: దట్ ఈస్ ద రిజల్ట్ బ్లడ్ బ్లీడింగ్.
1: ఇంకా రెండవది ఏమిటి, కొన్ని గంటలు తీసుకుంటుంది.

0: The second form will take
1: place. తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము 2 గంటల తర్వాత అరుగుతుంది.
0: The food digested after
1: 2 hours. గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
0: This digestion takes hours.
1: ఇంకా విత్తనము భూమిలో నాటినప్పుడు
0: when you sow the seed,
1: అది కూడా నువ్వు మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది.
0: You have to grow into sapling, it takes few days.
1: మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
0: The plant to grow into a tree takes years.
1: ఆ వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
0: For the tree to yield fruits, it will take some more years.
1: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినములు నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
0: Therefore, results of our actions may take moments and hours and the days and years.
1: కానీ కొంతమంది మూర్ఖులు నేను చేసినాను దుర్మార్గమైనటువంటి కర్మ, దీనికి ఫలితం ఏమిటి, నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
0: సమ్ ఫూల్స్ మే సే ఐ హావ్ కమిటెడ్ దిస్ వికెడ్ యాక్ట్ బట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీథింగ్.
1: కానీ ఉన్నది, దేవునికి ఉంటున్నది, ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
0: There lies the head, the result you can
1: escape. కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
0: బట్ దర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్,
1: సుకర్మ వికర్మ అకర్మ.
0: సుకర్మ వికర్మ అండ్ అకర్మ.
1: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
0: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్,
1: మంచి పనులు చేయించటము.
0: మేకింగ్ అదర్స్ టు డూ గుడ్ యాక్షన్,
1: మంచి పనుల యొక్క ఫలితం మంచిగానే అందించటము.
0: గుడ్ యాక్షన్స్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్.
1: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
0: వికర్మ మీన్స్ మేకింగ్ అదర్స్ డూ బ్యాడ్.
1: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
0: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
1: అకర్మలు,
0: అకర్మ.
1: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటారు.
0: యూ మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యెట్ యూ గెట్ ద రిజల్ట్.
1: పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
0: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
1: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సపరేషన్?
1: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
0: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
1: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలిచడానికి కారణమేమిటి?
0: బట్ హి హడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హి హడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది
1: నలగమయంతులు. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సపరేషన్ ఆఫ్ నలదమయంతి?
1: ఇది సుకర్మ కాదు, వికర్మ కాదు, ఇది అకర్మ.
0: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ, రాంగ్ యాక్షన్.
1: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
0: యూ మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ దర్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్.
1: ఈ జీవితాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
0: వాట్ ఎవర్ యూ మే ఎక్స్పీరియన్స్ అట్రాక్షన్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్, ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి,
0: యూ
1: కావాలి.
0: యూ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: సత్యము, ప్రేమ, శాంతి, కరుణ, సహనము ఇత్యాది మత్స్య భావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు
0: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్ లవ్ పీస్ కంపాషన్
1: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
0: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
1: కానీ దుర్మార్గము, దుష్టత్వము, దురాలోచన, పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
0: ఇఫ్ హి ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ అండ్ సిన్ఫుల్ యాక్షన్స్ ఇట్ విల్ ఎమిట్ ఫౌల్ స్మెల్ కంపేర్డ్ టు ద వైతరిణి.
1: విచారించుకోవచ్చును, నేను సుందరమైన నందనవనాన్న లేక వైతరిణి నదిన అని తన యొక్క సంకల్పాలు తగినట్టుగా గుర్తించుకోవచ్చు.
0: ఎనీవన్ కెన్ క్వశ్చన్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఈజ్ మై లైఫ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఆర్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్?
1: భావములు ఎవరికి గుర్తించడానికి వీలు కాదు, తనకు మాత్రమే తెలుసు.
0: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు నో.
1: చెత్త భావములు ఉండడం చేతనే వాడు తెలియనటువంటి వైతరిణి నదిలో పడిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అన్నోయింగ్లీ గెట్స్ ఇన్ టు దిస్ వైతరిణి.
1: చెత్త భావములు ఉండటం చేతనే సుందరమైన నందనవనంగా రూపొందుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ హిస్ లైఫ్ షేప్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్.
1: కనుకనే ఎవరికి వాడే సాక్షి.
0: సో ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
1: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీవన్.
1: మనసుకు మనం సాక్షి.
0: We are the witness to the mind.
1: మనిషికి గుణం సాక్షి.
0: ఇస్ ది క్యారెక్టర్ ఇస్ విట్నెస్ టు
1: మృగాలకు మూర్ఖం సాక్షి.
0: ఫర్ ది గ్యాంగ్స్టర్స్ ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
1: ఎవరికి వారే సాక్షి.
0: ఈచ్ వన్ ఇస్ వన్ సోన్ విట్నెస్.
1: దీన్ని ఆత్మ సాక్షి అని అంటున్నారు.
0: దిస్ వాట్ వి కాల్ సెల్ఫ్ విట్నెస్.
1: కనుక మనం తప్పులు చేసి ఒప్పుడుగా మనం యాక్ట్ చేయవచ్చు.
0: వి మే కమిట్ మిస్టేక్స్ అండ్ ప్రిటెండ్ యాజ్ యు హావ్ డన్ గుడ్.
1: కానీ నీ యొక్క అభినయంలో మంచిగా కనిపించవచ్చును, కానీ లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
0: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలీ బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యు వెల్.
1: అలాంటి వాణిని ఎవరు కూడాను ఏమాత్రం కూడాను ఇచ్చగించరు.
0: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
1: అయితే ఎట్టి దోషములు లేని, ఎట్టి పాపములు లేని దివ్యత్వాన్ని పరుగులు కూడాను ప్రేమిస్తుంటారు.
0: బట్ ద డివినిటీ హ్యాస్ నో సిన్, హ్యాస్ నో మిస్టేక్. Therefore, the divinity is loved by all.
1: వారు కూడా అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాజ్ దో దే ఆల్సో పాస్ త్రూ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఇది కాదు,
0: నాట్ దిస్.
1: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
0: వి కెన్ సే దట్ అవర్ సిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద వన్ హూ క్రిటిసైజ్.
1: మన పుణ్యములు మనం వర్ణించేటువంటి వాడు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
0: ద వన్ హూ ఫ్లాటర్స్ దేమ్.
1: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
0: బట్ వాట్ ఈస్ దట్ ఇస్ రిసీవ్డ్ బై ద వన్ హూ క్రిటిసైజెస్ గాడ్.
1: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
0: గాడ్ హ్యాస్ నైదర్ సిన్ నర్ మెరిట్.
1: పుణ్యం

0: భగవంతుడి అందున్నటువంటిది ఇవే. నా పుణ్యం, పుణ్యం లేదా తండ్రి అంటు.
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం,
1: నో స్టేన్.
0: నా మంత్రం, నా తీర్థం.
1: నో మంత్ర దేర్, నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్ నౌ.
0: నా జపం, నా తీర్థం.
1: నో జప.
0: సచ్చిదానంద రూపం శివోహం, శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్, ఇట్ ఈస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి గాని, ప్రేమించినటువంటి వానికి కాని, పరిహసించినటువంటి వానికి గాని శివోహం, శివోహం, శివోహం, మంగళం, మంగళం, మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్, యు మే బ్లేమ్, బట్ గాడ్ విల్ బ్లెస్ యూ, లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది, మీకందరికీ తెలుసు భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: యు నో ఇన్ భాగవత కంస వెంట ఆన్ అక్యూజింగ్ కృష్ణ కంటిన్యూ.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు, ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: ఎ ట్రూ డివోటీ విల్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ హీ సీస్ హిమ్ ఇన్ హిస్ వర్షిప్.
0: ద్వేషి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: ద వన్ హూ హేట్స్ హీ గోస్ ఆన్
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ హేట్రెడ్ హీ థింక్స్ ఆఫ్ ద లార్డ్ కంటిన్యూస్లీ.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాల పైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాల పైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుని దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించారు.
1: బట్ హార్ష్ వర్డ్స్ హి యూజ్.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందు పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at that time?
0: Nandato talaladu neeku arjam muliduta adi oka pedda tappu.
1: Is a big mistake to worship you because you are involved in playful acts there.
0: Kalunika katti pettu panchangam inka.
1: Stop, don't speak any longer.
0: Yogadu ganagoku tarinchu muinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up, annadu Krishnuni.
1: He said, shut up, Krishna.
0: Tachanme, cut up, aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattakadapadiki, thana yokka vakke, tanaka prathibhalanga rupandindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు, కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు, ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్, ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్న.
1: No one can escape from the consequences of one's own action.
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Who can say when and how and what one has to experience?
0: Ramulantati vaadu ramani sitanu baasi paamaruni valiyachananna.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: Alanaati paandavulu alu aakulalumunu mesi adavi paalai poyiranna.
1: Pandava had to spend their life in a forest.
0: చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ టు సఫర్ బికాజ్.
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము వంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ది సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మనసు వలె మాయం చేస్తాయి.
1: The misery of the size of a mountain will vanish.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అంత కఠినంగా ఉండేటువంటివి.
1: దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: ద విల్ ఆఫ్ గాడ్ కెన్ అచీవ్
2: ఎనీథింగ్. మన భగవంతుడైనటువంటి యొక్క పరమాత్మని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make an effort to worship our Lord with the proper feeling.
2: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: Today is Guru Purnima.
2: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
2: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురుస్,
2: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వి ప్లీజ్ దెమ్,
2: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వి అక్సెప్ట్ మంత్రం.
2: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
2: గురు
3: గురు
2: గురు అజ్ఞానము
3: గు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
3: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
3: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
3: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
3: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
3: దట్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు ఎందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలమవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరాత్మ
3: ది సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
3: దర్ నాట్ ది వరల్డ్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుండాలి
3: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడనగా వేరు దేశమందురు లేడు దేవుడు అనగా తనదు దేహమందే
3: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుంది
3: sin is not present in a foreign country
2: mana hrudayamunde untunnayi
3: both are in our heart
2: karaka mana hrudayanni vishalam gaavinchukovali
3: therefore we should expand our heart
2: malinyanni kadigi pettali
3: we should cleanse the dirt
2: ee manasunu kadiginatvanti samayam nunde
3: when we wash our mind
2: ee manasunandu madhavudu nivasistadu
3: then madhava dwells there
2: ee manasulo durbhavamulu praveshinchinappudu
3: when there are bad thoughts
2: madhavatvam anetundi akkada nivasinchadaniki veelu kaadu
3: divinity cannot stand there
2: అలాంటి పరిస్థితి ఎందు దైవత్వాన్ని మనం చక్కగా మనం చింతించాలి
3: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవాన్ని మరవకూడదు
3: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మరచవలసినటువంటి లోకాన్ని
3: యూ హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
3: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
3: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
3: దేర్ ఇస్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
2: సన్న పితాన పస్తటి మూఢో మూఢో మూఢో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
3: యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
3: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
3: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
2: అన్ని రూపములు కూడాను భగవంతునివే
3: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
3: ఆల్ ద ఫీట్ ఆర్
2: హిస్ అన్ని నేత్రములు భగవంతునివే
3: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: హస్తములు భగవంతునివే
3: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కనుకనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
3: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుక నేను భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
3: యూ హావ్ టు నో ద మీనింగ్ వెన్ యూ సే దట్ యూ వాంట్ టు సీ గాడ్
2: ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
3: యూ సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యూ సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: రూపములు తనవే
3: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
3: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనను ప్రత్యేకంగా చూచేది ఎక్కడ వెతికేది ఎక్కడ
3: దెన్ వేర్ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్
2: కనుకనే భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
3: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషించడం ఎందుకు
3: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
3: యు ఆర్ గాడ్
2: నిన్ను నేను వెతుకోగలుగుతున్నావా
3: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్
2: వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
3: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
2: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
3: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
3: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
2: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉచ్చసిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
3: వాట్ ఎవర్ యూ డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి
3: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి అది పూర్ణమే ఇది పూర్ణమే
3: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండూ పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
3: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యూ నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
3: యూ షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
3: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్సితమైనటువంటి భావంతో ఉన్నాడు
3: హీఈస్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
3: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
3: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
3: సమ్ ఆ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యు టాక్ టు హిమ్ డిడ్ యు క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ ఆ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
3: స్మైలింగ్ హి సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
2: presence నాకు అట్లా కనిపించడం లేదే
3: But I don't see him that way.
2: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు
3: రామకృష్ణ గేవ్ ప్రాంప్ట్ రిప్లై
2: ఓ పిచ్చివాడా
3: Madman.
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: యూ క్రై ఫర్ మనీ.
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ యువర్ వైఫ్.
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ చిల్డ్రన్.
2: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
3: క్రై యువర్ ఫ్యామిలీ.
2: పరిస్థితుల కోసం ఏడుస్తున్నావు.
3: యూ క్రై ఫర్ యువర్ రెప్యుటేషన్.
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: బట్ డు యూ పైన్ ఫర్ గాడ్?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: అండ్ రీ సర్కమ్స్టెన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యూ హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
2: భగవంతుని పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యూ హావ్ లవ్ ఫర్ అథారిటీ.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: పాసిబుల్ కోమన్నాడు.
3: హి సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బట్ యు గో బ్యాక్.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: ఇట్స్ నాట్ పాసిబుల్ హి సెడ్.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వతంగా పరిత్యాగం చేయి.
3: Therefore you pray to God.
2: అప్పుడు
3: you sacrifice everything for God.
2: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిచ్చినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: For a blind man, even if sun is to stand in front of him, he cannot see.
2: చూడలేడు.
3: He can't see.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. గుడ్డి వానికి బిడ్డ పుట్టండి.
3: A blind man had a son.
2: బిడ్డలు పుట్టేదాన్ని గుడ్డివాడు కుంటివాడు అయినప్పుడు ఏమి భేదం లేదు.
3: బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, a daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: But he can't see his own child.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది ఈ గుడ్డివాడి దగ్గర.
3: వైఫ్ కెప్ట్ ఎ బాటిల్ బై ది సైడ్ ఆఫ్ ది చైల్డ్.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ, విత్ ది చైల్డ్ క్రైస్ గివ్ హిమ్ దిస్ బాటిల్.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్, వాట్ యు మీన్ బై మిల్క్?
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
2: చెరుపు అంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ హి సెడ్ వాట్ యు మీన్ బై వైట్?
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: దెన్ హి సెడ్ ఇట్స్ లైక్ ఎ క్రేన్.
2: కొంగ అంటే ఎట్టుంటది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్?
2: కొంగ అంటే ఇట్టుంటది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడి నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్, వాట్ వుడ్ హ్యాపెన్?
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది?
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈస్, వాట్ ఇస్ ది
2: భగవంతుడి ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: In spite of repeated teaching, he will never be free from all sin.
2: Bhagavantudante anandamayudu sachidanandamayudu.
3: God is of eternal bliss.
2: Nirantaram kodanu thanu anandamto undetunti vaadu.
3: He is one of bliss continuously.
2: Adani rooparahitamainatunti vaadu.
3: He is formless.
2: Kaani talanchapudu ye roopamaina thanu pondavachchu.
3: By his will he can assume any form.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: None can decide and describe this way or that way.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: Therefore in order to experience, enjoy divinity, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: There is no other greater spiritual pursuit than
2: this. ఒకానొక సమయం లోపల
3: at one time
2: రామ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
3: రాధా వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధురా టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
2: తెల్లవారు లేచారు.
3: They got up next morning.
2: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
3: They were all seated in that boat.
2: బోంతుల ప్రకారం ఒకరికొకరు ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
3: They were driving it by turns.
2: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
3: They have driven it for long.
2: చేతులంతా నొప్పి వచ్చింది.
3: They had pain.
2: ఆ లోపల తెల్లవారింది.
3: It's morning.
2: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
3: దే వాచ్ ద రామ్.
2: తిరిగి మధుర రేవు లోపల మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
3: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర పీపుల్ కేమ్ దేర్ టు ఫెచ్ వాటర్.
2: డ్రైవ్ చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
3: దే హావ్ డ్రివెన్ రౌండ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
2: ఏమిటి దీనికి కారణమని చూసుకుంటే
3: వెన్ దే వాంటెడ్ టు నో ద రీజన్
2: దానికి ఆ పడవను ఒక కర్ర గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
3: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ అ రోప్ టు ద పోస్ట్ దేర్.
2: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
3: దే డిడ్ నాట్ లూజన్ ఇట్, దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
2: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
3: సో లాంగ్ ఇట్ ఈస్ టైడ్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హస్ బీన్.
2: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
3: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
2: అభిమానం విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంది.
3: వన్స్ వీ అన్టై ఇట్ the rope of attachment and possessiveness.
2: కాని అటాచ్మెంట్ అంతా కూడా దీన్ని లంకనం చేసి మనం పోవాలి ముందు కంటే ఎట్లా పోగలము?
3: With this rope of attachment, how can you move forward?
2: ఇది వీలు కాదు.
3: It's not possible.
2: కనుకని మొట్టమొదట నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసు త్యాగం కావాలి.
3: Sacrifice is essential.
2: ఈ అభిమాన మమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: You should reduce attachment and possessiveness.
2: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
3: Then our feeling will merge in divinity.
2: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
3: When you are released, then you will experience full mind.
2: పూర్ణ చంద్రం లోపల ఏ మచ్చ కూడా మనకు కనిపించదు.
3: In full moon there is no spot.
2: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
3: లైక్వైజ్ ఇన్ ఎ ఫుల్ మైండ్ దేర్ విల్ నో మిస్టేక్.
2: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
3: Why do we suffer? Why are misery? Nobody is responsible.
2: Mana bhavamule manaki ee vidhamaina suffer andistundadi.
3: Our thoughts are responsible.
2: Mana yokka doshamule manaki ee kashtam andistundadi.
3: It's only our mistake that causes suffering. Ee satyanni manam
2: chakkaga gurtinchali.
3: We have to know this truth.
2: Evaro veeri valla maaki ee kashtam kaligindi, vaari valla maaki ee nindalu vachinayi ani evarno nimitta matranga manam poshinchadu.
3: We should not blame anybody that we are put to suffering by this person or that person.
2: Ellintiki neeve moola kaaranamu.
3: You are responsible for both.
2: ఈ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
3: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ,
2: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
3: వీ హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
2: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
3: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
2: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారం ప్రారంభించారు.
3: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
2: మెంబర్స్ చేరారు. అక్కడ
3: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
2: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
3: దే హావ్ ఈక్వల్ షేర్స్.
2: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
3: They are doing business.
2: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
3: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
2: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
3: ఆల్సో ద లాస్.
2: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వము కూడా మెంబర్స్.
3: Therefore in society all are members.
2: అందరూ మన భావములనేటువంటి పవిత్రమైన దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మనకు చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
3: Therefore we should grow and develop sacred thoughts. You will get good profit.
2: అతనికొచ్చిన ప్రాఫిట్ మనకున్నా వస్తుంది సమానంగా.
3: యూ విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్
2: షేర్ హోల్డర్స్.
3: యువర్ ఆల్ షేర్ హోల్డర్స్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
3: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్ షేర్ హోల్డర్స్
2: మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్.
2: ఎక్కడ?
3: వేర్?
2: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది. అది
3: లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
2: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
3: నో వన్ కెన్ టచ్.
2: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
3: యు ఆర్ ఓన్లీ ఎ గార్డియన్.
2: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
3: యు హావ్ నో రైట్.
2: ఏదైనా సహాయం చేయవచ్చు.
3: యు కెన్ హెల్ప్.
2: బ్యాంక్ లో చూడండి మీరు క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
3: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
2: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
3: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
2: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
3: బికాస్ యూ హావ్ గాట్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
2: ఎవరు వచ్చి చెక్ ఇస్తారు వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
3: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్ హి
2: వాంట్స్. అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల
3: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
2: భగవంతుడికి ఈ డబ్బుతో ఏ మాత్రం పని లేదు.
3: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ.
2: డబ్బులు ఈ వ్యవహారంలో భగవంతునికి కానే కాదు.
3: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
2: అయితే నీవు ఆ సాధన ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు అందిస్తుంది.
3: దేర్ఫోర్ వెన్ యూ ఇష్యూ ద చెక్ ఆఫ్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ గెట్ ది క్యాష్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: ఇక్కడ బ్యాంకు యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
3: బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైప్స్.
2: ధనం కావాలనుకుంటే
3: వెన్ యూ వాంట్ మనీ
2: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకున్నట్టు.
3: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
2: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
3: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
2: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకు లో కట్టకుండా ఉన్నప్పుడు
3: సపోజ్ దేర్ నో మనీ టు
2: కావాలని అడుగుతావు.
3: యూ వాంట్ లోన్.
2: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పు తీసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
2: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
3: దట్స్ నాట్ దేర్.
2: నీకు డబ్బు కావాల్సి వస్తుంది.
3: ఇఫ్ యూ నీడ్ మనీ
2: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
3: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
2: ఈ మూడు మార్గం లోపల ఇదే ఆధ్యాత్మికము అన్నారు.
3: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
2: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకు లో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
3: ఆల్ ద మెరిట్ ఇన్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ డిపాజిటెడ్ in the bank of God, in the present also you can withdraw.
2: ఇంకా రెండవది ఏమిటంటే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి నీవు తీసుకోవచ్చు.
3: సెకండ్ యూ కెన్ మార్గేజ్
2: స్థిరాస్తి అనేటువంటిది ఏమిటి?
3: What is that permanent asset?
2: నీ పూర్వం చేసినటువంటి పుణ్య ఫలమే స్థిరాస్తి.
3: ఇట్స్ ఆల్ ది గుడ్ యూ హావ్ డన్ ఇన్ ది పాస్ట్.
2: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
3: దెన్ ష్యూరిటీ గ్యారంటీ.
2: ఎవరంటే వారు చిన్న చిన్న వారిని గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
3: యూ కెనాట్ టేక్ ఎనీ పర్సన్ యాజ్ అ గ్యారంటీ.
2: కానీ గొప్పవాడే తీసుకుని పోయి చూపించాలి.
3: యూ షుడ్ బ్రింగ్ ఎ
2: గొప్ప వాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
3: ద ష్యూరిటీ ఇస్ గురు హియర్.
2: ఆ గురువులకు గ్యారంటీతోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
3: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్.
2: అంటే ఎవరు?
3: హూ ఇస్ గురు?
2: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
3: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్.
2: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
3: హూ ఇస్ గురు?
2: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
3: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: గురు బ్రహ్మ, ఆ పరమాత్ముడే గురువు.
3: గాడ్ ఈస్ గురు.
2: గురు విష్ణు, ఆ విష్ణువే గురువు.
3: దట్ విష్ణు ఈస్ గురు.
2: గురు దేవో మహేశ్వర, ఆ ఈశ్వరుడే గురువు.
3: ఈశ్వర ఈస్ గురు.
2: అనగా ఏంటి? సర్వము నువ్వే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
3: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఈజ్ ఎవ్రీథింగ్.
2: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలం అయిపోతుంది.
3: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
2: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
3: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
2: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
3: వి ఫర్గాటన్ ది సీక్రెట్ మీనింగ్.
2: ఆకాయ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
3: వి రన్ ఆఫ్టర్ ది ఆఫర్ రోడ్.
2: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
3: if we just give 10 rupees
2: chevulo oka mantram cheptadu.
3: He will whisper into your ear.
2: Chevulo mantram,
3: cash on hand and whispering into your ear.
2: Idi kaadu gurutvaniki sarinchi artham.
3: This is not the meaning of a guru.
2: Daivani nee hrudayamlo pratishtimpa chesukovali.
3: Install God in your heart.
2: Aa conscious nunchi vacheyatundi oka vibration nee anugrahinchali.
3: You should follow the vibrations that come out of your conscious.
2: Vibration nunchi nee radiation lo poi cherikovali.
3: Out of the vibration you reach radiation.
2: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
3: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ, ద విజ్డమ్.
2: ఆ జ్ఞానమే భగవస్వరూపము.
3: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఆ జ్ఞానము ఎట్టి రూపము లేదు.
3: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
2: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనింది వేదం.
3: ద వేద కాల్డ్ ఇట్ ప్రజ్ఞాన.
2: ప్రజ్ఞానం అనగా ఏమిటి?
3: వాట్ ఇస్ ప్రజ్ఞాన?
2: ఒక సమయంలో ఉండి మరొక సమయంలో చెడిపోవటం కాదు.
3: ప్రజ్ఞాన ఇస్ నాట్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ అండ్ అబ్సెంట్ లేటర్.
2: ఇది ఒక టవల్, ఇది ఒక జ్ఞానమే.
3: ఇస్ ద టవల్ దట్స్ నాలెడ్జ్.
2: ఇది ఒక స్పీకర్, అది ఒక జ్ఞానమే.
3: ఇస్ ద స్పీకర్ నాలెడ్జ్.
2: టమ్లర్, ఇది ఒక జ్ఞానమే.
3: టమ్లర్.
2: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
3: దిస్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్టివ్ మ్యాటర్.
2: ఇది కాదు నిజమైన జ్ఞానము.
3: దిస్ నాట్ ద ట్రూ నాలెడ్జ్.
2: పదార్థ జ్ఞానము.
3: ఇట్ ఇస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
2: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
2: ఒక చిన్న ఉదాహరణ.
3: స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా.
3: సపోజ్ యూ హావ్ థంప్ దిస్ టేబుల్.
2: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు.
3: యు సే దట్ యు హావ్ బీటెన్ ది టేబుల్.
2: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
2: ఇది రియాక్షన్.
3: దిస్ ఇస్ రియాక్షన్.
2: కొట్టాం అనుకుంటున్నావు.
3: యు హావ్ థంప్ ఇట్ అండ్ యు కిల్ ద పెయిన్.
2: దెబ్బ తగిలింది.
3: యు ఆర్ ఆల్సో హర్ట్.
2: నీవు టేబుల్ కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ద, యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This is
2: sound, reflection, reaction in the
3: The worldly knowledge will have reaction, reflection,
2: and sound. But
3: the spiritual knowledge has none of
2: these. కాలము, స్థానము, భేదం అనేటువంటి దీనికి లేవు.
3: ఇట్ హస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
2: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
3: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ఏమాత్రమూ మార్పు చెందినటువంటిది.
3: ఇట్ ఈస్ చేంజ్లెస్.
2: అది ఏ బ్రహ్మ.
3: దట్ ఈస్ బ్రహ్మ.
2: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
3: టు నో సచ్ బ్రహ్మ.
2: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
3: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర్రర్.
2: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని సుట్ చేస్తూ రావాలి.
3: ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర్రర్ యు
2: హావ్ టు వైప్ ఇట్. ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
3: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
2: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
3: యు టేక్ ది టవల్ ఆఫ్ లవ్.
2: శ్రద్ధ అనేటువంటి జలంలో ముంచు.
3: పుట్ ఇట్ దేర్ ఇన్ ద వాటర్ ఆఫ్ సిన్సరిటీ.
2: హృదయం అనేటువంటి యొక్క పద్ధతిలో దాన్ని పవిత్రం గావించు.
3: దెన్ వైప్ ఇట్ ద మిర్రర్.
2: జ్ఞానము.
3: This is wisdom.
2: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది.
3: దట్ సేక్రెడ్ విజ్డమ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
2: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
3: యు కాన్ నో త్రూ టెక్స్ట్.
2: గురువుల బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
3: టు బి టాట్ బై టీచర్.
2: తనకు తానే దాన్ని పరిశుద్ధంగా
3: వన్ హ్యాస్ టు క్లెన్స్ వన్స్ ఓన్ సెల్ఫ్.
2: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
3: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ నోవెల్ యూనిక్ డివైన్ నాలెడ్జ్.
2: గురు పూర్ణం అనగా ఏమి? మనస్సును పవిత్రమైనటువంటి రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
3: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్ సో యాస్ టు మేక్
2: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
2: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
3: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
2: భగవంతుని ప్రేమించాలి.
3: యూ హావ్ టు లవ్ గాడ్.
2: ప్రేమించడం గొప్పతనం కాదు.
3: Not merely enough.
2: It's not ప్రేమికులు కాకూడదు.
3: You should not be lover.
2: ప్రేమనే కావాలి.
3: You should not be lover. You should be love.
2: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరునో ప్రేమిస్తాడు.
3: ఏ లవర్ మే లవ్ వన్ ఆర్ టూ.
2: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
3: ఇఫ్ యు ఆర్ లవ్ యూ కెన్ లవ్ ద హోల్ వరల్డ్.
2: కనుకనే నేను ప్రతి పర్యాయం కూడాను
3: ఎవ్రీ టైమ్
2: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
3: భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
3: వెన్ యు ఆర్ లవ్ యూ కెన్ లవ్ ది యూనివర్స్.
2: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరిని ఇద్దరు లవ్ చేయొచ్చు.
3: బట్ ఇఫ్ యు ఆర్ మియర్ ఏ లవర్ యూ కెన్ లవ్ వన్ ఆర్ టూ.
2: నారో మైండ్.
3: దిస్ ఇస్ నారో మైండ్.
2: సంకుచితమైన భావమే.
3: ఇట్ ఇస్ నారో ఫీలింగ్.
2: పూర్ణ భావం కానే కాదు.
3: నాట్ ఎ కంప్లీట్ ఫీలింగ్.
2: హృదయం అంతా కూడా ప్రేమతో నింపుకోవాలి.
3: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
2: ఇది నిజమైన పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
3: దిస్ ఇస్ ది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.

త్యాగానుసారిణి కీర్తి అభ్యాసానుసరణి విద్య బుద్ధి కర్మానుసారిణీ.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యూ విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యము.
1: Truth remains the same in all three periods of time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffers from no shortage or dearth.
0: Tyaganusarini kirtihi. Ye manavudu త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ వివరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలో సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణి విద్య. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానము చేతనే త్యాగము వస్తుంది.
1: Through meditation you can cultivate sacrifice.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: By sacrifice you can be peaceful.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: So for everything practice is essential.
0: పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: Walking, talking, reading, they're all out of practice.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుక నీ ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు. సత్సంగములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: వన్స్ ఓన్ హార్ట్ ఈస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈస్ ద ట్రూ టీచర్.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: వరల్డ్ ఈస్ ఎ బుక్.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడా పెడ మార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యూ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: టుడే వీ హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్, బోధ ద టీచింగ్.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: Kala kala prapannanam kala kimnu karishyate. Kalamu manavuni yokka kayamunu mirugutundi.
1: It is the time that swallows life span.
0: Kani kalamuni kudanu mirugetvanti vaadu Eeshwarudu.
1: But Eeshwara is beyond time.
0: Kalukane Eeshwara prabhavanni hrudayam nandu unchukoni ee kalamunu bodhinchinatvanti yokka margamunu anusarinchinappude మానవుడు సక్రమమైన మార్గంలో గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్, హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వీ రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతం అని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వీ రీడ్ బుక్స్ లైక్ గీత, ఖురాన్, బైబుల్, రామాయణం.
0: కానీ ఈ గ్రంథములంతా కూడా ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్
0: లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధనను సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything
0: else. కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: So world is a true book.
0: ఈ ప్రపంచములో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot learn from the
0: world. మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
1: man may be very intelligent,
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘంతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరంలో కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: Because of the light, the sun and stars appeared.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagavan said yesterday, tamaha, darkness gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పినటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రుడు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He's not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you will never suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: The worldly friends may be
0: up. కానీ భగవంతుడు అనేటి మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: But God,
0: ఎల్ల వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above
0: you. బంధువులందరూ వాకిటి తాకని వల్లకాటికే వత్తురు.
1: Relatives come up to the doorstep.
0: నింపాయని భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: Truth is one. And only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no friend.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్లీ టైప్ ఎ రిచువల్.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారికం అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాసికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాసిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్.
0: అనేటువంటి వృత్తులే వ్యవహారికం అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: Any spiritual activity, though occasion, it transforms a spiritual function.

0: ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యవహారిక.
0: అయితే ఈ అలది ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వెలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలది ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలది ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్స్ ఆల్సో కూల్.
0: అలది ఎందుకూడను అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్,
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
0: అదియే ప్రాతిభాషికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హవెవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ది రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no way.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no form.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: Without the wave of a ritual, there cannot be the form.
0: కనుక ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: Therefore, form depends on the wave.
0: వ్యావహారికమైనటువంటి ఒక అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్.
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్. పారమార్థికము సన్.
1: ద స్పిరిచువల్ ఇస్ సన్.
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది మరి.
0: ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకార మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యవహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారికం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ దిస్.
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకనే మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి, లయ, రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్.
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్.
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.

0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దాన్ని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్ర ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్
0: సర్వత్రా ఉంటున్నాడు. కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్ హార్ట్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలంలో ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠ
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: దెన్ నారాయణ సే
0: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద,
1: నారద,
0: వైకుంఠము, కైలాసము, స్వర్గము, ఇవన్నీ ఇప్పుడు నువ్వు బ్రాంచ్ ఆఫీసులు.
1: వైకుంఠ, కైలాస, దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను.
1: హార్ట్ ఈజ్ మై రెసిడెన్స్.
0: ప్రతిష్టామి నారద. నేను వశామి అని చెప్పలేదు, తత్ ప్రతిష్టామి నారద. అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
0: చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: Aithe,
1: however,
0: aa bhajana kaani aa prarthana kaani swachchamainatundi hrudayamto nirmalamainatundi bhavamto nisvarthamainatundi kriyalato jarapatam ledu.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ప్యూర్ హార్ట్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత? పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుని నిమిత్తమై, మిత్రుని నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంట్లో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యాచింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతి. ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందారవిందే క్షణి. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదముల పైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిస్తున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: ఈ సంవత్సరం నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: Evadu Kotishwarudu.
1: Who is the rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction, he is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: world?
1: He
0: who has much desires is the poorest
1: man. He who has much desires is the poorest man.
0: Ee kavalsinanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ది డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యూ బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యూ రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యూ బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావాల్సినటువంటిది సత్యము త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరో చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They're lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem yourself?
0: భగవంతుని వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా by getting your son married.
0: Yemiti tata birla birla skullaskar variki emaina kinchit shanti unda?
1: Tata birla kinoskar, do they have
0: prapanchaniki goppavare kani simantule kani manasikanga shanti lenetunte oka ashantulu?
1: But they are very rich but they don't have mental peace.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ బెడ్ వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు,
1: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్
0: సో. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు,
1: యూ హ్యావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాలి,
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాలి,
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు,
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూ?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యూ గ్యాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యూ గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యూ హావ్ దెం ఓన్లీ టు స్లీప్.
0: నిద్రలే లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యూ కెనాట్ స్లీప్, వై
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్ల బెడ్ ఎందుకు?
1: వై
0: ఈ డెన్ల పిల్లో ఎందుకు?
1: వై డెన్ల?
0: ఇవన్నీ వ్యర్థమే కదా,
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shantiye lenappudu
1: without peace
0: ee manasu enduku,
1: why mind there,
0: ee buddhi enduku,
1: why intellect,
0: ee antakarana enduku,
1: why inner
0: senses, ee deham enduku,
1: why this body.
0: Kanukane ivanni kudunu kevalamu aatma shanti nimittam yerpadinatundi anetundi satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for the inner
0: peace. Bhautika kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aananda nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Ee indriyamulanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: It's not to watch the outer scenario.
0: Aatma aanandamunu ponde nimittamai ivanni bed, pillow, ఫ్యాను, సీలింగ్ ఫ్యాన్ ఇవన్నీ పెట్టి ఉన్నట్టుగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ టు ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద స్పిరిట్. ది ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ మెన్.
0: కనుక ఈనాడు అన్ని అమర్చుకున్నాము అయినా అది లేకుండా పోతుండాలి.
1: టుడే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ పీస్ అండ్ బ్లెస్.
0: మనం సక్రమమైన మార్గాన్ని మనం చక్కగా అనుసరించకుండా పోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది.
1: వెన్ వీ డోంట్ ఫాలో ద రైట్ పాత్.
0: దేనికోసం భగవంతుడు ఈ శరీరాన్ని అందించాడు?
1: వై గాడ్ హ్యాస్ గివెన్ ద
0: శరీర మార్గం కలు ధర్మ సాధకం.
1: టు డూ ఆల్ గుడ్ యాక్టివిటీ.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుక నీ సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే realization is the best and rest.
1: So realization is the best and the rest.
0: Laziness is the dust and dust.
1: So laziness is rust and dust.
0: కనుక ఈనాడు లేజినెస్ ని మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: నాట్ ఆఫ్ వాటర్.
0: కానీ ఇట్ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ ద షార్టేజ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి ఒక కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైమ్ ను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్స్,
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్.
0: ఏది సాకారము, ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్, వాట్ ఇస్ ఫార్మ్లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫార్మ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీతి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్లీ
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
0: స్టోరీస్. అంటే ఏమిటి?
1: What is this, sir?
0: న్యాయం అంటే ఏమిటి?
1: What is justice?
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: They're not explaining clearly.
0: ఇదంతా కూడా కేవలము bookish knowledge.
1: That's all the bookish knowledge.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: It's not a practical knowledge anyway.
0: పుస్తకము మస్తకము మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: It's the book that becomes the head, vice versa.
0: కాదు కాదు, పుస్తకములోది మస్తకానికి వెళ్ళి మస్తకములోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head
0: and be
1: taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఈ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్ష బిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్ష బిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటారు.
1: And the water of the rain water is sweet.
0: చాలా ప్యూర్ గా ఉంటారు.
1: The rain water is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి పొల్యూషన్లో ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ద రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏమ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్
0: యాక్షన్స్. ఎవరో కారణము వీరు కారణం వారి కారణం అని చెప్పుకుంటున్నాం, ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: నీ రియాక్షన్ ఏ, నీ రీసౌండ్ ఏ, నీ రిఫ్లెక్షన్ ఏ.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్వన్ ఎల్స్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంక జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ ది స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగున బడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: ఇఫ్ యూ ఆస్క్ మోర్ అండ్ మోర్ ఇట్ విల్ బి నెగ్లెక్టెడ్. వితౌట్ ఆస్కింగ్ ఇట్ షాల్ బి గ్రాంటెడ్ అండ్ గివెన్.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking shabari has been given
0: adugadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchadu.
1: The bird Jatayu was given Jatayu rice, arginda. Rice.
0: Shabari
1: has been asked.
0: No. Chesindi.
1: They just pray.
0: ఈ ప్రార్థనే అది ఒక విధమైన మ్యాగ్నెట్.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
1: The whole world is a magnet.
0: అయస్కాంత స్వరూపమే.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ
0: అది విద్యా శక్తి
1: దట్ ఇస్
0: అదే ఆత్మశక్తి
1: దట్ ఇస్ పవర్ అదే
0: అనంత శక్తి
1: దట్ ఇస్ ఇన్ఫినిట్
0: అదే అద్వైత శక్తి
1: దట్ నాన్ డ్యూయల్
0: స్పిరిట్ సచ్చిదానంద శక్తి
1: దట్ ఇస్ ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ హిమ్
0: మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్
0: ఆ సత్యం ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్ ఇన్
0: అస్ అని తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వి గో
0: పరకర్మంలో ప్రవేశిస్తున్నాము.
1: వి గో టు డిఫరెంట్ ప్లేసెస్
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వి థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెం
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనను తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: తన ఎందుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివైన్. దినానికి
0: ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణములకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్లా మీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: ఎట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనం తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యూ సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్?
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: దిస్ ద మట్ ద వరల్డ్లీ ఫ్యాన్సీస్ విచ్ హావ్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ రిమూవ్ ద హోల్ మట్ ఆఫ్ ద వరల్డ్ యూ విల్ గెట్ ద వాటర్
0: వి నీడ్.
1: అదర్వైజ్
0: దాని లోపల బోర్వెల్ ఒకటి వేసిందంటే
1: వెన్ వన్స్ యూ ఇన్స్టాల్ బోర్వెల్
0: చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
1: ఇట్ విల్ గో డైవ్ డీప్ అండ్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ది బాటమ్.
0: అది ఏ నామస్మరణ.
1: దట్ ఈస్ సింగింగ్ ఆఫ్ ది నేమ్. నానుక
0: పైన నామం అనేటువంటి బోర్వెల్ వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: దెర్ఫోర్ ఇఫ్ యూ ఇన్స్టాల్ ద బోర్వెల్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుక నీ నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి.
1: లెట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ సింగ్ ఆన్
0: యువర్ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
1: యు మే డూ ఎనీథింగ్ హ్యావ్ డివినిటీ విత్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: యు మే డూ ఎనీథింగ్ టేక్ ఇట్ ఎస్ డివైన్ యాక్టివిటీ.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: వీ షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టుడే.
0: నోరును ముయించాలి.
1: వీ షుడ్ షట్ అవర్ మౌత్.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: వీ ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము.
1: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వర్ణన ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాట్లాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఏ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయలేటువంటి సోమరి.
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఇస్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపలి వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నేను రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈస్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు.
1: వై డోంట్ యు జాయిన్ టుగెదర్ అండ్ రీచ్.
0: ఎంత స్వార్థము.
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఎంత సంకుచితమైన భావము.
1: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్ ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ఈ సాట్ అండర్ ట్రీ.
0: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
1: యాజ్ దట్ బెగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ దట్ బా మెల్టెడ్.
0: రథం నింపాడు.
1: హి వెంట్.
0: ఆనందంగా విన్నాడు.
1: హి హర్డ్ ఇట్.
0: ఆనంద బాష్పాలు రాల్చాడు.
1: హి వాస్ షెడ్డింగ్ ద టియర్స్ ఆఫ్ జాయ్. ఆనందంతో
0: మునిగిపోయింది.
1: హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: We should spend our life singing the glory of God that pleases him.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యం మాధుర్యమే.
1: Let him be a beggar or a rich man or a great musician. After all, it's singing only. There's no difference such as a woman and a man.
0: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటి కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing, therefore we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంక మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికములో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: In future, you also see there will be the spiritual content background as you sing.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటిది నీకు ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో?
1: వేర్?
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు.
1: Swami said the caste of humanity.
0: Nijame, caste of humanity.
1: Yes, caste of humanity.
0: Swami, caste of humanity annaru kadani evarnaithe emi ani pendi chesukundam ani ishtam ochinattu pravestunnaru.
1: Swami said caste of humanity so I can marry anybody.
0: Caste of humanity annanu kani culture of humanity ani cheppaledu nenu.
1: Bhagavan made a mention of caste of humanity but not culture of humanity. There is culture.
0: ee culture ni kuda nu manam anusarinchali.
1: We should follow this culture.
0: Manavuni yokka culture etuvantidi?
1: What is the culture of man?
0: Ee samskruti etuvantidi?
1: What is culture?
0: Samskrutani vadale petti kevalam bhautikamaina dani teesukunte prayojanam emiti?
1: We have forgotten this culture. We go by the worldly way.
0: తరువాత భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: దేర్ నో కాస్ట్ డిఫరెన్స్.
0: అందరూ ఒకే కాస్టే.
1: ఆల్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుంది.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్
0: ది కల్చర్. ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవసరమైనటువంటిదైతే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
1: If it's to your convenience, you quote
0: Swami.
1: అవసరం
0: లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
1: That we don't want to do, you don't quote Swami.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ డివోషన్?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
1: యూ షుడ్ ఫాలో వాట్ ఎవర్ స్వామి
0: సేస్. ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించడము, ఇష్టం కాని దానికి కల్చర్ అని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ ఫాలో దట్ వాట్ యు లైక్ అండ్ డ్రాప్ దట్ యూ డోంట్ లైక్.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకురాని చుట్టము,
1: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: వరమిని వేల్పు,
1: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్,
0: మోహమున తానెక్కిన పారని గుర్రము,
1: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
0: కున విడువంగ వలయు,
1: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ,
0: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు,
1: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్, ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్, గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
1: యూ ఫర్గెట్ గాడ్, ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్,
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
1: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
1: టు హూమ్ ఇట్ ఈస్ సెడ్.
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ త్రీ వేస్.
0: అది వదిలిపెడుతున్నారు.
1: దే ఫర్గెట్ దట్.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
1: దే టేక్ దిస్ థింగ్.
0: కట్టగలపటి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
1: దిస్ ఈస్ సెడ్ ఇట్ ఇన్ సుమతి టు ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ గుడ్ మైండ్ యూ గో ఆన్ థింకింగ్ దిస్ రిలేషన్
0: చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
1: ఇఫ్ యూ డోంట్ హెల్ప్ హిమ్ ఎర్లియర్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హెల్ప్?
0: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
1: ఈవెన్ పేరెంట్స్ వోంట్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: కనుక అక్కడకు రాని చుట్టము,
1: ద రిలేషన్ విల్ నాట్ కమ్ టు యువర్ నీడ్స్.
0: అప్పుడు సుమతిగా నీ ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు, భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు, సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
1: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: గుర్రం ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదు అంటే ఏం గతి అవుతుంది నీకు?
1: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్, హీ బ్లేమ్స్ ద హార్స్.
0: అజ్ఞానమే,
1: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
1: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
0: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantudu kuda ataniki varalu andistadu.
1: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith lekunda devuda naaki chechi pettu ante etla chechi pettadu?
1: Without faith how do you demand? Oh God,
0: he
1: give me this.
0: He is not your servant.
1: God is not your servant.
0: Kaani aa bhakti ye neelo untunte neeku servant servant servant.
1: But if you have that faith and devotion, you will be servant to the servants.
0: Karukane bhagavantudu sarvulukudu servante.
1: God is the servant of all.
0: Anduvalne
1: so
0: meeku chakkani chinna udaharanamu,
1: a very good example.
0: Servant eppudu kudanu,
1: servant all the time,
0: bhagavantudu poojaroomuku daggara dwaram daggara ninchukoni untadanta servant ga.
1: Servant will be there at the doorstep of the temple of God.
0: Naa bhaktudu em korthadu, atani koriki nerveetchali అని అక్కడ కాచుకొని ఉంటాడట.
1: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఎస్ ఎ సర్వెంట్ సో యాస్ టు నో ది
0: డివోషన్. వాడు భక్తుడేగిని కాకుండా పోతే,
1: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
1: దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
1: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
1: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడగా నిలుచుకున్నాడు.
1: But in front of God Rama, he is very humble.
0: Ravana daggara dheerudai nilchadu.
1: In front of Ravana he stood there in front of him.
0: Karanam emiti?
1: What the reason?
0: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
1: In front of an egoistic man, the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhagavantudu daggara dheerudai unnadu.
1: In front of God, who is the embodiment of love, he was so humble.
0: Kanustaga prabhavam nalaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
1: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
1: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీన నమః అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
1: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్, హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: We should take the name of the Lord as the basis for our life, the prime principle.
0: భగవంతుడు గానలోనుడు.
1: God will be carried in our music. He loves music.
0: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: Therefore నారద తుమ్ముర continue to sing.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: When once you sing wholeheartedly, God will
0: గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: The music will be able to melt a person and move and
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: Some poets compose.
0: రామ నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: Then even in prayer there will be ego.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: Some also compose poems.
0: అందులో రామ నన్ను కాపాడరా అంటుంటారు.
1: They also say in a prosaic style.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: And the heart will not be drawn by that.
0: కానీ అదే గాయకుడు వచ్చి,
1: but a singer,
0: రామా నన్ను కాపాడు, ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు, ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హి పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: కనుక ఈ మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్,
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్,
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం,
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఇందులో ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యు సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యు కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: The collective singing, mass singing is very strong.
0: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాయి.
1: The voices and the feelings stand in unison.
0: కనుక
1: సో
0: ఇక ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్. అండ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

0: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద కర్డ్, టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ హనీ. టు అటర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ రియల్లీ నెక్టరైన్. రిపీట్ గాడ్స్ నేమ్ ఓ మైండ్ ఎవ్రీ డే.
1: రామాయణం అనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామ ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముడి యొక్క ఆదర్శములు తన యందు ఉన్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్ సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరములకు పూర్వం అయినప్పటికీ
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణం అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వంగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ మోల్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulasidasu avidhamga ka.
0: But Tulasidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu adarsha murti ani ninnayinchukunnadu.
0: Tulasidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరం.
0: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ కోసల.
1: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి ఒక పట్టణం.
0: ఇట్ ఇస్ ద సిటీ బిల్ట్ బై మను ఎంపరర్ హింసెల్ఫ్.
1: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: Anade ee Ayodhyalo 7 antastulu 8 antastulu medalu undetvantivi.
0: There in Ayodhya in those times you found mansions, 7-storied buildings.
1: Vishalamainatvanti okka bazaarlu.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ ద డెకరేషన్ అరౌండ్.
1: ఆనాటి పరిస్థితులు యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: దోస్ సర్కమ్స్టాన్సెస్ అయోధ్య వాస్ వన్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ప్లెండర్.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ వెరీ లైఫ్ అండ్ రెండర్డ్ ఆల్
0: పరిపాలన యందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: యథా రాజ తదా ప్రజాన. ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One over two.
0: ఇంద్రియనిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని

0: కొంచెం ససంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్
0: డిసాటిస్ఫైడ్. దశరథనకు చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హీ హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెప్తూ వచ్చాడు.
1: As things went on, Sumanta approached the king and whispered into his ear certain secrets.
0: Prabhu, Angadesamulopala Romarshi aneetvanti oka raju untunnadu. Romapadudu. Romapadudu.
1: Oh Lord, there is one king by name Romapada.
0: Itanu Angadesamunaku raju.
1: He is the king of Angadesha.
0: Ee Romapadudu Dasharathunaku chaala mitrudu.
1: Romapada is a close friend of Dasharatha.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: They are intimate friends for long over years.
0: ఆ రోమపాదునికి కూడాను పిల్లలు లేరు.
1: Romapada king also had no children.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot the son.
0: బిడ్డ పేరే శాంతి.
1: The name of the daughter is Shanti.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి, the daughter, is given marriage to Romapada.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధములైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: Romapada gave all the pleasure and happiness to this Shanti and taking care of her.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: Sumanta said that Ashwamedha Yaga, an important sacred ritual, has got to be performed.
0: Manasu chaala vipreetamainatundi swaroopanni dharinchetundi.
1: Mind takes a very peculiar form.
0: Enni janmamulu maarinappatiki nee manasu yokka swabhavam maaradu.
1: In spite of repeated births, the nature of the mind will not change.
0: Manam aneka roopamulu maarchunname kaani మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది సీడ్ ఆఫ్ డిజైర్ సో
0: కర్మలనే వృక్షములు పెంచి
1: అండ్ డెవలప్ ద ట్రీ ఆఫ్ యాక్షన్
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: అండ్ వీ పార్టేక్ ద
0: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
1: అండ్ ఇట్స్ నేచర్ ఇస్ టు కన్ఫర్ గివ్ అస్ ద రెస్ట్లెస్నెస్.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు
1: హు హాస్ అండర్స్టుడ్ ద నేచర్ ఆఫ్ మైండ్
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: సమన్ ద సేజ్ అండ్ డిసైడెడ్ టు కండక్ట్ దిస్
0: అశ్వమేధ యాగం.
1: వాట్ ఈస్ దిస్ అశ్వమేధ యాగ?
0: అశ్వమనగా చలించేటువంటిది.
1: అశ్వ ద హార్స్ ఇస్ ద వన్ దట్ స్వేర్.
0: మేధనగా బుద్ధి.
1: మేధ
0: చలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: To make that mind steady, which is wavering all through.
0: Ashwamedha.
1: Ashwamedha.
0: Kanuka ee chalinchetundi manasunu bhramimpa cheyakunda arikattadame ee Ashwamedha yagamu.
1: To control the mind, which is otherwise wavering.
0: Ee bhashya roopam lopala aneka vidhamulaina margamulu bodhisthu vachadu.
1: And this is taught in various ways.
0: Kani ee maharaju tana yokka snehitudainatundi angadeshapu rajunu pilipinchadu.
1: This king summoned that king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: మహారాజా,
1: ఓ కింగ్,
0: నా అల్లుడైనటువంటి ఋషిసింహ ఉన్నాడు.
1: దేర్ ఇస్ వన్ ఋషిసింహ
0: అనగా శాంతి భర్త.
1: అండ్ హూ ఇస్ ద హస్బెండ్?
0: అతన్ని పిలిపించి నీవు ఒక క్రతువును చెయ్యాలి అన్నాడు.
1: You call him and you must conduct a ritual here.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేయవచ్చును అన్నాడు.
1: You can also perform another one called పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: Basing on the teaching, Dasharatha went along with Sumanta.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందు కూడాను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: Chittaleni manavudu jagattulo kanaraadu.
1: There is no one without anxiety, worry.
0: Yedo okavidhamainatundi chinta.

0: One sort of worry or other.
1: పుట్టుట ఒక చింత.
0: The birth is worry.
1: భూమి నుండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: Family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: Childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: Failure.
1: ధర్మలన్నీ చింత.
0: Action.
1: కష్టములు ఒక చింత.
0: Difficulty.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: చింత.
0: Mystery. It's all forms of worry.
1: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
0: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
1: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
0: It's only because of this thought, the worry.
1: ఈ చింతల యందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
0: There in this worry there is happiness there.
1: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
0: You don't find happiness separate.
1: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
0: Misery is not apart.
1: కష్టసుఖములు రెండును కలిగియుండు.
0: It is a mixture, combination of pleasure and pain.
1: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
0: No one can understand.
1: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: The pleasure is not separate.
1: కష్టము ఫలించనేని సుఖం పటందురు అని.
0: The fructification of the difficulty is the victory, happiness.
1: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
0: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
1: ఇది ఈ విధంగా ఉండగా
0: as things went on,
1: దేవతలు సురులు కీరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
0: As things went on, all angels, celestial bodies prayed to God.
1: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
0: The wicked activity of
1: సాధువులను మునులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
0: రావణ was hurting all the sages and saints.
1: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
0: దే ఆల్ ప్రేడ్ టు బ్రహ్మ.
1: బ్రహ్మ కూడాను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
0: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్సర్న్.
1: స్వామి, మీరు అతనికి ఏ విధమైనటువంటి మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడాను మరణించడానికి వీలవుతుంది.
0: దే ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ హి వుడ్ డై?
1: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
0: దెన్ బ్రహ్మ సెడ్,
1: పిచ్చివారలారా,
0: మ్యాడ్ పీపుల్,
1: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
0: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
1: వాడు అడగటం నేను అనుగ్రహించటము ఇది నిజమే.
0: హిస్ రిక్వెస్ట్ అండ్ మై బోన్ ఆర్ క్వైట్.
1: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
0: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
1: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
0: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
1: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
0: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
1: కనుక నేను అతన్ని ఏ విధంగా కూడాను సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
0: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
1: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
0: Then they said, oh God, you are very divine. How do you take the human form?
1: దైవం మానుష రూపేణ.
0: God is in human.
1: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
0: He said that I will take human form in the city of Ayodhya and kill all the demons around.
1: ఇంకా ఎవ్వరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
0: There is no scope for Ravana to die in the hands of anybody. మానవ
1: స్వరూపం చేతనే రావణ యొక్క మరణం ఏమిటి ఉంటున్నది.
0: Ravana's death is in the hands of man only.
1: ఈ రెండింటికి సరియైన సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
0: There is intimate relationship between the two.
1: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
0: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
1: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము,
0: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
1: ఇవి రెండు కూడాను మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
1: ఈ ఋషిశృంగుడు వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడాను సల్పాడు.
0: ఋషిసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
1: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
0: Because of devotional steadfastness of Emperor Dasharatha, He was the recipient of God's grace and gave him pudding.
1: భక్తాభిష్టమును అనుగ్రహింపు చేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
0: It's quite easy to have God out of devotion.
1: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటుంది.
0: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
1: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
0: Those times there present true devotee.
1: నిర్మల హృదయుడు,
0: ప్యూర్ హార్టెడ్,
1: నిస్వార్థపరుడు,
0: సెల్ఫ్లెస్,
1: దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకొని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
0: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్, చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు.
0: Their eyes happen to be the
1: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు.
0: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రాలను పెట్టుకుని తాను సర్వశాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
0: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
1: శాస్త్రమనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సీక్రెట్?
1: శాసించినదంతయును శాస్త్రమే.
0: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
1: ఏమి శాసించాడు?
0: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
1: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
0: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
1: Dharmame manuvunika pradhanam sutramga teeskovali.
0: They should go by the principle of righteousness.
1: Asthamunukaina asatyam aadakudadu.
0: They should never utter a lie, even
1: pedalukudanu attivare.
0: People who are of that sort,
1: mantrukudanu maha pavitrule.
0: Ministers are sacred, no doubt.
1: Yenaadaina kudanu ye rajyamaina kudanu ramarajyanga maarchalanukunte,
0: if you want to confer, make any kingdom ramarajya.
1: Dasharathulu vanti raju,
0: a king of the type of Dasharatha,
1: ee ashtamantrulu vanti mantrulu,
0: ministers of that type,
1: vasishtha vamana vanti purohitulu undinante, ee rajyamaina manamu ramarajyanga maarchavachchu.
0: If you have the priests of the type of vasishtha vamana, any kingdom for that
1: naadu nenu ee naatikaina kuda ramarajyanga manam roopandimpavachchu.
0: Any kingdom can be shaped into ramarajya.
1: Kaani ravanunni yokka gunamulu hrudayamunandu naatukoni రామరాజ్యం మనం స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
0: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
1: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
0: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ది రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
0: ద స్కాలర్స్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరియస్ వేస్ యాస్ ద వే హౌ దిస్ పుడింగ్ పాయస ఇస్ డిస్ట్రిబ్యూటెడ్.
1: ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి యొక్క ఆన్సర్ ఇవ్వదు.
0: నో వన్ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్.
1: కానీ అది చాలా అసత్యం.
0: బట్ దట్స్ ఆల్ ఫాల్స్.
1: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
0: Dasharatha had equal love towards all the three wives.
1: Muggariki samananga panchinchadu.
0: He distributed to all the three equally.
1: Okariki ardhamani, okariki kalu bhagamani, dantlo maroka bhagam okorikani, emintemto ivanta lekkalu rastu vacharu.
0: People went on calculating that half is given to one, three fourths one, one fourth to another.
1: Ee vidhamainatundi beda buddhulu Dasharatha nindu enadu ledu.
0: Dasharatha had no differences of that sort.
1: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
0: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వైఫ్స్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ సిస్టర్స్. సౌతుల వలె
1: వీరు జీవించినటువంటి వారు కాదు.
0: దే వర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్ వాట్
1: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
0: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యూ ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
1: కానీ పవిత్రమైన చరిత్ర యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
0: But actually speaking, in that sacred history, there is no mistake or defect either.
1: సహజమైనా సంపూర్ణమైనా సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడా సమత్వమే వహిస్తుంది.
0: In respect of natural total happiness, that all are same there.
1: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
0: And this very principle will help us to develop this yoga principle.
1: Kaika ee payasamunu aanandanga andukundi,
0: and the pudding is received happily by them.
1: Karanam em anaga,
0: reason,
1: Kaikanu vivaham aadeka puramu,
0: prior to marrying Kaika,
1: Gargulu purohitudiga vachi,
0: Gargya came as the priest,
1: Kaikaku puttetuvanti kumarunike rajyam pattabhishekam cheyalani ee yokka vaagdanam ichinappude ee yokka Kaika vivaham aadutundi annadu.
0: Gargya the priest said that Kaika would marry Dasharatha if only the son she would be get would be made a king.
1: Kani patuluku satuluku ikka pranam kudanu ardha bhagame,
0: And in fact, the half of the share goes to the rest of the two.
1: కనుక నీ దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
0: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్. హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
1: కౌసల్య సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
0: కౌసల్య సుమిత్ర సెడ్, డోంట్ వారీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
1: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
0: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
1: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
0: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీడ్.
1: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
0: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
1: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
0: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్, హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
0: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
1: ఎట్టి వాంఛలు లేవు.
0: నో ఆస్పిరేషన్.
1: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
0: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్.
1: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను చలించటకు కూడాను అవకాశం లేదు.
0: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
1: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
0: హర్ మైండ్ ఇస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
1: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
0: హర్ మైండ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
1: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
0: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
1: అందరి ఎందుకు సమమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
0: బికాస్ షీ హాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఈజ్ కాల్డ్ సుమిత్ర.
1: ఆమె శిరస్నానం చేసి
0: ఆఫ్టర్ హెడ్ బాత్
1: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
0: షీ వాజ్ డ్రైయింగ్ హర్ హెయిర్ ఆన్ ద టెర్రస్.
1: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ఎన్ ఈగిల్ కేమ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ కప్ ఆఫ్ పుడింగ్.
1: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
0: షీ ఇస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ ద రిప్రిమాండ్ దట్ షుడ్
1: జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
0: షీ నేరేటెడ్ ఆల్ ది ఎపిసోడ్ టు కౌసల్య అండ్ సుమిత్ర.
1: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
1: నీ విచారపడకూడదు.
0: డోంట్ వరీ దే సేడ్.
1: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము ఈమె కప్పులో పోసి ఈమె కూడా సమర్థం చేశారు.
0: దే సేడ్ డోంట్ వరీ వీ విల్ అడ్జస్ట్ నౌ రెక్టిఫై ద డిఫెక్ట్ అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
1: కనుక కైక భాగంలో పుట్టినటువంటి ఒక వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
1: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
1: ఈ రామాయణం కంతా కూడాను మూల నాయకుడు రాముడు.
0: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
1: కనుక రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
0: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
1: ఉపనాయకుడు భరతుడు.
0: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
1: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
1: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
0: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
1: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఈ ఇరువురు సేవల యందు కూడాను తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
0: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
1: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
0: సుమిత్ర ఇస్ ద వన్ హూ గేవ్ బర్త్ టు దీస్ టూ హూ కుడ్
1: రిడీమ్ అదృష్టవంతురాలను. నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
0: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
1: ఇది రామాంశము, అది భరతాంశము.
0: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ వైల్ ది అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
1: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది.
0: నేచురలీ ది స్పార్క్
1: టోటల్. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
0: దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ గీత ఎవ్రీథింగ్ ఈస్ ఓన్లీ మై స్పార్క్.
1: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ ఇఫ్ ది స్పార్క్ మర్జెస్ ఇన్ టోటల్.
1: ఇది దీని యొక్క సహజము.
0: ఇట్స్ క్వైట్ నేచురల్.
1: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
0: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
0: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
0: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
1: అదే విధంగానే రాముడు లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
0: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి
1: లేకపోతే రాముడు కూడా క్షణమైనా నిద్రించలేడు.
0: సో ఆల్సో రామ్ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
1: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
0: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హెస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
1: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద సాంక్టిటీ దట్ ఆర్
1: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
0: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
1: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
1: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛించిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామా వెంట్ ఆన్ టెలింగ్
1: లక్ష్మణ ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
1: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి అయినను లభించవచ్చును.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ద టైప్
1: కానీ నా లక్ష్మి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
0: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఏ బ్రదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లక్ష్మణ.
1: అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
0: రామా హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి అవుతూ వచ్చారు.
0: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్ లైక్ వేదస్.
1: బాహ్యమైనటువంటి స్వరూపంలో
0: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
1: వాక్కే ఉద్వేగము. వాక్
0: ద టాక్
1: ఉద్వేగము.
0: ఋగ్వేదము
1: మనస్సు యజుర్వేదము.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ఇంకా ప్రాణము సామవేదము.
0: లైఫ్ ఇస్ సమవేద.
1: బుద్ధి అధర్వణ వేదం.
0: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
1: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుగులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
0: ఆల్ ఫోర్ వేదస్ హావ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ ఫోర్ బ్రదర్స్ హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
1: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి భేదములు కూడాను లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అమంగ్ దీస్ ఫోర్ వేదస్.
1: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్.
1: సాక్షాత్ దైవస్వరూపమే.
0: దే ఆర్ వెరీ డివైన్.
1: ప్రతి మానవుడు కూడా దైవస్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
1: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
1: మానవుడు
0: అండ్ హీ థింక్స్ సో.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రామునిగా విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్.
1: రాముడు పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
0: ఇఫ్ యూ థింక్ రామా ఇస్ బోర్న్ అండ్ హిస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్.
1: రామును ప్రతి హృదయమునందు కూడా రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
0: ఇస్ ఓన్లీ రామా హూ హాస్ గాట్ ఆల్ దట్ బ్లిస్ఫుల్ వర్చ్యూస్.
1: రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము.
0: ఇట్స్ ఓన్లీ దట్ ఆత్మ ద స్పిరిట్ విచ్.
1: రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో వన్ వితౌట్ ద హార్ట్ దట్ ఇస్ ఆఫ్టర్ బ్లిస్.
1: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
0: దేర్ ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ రామా
1: ఇతను దశరథుని కుమారుడు.
0: ఇది సన్ ఆఫ్ దశరథ.
1: ఎవరు ఈ దశరథుడు?
0: హూ ఇస్ దశరథ?
1: కోసల దేశం ఒక రాజా.
0: ఇస్ ఇది కింగ్ ఆఫ్ కోసల కింగ్డమ్?
1: ఇది కేవలం ఒక మహారాజా.
0: ఆర్ ఎంపరర్?
1: కాదు కాదు, దశరథుడు.
0: దశరథ.
1: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటిది ఈ దేహము.
0: దిస్ బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ 10 senses.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
0: అండ్ 5 cognitive and cognitive senses, 10.
1: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహములకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి కుమారులు.
0: సో దే దశరథ విచ్ ఇస్ ద బాడీ విత్ ఆల్ ద 10 senses.
1: నాలుగు కుమారులే ధర్మ అర్థకామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: దే రిప్రజెంట్ ద 4 objectives ఆఫ్ లైఫ్, ధర్మ, రైచువస్నెస్, కామ డిజైర్, మోక్ష లిబరేషన్.
1: మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థకామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
0: Therefore, objectives of mankind are found in everybody.
1: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
0: Without these objectives, he will never be redeemed.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ 4 principles ఆబ్జెక్టివ్.
1: ధర్మము మొట్టమొదటిది.
0: ఫస్ట్ వన్ ఇస్ రైచియస్నెస్.
1: రెండవది అర్థం అన్నారు.
0: సెకండ్ ఇస్ అర్థ.
1: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిగా ఉండకూడదు.
0: The wealth should not be bereft of righteousness.
1: కర్మముతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
0: The wealth should be supported by dharma righteousness.
1: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
0: Kama desire should also be righteous.
1: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
0: And therefore, the artha wealth should have foundation dharma. So also the desire.
1: Sri Ramachandrudu.
0: And Sri Rama is the very embodiment of righteousness.
1: Ramo vigrahavan dharma annaru.
0: So Rama is the very embodiment of dharma.
1: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
0: Therefore we should lead our lives along the path of dharma and have various
1: experiences. ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
0: This is most essential to the modern man today.
1: ఈ పురుషార్థములు నాలుగుకూడను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
0: ద ప్రెసెంట్ పొజిషన్ ఇస్ సచ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ దీస్ ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే ధర్మార్థ కామమోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ డిటర్మిన్ టు అకంప్లిష్ అచీవ్ ఆల్ ది ఫోర్.
1: ధనము సంపాదించాలి.
0: వీ షుడ్ ఎర్న్ మనీ.
1: ఏ విధంగా సంపాదించాలి?
0: హౌ షుడ్ వీ ఎర్న్?
1: ధర్మముతో ధనమును సంపాదించాలి.
0: వీ షుడ్ ఎర్న్ రైచియస్లీ.
1: కోరికను నెరవేర్చుకోవాలి.
0: ఫుల్ఫిల్ అవర్ డిజైర్.
1: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
0: హౌ టు ఫుల్ఫిల్?
1: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
0: ఆల్సో త్రూ ఇన్ ది రైచియస్ పాత్.
1: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ. ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
0: దిస్ ధర్మ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
1: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
0: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
1: ధర్మమునకు స్వతంత్రం లేదు.
0: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
1: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
0: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
1: అతనే భగవంతుడు.
0: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
1: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షముని యందు
0: ఇన్ దిస్ ఫోర్ ఆబ్జెక్టివ్ ధర్మార్థ కామ మోక్ష.
1: ధర్మమును విసర్జించి
0: హెస్ గివెన్ అప్ ధర్మ.
1: అర్థకామమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
0: హీఈస్ ఆఫ్టర్ ది అర్థ ద వెల్త్ అండ్ కామ.
1: అందువలనే తనలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: ఫర్ దట్ రీజన్ ది వికెట్ క్వాలిటీస్ ఇన్ రావణ వర్ ఇంక్రీజ్.
1: రావణుడు గొప్ప విద్యావంతుడే.
0: రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు.
0: హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ 64 ఫార్మ్.
1: రాముడు చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు.
0: రామ నోస్ ఓన్లీ 30.
1: కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
0: బట్ వాట్ ఆల్ దట్ రామ హ్యాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
1: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
0: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్.
1: ఈ అజీర్ణ రోగం
0: ఇండైజెషన్.
1: ఈ కామము.
0: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
1: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్.
1: ఇక్కడ ధర్మం వేరు, కామం వేరు మారిపోయింది.
0: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్
1: అపార్ట్. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
0: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ వైల్ రావణ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
1: అధర్మము. కామము అధర్మము.
0: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
1: ఇది ధర్మము.
0: And this
1: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
1: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడిగా రూపొందాడు.
0: యాజ్ రామా ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద ట్రూ ఫార్మ్.
1: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడిగా మారాడు.
0: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
1: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: సత్యము నిత్యమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
1: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
0: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
1: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
0: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
1: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
0: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
0: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
1: రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
0: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
1: ఈ ప్రాపంచికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ,
1: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
0: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
1: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
1: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
0: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు బి అచీవ్డ్,
1: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
0: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
1: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
0: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
1: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
0: when we shape ourselves as
1: kutumbamlo aadarshamantamainatundi vyaktiga manam roopondutamu
0: then you'll be ideal in the family
1: aadarshamantamainatundi yokka kutumbanni manam anusarinchinappude సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాము.
0: When there is ideal family, there will be ideal society.
1: ఈ విధంగా నటించి రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
0: It is only in this direction Rama is an ideal
1: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He has publicized what idealism is.
1: సుఖదుఃఖములను సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
0: He had got the equanimity between pleasure and pain.
1: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
0: He taught the principle of oneness, unity to the world.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి యందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు యందు ఉంటున్నాడు.
0: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: రాముడు అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
0: వి షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ది
1: భౌతికంగా అతను ఒక స్వరూపమే.
0: Physically as a form.
1: కాని అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
0: But actually speaking is the divine power latent in everyone.
1: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to know the divine power today.
1: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
0: You don't need to follow different paths.
1: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop the spirit of love.
1: ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ యూ విల్ బి రైచువస్.
1: ఈ ధర్మం అనే సత్యంగా రూపొందుతుంది.
0: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
1: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమాస్వరూపుడు.
0: దేర్ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచువస్నెస్.
1: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
1: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
0: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
1: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
0: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
1: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
0: అండ్ ది క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ ఇస్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
1: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది.
0: ఇఫ్ ఇట్ డజన్ బర్న్ ఇస్ నో ఫైర్ ఇస్ కోల్.
1: ఇంకా ఐస్ మంచుగడ్డ. మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజం ధర్మము.
0: ఇట్స్ ఐస్ దట్ ఇస్ సో కోల్డ్.
1: కానీ ఈ ఐస్ ఈ చల్లదనం కోల్పోయింది ఏంటంటే ఇది ఐస్ కానేరదు.
0: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్.
1: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి దీనికి సహజ ధర్మం.
0: సో వాట్ ఈస్ ద నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
0: దేర్ఫోర్ హి హస్ టు ఫాలో హిజ్ ఓన్ హార్ట్ అటర్ ట్రూత్ అండ్ ఫాలో రైచస్ పాత్.
1: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ డూ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి రైచస్.
1: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
0: Therefore the divine human life is the one that adheres to
1: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
0: Today there is no relationship among different codes of
1: dharma. ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటి ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
0: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
1: ధర్మం అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
0: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
1: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
0: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్.
1: గృహస్థ ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాస ధర్మం ఉంటుండాలి.
0: సన్యాసి.
1: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
0: వరల్డ్లీ.
1: ఇంకా ఫ్యామిలీ ధర్మము. ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
0: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
1: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
0: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ ఓ లైఫ్.
1: దీన్నే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: Therefore our word, thought and deed should be united.
1: ఈ నాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
0: Today we don't find that harmony, unity.
1: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్కోప్ టు రికగ్నైజ్ ఇట్ టుడే.
1: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
0: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతి అన్నారు.
0: It is said that this is full and this is also full.
1: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
0: This human life is total, full.
1: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడంటే ఒక పురుగు మాది భావిస్తూ వచ్చాడు.
0: As Ravana did not understand this principle, he considered man as an insect.
1: మానవుని చేయలేదు.
0: He never bothered, neglected man.
1: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
0: In fact, all powers are related to man.
1: మానవుని ఎందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
0: There is no other power outside man.
1: దైవమనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
0: వీ ఎక్స్పీరియన్స్ ఆల్ కోడ్స్ ఆఫ్ కాండక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది నిజమైనటువంటి తృప్తి.
0: ట్రూ సాటిస్ఫాక్షన్ యూ విల్ గెట్ ఇట్ వెన్ యూ అడ్హెర్ టు ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ తృప్తి,
0: వాట్ ఈస్ దిస్ సాటిస్ఫాక్షన్?
1: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్.
1: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
0: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
1: Ramayana yokka oka chinna rahasyanga manam bodhisthunnam.
0: This is taught as a secret in Ramayana.
1: Kani but details anta kudanu kramakrameena munmundu Rama ante emiti, Lakshmana ante emiti, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య సుమిత్ర కైకేయికుడు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరియైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామా ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్ అండ్ హూ శత్రుఘ్న అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
0: In fact, there is only one spirit of unity, oneness in all.
1: వేరు భిన్న భిన్న రూపములు దాచినట్లు చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
0: Because of various vestures put on, we find the diversity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
0: The nature of Rama.
1: రామతత్వంతో మనం సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
0: ఇట్స్ ఎ మైటీ పవర్.
1: కనుక ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొని పోయింది.
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై, ద స్టోరీ ఆఫ్ రామ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
1: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
0: మెనీ ఫారినర్స్ వాంటెడ్ టు చేంజ్ ది
1: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రం ఎవరి ఎందుకు మారటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ చేంజెస్ అరౌండ్,
1: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
0: ఇట్ రిమైన్ క్వైట్ నావెల్ అండ్ న్యూ, ఫ్రెష్.
1: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
0: అండ్ దేర్ ఆర్ ఇన్ఫినిట్ సీక్రెట్స్ దేర్.
1: అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడా నిరూపించేటువంటిది రామతత్వము.
0: ఇట్స్ రామాస్ నేచర్ దట్ ప్రూవ్స్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్.
1: సర్వములు యందు నిలిచినటువంటిది రామతత్వమే.
0: ఇట్స్ రామాస్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఎవ్రీ వన్.
1: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
0: ద వెస్టర్ ద ఫార్మ్ మే గో ఆఫ్ బట్ యెట్ ది రామతత్వం రిమైన్స్ ఆల్ త్రూ డివినిటీ.
1: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్ రామ అలోన్.
1: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
1: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫార్మ్ స్పెసిఫిక్ వే.
1: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, వికసిస్తూ, విభజిస్తూ వస్తుండాలి.
0: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses. When this truth is recognized by
1: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది.
0: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
1: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్
1: అవతార తత్వం మనం అనుసరించాలి.
0: వీ హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
1: అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
0: God takes human form.
1: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
0: We should not be deceived, go by the form alone.
1: ఆకారము మానవాకారములుగా ఉండవచ్చును కానీ
0: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
1: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
0: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దాట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
1: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
0: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
1: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: వాచింగ్ ఇట్ దట్ లిటిల్ పార్సల్ ఆఫ్ వెరీ సాల్ట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇస్ క్యాండీ.
1: చెరకని నీవు తినవద్దు.
0: డోంట్ మిస్టేక్ దట్ ఆఫ్ ది ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు. రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్.
1: దైవమే నిజ మన రూపము.
0: ఇట్స్ ఓన్లీ గాడ్.
1: ఈ మనిషి రూపమైనటువంటి దైవ రూపమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ ఫామ్ హస్
1: నో డివినిటీ. చూచి మామిడి అని బలచవద్దు.
0: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫామ్ అలోన్.
1: కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
0: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫామ్ అలోన్.
1: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
0: ఇన్ ఫామ్ ఇస్ హ్యూమన్ నో.
1: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
0: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ దిస్.
1: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి.
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
1: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: The animals and birds and insects follow their own natural dharma.
1: దానికి అవతారం అక్కర్లేదు.
0: Incarnation is not needed.
1: సర్వధర్మమును విస్మరించి
0: all dharma
1: కడమార్గమును పట్టి
0: he is leading
1: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
0: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హెస్ ఫర్గోటన్.
1: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
0: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
1: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
0: It's only emancipation of humanity which is required.
1: పశుపక్షులు కాదని కూడా నువ్వు ఉద్ధరించడం లేదు.
0: Not for beasts and birds and insects.
1: మానవులే ధర్మం తప్పిండేది.
0: It's only man that has gone.
1: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
0: Man is treading on the path of lie.
1: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
0: Only human quality is totally forgotten.
1: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
0: to acquire all that is lost and
1: తిరిగి మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
0: అండ్ హీ హాస్ టు షేప్ హింసెల్ఫ్ అండ్
1: అందువల్ల పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
1: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
0: వి హావ్ టు ప్రొటెక్ట్ దిస్ పాయస్.
1: ఈ సాధుత్వం మానవుని ఎందే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
0: దట్ పాయస్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్ లాస్ట్.
1: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
0: హీ బిహేవ్స్ లైక్ ఎన్ అనిమల్ అండ్ ఎ డెమన్.
1: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
0: Therefore human quality has to be shaped in the right direction.
1: కనుక ఈ మానవత్వమును మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
0: How to shape the human quality and transform into divine.
1: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాను.
0: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
1: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
0: సో వీ షుడ్ నాట్ థింక్ ద రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
1: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
0: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
1: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
0: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
0: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
1: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
1: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
1: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
0: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
0: Therefore with this love we can understand Rama and follow the path of love.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
0: in spite of going through texts,
1: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
0: in spite of repeating Vedas,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of spiritual practices,
1: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
0: When there is no change in the human mind, the other things are useless.
1: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
0: Mental transformation is necessary.
1: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
0: We should believe that mind is the cause.
1: ఈ మనసును మానవ స్వరూపంగా మార్చాలి.
0: The very mind can be transformed into the divine.
1: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
0: Therefore it is that which is the basis in the beginning.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: ప్రియమైన విద్యార్థులారా,
2: డియర్ స్టూడెంట్స్,
1: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
1: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: నారదుడు వస్తూ వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
2: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: Devanam Kirtanam

0: listening, singing, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradude vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana mem namamnu atme cheppudu gaani namarasaradeshmitidi nee endunnadi nee va rasam ichinappudeve mem dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: And Narada said,
1: Aya, nee chetiki 5 vellu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okadi chuputuntunte mita 3 fingers ninni chuputuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: Chudu adi nee gurtinchukovatam ledu. Okati nee vaadu ani cheppiste nee 3 nuvvu ani cheptuntaru.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: Adhe vidhamgane kontaru velli naalantu chepparu.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga mem chestune unnamu kaani daivam maaku anipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude yantamatramu evaru telachina antamatrame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తాను ఏం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపల నేను మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటి పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him. He follows the method that he relishes, he likes. It is not possible for others to follow.
1: Sarvulu endu kuda unnatundi paramatma okade.
0: In fact, the very same God is present in everyone.

0: బట్ రాధా సిస్టర్ ప్రభ,
1: ప్రభ అనేటువంటి ఆమె నా కృష్ణుడు వద్దు, నా కృష్ణుడు వద్దు అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు. ప్రభ
0: నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడాను కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుడి.
0: వన్ డే షీ హాస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుతున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క పాప తాస్తే మంచిది అన్నాడు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తున్న సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: And Radha also reached rather late from the village.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు కప్పుకొని.
0: By that time, the husband of Prabha was resting on bed with the blanket over him.
1: పగ్గు తెచ్చాడు.
0: And they just removed the blanket.
1: చెప్పాడు ప్రభ ఎవరి తను.
0: And then Krishna asked Prabha, who is he?
1: ఆయన వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అని దీవారు.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: Then he got up and started replying.
1: నా పేరు అది కాదే చెప్తే. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చింతగా భర్తని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ యూ స్టార్ట్ సెల్లింగ్, ఐఎమ్ నాట్ యువర్ హస్బెండ్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ హస్బెండ్? దట్ ఈస్ నాట్ మై నేమ్, యు ఆర్ మిస్టేకెన్ అండ్ వాట్ హీ సెడ్
1: అని చెప్పి చాలా ఏడ్చింది.
0: అండ్ షీ క్రైడ్,
1: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
0: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లే.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: అండ్ షీ ఫాలోడ్ బై హర్ హస్బెండ్ వెంట్ టు ద పబ్లిక్.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ సో మెనీ మిరకిల్స్ లైక్ దిస్, సో మెనీ.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లిక్.
0: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్, హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పింది.
0: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
1: అప్పుడు కృష్ణుడు చెప్పారు.

0: ఆవిడతో కాదా చూస్తే పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు. కాబట్టి నీ భర్త అని చెప్పని చెప్పలేదు.
1: కృష్ణ సెడ్, రాధా, హ్యావ్ యూ నాట్ వాచ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్ యు సీ అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
0: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
1: అండ్ షీ వాస్ పుట్ టు షేమ్.
0: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
1: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
0: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ ఎర్లియర్.
0: రాధా, నీవు నా చర్యలు మనసు మార్చమని నన్ను కోరావు కదా.
1: రాధా, యు ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
0: కనుకనే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి. బ్రహ్మస్వరూపం ధరించి
1: therefore to change this brahma illusion it is only possible for brahma the divine to transform.
0: అది వినింది పాపం రాధా.
1: రాధా హర్డ్ దిస్.
0: రూపకి వెళ్ళింది.
1: షీ వెంట్ ఇన్.
0: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
1: అండ్ షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ షీ వాంటెడ్ టు నో వాట్ వుడ్ హ్యాపెన్ టు ప్రభ హర్ సిస్టర్.
0: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
1: But Prabha went on criticizing, accusing.
0: Kani na bharta ee minchi enduku vachadu.
1: How is that my husband has come this way?
0: Ani chaala dushinchindi.
1: And she accused.
0: Adi bhagavantulu brahmavit brahmaye bhavati. Nenu brahmagane unnanu ganukane nenu brahmagane vachanu.
1: And then this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
0: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణ భూషణ తిరస్కారం అన్నీ కూడా నాకేమీ అంటవు.
1: అండ్ యూ ఆల్సో డిక్లేర్డ్ దట్ ఐఎమ్ నాట్ క్యారీడ్ అవే బై ది ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: దూషణ ద్వేషంతో చెప్తారు.
1: అండ్ వన్ అక్యూజెస్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
0: పూజ కేవలము భక్తితో చేస్తారు.
1: అండ్ వన్ ప్రైజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్.
0: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక నేను ఒకటిగానే తరుస్తానని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
1: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
0: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
1: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
1: On the 4th day, Chandrika also started journey.
0: Radhato paatu raavatamo.
1: She accompanies him.
0: Radhato paatu bhajan cheyatamo.
1: And she too does bhajan.
0: Aa bhajan lopala Bhagavantuni taru neelam cheskovatamo.
1: And while singing glory of God, she forgets herself.
0: Ee vidhanga jarugutu vachindi.
1: Things went on like this.
0: Kaani idi endukosam cheptunnanante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
1: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధా వలె మారటం.
1: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
0: ఈ రెండు కూడా కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
1: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
1: Therefore her reply was, I want to remain as Radha and as Radha I am worshipping you.
0: భగవంతుడు ఎట్టి లేనను చూపవచ్చు.
1: God can play, can will, do any miracles whatsoever.
0: కానీ కలికాలం దీన్ని అంగీకరించదు.
1: But in this Kali age people do not accept.
0: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు భగవంతుడివి.
1: వెదర్ పీపుల్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ గాడ్స్ విల్ కంటిన్యూ.
0: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
1: దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్ ఇన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేసి చూస్తారు గాని దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ మిస్టేక్స్ ఆర్ మియర్లీ we attribute them. In fact, in reality there are no mistakes at all.
0: Mistake lenappudu ఎందుకు తాను భయపడాలి?
1: When there is no mistake, why should he have any fear at all?
0: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
1: All that we say may change.
0: ఇవన్నీ కూడా కేవలము మాటలు, మ్యాజిక్.
1: This is all the magic of words.
0: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: We should not be carried away by the magic of words.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
1: As things went on, Prabha could accept like Radha, both are one now.
0: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
1: both are one now.
0: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
1: They were praying to Krishna.
0: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
1: Krishna is the cosmic form of his own, the divine will.
0: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేము ఏమాత్రము వదలము.
1: We will not give up, we will not leave Krishna under any circumstance.
0: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: This was declared by Krishna even before.
0: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
1: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
0: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
1: When there is no attachment, there will be no trace of love at all.
0: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
1: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ గాడ్ గోస్ ఆన్ చేంజింగ్ హిస్ ఫామ్.
0: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో మిస్టేక్స్ ఇన్ గాడ్.
0: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
1: ఈజ్ నాట్ బాదర్డ్ వాట్ ఎవర్ వీ సే అబౌట్ హిమ్.
0: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
1: వెన్ దెర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ మై హ్యాండ్ ఇన్ మై గ్రిప్ యూ మే థింక్ ఇన్ ఎనీవే వాట్ ఇట్ ఈస్.
0: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
1: వాట్ ఐ హోల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ టు మీ అండ్ నాట్ టు అదర్స్.
0: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
1: బికాస్ కృష్ణ బీయింగ్ కాన్షియస్నెస్ he could have any form, any number of manifestations.
0: Krishna leelalu vinnaru.
1: These are all leelas of Krishna.
0: Ee Krishna leelalu evvariki teliyadu.
1: Leelas of Krishna are not comprehended, understood by anybody.
0: Krishna vade vastadu.
1: Comes as Krishna.
0: Pamaru vade vellutadu.
1: And he returns as innocent one.
0: Pamaruga vellinadu Krishna.
1: Krishna being so innocent.
0: Tiri pamarudu kaadu.
1: And he is not innocent any longer.
0: Adar Krishnudu Krishnude.
1: Krishna is Krishna at any time.
0: Kanuka Bhagavantuni yokka leelalu evvaru maatradaniki cheppadaniki veelledu.
1: It is not possible for anybody to know in depth the leelas of Krishna and narrate and extol him in depth.
0: Asal Krishnudu yokka shishyude Krishnuni namalekunda poyaru.
1: And in fact the very follower of Krishna could not have faith in him.
0: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
1: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్.
0: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
1: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
1: Krishna is like this, it is his design so that we may be attached to Krishna.
0: Krishna yetti avanchalu ledu.
1: Krishna is desireless.
0: Desires anetvide ledu.
1: He has no desire at all.
0: He kaanchalu athaliki ledu.
1: And he has no ambition whatsoever.
0: Atuvanti kaanchalu ledatvanti bhavantunni aneka rakamuga vidu vadinchukotamu ee kevala vidu maya gani vidu yokka manasu gani bhavantuni yokka dosham kaadu.
1: It is only our deluded mind that thinks that God has desires. In fact, God has no desire at all.
0: కట్టగలబడికి రాధ ప్రభలు ఇద్దరు కూడా ఒకటారు.
1: Finally, what happened? Radha and Prabha became one.
0: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
1: Because of this unity, Radha also could be transformed as Prabha.
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: As is the company, so is the friendship.
0: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
0: కనుక నా సిస్టర్ కూడా నా వలె మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
1: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
1: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఇస్ ప్రభ.
0: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
1: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభ.
0: బయట ప్రజలంతా పిలిచేది చంద్రిక.
1: హీ ఇస్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఇస్ కాల్డ్ బై ఎవ్రీబడి.
0: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
1: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
0: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి,
1: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
0: ఇద్దరు మనసు ఏకమైపోయి,
1: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
0: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
0: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
1: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
0: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
0: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
0: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వారి మనసు మార్చండి స్వామి, ఈ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
0: ఎందుకంటే మైండ్ మైండే.
1: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
0: మనోమూలం మీద జగత్తు.
1: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక ఈ యొక్క ప్రపంచం తగుడును మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
1: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
0: ఈ విధంగా మార్చి,
1: having transformed,
0: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతున్నాడు.
1: And Krishna went on fulfilling his own tasks.
0: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
1: రామాయణ, భారత, భాగవత, ద స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
0: కర్రెత్తవచ్చు చిన్నగాను.
1: You can just change the bend, bend and straighten any tree.
0: Kali rai marchara ravaraina.
1: But can anyone change the mind?
0: Kali manasu marchara.
1: But can they transform the mind and its mentality?
0: Mind marchadaniki veele ledu.
1: It is not possible at all.
0: Mind yokka swabhavu dani swabhavi.
1: The nature of the mind remains as it is.
0: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటి కూడా మార్చేసేస్తూ వచ్చాడు. తానే మారే వస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ, బట్ హీ హాజ్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
0: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.
1: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
0: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ for yourself to change your own mind.
0: Kanuka manasu marchutaku margame ledu.
1: There is no path to change the mind.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనము ఎందు దృఢముగా ఉండాలి.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అటువంటి ఫెయిత్ దృఢముగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
1: వెన్ అవర్ ఫెయిత్ ఈజ్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
0: కనుక గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: అదొక శక్తి.
1: ఇట్ ఈస్ పవర్.
0: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
0: ఈ పవర్ చేత ఎట్టి మార్పులైన చేయవచ్చును.
1: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: ఆ విధంగా రాధా చంద్రికలు ఇద్దరు కూడా ఏకమైపోయి
1: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
0: వారిద్దరు ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
1: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ.
0: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
1: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు
1: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
1: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
0: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభుడు.
1: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
0: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
0: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
1: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
1: అండ్ కృష్ణ గాట్ డౌన్ దేర్.
0: ద్వారక నుంచి అందరూ అన్ని 1000 కనులతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
0: కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ ద చారియట్ దేర్. వాట్ హ్యాస్ బ్రాట్ హిమ్ హియర్?
0: అక్కడ వచ్చినటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? హీస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
0: అప్పుడు అందరూ కనుక్కున్నారు ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
0: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళారు.
1: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
0: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
1: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
0: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
0: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
0: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: కృష్ణ సెడ్ వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: యూ థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
0: వేరు వేరుగా ఉండదు.
1: దట్స్ నాట్ డిఫరెంట్.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో, ఏ ఆత్మ ఉంటుంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
0: అందరి ఎందుకు అదే ప్రేమ ఉంటుంటుంది, అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు. అంటే ఇన్ని రకాలైన మార్చు అది కరెంట్ ఏమో ఒకటే.
1: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈజ్ కరెంట్.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పుతూ చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ brings about change.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీలు లేదు.
1: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
0: ఇట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
1: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుక మనో మార్పులు మానవుల వల్ల జరిగేటువంటివి కాదు.
1: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
0: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
0: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: బై మంత్ర ఆర్ తంత్ర
0: యంత్రంతో కూడా మారదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
0: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
1: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
0: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఎక్కడికైనా వెళ్ళగలడు.
1: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
0: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
1: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
0: కానీ ఎవరిని తీసుకెళ్ళి వెళ్ళినప్పటికీ కానీ ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరకు అట్టింది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
0: కానీ తాను ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్, కృష్ణ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: రెండుగా నేను లేడు.
1: అండ్ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యూయల్.
0: ఒక్కడిగానే ఉన్నాను.
1: గాడ్ ఈజ్ నాట్ డ్యూయల్ వన్.
0: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
1: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీలు లేదు.
1: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము ఇది కేవలం ఒక పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
0: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మోర్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్.
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందుకోసమే చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: దేర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: రెండుగా లేదు.
1: ఈజ్ నాట్ డ్యూయల్.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: వీ మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ ఎట్ వన్ టైమ్ బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్ దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్. యూ మే ఫీల్ సో.
0: కానీ అది నీ చేంజ్ కానీ గాడ్ చేంజ్ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్ బట్ గాడ్ ఈజ్ చేంజ్లెస్.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుడిని మనం భగవంతుడా అని పిలిచడం తప్పేముంది?
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: We should have full faith in the divinity that is changeless.
0: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: Because there is a change in the name, but God is one and the same.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్ బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ఇన్ ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీనే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: Convert the individual love into divine love.
0: అప్పుడు డివైన్ లవ్ నిజమైనటువంటి యొక్క భగవంతునిగా మారుతుంది.
1: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: మరి ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ. And you question the divinity. Some people do it.
0: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: We can never question the will of God.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: And we think that we have changed the mind of God. That God has changed our mind. We think so.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless. It is uniform. It is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుంది, అది వుడ్ ఉంటుంది. అది
1: అండ్ హియర్ లైస్ ద వుడ్.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ విత్ దట్
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏ బాల్,
0: అంబుగా చేయవచ్చును.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏ బౌ అండ్ అన్ ఎర్.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇన్ టు కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబౌ.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: ద యూనివర్సల్ మైండ్ బిల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: గాడ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ చేంజ్.
0: ఏమైనా చేయగలడు.
1: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనం ఇవ్వచ్చును.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయమునందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: However, depending upon your meditation and your contemplation, you may visualize God.
0: కలిగి ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
1: But the meditation depends upon the individual, but God can appear to everybody at the same time.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu itti rahasyamanta kodanu meer telusukovatam chaala avasaram.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Oka divinity telusukunte universal anta telusukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka dani meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari marchukuntaru.
1: సమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ బట్ దే గెట్ చేంజ్డ్.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: అండ్ యు ఆర్ క్యారీడ్ అవే. యూ హావ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెడ్ టు యూ.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: ఆల్ ఆఫ్ యూ రిమైన్ విత్ వన్ పాయింటెడ్నెస్, విత్ వన్ మైండ్.
0: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లూయెంట్, ద రినన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు వల్ల ఉండినప్పుడు వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్, దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
1: పోయిన భగవాన్ హ్యాడ్ బీన్ ఋషికేశ్,
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రినన్షియన్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ కేవ్ నియర్ ఋషికేశ్,
0: వశిష్ఠ కేవ్.
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరు ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని,
1: అండ్ హి హస్ గాట్ ఎ ల్యాంప్ ఓవర్ దేర్, వెరీ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటాడు.
1: అండ్ హి రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి, అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్, పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ, ఆవుది కానీ, కేజీ కానీ, ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
0: Whatever he iste tane baddanga pettukune vadu.
1: And he takes from them the milk and keeps it in a safe place.
0: Tea cheskune vadu.
1: And then he used to make use of it.
0: Dantlo koncham neeru posi deeni tea tho kalpukune untu vadu, chakra veskune vadu.
1: He will mix it with water and add some tea and sugar and consume it.
0: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేకపోయింది.
1: హి డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయేది చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై అండ్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు, రెండు చేతులు, రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపటికి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హి హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్, హి యూస్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హి విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద,
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే,
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్, కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్.
0: దర్శన దర్శన దేవ్, దర్శన దేవ్.
1: ఓ భగవాన్, గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను, నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్, ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. గోల్డ్ బరువు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాను.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: Now he says, I am Purushottama, the noblest among men.
0: Uttama Purushuda ayipoyanu.
1: Now I am a noble man.
0: Ani cheppetappudiki akkade evaru leru taalam kottadaniki. Kasturi okkade unnadu.
1: No one is there to tap the door. Kasturi was there all alone.
0: Ayana matram chaala santoshinchi.
1: And he was very happy.
0: Meeru iddaru kalisinaru naaku chaala aanandamaindi.
1: I am so happy that both of you have come.
0: Appudu ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్ కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
0: అన్నప్పటికీ కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉండింది.
1: Kasturi, being a journalist, he was quite inquisitive. So he went on watching the surroundings. But Purushottamananda has cast his concentrated looks on Bhagavan. Bhagavan gave a date.
0: ఎప్పుడు నేను కల్పించాలంటే మీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
1: If you want to see me, there'll be lot of confusion, there'll be lot of disturbance in the vicinity.
0: Ani cheppi nenu oka job isthanu, aa job lo appudu chusukovali ani cheppaaru.
1: Bhagavan said, I'll give you a letter and then you can open the letter and go through the contents.
0: Kasturi daggara inta cheeti teesukunnanu.
1: And he collected a small slip from Kasturi.
0: Palani date ku palani time ku nenu vastanu.
1: Bhagavan sent the message, I will certainly come at a specific date on such and such a time, such and such a date.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్, హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం లేకపోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagavan, and Bhagavan cannot see him physically.
0: కనుక అది పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టి పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagavan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagavan. I am coming today.
0: Be ready, be ready, be ready.
1: Be ready, be ready.
0: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్. హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇవ్వ పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియోలు పెట్టుకుంటారు, మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
1: అండ్ యూ కీప్ ది స్లిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ ఆన్ సచ్ సచ్ డేట్ అట్ ఎ పర్టికులర్ టైం.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: There in Delhi, all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: అందరూ కాచుకున్నారు.
1: They were all waiting for him.
0: Waiting చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నెంబర్ ఇచ్చి ఉంటారు.
1: Then there was broadcast news.
0: ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: And they could tune their radio and they all could see Swami.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: As all were watching, పురుషోత్తమానంద fell down and breathed his last.
0: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: And all sent telegrams to Bhagavan.
0: స్వామి పురుషోత్తమానంద వచ్చారు.
1: స్వామి పురుషోత్తమానంద రీచ్డ్ యూ.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes, yes, he reached me.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యూ గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యూ గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్, హిందూ ఎక్స్ప్రెస్, దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే,
1: when they opened the door and started seeing the whole cave,
0: గుహ అంతా కూడా భస్మంగా నిండింది.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: కళాధవునికి శివానంద వాళ్ళు అంతా వచ్చేసేసి ఆయన తీసుకొని పోయి ఆయన గంగలో కలిపారు.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: అప్పటి నుంచి కూడా పురుషోత్తమానంద పేరు చాలా పెరిగిపోయింది.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishyulu andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: అక్కడ వచ్చి పది రోజులు నిలిచిపోయారు.
1: They stayed here for 10 long days.
0: మా గురువు మీ దగ్గరికి వచ్చేసారు.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: కనుక మేము అతన్ని దర్శించుకుని పోవాలా.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: All courtesy, hospitality were all extended to the disciples of Purushottama Nanda and they all returned happily.
0: Purushottama Nanda chaala uttamude.
1: Purushottama Nanda is really a noble soul.
0: Then uttamude Purushottamudu.
1: Is Purushottama the noble among Purushas men?
0: Ani andaru chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottama Nanda kevalam rendu dinalu untunnaru.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
1: One day he wanted to return.
0: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండి తీసుకోండి వచ్చినారంటే నేను ఆయన చెప్పి.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తనని నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: Swami stayed there 1 day extra and Purushottamananda kept his head on the lap of Bhagavan.
0: Nidrapoyadu.
1: And he slept.
0: Nidrapoyina vaadu etta poyadu chaala samadhilo poyadu.
1: And the sleep took him to samadhi state.
0: Enta sepu aina inka deyaledu.
1: And he didn't get up for any length of time.
0: Kaani inkokaru disturbance cheyakoddu.
1: But no one should be disturbed.
0: అప్పుడు అట్లే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి భగవాన్ ఆల్సో డిన్ డిస్టర్బ్ హిమ్.
0: చీకటి అయిపోయింది.
1: అండ్ ఇట్ వాస్ డార్క్.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైమ్.
0: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
1: విత్ దట్ ల్యాంప్, స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్, భగవాన్, కస్తూరి, పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూసి శివానంద ఒకే కోపం.
1: శివానంద is full of anger.
0: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండకూడదు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్, యూ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 days అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి,
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ దే ఫీల్, భగవాన్ ఇస్ నాట్
0: బాదర్డ్. దగ్గర ఉండేవారు.
1: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
0: ఎవరేమనుకున్నా కానీ నాకేం భయం లేదు.
1: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
0: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉంటున్నాను అని పేపర్లో వచ్చేటప్పటికి అందరూ ఆనందించారు.
1: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్, ఎవ్రీబడి, ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్, బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
0: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
1: భగవాన్ సెడ్, ఇఫ్ యూఆర్ ఆల్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టేసి.
1: దట్ వశిష్ఠ కేవ్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయేతోటి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను, ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.